ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం 102.7 మెగాహెడ్స్ పై మా ప్రభాత ప్రసారాలు ప్రారంభం. శక సంవత్సరం 1948, భాద్రపద మాసం 25వ తేదీ, క్రీస్తు శకం 2026వ సంవత్సరం సెప్టెంబర్ నెల 16వ తేదీ బుధవారం. మా ప్రియాతి ప్రియమైన శ్రోతలందరికీ శుభోదయం.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం సమయం 5:55 దాటింది. చరిత్రపుటల్లో ఈరోజు కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ చాలా విశేషాలున్నాయండి. ముందుగా మనం తెలుసుకుందాం, ఇంటర్నేషనల్ డే ఫర్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజీ, అంతర్జాతీయ ఇంటర్వెన్షనల్ కార్డియాలజీ దినోత్సవం. గుండెకు సంబంధించిన వ్యాధులు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందిని ప్రభావితం చేస్తున్నాయి. అయితే వైద్య రంగంలో వచ్చిన ఆధునిక సాంకేతికత వల్ల గతంలో పెద్ద శస్త్రచికిత్సలు అవసరమైన కొన్ని గుండె సమస్యలకు ఇప్పుడు తక్కువ కోతతోనే చికిత్స అందించే అవకాశం వచ్చింది. అందులో ముఖ్యమైనది ఇంటర్వెన్షనల్ కార్డియాలజీ. సాధారణంగా గుండెకు రక్తాన్ని సరఫరా చేసే రక్తనాళాల్లో అడ్డంకులు ఏర్పడితే గుండెపోటు వచ్చే ప్రమాదం ఉంటుంది కదా. అలాంటి సందర్భాల్లో వైద్యులు ప్రత్యేకమైన సన్నని గొట్టం రక్తనాళం ద్వారా గుండెకు చేరువేసి అడ్డంకిని తొలగించడం లేదా రక్త ప్రసరణ మెరుగుపరచడం వంటి చికిత్స చేస్తారు. యాంజియోప్లాస్టీ, స్టెంట్ వేయడం అంటారే అలాంటివి. ఈ విధానాల వల్ల పెద్ద శస్త్రచికిత్స అవసరం లేకుండానే సరైన రోగులకు తక్కువ కోతతో చికిత్స అందించే అవకాశం ఉంటుంది. దీనివల్ల వాళ్లు త్వరగా కోలుకుంటారు. అయితే గుండె ఆరోగ్యానికి చికిత్స కంటే నివారణే ముందుగా ముఖ్యమండి. పొగ తాగకుండా ఉండడం, ఉప్పు కొవ్వు అధికంగా ఉండే ఆహారాన్ని తగ్గించుకోవడం, వ్యాయామం చేయడం, రక్తపోటు, షుగర్, కొలెస్ట్రాల్ను నియంత్రించుకోవడం ఎంతో అవసరం. గుండె మన కోసం నిరంతరం పనిచేస్తూనే ఉంటుంది. మరి దానికోసం

రోజులో కొంత సమయాన్ని మనం కేటాయించకపోతే ఎలా చెప్పండి? అలాగే ఇవాళ ఇంటర్నేషనల్ డే ఫర్ ద ప్రిజర్వేషన్ ఆఫ్ ది ఓజోన్ లేయర్, అంతర్జాతీయ ఓజోన్ పొర పరిరక్షణ దినోత్సవం. మన భూమి చుట్టూ ఉన్న ఒక అద్భుతమైన సహజ రక్షణ కవచం ఓజోన్ పొర. భూమి వాతావరణంలో ఉండే ఓజోన్ పొర సూర్యుని నుంచి వచ్చే హానికరమైన అతినీల లోహిత కిరణాల్లో, ముఖ్యంగా యువిబి కిరణాల్లో ఎక్కువ భాగాన్ని అడ్డుకుంటుంది. ఈ ఓజోన్ పొరకు నష్టం కలిగితే మనుషులతో పాటు జంతువులు, మొక్కలు, సముద్ర జీవులు ఎంతో ప్రభావితం అవుతాయి. అందుకే ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 16న ఓజోన్ పొర పరిరక్షణ అంతర్జాతీయ దినోత్సవాన్ని మనం జరుపుకుంటూ ఉన్నాము. 1987లో కుదిరిన మాంట్రియల్ ప్రోటోకాల్ ఓజోన్ను దెబ్బతీసే రసాయనాల వినియోగాన్ని తగ్గించడంలో ప్రపంచ దేశాలను ఒక వేదికపైకి తీసుకొచ్చింది. మన పూర్వీకులు భూమి మనకిచ్చినటువంటి ఆస్తి, మన భవిష్యత్తు తరాలకు అది మనం ఉంచుకున్నటువంటి ఒక అప్పు. కాబట్టి మనం దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత వాళ్ళకి ఎంతో ప్రీషియస్గా, అంతే ప్యూర్గా ఇవ్వాల్సిన బాధ్యత కూడా ఇప్పటి తరం పైన ఉంది కదా. అలాగే ఇవాళ ఇంటర్నేషనల్ డే ఆఫ్ సైన్స్, టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ ఫర్ ద సౌత్. దక్షిణ దేశాల కోసం విజ్ఞాన శాస్త్ర సాంకేతికత మరియు ఆవిష్కరణల దినోత్సవం. ప్రపంచంలోని అన్ని ప్రాంతాలకు విజ్ఞానం, సాంకేతికత సమానంగా అందుబాటులో ఉండాలని చెప్పడమే ఈ దినోత్సవం యొక్క ముఖ్య ఉద్దేశం. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో వ్యవసాయం, ఆరోగ్యం, విద్య, పరిశ్రమలు, వాతావరణ మార్పులు వంటి ఎన్నో సమస్యలకు స్థానిక అవసరాలకు సరిపోయే సాంకేతిక పరిష్కారాలు అవసరం. రైతులకు వాతావరణ సమాచారాన్ని అందించే మొబైల్ సేవలు, తక్కువ ఖర్చుతో వైద్య పరీక్షలు, ఆన్లైన్ విద్య, సౌరశక్తి, నీటి సంరక్షణ సాంకేతికతలు ఇవన్నీ వీటికి ఉదాహరణ. సో ఇలాంటి విజ్ఞానం కొద్ది మందికే పరిమితం కాకుండా అందరూ దీని గురించి, సమాజంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఉపయోగించుకోవాలి, వాళ్ళకు కూడా దాని గురించి విజ్ఞానం ఉండాలి అని ఈ రోజును జరుపుకుంటూ ఉంటారు. అలాగే ఇవాళ బర్త్ యానివర్సరీ ఆఫ్ ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు. ఈ పేరు తెలియని వాళ్ళంటూ ఎవరు ఉండరు కదండి. భారతీయ సంగీతానికి ప్రపంచవ్యాప్తంగా గౌరవాన్ని తీసుకొచ్చిన గొప్ప గాయని మధురై షణ్ముఖవడియు సుబ్బలక్ష్మి గారు. అందరికీ సుపరిచితమైన ఎంఎస్ సుబ్బలక్ష్మి, ఈమె 1916 సెప్టెంబర్ 16న మధురైలో జన్మించారు. చిన్న వయసులో నుంచే సంగీతం పైన ఆసక్తి ఉంది. ప్రపంచ స్థాయిలో ఎంతో ఖ్యాతిని సంపాదించారు. ఆమె స్వరంలో భక్తి, భావం, శ్రావ్యత అన్నీ కలిసిపోయి ఉంటాయి. మనం ఎంతగానో తెలిసినటువంటి వైష్ణవ జనతో భజగోవిందం, వెంకటేశ్వర సుప్రభాతం ఇవన్నీ కూడా ఈవిడే పాడారు. ఆమెకు భారతదేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న కూడా లభించింది. రామన్ మెగసెస్ అవార్డు కూడా తో పాటు ఇంకా చాలా అవార్డులు కూడా ఆవిడ అందుకున్నారు. ఇవి ఇవాల్టి చరిత్రపుటల్లో ఈరోజు ప్రత్యేకతలు. సమయం కూడా 6 గంటల 1 నిమిషం అయిపోయింది. ఇప్పుడు దేశభక్తి గీతం విందాము.

దేశభక్తి గీతం వింటూ ఉన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం సమయం 6:05 కాస్తుంది. మరికొద్దిసేపట్లో ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు.

0: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం వింటూ ఉన్నారు. ఇప్పటి వరకు అర్చన కార్యక్రమంలో భక్తి గీతాలు విన్నాము. సమయం 6:30. ఇప్పుడు పోలవరపు లక్ష్మి నరసింహారావు గారి మాటల్లో సూక్తి సుధ విందాం.
1: భర్తృహరి గారి సుభాషితాన్ని పరిశీలిద్దాం. మంచి కవిత్వము ఉన్నచో రాజ్యం ఎందులు కంటాడు ఆయన భర్తృహరి మాటది. కరే శ్లాఘ్యాగ శిరసి గురుపాద ప్రణయిత ముఖే సత్యవాణి విజయి భుజయోర్వీర్య అతులం హృది స్వచ్ఛావృత్తిహి శృతం అధిగతం చ శ్రవణయో ఉర్వినాప్యైశ్వర్యేణ ప్రకృతి మహతాం మండనమిదం. ఇక్కడ మనకి చాలా చక్కటి విషయాలు ఈయన బోధిస్తున్నాడు. ముఖ్యంగా ఆభరణాల విషయం, మనిషికి ఎలాంటి ఆభరణాలుగా ఉంటాయి. ఇప్పుడు మహాత్ములు ఉన్నారు, గొప్పవాళ్ళు, వాళ్ళని చూస్తే వాళ్ళేవి కిరీటాలు పెట్టుకోరు, భుజకీర్తులు ఉండవు, పెద్ద పెద్ద ఆభరణాలు వేసుకొని తిరగరు. ఉదాహరణకి వివేకానందుడు మహాత్ముడు, అలాగే రామకృష్ణ పరమహంస, అలాగే మనకు స్వతంత్ర

0: తీసుకొచ్చినటువంటి మహాత్మా గాంధీ, వల్లభాయ్ పటేల్ ఎంత సింపుల్ గా ఉంటారో వీళ్ళందరినీ చూస్తూనే ఉన్నాం. మనకు తెలిసినటువంటి ఈ లోకంలో ఇప్పటి వాళ్ళు, గతంలో కూడా ఎంతో మంది ఉన్నారు. కనుక ఐశ్వర్యం అనేది మహాత్మలకి ఆభరణాలు కావు. ఐశ్వర్యాలు లేకపోవటం వల్ల మహాత్ములు ఆభరణాలు ధరించలేకపోవచ్చు, కానీ వారి యొక్క ఆభరణాలు ఏంటంటే సత్పాత్ర దానము. మహాత్ములు గొప్పగా పాత్రదానం చేస్తారు, చక్కటి భాషను అందిస్తారు, చక్కటి ఆలోచనలు పంచుతారు, త్యాగాలు చేస్తారు అనేటటువంటిది. కనుక ప్రశస్తమైనటువంటి త్యాగం ఆభరణంగా ఉంటుంది. త్యాగశీలు ఉండాలి మన దేశంలో, ఇతిహాసాల్లో చూస్తే ఎంతో మంది. కాబట్టి త్యాగధనము గొప్పది, సత్పాత్ర దానము గొప్పది. ఇంకా మహాత్ములకి గొప్పదైందంటే గురుపాద నమస్కారం, అది వాళ్ళ శిరస్సుకి మకుటం లాంటిది. గురువుల్ని సేవించడం మూలంగా ఆ వ్యక్తులకి, మనుషులకి మకుటం పెరిగి శిరస్సులకు కిరీటం పెట్టుకున్నట్టు అన్నమాట. ఇంకా మంచి మాట చెప్తే, సత్యం పలికితే ముఖానికి అది సత్వచనము, ముఖానికి అందాన్ని ఇస్తుంది. సత్యం పలికేవాడు ముఖం చూస్తే ఉంటే ఒక తెలియనటువంటి ఆరా ప్రకాశం అతనిలో సత్యవాక్ పరిపాలన చేసేవారికి ముఖంలో కనిపిస్తూ ఉంటుంది. ఇంకా గొప్పవారి యొక్క భుజాలు ఎట్లుంటాయంటే సాటి లేని పరాక్రమం కలిగి ఉంటుంది. ఎట్లా భుజకీర్తులు అంటే రెక్కలకు పెట్టుకునేటటువంటి కవచాలు కాదు, వాళ్ళ యొక్క పరాక్రమమే వారికి నేరుగా కీర్తిని సాధిస్తుంది. ఇంకా హృదయం ఎట్లుంటుందంటే నిష్కల్మషమైన హృదయము, మంచి ప్రవర్తన, మంచి మాటలు వినడం, మంచి మాటలు చెప్పడం, మంచి పనులు చేయడం, మంచి పనులను ఆచరించడం, చెప్పడం చేయడం ఆచరించడం, ఇట్లా ఈ విధంగా హృదయానికి నిష్కల్మషమైనటువంటి ప్రవర్తనే ఒక అలంకారము. ఇంకా చెవులకు అలంకారం ఏంటి, శాస్త్ర శ్రవణం అనేటటువంటిది అలంకారం, మంచి శాస్త్రాన్ని వినడం. కాబట్టి మంచి మాటలు వినడం, మంచి పనులు చేయడం, మంచి పనులు చెప్పడం, సత్పాత్ర దానము, అలాగే త్యాగము, పెద్దలకు నమస్కరించడం, ఇలాంటివన్నీ కూడా ముఖ్యమైనటువంటివి. మనకు మానవులకు నిత్యం పనికొచ్చేటటువంటి విషయాలనైనా చెప్తున్నాడు. అంటే సజ్జనులకు ఆభరణములను పేర్కొన్నాడు, తెలియజేశాడు. దీన్ని మన ఏనుగు లక్ష్మణ కవి గారు కూడా, కరమున నిత్యదానము ముఖమున సూనృత వాణి అవదలం గురుచరణాభివాదన అకుంఠిత వీర్యము దోర్ యుగమునన్ వర హృదయమునన్ విశద వర్తన మంచిత విద్య వీణులున్ సురుచిర భూషణంబులి విసూరులకున్ సిరి లేని అప్పుడున్. సిరి అనేది లేకపోతే ఇవి అందరికి కూడా సజ్జనులకు భూషణాలంటే ఇవేను. శాస్త్రములను మంచి వాటిని వినడం వలన కూడా మంచి లక్షణాలు ఉంటాయి. దీనివల్ల మంచి మనిషిగా రూపుదిద్దబడతాడు, మంచి ప్రవర్తనతో ముందుకెళ్తాడు, మానవుడి తన యొక్క జీవితాన్ని మలుచుకోగలుగుతాడని చెప్పి భర్తృహరి గారు మనకి ఇది అందించారు.
1: ఇంతవరకు పోలవరపు లక్ష్మీ నరసింహారావు గారి మాటల్లో సూక్తి సుధ విన్నాము. ఇప్పుడు పొలం కబుర్లు విందాం.

పశుగణన గురించి తెలుసుకుందాం. ఏ ఊళ్ళో అయినా పశువుల ఆసుపత్రి వెళితే అక్కడ గొడ మీద సమాచార పట్టిక తప్పకుండా ఉంటుంది. అందులో ఆవులు, ఎద్దులు, గేదెలు, దున్నలు, మేకలు, గొర్రెలు ఎన్ని ఉన్నాయో అంకెలు ఉంటాయి. కొక్కెర వ్యాధి, గాలికుంటు, గొంతువాపు టీకాలు లెక్కలుంటాయి. ఇంకా సంకరజాతి ఆవులు, ముర్రా గేదెలు, కృత్రిమ సంపర్కాల సంఖ్య, మగ పశువుల సంతానోత్పత్తి, అరికట్టే విధానం తెలియజేసే సమాచారం కూడా ఉంటుంది. గ్రామంలో పశువులను లెక్కించడం వలన, పశువుల ఆసుపత్రిలో కార్యక్రమాల వలన ఈ వివరాలు తెలుస్తాయి. మన గ్రామంలో లెక్కనున్నట్లే జిల్లా సమాచారం కూడా ఉంటుంది. రాష్ట్రానికి అంతటికీ పశువుల సంఖ్యలు, వివరాలు, వాటి ఉత్పత్తి మొదలగు విషయాలు రాష్ట్ర పశువర్ధక శాఖ కార్యాలయంలో ఉంటాయి. అదేవిధంగా దేశంలో ఉన్న జంతువులు, వాటి ఉత్పత్తి, వ్యాధులు మొదలైన సమాచారం దేశ రాజధానిలో పశుపోషణ పాడి పరిశ్రమ శాఖలో భద్రంగా ఉంచుతారు. పశువులను లెక్కించినప్పుడు పల్లెల్లో పట్టణాలలో ఉన్న ఆవులు, గేదెలు, మేకలు, గొర్రెలు, గుర్రాలు, గాడిదలు, ఒంటెలు, మిథున్, యాక్, పందులు, కుక్కలు, కుందేళ్లు, ఏనుగులు, కోళ్లు, బాతులు, ఇతర పక్షులు ఇళ్లల్లో పెంచేవి

ఫారాల్లో పెంచేవి అన్నిటినీ పరిగణిస్తారు. అన్ని రాష్ట్రాల నుంచి యూనియన్ టెరిటరీస్ నుండి వచ్చిన సమాచారం క్రోడీకరించి దేశ రాజధానిలో నిక్షిప్తం చేస్తారు. ఈ సమాచారాన్నంతటినీ కిందటి పశు గణాంకాలతో బేరీజు వేసి వ్యత్యాసం రావడానికి కారణాలను విశ్లేషిస్తారు. పశువుల జాతులు పెరగడం తగ్గడం, ఉత్పత్తులు వృద్ధి చెందడం క్షీణించడం, వ్యాధుల పోకడలు మొదలగు అంశాలను పరిశీలించి తగు ప్రణాళికలు నిర్ణయిస్తారు. జాతీయ ఉత్పత్తిలో పశుపాలన ఎంత శాతం ఉన్నది, ఎగుమతుల్లో భాగం జాతీయ ఆదాయంలో నిష్పత్తిని తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. మనం పెంచే ఆవులు, గేదెలు, మేకలు, గొర్రెలు మనకు ఎంత ముఖ్యమో ఇతర జంతువులు కూడా ఆయా ప్రాంతాలకు, రాష్ట్రాలకు అంత ముఖ్యం. పరిస్థితులను బట్టి, అవసరాలను బట్టి, ప్రయోజనాలను బట్టి అన్ని జంతువులు ముఖ్యమైనవే. ఉత్తర ప్రాంతంలో హిమాలయాల దగ్గర మంచుకొండల్లో ఉన్న రాష్ట్రాలలో పాల కొరకు మిథున్ యాక్ జంతువులను పెంచుతారు. అరుణాచల్ ప్రదేశ్ లో మిథున్ ఎక్కువ, నాగాలాండ్, మిజోరాం, మణిపూర్ రాష్ట్రాల్లో కూడా ఉన్నాయి. జడల బర్రెలు అరుణాచల్ ప్రదేశ్ లో అధికంగా ఉంటాయి. వీటి నుండి ఊలు తీస్తారు. బరువులు మోయడానికి, మాంసానికి వీటిని వినియోగిస్తారు. రాజస్థాన్ రాష్ట్రంలో ఒంటెలు అధికంగా ఉంటాయి. హర్యానా, పంజాబ్ రాష్ట్రాల్లో కూడా ఉన్నాయి. పాల కొరకు, వినోదానికి, విహారాలకు ఒంటెలను పెంచుతారు. రోడ్ల మీద తిరిగే అనాథ పశువులు, ఆవులు, దూడలు, ఆంబోతులు 50 లక్షలుంటే ఊర కుక్కలు 153 లక్షలున్నట్లు అంచనాలు చెబుతున్నాయి. ఊర కుక్కలు ఊరకనే ఉండవు. మనుషుల్ని కరవడం వలన అనేక మంది గాయాల పాలు కావడమే కాదు, పిచ్చి కుక్క వ్యాధి సోకి చనిపోతున్నారు. పశుగణన ఎప్పుడు చేస్తారు? 5 సంవత్సరాలకొకసారి పశు గణాంకాలు తీస్తారు. మొట్టమొదటిసారిగా 1919 తీశారు. తరువాత ప్రతి 5 సంవత్సరాలకు పశుగణన చేస్తున్నారు. 2019 పశు గణాంకాలు తీయడం వలన అంతకుముందు కంటే పాడి పశువుల సంఖ్య పెరిగినట్లు తెలిసింది. ఈసారి 21వ పశుగణన ఈ సంవత్సరం సెప్టెంబర్ డిసెంబర్ మధ్య చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. భారత ప్రభుత్వానికి సంబంధించిన మత్స్య, పశుపాలన మరియు పాడి పరిశ్రమ శాఖ కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు సంబంధించిన జిల్లా, రాష్ట నోడల్ ఆఫీసర్లకు విశాఖపట్నంలో శిక్షణా తరగతులు ఏర్పాటు చేసింది. పశుగణన చేయడానికి 150 మందికి పైగా సుశిక్షితులైన ఉద్యోగులను నియమించడం జరిగింది. వారు చరవాణి వివరాలు నమోదు చేసుకుంటారు. దేశం మొత్తం మీద 27 కోట్ల కుటుంబాల నుండి సమాచారాన్ని సేకరిస్తారు. ఈ సేకరించిన సమాచారాన్ని క్రోడీకరించి 2025 ఫిబ్రవరి, మార్చి నెలల్లో విడుదల చేస్తారు. పశుగణన విజయవంతంగా జరిగేలా చూడడానికి కీలకమైన వర్క్ షాపుల్లో పాల్గొనడానికి భాగస్వాములందరినీ మత్స్య, పశుపోషణ మరియు పాడి పరిశ్రమ శాఖ, మంత్రిత్వ శాఖ నైపుణ్య శిక్షణ ఇచ్చింది. వివిధ జాతుల పశు పక్ష్యాదుల గురించి తెలుసుకోవడం కొరకు అవగాహన కల్పిస్తుంది. 21వ పశుగణనను సమర్థవంతంగా నిర్వహించడానికి మొబైల్ యాప్, సాఫ్ట్వేర్ తో సహా అవసరమైన సాధనాలతో రాష్ట్ర కేంద్రపాలిత ప్రాంతాల అధికారులను సన్నద్దం చేయడం వర్క్ షాపు ప్రాథమిక లక్ష్యం. అధిక నాణ్యత డేటా సేకరించేలా శిక్షణను అందిస్తారు. జాతుల వారీగా పశుపక్ష్యాదుల సంఖ్యలను సేకరించడంపై జాతీయ, రాష్ట స్థాయిలలో కార్యాచరణ సిద్దమవుతోంది. ప్రణాళికలు రూపొందించడానికి, మౌలిక వసతులు కల్పించడానికి, ఉత్పత్తులను పెంచడానికి, అలాగే ఎగుమతులు వృద్ధి చేయడానికి పశువుల గణాంకాలు ఎంతో ముఖ్యం. అధిక ఉత్పత్తినిచ్చే జాతులను గుర్తించి అభివృద్ది చేయడానికి పశుగణన ఉపయోగపడుతుంది. అంతేకాదు, ఈ మధ్య కాలంలో వచ్చిన ముద్ద చర్మ వ్యాధి వలన 10 లక్షల ఆవులు, ఎద్దులు మరణించినట్లు లెక్కలు చెబుతున్నాయి. అటు యజమాని, ఇటు దేశం ఎంతో నష్టపోయింది. ముద్ద చర్మ వ్యాధి వలన పాల ఉత్పత్తి కొంతమేర తగ్గింది. ఈ చేదు అనుభవాన్ని పురస్కరించుకుని టీకా మందులు తయారు చేయడం, కొత్త మందులు కనుగొనడం వంటి చర్యలు చేపడతారు. వ్యాధిని అరికట్టే ప్రయత్నం కూడా చేస్తారు, లేదా వ్యాధి ఉగ్రతను తగ్గించడానికి మార్గాలు వెతుకుతారు. ప్రపంచంలో అత్యధికంగా పశువులున్న దేశం మన భారతదేశం. పాల ఉత్పత్తిలో మనమే ముందున్నాం. గుడ్లు ఉత్పత్తిలో మనం 2వ స్థానంలో ఉన్నాము. ప్రపంచం మొత్తం మీద మన దగ్గరే గేదెలు 109.85 మిలియన్లు ఎక్కువ, మేకలు మన దగ్గరే 148.8 మిలియన్లు అధికంగా ఉన్నాయి. కోళ్లు, చేపల ఉత్పత్తిలో మనది 2వ స్థానం, గొర్రెల పెంపకంలో 3వ స్థానం. భారతదేశం స్థూల

0: దేశీయ ఉత్పత్తిలో 5.5% పశువుల నుండే వస్తుంది. వ్యవసాయ ఉత్పత్తుల్లో 30% పశుపోషణ వలనే సమకూరుతుంది. పశువుల పెంపకంలో కూడిన వ్యవసాయంలో లాభాలు ఎక్కువ. పశువుల పెంపకం దేశ ఆర్థిక వ్యవస్థకు అతి ముఖ్యమైన విభాగం. 2 కోట్లకు పైగా ప్రజలు పశువుల మీద ఆధారపడి జీవిస్తున్నారు. ఆహారమే కాకుండా ఇతరత్ర మనిషికి పశువులు అనేక రకాలుగా ఉపయోగపడుతూనే ఉన్నాయి. అసలు పశు పక్షాదులు లేకుంటే మనిషి జీవనం సాగించగలడా? పాలు, గుడ్లు, మాంసం వాటి నుండే వస్తూ ఉన్నాయి. పాల ఉత్పత్తిలో మనమే ముందున్నాము. 2022-23 సంవత్సరాలలో 230.58 మిలియన్ టన్నుల పాల ఉత్పత్తి చేశాము. ప్రపంచంలో 25% పాలు మన ఆవులు, గేదెల నుండే వస్తున్నాయి. మనిషి ఒక్కింటికి 459 గ్రాముల పాలు లభిస్తున్నాయి. 138.8 బిలియన్ల గుడ్లు, 9.77 మిలియన్ టన్నుల మాంసము ఉత్పత్తి అవుతుంది. సంవత్సరానికి మనిషికి 101 గుడ్లు లభిస్తున్నాయి. 174.45 లక్షల టన్నుల చేపలు ఉత్పత్తి అవుతున్నాయి. ఇక తోళ్లు, చర్మాలు, ఊలు విషయానికొస్తే వెంట్రుకలు, ఊలు, చర్మము, తోళ్లు ఇతర దేశాలకు ఎగుమతి అవుతున్నాయి. అంతేకాకుండా మన దేశానికి విదేశీ మారక ద్రవ్యాన్ని కూడా తెచ్చిపెడుతున్నాయి. బరువులు లాగడంలో వ్యవసాయంలో యంత్రాలు ప్రవేశించినా పశువుల కష్టం కొనసాగుతూనే ఉంది. మారుమూల గ్రామాలలో ఇంకా ఎద్దుల బండి, గుర్రబండి మనుషులకు ప్రయాణ సాధనాలుగా ఉపకరిస్తున్నాయి. నాగలి లాగడం, ధాన్యపు బస్తాలు, గడ్డి ఇంటికి చేర్చడం మొదలగు పనులు పశువులు ఇంకా కూడా చేస్తూనే ఉన్నాయి. ఇంకా గుర్రాలు, గాడిదలు, ఒంటెలు, సవారీలు చేయడానికి సాధనాలుగా పనిచేస్తూనే ఉన్నాయి. కొండ ప్రాంతాలలో సరుకులు చేరవేయడానికి, మనుషులను మోయడానికి ఉపయోగిస్తూనే ఉన్నారు. దేశ రక్షణలో సరిహద్దులను కావలి కాస్తున్న సైనికులకు రక్షణ సామాగ్రి అందజేస్తున్న గుర్రాలు, గాడిదలు ఎంతగానో దేశ సేవ చేస్తున్నాయి. పశువుల పేడ, వ్యర్థాలు ఎరువుగా మారి భూమికి సత్తు అందిస్తున్నాయి. పిడకలు, గోబర్ గ్యాస్ ఇళ్లల్లో దీపాలు వెలిగించడానికి పంటకు ఉపయోగిస్తున్నాము. పిడకల అవసరం వాడుక ఇంకా ఉన్నాయి.
1: ఇప్పటి వరకు పొలం కబుర్లు విన్నారు ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం. మరికొద్దిసేపట్లో 6:45 తెలుగులో ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి, అనంతరం 6:55 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పోపూరి మురళీకృష్ణ ప్రసాద్. ముఖ్యాంశాలు. అర్హులైన ప్రతి కుటుంబానికి 2029 నాటికి ఇల్లు కల్పించడమే లక్ష్యంగా హౌసింగ్ ఫర్ ఆల్ కార్యక్రమాన్ని అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. వరుస సెలవుల అనంతరం తెలంగాణ శాసనసభ వర్షాకాల సమావేశాలు ఈ రోజు తిరిగి ప్రారంభం కానున్నాయి. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలకు 5 లక్షల ఇళ్లు కేటాయించినట్టు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లోని కాకినాడలో ఇన్కాయిస్ ప్రాంతీయ కేంద్రం ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు. వార్తల వివరాలు. అర్హులైన ప్రతి కుటుంబానికి 2029 నాటికి ఇల్లు కల్పించడమే లక్ష్యంగా హౌసింగ్ ఫర్ ఆల్ కార్యక్రమాన్ని అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. గృహ నిర్మాణ శాఖపై అమరావతిలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ 2027 మార్చి నాటికి 5,52,000 ఇళ్లను పూర్తి చేసి గృహప్రవేశాలకు సిద్దం చేయాలని దిశానిర్దేశం చేశారు. ఇంటి స్థలాలు లేని అర్హులైన కుటుంబాలను పారదర్శకంగా గుర్తించేందుకు వివిధ శాఖల సమాచారాన్ని అనుసంధానం చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలకు 5 లక్షల ఇళ్లు కేటాయించినట్టు కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వెల్లడించారు. ఈ మేరకు ఢిల్లీలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన నిన్న మాట్లాడుతూ ఆవాస్ యోజన కింద మొత్తం దేశవ్యాప్తంగా 2 కోట్ల ఇళ్లను కేంద్ర ప్రభుత్వం కేటాయించిందని తెలిపారు. వీటిలో ఆంధ్రప్రదేశ్కు 3 లక్షల ఇళ్లు, తెలంగాణకు 2 లక్షల ఇళ్లు కేటాయించినట్టు కేంద్ర మంత్రి తెలియజేస్తూ,
1: ఈ హౌసింగ్ ఎలకేషన్ అనేది రాష్ట్రాలకి ఒక సెలెక్ట్ కమిటీ ఇచ్చినటువంటి ఫార్ములా తోటి పావర్టీ ఆ రేషియోని బేస్ చేసుకుని ఎలకేట్ చేశారు. 3 లక్షల హౌసెస్ ఆంధ్ర

దానికి ఈ రోజు అలకేట్ అయినాయి. అదేవిధంగా తెలంగాణకి మొన్న ఇచ్చినటువంటి 74,000 పాటు మళ్లీ అడిషనల్ గా 125,000 హౌసెస్ ఈ రోజు ఇస్తా ఉన్నాం. అంటే టోటల్ గా 2,00,000. సో రెండు రాష్ట్రాలు తెలుగు రాష్ట్రాలకు తీసుకుంటే

0: అంశాలపై స్వల్పకాలిక చర్చ జరగనుంది. 22A భూముల అంశంపై జరగనున్న చర్చలో ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ప్రసంగిస్తారు. అలాగే తెలంగాణ వ్యాప్తంగా వర్షాలపై ఎల్నినో ప్రభావం, దాన్ని ఎదుర్కొనేందుకు ప్రభుత్వం తీసుకున్న చర్యలపై కూడా సభలో చర్చ జరగనున్నట్టు అసెంబ్లీ కార్యదర్శి వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లోని కాకినాడలో భారత జాతీయ సముద్ర సమాచార సేవల కేంద్రం ఇన్కాయిస్ ప్రాంతీయ కేంద్రం ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు. ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని కోరుతూ రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు గత నెలలో కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ ను కలిశారు. ఆయన అభ్యర్థనపై స్పందించిన కేంద్ర మంత్రి ఈ మేరకు లేఖ రాశారు. కాకినాడలో ఇన్కాయిస్ కేంద్రం ఏర్పాటుకు జిల్లా యంత్రాంగం ఇప్పటికే స్థలాన్ని గుర్తించిందని, ఈ కేంద్రం ఏర్పాటుతో మత్స్యకారుల జీవనోపాధి మెరుగుపడడంతో పాటు సముద్ర భద్రత మరింత బలోపేతం కానుందని సానా సతీష్ బాబు తెలిపారు. ఈ ప్రాజెక్టును పూర్తి చేసేందుకు కేంద్ర రాష్ట ప్రభుత్వాలతో సమన్వయంతో పనిచేస్తానని తెలిపారు. కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో బీజేపీ ఆంధ్రప్రదేశ్ కార్యాలయాన్ని నిన్న సందర్శించారు. వినాయక చవితి సందర్భంగా రాష్ట కార్యాలయంలో ఏర్పాటు చేసిన గణపతి విగ్రహానికి కేంద్ర మంత్రి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పార్టీ నాయకులు కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఢిల్లీలో జరిగిన బ్రిక్స్ సదస్సు విశేషాలను, ప్రపంచ వేదికపై భారత్కు లభిస్తున్న ప్రాధాన్యత, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం సాధిస్తున్న పురోగతిని వివరించారు. ప్రపంచ దేశాలతో భారత్ సంబంధాలను మరింత బలోపేతం చేయడం, ఆర్థికాభివృద్ది, వాణిజ్యం, సాంకేతికత, పారిశ్రామిక ప్రగతిలో దేశ ప్రయోజనాలను ముందుకు తీసుకెళ్లేందుకు కేంద్ర ప్రభుత్వం చేసిన కృషిని వివరించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు ఘనంగా నిన్న ప్రారంభమయ్యాయి. బ్రహ్మోత్సవాల్లో తొలిరోజు రాత్రి మలయప్ప స్వామి వారు పెద్ద శేషవాహనంపై మాడవీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. దీనిపై ఆకాశవాణి తిరుపతి జిల్లా ప్రతినిధి ఎన్ జగదీష్ మరిన్ని వివరాలను అందజేస్తారు.
1: తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో మొదటి రోజు రాత్రి స్వామివారు పెద్ద శేషవాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. పెద్ద శేషునిపై చిద్విలాసం చేస్తున్న శ్రీ వెంకటేశ్వర స్వామివారిని అధిక సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దంపతులు పెద్ద శేషవాహన సేవలో పాల్గొన్నారు. బుధవారం ఉదయం చిన్న శేషవాహన సేవను తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహించనుంది.
0: తిరుమల బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుటుంబ సమేతంగా నిన్న శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. ముందుగా బేడి ఆంజనేయ స్వామిని దర్శించుకున్న ముఖ్యమంత్రి అనంతరం స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం ముఖ్యమంత్రి మాట్లాడుతూ తిరుమలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చక్కటి దర్శన భాగ్యం కల్పించాలని టీటీడీ అధికారులకు సూచించారు.
2: వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు జరుపుకోవడం చాలా గర్వకారణంగా ఉంది, ఆనందంగా ఉంది. ఈ రోజు వెంకటేశ్వర స్వామిని ఉట్టి కోరుకున్నాను. రాష్ట్రంలో పుష్కలంగా వర్షాలు పడాలని, అదే సమయంలో భారతదేశం రాబోయే రోజుల్లో అగ్రదేశంగా తయారు కావాలని, అందులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ముందుండి లీడ్ చేయాలని భగవంతుణ్ణి కోరుకున్నాను. భక్తులందరికీ ఏమాత్రం ఇబ్బంది లేకుండా దైవ దర్శనం కల్పించే విధంగా టీటీడీ సిబ్బంది మొత్తం పనిచేయాలని మరొకసారి కోరుకుంటూ అందరికీ నమస్కారాలు.
0: మరోవైపు తిరుమలలోని యాత్రికుల కేంద్రాన్ని, నూతనంగా ఏర్పాటు చేసిన విద్యుత్ బస్సులను ముఖ్యమంత్రి ప్రారంభిస్తారు. అలాగే ఆధునీకరించిన శ్రీ వెంకటేశ్వర మ్యూజియాన్ని ప్రారంభిస్తారు. ఆంధ్రప్రదేశ్లోని కృష్ణాజిల్లా మచిలీపట్నం మంగినపూడి సాగర్ తీరంలో ఏర్పాటు చేసిన సాగర తీర మహాగణపతిని రాష్ట గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ నిన్న సందర్శించారు. ఈ సందర్భంగా వేద పండితులు గవర్నర్కు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం గణపతి విగ్రహాన్ని గవర్నర్ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతపురం నగరంలో తాగునీటి సమస్యను పూర్తిగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఆంధ్రప్రదేశ్ పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ తెలిపారు. అనంతపురం నగరంలో అమృత్ 2.0 పథకం కింద 101.71 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టనున్న 2 నీటి ప్రాజెక్టులకు మంత్రి నిన్న భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగరంలో తాగునీటి సరఫరాలో ఉన్న సమస్యలను తొలగించి ప్రతి ఇంటికి సమర్థవంతంగా నీటిని అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. అన్ని ప్రాంతాలకు తాగునీరు అందేలా 12.27 కిలోమీటర్ల మేర కొత్త నీటి పంపిణీ వ్యవస్థను నిర్మించనున్నట్టు మంత్రి వెల్లడిస్తూ
3: ముఖ్యంగా ఈ ఫౌండేషన్ స్టోన్ వేసిన తర్వాత ఈ వర్క్స్ అమృత్ కింద అయిపోయిన తర్వాత నీళ్ల సమస్య అనేది లేకుండా చేస్తున్నారు. ప్రత్యేకించి ఎందుకంటే వాటర్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఎన్డీఏ ప్రభుత్వం హయాంలో ఇది కంప్లీట్ చేయబోతున్నాం. ఇంకా వాటర్ అనేది ఇష్యూనే లేకుండా టోటల్ అనంతపూర్ సిటీకి దాదాపు 6 ట్యాంకులు ఓవర్ హెడ్ ట్యాంకులు వస్తున్నాయి. ఇదే కాకుండా రీసైక్లింగ్ కోసం అరౌండ్ 25 MLD కి సంబంధించింది అది చేస్తున్నారు. 2 రోజులు 3 రోజులు వచ్చేది, దీంతో డైలీ వచ్చేదానికి అవకాశం ఉంటుంది. సో పర్మనెంట్
0: వాతావరణం. కర్ణాటక నుంచి తమిళనాడు మీదుగా నైరుతి బంగాళాఖాతం వరకు ద్రోణి

విస్తరించి ఉందని, దీంతో పాటు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. వీటి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని కోస్తా జిల్లాలతో పాటు నంద్యాల, అనంతపురం, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో ఈరోజు, రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. మరోవైపు తెలంగాణలో రేపటి నుంచి 5 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ప్రధానంగా ములుగు, భద్రాద్రి, కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఆంధ్రప్రదేశ్లోని అనకాపల్లి జిల్లా నక్కపల్లి ఎంపీడీఓ కార్యాలయంలో పాయకరావుపేట నియోజకవర్గ అభివృద్దిపై హోంమంత్రి వి అనిత నిన్న సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ది పనుల పురోగతిని మంత్రి అధికారులను అడిగి తెలుసుకున్నారు. పనులను వేగవంతంగా పూర్తి చేయాలని, ప్రజలకు మెరుగైన సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. సౌరశక్తి వినియోగాన్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం రాయితీలు, సదుపాయాలు కల్పిస్తోందని మంత్రి అనిత తెలిపారు. ప్రతి ఒక్కరూ తమ ఇళ్లపై సౌర విద్యుత్ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలని ఆమె సూచించారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందేలా చర్యలు తీసుకుంటున్నామని ఆంధ్రప్రదేశ్ చేనేత జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండ క్యాంపు కార్యాలయంలో ప్రజావనితల కార్యక్రమంలో మంత్రి నిన్న పాల్గొన్నారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అర్హులైన ప్రతి కుటుంబానికి 2029 నాటికి ఇల్లు కల్పించడమే లక్ష్యంగా హౌసింగ్ ఫర్ ఆల్ కార్యక్రమాన్ని అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. వరుస సెలవుల అనంతరం తెలంగాణ శాసనసభ వర్షాకాల సమావేశాలు ఈ రోజు తిరిగి ప్రారంభం కానున్నాయి. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు 5 లక్షల ఇళ్లు కేటాయించినట్టు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లోని కాకినాడలో ఇన్కాయిస్ ప్రాంతీయ కేంద్రం ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: ఏఎం ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయంతాం ప్రవాచిక రిచా ఝా. అథ వార్తాః. విదేశ మంత్రాలయేన ఉక్తం యత్ నవదిల్ల్యాం సద్య ఏవ సంపన్నస్య అష్టాదశతమస్య బ్రిక్స్ శిఖర సమ్మేళనస్య ఉపవేశనస్య అవసరే ప్రధానమంత్రిణః నరేంద్ర మోదినః తథా చైనదేశస్య రాష్ట్రపతేః షీ జిన్ఫింగ్ ఇత్యస్య చ మధ్యే జాతే సంవాదే అనేకే విషయాః చర్చితాః. హ్యః సాయంకాలే నవదిల్ల్యాం వార్తాహరాన్ సంబోధయన్ విదేశ మంత్రాలయస్య ప్రవక్తా రణధీర జాయస్వాలః ఉక్తవాన్ యత్ ప్రధానమంత్రి భారతస్య చింతాః ప్రస్తుతవాన్ తథా ఉభాభ్యాం పక్షాభ్యాం పారస్పరిక మూల చింతాం ప్రతి సంవేదనశీలతా ప్రదర్శనీయా ఇతి ప్రతిపాదితవాన్.
1: चर्चाओं के दौरान कई मुद्दे सामने आए. दोनों देशों के बीच में जब बात हुई लीडरशिप लेवल पे प्रधानमंत्री ने भारतीय चिंताओं को भी रेखांकित किया, उनका भी उल्लेख किया और इस बात को रेखांकित किया कि दोनों पक्षों को एक दूसरे के मुख्य चिंताओं के प्रति संवेदनशीलता दिखानी चाहिए और तीन पारस्परिक सिद्धांतों यानी कि पारस्परिक हित, पारस्परिक सम्मान और पारस्परिक संवेदनशीलता द्वारा निर्देशित होना चाहिए.
0: విదేశ మంత్రాలయస్య ప్రవక్త ఉక్తవాన్ యత్ విదేశమంత్రి డాక్టర్ ఎస్ జయశంకరః బ్రిక్స్ శిఖర సమ్మేళనస్య ఉపవేశనస్య అనంతరం సౌదీ అరబ్ దేశస్య విదేశమంత్రిణా సహ అపి ఉపవేశనం కృతవాన్. తత్ర క్షేత్రీయానాం అంతారాష్ట్రీయానాం చ ఘటనాక్రమాణాం విషయే చర్చా జాతా. సౌదీ అరబ్ దేశే సద్యః ఏవ జాతే ఆక్రమణే భారతేన నిందా కృతా. షడ్ రాజ్యానాం ముఖ్యమంత్రిభిః యమునా నద్యాః పునరుద్ధారాయ కిషౌ బహు ఉద్దేశ్య బంధ పరియోజనా సంబద్ధ సంధౌ హస్తాక్షరాణి కృతాని. ఏతేషు రాజ్యేషు ఉత్తరప్రదేశః ఉత్తరాఖండః హిమాచలప్రదేశః హరియాణా రాజస్థానః అథ దిల్లీ చ సమ్మిళితాః సంతి. అస్మిన్ అవసరే కేంద్రీయ గృహమంత్రి అమిత షాహః ఉక్తవాన్ యత్ కేంద్ర ప్రశాసనేన కిషౌ పరియోజనా రాష్ట్రీయ పరియోజనా ఇతి ఘోషితా అస్తి. శ్రీ షాహః ఉక్తవాన్ యత్ పరియోజనాయాః విత్తీయ భారస్య ప్రాయః 90% కేంద్ర ప్రశాసనేన వహిష్యతే, అవశిష్టం 10% భారం చ సహభాగి రాజ్యైః వహిష్యతే. దిల్లీ ప్రశాసనేన ఆశా కార్యకర్తృభ్యః ప్రదీయమానం నిశ్చితం మాసిక ప్రోత్సాహన ధనం 3,000 రూప్యకేభ్యః 6,000 రూప్యకపర్యంతం వర్ధితమస్తి. అయం నిర్ణయః హ్యః నవదిల్ల్యాం ముఖ్యమంత్రి పదాసీనాయాః రేఖాగుప్తావర్యాయాః అధ్యక్షతాయాం సంపన్నే మంత్రిమండలోపవేశనే స్వీకృతః. సంప్రతి దిల్ల్యాం 25,700 ఆశా కార్యకర్తారః కార్యం కుర్వంతి. ఏతదతిరిక్తం దిల్లీ ప్రశాసనేన రాష్ట్రీయ రాజధాన్యాః విభిన్నేషు మహావిద్యాలయేషు విశ్వవిద్యాలయేషు చ అధ్యయనం కుర్వతాం 10,000 విద్యార్థినాం కృతే ఛాత్రావాసానాం నిర్మాణస్య నిర్ణయః అపి గృహీతః. విదేశమంత్రి డాక్టర్ ఎస్ జయశంకరః భారతస్య బహుధ్రువీయ విశ్వవ్యవస్థాం ప్రతి దృఢాం ప్రతిబద్ధతాం ప్రతిపాదితవాన్. సహ ఉక్తవాన్ యత్ భారతస్య స్వతంత్ర విదేశనీతిః రణనీతిక బద్ధతా చ అస్యాః ప్రతిబద్ధతాయాః ఆధారౌ స్తః. దిల్ల్యాం ICWA ఇతి భారతీయ విశ్వ ప్రకరణానాం పరిషదః రజంత జయంతీ సమారోహే సమాపన సంబోధనం కుర్వన్ డాక్టర్ జయశంకరః విశ్వాసం ప్రకటితవాన్ యత్ అశాంతియుతే వైశ్వికే పరివేశే భారతస్య ఉదయః నిశ్చితః అస్తి. భారతర్తు విజ్ఞాన విభాగేన అద్య దిల్లీ హరియాణా చండీగఢ పంజాబ్ ఉప హిమాలయ పశ్చిమ బంగాళ కేరళ మాహే చేత్యేతేషు స్థలేషు ప్రబల వృష్టిః పూర్వానుమానం కృతమస్తి. పురుష క్రికెట్ క్రీడాయాం హ్యః రాత్రౌ నవదిల్ల్యాః అరుణ్ జైట్లీ క్రీడాంగణ ఆయోజితాయాం ద్వితీయాయాం 20-20 అంతారాష్ట్రీయ స్పర్ధాయాం భారతం అఫ్ఘానిస్తాన దళం 7-0 పరాజితం. ఇతి వార్తాః.
2: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం సమయం 7:00. ఈనాటి ప్రసార విశేషాల వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. 7:15 శుభోదయం సింహపురి కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో ముందుగా సింహపురి సమాచారం తెలుసుకుంటారు, అనంతరం స్వరార్చన, తర్వాత గుండె శస్త్రచికిత్స తర్వాత ఫిజియోథెరపీ. ఈ అంశం గురించి డాక్టర్ సుదీప్ వర్ధన్ గారితో పరిచయం ఉంటుంది. అనంతరం బయోటెక్నాలజీ రంగంలో ఆధునిక పోకడలు గురించి నవీన లావణ్యలత గారి ప్రసంగం వింటారు. తర్వాత కొన్ని లలిత గీతాలు కూడా ప్రసారమవుతాయి. 8:35 డాక్టర్ గారి సలహాలు కార్యక్రమం ప్రసారమవుతుంది. సమర్పణ ఆబిద్ హుసేన్, నిర్వహణ శ్రీ తమనం నాగేశ్వరరావు. 9:00 తిరుమలలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా చిన్నశేష వాహన ప్రత్యక్ష ప్రసారం వింటారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి తిరుపతి కేంద్ర సౌజన్యంతో ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి వేలువడుతుంది. 9:30 హలో అభిరుచిలో వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరినటువంటి పాటల్ని వినడం జరుగుతుంది. 10:00 ప్రాంతీయ వార్తా విభాగం విజయవాడ కేంద్ర సమర్పణ ప్రత్యేక కార్యక్రమం విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు. 10:15 ఆకాశవాణి వివిధ భారతి కార్యక్రమాలు వింటారు విజయవాడ కేంద్రం నుంచి. సాయంత్రం 5:00 ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్ర సాయంకాల ప్రసార విశేషాల వివరాలు తెలుసుకుంటారు. 5:05 వనితావాణి కార్యక్రమంలో మహిళలు పోషకాహారం, పిల్లల పెంపకంలో జాగ్రత్తల గురించి తెలుసుకోవడంతో పాటు మహిళలు మెచ్చే సినిమా పాటలు కూడా ప్రసారమవుతాయి. 5:30 యువతరంగం కార్యక్రమంలో విద్యా ఉద్యోగ సమాచారం, యువత స్వయం ఉపాధి అవకాశాలు, వెల్ఫేర్ స్కీమ్స్ గురించి తెలుసుకోవడంతో పాటుగా యువత మెచ్చే సినిమా పాటల్ని వింటారు. 6:30 గ్రామదర్శిని కార్యక్రమంలో ముందుగా సమాచార వేదిక, అనంతరం ఆస్తులు అంతస్తులు అనే కథానిక వింటారు సమర్పణ శ్రీనివాస్ గారు. తర్వాత కొన్ని జానపద పాటలు కూడా ప్రసారమవుతాయి. 7:00 అలనాటి మధుర గీతాన్ని వింటారు. 7:15 పాడి పంటలు కార్యక్రమంలో హోమ్ గార్డెనింగ్, టెర్రస్ గార్డెనింగ్ యాజమాన్యం గురించి డాక్టర్ పి శ్యామ్ ప్రసాద్ గారితో పరిచయం ఉంటుంది. తర్వాత పొలం కబుర్లు, జానపద పాటలు. 8:00 తిరుమలలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల గురించినటువంటి

కార్యక్రమం విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు. అనంతరం ఆకాశవాణి విజయవాడ కేంద్ర కార్యక్రమాల రిలే ఉంటుంది. 11:10 ఆకాశవాణి కార్యక్రమాల ముగింపు ఉంటుంది. ఇవి ఇవాల్టి ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్ర ప్రసార విశేషాల వివరాలు.

0: ఆకాశవాణితో జోడీ కట్టండి. మీ బిజినెస్ ను మరింత విస్తరించుకోండి. మీ ఆర్థిక స్థిరత్వానికి మరింత ఊతమివ్వండి. స్థానికంగా అయినా జాతీయ స్థాయి అయినా ఆకాశవాణి కల్పిస్తుంది మీ బిజినెస్ ప్రచారానికి సరైన వేదిక. మీరు ఇంట్లో ఉన్నా ఆఫీసులో ఉన్నా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏ ఆకాశవాణి కేంద్రంలో అయినా సరే ప్రకటన బుక్ చేసుకోవచ్చు. ఆకాశవాణి ద్వారా ప్రకటనలు ఇప్పుడెంతో సునాయాసం.
1: ప్లాస్టిక్ వాడకం ఆపేద్దాం, భూమిని కాపాడుకుందాం. సింగిల్ యూస్ ప్లాస్టిక్ ను నిషేధిద్దాం.
2: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం వింటూ ఉన్నారు. మరికొద్దిసేపట్లో 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే వింటారు.

0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ప్రస్తుతం ప్రపంచంలో ఎన్ని అస్థిర పరిస్థితులు ఉన్నా భారత్ మరింత అభివృద్ది చెందడం ఖాయమని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ధీమా వ్యక్తం చేశారు. వ్యక్తి నుంచి వ్యక్తికి జరిగే యూపీఐ చెల్లింపులపై ఎటువంటి రుసుములు ఉండవని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. దేశంలోని పలు రాష్ట్రాల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో నిన్న రాత్రి జరిగిన రెండవ టీ20 అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్లో భారత్ ఆఫ్ఘనిస్తాన్పై 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. సొంత నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛ, వ్యూహాత్మక స్వతంత్రతపై నమ్మకంతోనే ప్రపంచ వ్యవస్థకు భారత్ కట్టుబడి ఉందని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ స్పష్టం చేశారు. నిన్న ఢిల్లీలో జరిగిన ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ వరల్డ్ అఫైర్స్ 25 ఏళ్ల వేడుకల ముగింపు సమావేశంలో మాట్లాడుతూ ఆయన, ప్రస్తుతం ప్రపంచంలో ఎన్ని అస్థిర పరిస్థితులు ఉన్నప్పటికీ భారత్ మరింత అభివృద్ది చెందడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. గడిచిన 10 ఏళ్లలో భారత దౌత్యం, ఆర్థిక వ్యవస్థ, దేశీయ సామర్థ్యాలు ఎంతగానో పెరిగాయని, ఇవి ప్రపంచ దేశాలతో మన సంబంధాలపై సానుకూల ప్రభావం చూపిస్తున్నాయని అన్నారు. భారత దౌత్య విధానానికి శాంతి, అభివృద్ది ఎప్పుడూ ప్రధాన లక్ష్యాలని మంత్రి స్పష్టం చేశారు.
1: When India advocates dialogue and diplomacy, when we stress that endless war must give way to an end to war, this is our particular way of thinking. Indian diplomacy will always have peace and development as its central agenda, not just as an idealistic goal, but as a sensible prescription for the world order to advance progress and prosperity.
0: వ్యక్తి నుంచి వ్యక్తికి జరిగే యూపీఐ చెల్లింపులపై ఎటువంటి రుసుములు ఉండవని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. బదిలీ చేసే మొత్తంతో సంబంధం లేకుండా యూపీఐ ఉచితంగానే కొనసాగుతుందని ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. వినియోగదారులకు సేవలు ఎప్పటికీ ఉచితమేనని, యాప్ సంస్థలు ఎటువంటి ప్లాట్ఫామ్ లేదా ఇతర రుసుములు వసూలు చేయకూడదని ఆదేశించింది. వ్యాపారులకు చేసే 2,000 రూపాయల లోపు చెల్లింపులు, చిన్న వ్యాపారులకు ఇచ్చే మినహాయింపుల వల్ల

0: దాదాపు 96% వ్యాపార లావాదేవీలపై ఎటువంటి ప్రభావం ఉండదని తెలిపింది. 2,000 రూపాయల కంటే ఎక్కువ విలువైన కొన్ని నిర్దిష్ట వ్యాపార లావాదేవీలకు మాత్రమే మర్చెంట్ డిస్కౌంట్ రేట్ వర్తిస్తుంది. ఇది ప్రభుత్వం లేదా ఎన్పీసీఐ వసూలు చేసే పన్ను కాదని, వ్యవస్థ నిర్వహణ కోసం బ్యాంకులు, యాప్ సంస్థల మధ్య పంపిణీ అవుతుందని తెలిపింది. నెలవారీ 1,00,000 రూపాయల వరకు చెల్లింపులు పొందే చిన్న వ్యాపారులకు ఎండీఆర్ జీరోగా ఉంటుంది. 2,000 రూపాయలు దాటిన లావాదేవీలపై 0.4% ఎండీఆర్ విధిస్తారు. అలాగే 75,000 రూపాయలు అంతకంటే ఎక్కువ లావాదేవీలపై గరిష్టంగా 300 రూపాయలు మాత్రమే పరిమితిగా నిర్ణయించారు. రైల్వే, టెలికాం, ఇన్సూరెన్స్, ఇంధన రంగాలకు 2,000 రూపాయలు దాటిన చెల్లింపులకు కేవలం 5 రూపాయల ఫ్లాట్ రుసుము ఉంటుంది. ఈ ఎండీఆర్ భారాన్ని వినియోగదారులపై మోపకూడదని బ్యాంకులకు సూచించారు. వసూలైన ఎండీఆర్లో 5% నిధిని చిన్న వ్యాపారుల్లో యూపీఐ వినియోగాన్ని ప్రోత్సహించడానికి కేటాయిస్తారు. వచ్చే నెల 15వ తేదీ నుండి ఈ నూతన విధానం అమల్లోకి వస్తుంది. భారత్, అమెరికా దేశాల మధ్య 22వ ఎడిషన్ సంయుక్త సైనిక విన్యాసాలు యుద్ద అభ్యాస్ నిన్న ఉత్తరాఖండ్లోని ఔలీలో ప్రారంభమయ్యాయి. ఔలీలోని ఫారెన్ ట్రైనింగ్ నోడ్లో ఈ విన్యాసాల ప్రారంభోత్సవ వేడుకలు జరిగాయి. ఈ సైనిక విన్యాసాలను ఉత్తరాఖండ్లోని ఔలీతో పాటు రాజస్థాన్లోని మహాజన్ ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్లో ఒకేసారి నిర్వహిస్తున్నారు. ఇరు దేశాల రక్షణ భాగస్వామ్యాన్ని పటిష్టం చేస్తూ సైనిక సమన్వయాన్ని పెంచడం ఈ విన్యాసాల ముఖ్య ఉద్దేశం. పర్వత ప్రాంతాల్లో ఇటువంటి సైనిక విన్యాసాలకు ప్రాధాన్యత ఇస్తూ సమగ్ర యుద్ద గ్రూపుల నిర్వహణ కోసం ఇరు దేశాల సైనిక సామర్థ్యాన్ని పెంచడమే లక్ష్యమని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడం ఈ విన్యాసాల్లో ప్రధాన అంశంగా ఉంది. నిఘా కోసం డ్రోన్లు, స్వయం ప్రతిపత్తి వ్యవస్థలను వాడడంతో పాటు ఆధునిక ఆయుధ వ్యవస్థల ప్రదర్శన మహాజన్ ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్లో జరుగుతుంది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. జీవితంలో ముందడుగు వేయడానికి విద్య అత్యుత్తమ మార్గమని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం అనిశ్చిత వాతావరణం నెలకొందని, అనేక యుద్ద పరిస్థితుల వల్ల ఆర్థిక పరిస్థితులు అస్థిరంగా కనిపిస్తున్నాయని అన్నారు. అయితే భారత ఆర్థిక వ్యవస్థ 7.8% వృద్ధితో స్థిరంగా, బలంగా పురోగమిస్తోందని పేర్కొన్నారు. అనేక అంతర్జాతీయ పెట్టుబడులకు వేదికగా నిలిచిన తమిళనాడు దేశ ఆర్థిక వ్యవస్థకు గణనీయంగా తోడ్పడుతోందన్నారు. నేటి పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా ఏఐ శిక్షణా కేంద్రాల్లో నైపుణ్యాలను పెంపొందించుకోవాలని సీతారామన్ విద్యార్థులకు సూచించారు. పరిశోధన, అభివృద్ది సంస్థలు, పరిశ్రమల మధ్య నిరంతర సహకారంతోనే రక్షణ రంగంలో స్వయం సమృద్ది సాధ్యమవుతుందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని త్వరగా స్వీకరించడానికి, భారతదేశ రక్షణ తయారీ వ్యవస్థను బలోపేతం చేయడానికి విస్తృతమైన చర్చలు, సంయుక్త అభివృద్ది, ఉత్పత్తి అవసరమన్నారు. న్యూఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ, క్షిపణుల నుండి రాడార్ల వరకు, యుద్ద విమానాల నుండి జలాంతర్గాముల వరకు, ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సిస్టంల నుండి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వరకు ప్రతి రంగంలోనూ డిఆర్డీఓ తన సామర్థ్యాలను నిరూపించుకుందని చెప్పారు.
1: TDF के माध्यम से स्टार्टअप्स को ग्रांट्स दिए जा रहे हैं और अनेक टेक्नोलॉजी प्रोडक्शन स्टेज तक पहुंच चुकी है. आईडेक्स ने भी डिफेंस इनोवेशन के लिए एक नया इकोसिस्टम भी तैयार किया है, जहां स्टार्टअप्स हमारी वास्तविक ऑपरेशनल रिक्वायरमेंट्स के आधार पर सॉल्यूशंस विकसित कर रहे हैं.
0: गत కొన్నేళ్లుగా రక్షణ రంగంలో వినూత్న సంస్కరణలు వచ్చాయని, అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నామని మంత్రి తెలిపారు. రక్షణ రంగంలో భారత్ దిగుమతులపై ఆధారపడకుండా స్వయం సమృద్ది వైపు అడుగులు వేసేందుకు పలు చర్యలు తీసుకున్నట్టు కూడా మంత్రి తెలియజేశారు. 14 ఏళ్లలోపు పిల్లలకు విద్య లేదా మతపరమైన బోధనలు అందించే పాఠశాలలు, సంస్థలను క్రమబద్దీకరించడానికి దాఖలైన వినతిపై సుప్రీంకోర్టు ఉత్తర్వులను అమలు చేయలేదని దాఖలైన పిటిషన్పై స్పందించాలని పాఠశాల విద్యా కార్యదర్శిని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ అంశంపై 4 వారాల్లోగా సమాధానమివ్వాలని న్యాయస్థానం పేర్కొంది. తన

0: నియుక్తి పత్రంపై కార్యదర్శి ఎటువంటి చర్యలు తీసుకోలేదని ఆరోపిస్తూ దాఖలైన కోర్టు ధిక్కార పిటిషన్ను విచారించిన న్యాయస్థానం ఈ ఆదేశాలిచ్చింది. దేశంలోని పలు రాష్ట్రాల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, పంజాబ్, పశ్చిమ బెంగాల్, కేరళ, మాహే ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. అండమాన్ నికోబార్ దీవులు, బీహార్, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్ ప్రాంతాల్లో వచ్చే రెండు రోజుల పాటు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. అలాగే అరుణాచల్ ప్రదేశ్, అస్సోం, మేఘాలయ, సిక్కింతో సహా ఈశాన్య భారతదేశంలోని పలు ప్రాంతాల్లో కూడా ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలియజేసింది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో నిన్న రాత్రి జరిగిన రెండవ T20 అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్లో భారత్ ఆఫ్ఘనిస్తాన్పై 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంతో 3 మ్యాచ్ల సిరీస్ను భారత్ 2-0 తేడాతో గెలుచుకుంది. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్ ఆఫ్ఘనిస్తాన్ను నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 159 పరుగులకు పరిమితం చేసింది. ఆఫ్ఘనిస్తాన్ బ్యాటర్లలో కెప్టెన్ ఇబ్రహీం జాద్రాన్ 33 బంతుల్లో 37 పరుగులు చేసి టాప్ స్కోరర్గా నిలిచాడు. భారత బౌలర్లలో నితీష్ కుమార్ రెడ్డి 3 వికెట్లు, హర్షదీప్ సింగ్ 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం 160 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ కేవలం 14.5 ఓవర్లలోనే 3 వికెట్లు కోల్పోయి 163 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. నితీష్ కుమార్ రెడ్డికి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ప్రస్తుతం ప్రపంచంలో ఎన్ని అస్థిర పరిస్థితులు ఉన్నప్పటికీ భారత్ మరింత అభివృద్ది చెందడం ఖాయమని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ధీమా వ్యక్తం చేశారు. వ్యక్తి నుంచి వ్యక్తికి జరిగే యూపీఐ చెల్లింపులపై ఎటువంటి రుసుములు ఉండవని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. దేశంలోని పలు రాష్ట్రాల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో నిన్న రాత్రి జరిగిన రెండవ T20 అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్లో భారత్ ఆఫ్ఘనిస్తాన్పై 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం సమయం 7:15. శుభోదయం సింహపురి కార్యక్రమానికి స్వాగతం.

శుభోదయం సింహపురి కార్యక్రమంలో ముందుగా మనం సింహపురి సమాచారం తెలుసుకుందాము. నగరంలో వినాయక చవితి వేడుకలు అంబరాన్నంటాయి. పలు వీధుల్లో ఏర్పాటైన ప్రతిమలు ఆకట్టుకున్నాయి. స్వాగత ద్వారాలు విద్యుత్ దీపాల వెలుగులతో పలు కూడళ్లు ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయి. నెల్లూరు గ్రామీణ మండలం నరసింహకొండలో శ్రీ వేదగిరి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో మంగళవారం రాత్రి శేషవాహన సేవ గిరి ప్రదక్షిణ వైభవంగా నిర్వహించారు. నగరంలోని మూలాపేట బ్రాహ్మణ వీధిలో వెంకయ్యస్వామి గురు నిలయం నుంచి మంగళవారం భక్తులు భిక్షాటన కార్యక్రమం నిర్వహించారు. బుధవారం ఉదయం నుంచి వెంకయ్యస్వామి ఆరాధన నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా కార్యక్రమం చేపట్టారు.

పోషకాహార లోపాన్ని నివారించేందుకు ప్రతి ఒక్కరూ సమతుల ఆహారం తీసుకోవాలని ఐసీడీఎస్ ప్రాజెక్టు సీడీపీఓ అరుణ సూచించారు. నెల్లూరు నవాబ్పేట సెక్టార్ పరిధిలోని గుడిపల్లిపాడు అంగన్వాడీ కేంద్రంలో మంగళవారం పోషకాహారంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్రోటీన్లు, ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు, చిరుధాన్యాల ప్రాధాన్యత గురించి తెలియజేశారు. విశ్వేశ్వరయ్య గొప్ప ఇంజనీర్ మాత్రమే కాదు, క్రమశిక్షణ, నిజాయితీ, అంకితభావం కలిగిన వ్యక్తి అని, ఆయన్ని ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని విద్యుత్ శాఖ ఎస్ఈపీ సుధాకర్ తెలిపారు. నగరంలో విద్యుత్ భవన్లో మంగళవారం ఇంజనీర్స్ డే నిర్వహించారు. జిల్లాలో 1 నుంచి 19 ఏళ్ల వయసు కలిగిన పిల్లలందరికీ నులిపురుగుల నిర్మూలనకు మాత్రలు అందించాలని జేసీ మొగిలి వెంకటేశ్వర్లు సూచించారు. ఈ నెల 25న జరగనున్న జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమం గోడ ప్రతులను మంగళవారం కలెక్టరేట్లో ఆవిష్కరించారు. నెల్లూరు గణేష్ ఘాట్ వద్ద మహాగణపతి పేరుతో నిర్మించిన నూతన ఆలయాన్ని సోమవారం సాయంత్రం ప్రారంభించారు మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, నారాయణ, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యేలు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి, నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి, మేయర్ సుజాత, స్వర్ణభారత్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ దీపా వెంకట్తో పాటు గణేష్ ఉత్సవ సమితి నాయకులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో మూలాపేట డిఎస్ఆర్ ప్రభుత్వ బాలికోన్నత పాఠశాల 13.40 కోట్ల సిఎస్ఆర్ నిధులతో అంతర్జాతీయ ప్రమాణాలతో ఆధునీకరించారు. బుధవారం విద్యాశాఖ మంత్రి లోకేష్ ఈ పాఠశాలను ప్రారంభించనున్నారు. విపిఆర్ ఫౌండేషన్ చేతులతో స్టౌన్హౌస్పేట్లో 8 కోట్లతో తీర్చిదిద్దిన ఆర్ఎస్ఆర్ ప్రభుత్వ బాలికోన్నత పాఠశాలను కూడా ఆయన ఇవాళ ప్రారంభించనున్నారు. ఇవి ఇవాల్టి సింహపురి సమాచారం. శుభోదయం సింహపురి కార్యక్రమంలో ఇప్పుడు విందాం.

0: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన ఇది మన ప్రధాని మోదీ సంకల్పం.
1: యోజన ఉన్ నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా విత్ గౌరవ్ కే సాథ్ విదా సకో.
0: ఇప్పటి వరకు ఈ యోజనలో 9,50,00,000 పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారీ అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంకు బ్రాంచ్ను సంప్రదించండి.
2: ఇప్పుడు స్వరాచన విందాం.

0: స్వరార్చన విన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం వింటూ ఉన్నారు. 102.7 మెగాహెడ్స్ మీద శుభోదయం సింహపురి కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇప్పుడు గుండె శస్త్రచికిత్స తరువాత ఫిజియోథెరపీ ఈ అంశం గురించి డాక్టర్ సుదీప్ వర్ధన్ గారితో పరిచయం విందాం.
1: హృద్రోగుల సంరక్షణలో ఈ మధ్యకాలంలో బాగా వినిపిస్తున్న పేరు కార్డియాక్ ఫిజియోథెరపీ. మరి ఈ కార్డియాక్ ఫిజియోథెరపీ గురించి వివరాలను అందించడానికి మనతో డాక్టర్ జె సుదీప్తి వర్ధన్ గారు ఉన్నారు. వారిని పరిచయం చేసుకుందాం. నమస్కారం డాక్టర్ గారు.
2: నమస్కారం అండి.
1: డాక్టర్ గారు, అసలు ఈ కార్డియాక్ ఫిజియోథెరపీ అంటే ఏంటండి?
2: కార్డియాక్ ఫిజియోథెరపీ అనేది ఒక రిహాబిలిటేషన్ ప్రోగ్రామ్ అండి. కార్డియాక్ రిహాబిలిటేషన్ ప్రోగ్రామ్ అంటాము. ఇది జనరల్ గా గుండె జబ్బులున్న పేషెంట్స్ కి, గుండె జబ్బులు అంటే మామూలు చెస్ట్ పెయిన్ అవ్వచ్చు, యాంజినా అటాక్, లేకపోతే మయోకార్డియల్ ఇన్ఫాక్షన్, లేకపోతే హార్ట్ అటాక్స్, హార్ట్ ఫెయిలియర్స్, లేకపోతే హార్ట్ సర్జరీస్ అయిన వాళ్ళు, అంటే ఓపెన్ హార్ట్ బైపాస్ సర్జరీస్ కానివ్వండి, లేకపోతే వాల్ రిపేర్ సర్జరీస్ కానివ్వండి, లేకపోతే చెస్ట్ ఇంటర్వెన్షన్స్ అయిన పేషెంట్స్ కి త్వరగా కోలుకోవడానికి వాళ్ళు అంటే మందులతో పాటు ఎక్సర్సైజ్ ప్రోగ్రామ్ అనేది డిజైన్ చేస్తామండి. ఇది మెయిన్ గా సూపర్వైజ్డ్ ప్రోగ్రామ్, సూపర్వైజ్డ్ అండ్ స్ట్రక్చర్ ప్రోగ్రామ్ అంటాము. దీనిలో మెయిన్ టూ పార్ట్స్ ఏంటంటే ఎక్సర్సైజ్ అండ్ ఎడ్యుకేషన్ ఆఫ్ ద పేషెంట్ అన్నమాట.
1: డాక్టర్ గారు, మీరు ఇప్పుడు ఎక్సర్సైజ్ అని చెప్పారు, ఈ ఎక్సర్సైజ్లు ఎలా ఉంటాయండి? ఉదాహరణకు మనం గనక సమాజంలో చూస్తే ఈ బైపాస్ ఇటువంటివి అయిన వాళ్ళు ఎక్కువగా శ్రమ ఉండే పనులు చేయకూడదంటారు. మరి ఈ కార్డియాక్ ఫిజియోథెరపీలో భాగంగా ఎటువంటి ఎక్సర్సైజెస్ ని సూచిస్తారు డాక్టర్స్?
2: ఈ రిహాబిలిటేషన్ అనేది ఏంటంటే ఎక్సర్సైజ్ ప్రోగ్రామ్స్ ఎలా డిజైన్ చేస్తారు అంటే విత్ ఇన్ ద లిమిట్స్ ఆఫ్ ద హార్ట్ డిసీజ్, అంటే పేషెంట్ కి ఎంత మాత్రం గుండె జబ్బు ఉందో ఆ లిమిట్స్ లో, విత్ ఇన్ ద లిమిట్స్ ఆఫ్ ద డిసీజ్ అంటాము, ఎక్సర్సైజ్ ప్రోగ్రామ్స్ అనేవి డిజైన్ చేస్తాము. ఇవి ప్రతి పేషెంట్ కి వేరండి, ప్రతి పేషెంట్ కి ఇండివిజువల్ గా డిసైడ్ చేస్తాము. తర్వాత దీనిలో కూడా ఫేజెస్ ఉంటాయి, సో ఆ ఫేజెస్ ని బట్టి ఎక్సర్సైజ్ పెంచడం, ఎక్సర్సైజ్ ప్రిస్క్రిప్షన్స్ అనేవి ఉంటాయి, అంటే ఎగ్జర్షన్ లెవెల్ అంటాము, పేషెంట్ ఎగ్జర్షన్ లెవెల్ బట్టి ఇస్తామండి ఎక్సర్సైజ్ ప్రిస్క్రిప్షన్స్ అనేవి.
1: డాక్టర్ గారు, మరి ఈ కార్డియాక్ ఫిజియోథెరపీలో ఎక్సర్సైజెస్ కాకుండా ఇంకా ఏమేమి ఉంటాయండి?
2: కౌన్సిలింగ్ ఒకటి చాలా ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే గుండె జబ్బు వచ్చినప్పుడు లేకపోతే ఏదైనా హార్ట్ కండిషన్ ఏమైనా ఉన్నప్పుడే ఉందంటే మెయిన్ గా పేషెంట్స్ డిప్రెస్ అవుతారు. డిప్రెస్ అవడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ తగ్గుతుంది, సోషలైజేషన్ తగ్గిస్తారు, అంటే వాళ్ళు మళ్ళీ పనికి వెళ్ళలేకపోవచ్చు, దానివల్ల ఫ్యామిలీ ఇన్కమ్ తగ్గొచ్చు, తిరిగి ఇదివరకు లాగా యాక్టివ్ గా నడవటం, పనులు చేయలేకపోవడం, దానివల్ల డిప్రెషన్ అనేది ఉంటుంది, దానివల్ల స్ట్రెస్ లెవెల్స్ అనేవి పెరుగుతాయి. సో కౌన్సిలింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. తర్వాత ఎడ్యుకేషన్ అని ఎందుకంటున్నామంటే పేషెంట్ ఇప్పుడు వాళ్ళకి చెప్పాలి మీకు ఇది వచ్చిందండి, దీన్ని మనం తగ్గించుకోవచ్చు, అంటే మీరు ఎక్సర్సైజ్ చేయాలి, వాళ్ళకి కౌన్సిలింగ్ తో పాటు మీరు ఇది చేస్తే దీనివల్ల ఈ లాభం ఉంటుంది, ఈ ఎక్సర్సైజ్ చేస్తే ఇంతకాలం చేస్తే మీకు దీనివల్ల ఈ ఉపయోగం ఉంటుంది, మళ్ళీ మీరు నార్మల్ లైఫ్ స్టైల్, యూజువల్ గా కార్డియాక్ కేసెస్ లో మనం నార్మల్ లైఫ్ అనము, నియర్ నార్మల్ లైఫ్ అంటాం, అంటే తిరిగి మళ్ళీ వాళ్ళ నార్మల్ గా అయితే అందరూ రాకపోవచ్చు, సో నియర్ నార్మల్ లైఫ్ స్టైల్ ఎక్వైర్ చేసుకునేలాగా మనం వాళ్ళని డిజైన్ చేసి ప్రోత్సహించాలన్నమాట. సో ఆ ప్రోత్సాహంతో వాళ్ళు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించడం, ఎక్సర్సైజ్ అనేవి తప్పకుండా రెగ్యులర్ గా ఒక ఫిజియోథెరపిస్ట్ ఆధ్వర్యంలో చేయడం అనేది జరుగుతుంది.
1: డాక్టర్ గారు, మరి ఈ కార్డియాక్ ఫిజియోథెరపీ వల్ల రోగులకు ఎటువంటి ప్రయోజనాలు ఉంటాయి?
2: మెయిన్ గా ఒక ఫిజియోథెరపీ రిహాబిలిటేషన్ ప్రోగ్రామ్ అనేది ప్లాన్ చేసినప్పుడు దానికి సర్టెన్ ఎయిమ్స్ అండ్ గోల్స్ ఉంటాయండి. మెయిన్ ఎయిమ్ ఏంటంటే వాళ్ళ కార్డియాక్ ఫిట్నెస్ పెంచడం, కార్డియోవాస్క్యులర్ ఆర్ కార్డియాక్ ఎండ్యూరెన్స్ పెంచడం. నెక్స్ట్ ఏంటంటే వాళ్ళ రిస్క్ ఫ్యాక్టర్ మేనేజ్మెంట్ అండి, అంటే వాళ్ళకి ఇప్పుడు గుండె జబ్బు వచ్చింది, ఎందువల్ల వచ్చింది, దానికి రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, సో ఆ రిస్క్ ఫ్యాక్టర్ మేనేజ్మెంట్ కూడా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. తర్వాత ఏంటంటే ఇందాక చెప్పినట్టు యాక్టివ్ లైఫ్ స్టైల్, నియర్ నార్మల్ లైఫ్ స్టైల్ కి తీసుకురావడం, అంటే మళ్ళీ బ్యాక్ టు వర్క్, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునేలాగా, తర్వాత రెడ్యూసింగ్ స్ట్రెస్ లెవెల్స్, ఇవన్నీ ఉంటాయండి. సో రిస్క్ ఫ్యాక్టర్ మేనేజ్మెంట్ అంటే దానిలో ఏముంటే రిస్క్ ఫ్యాక్టర్స్ బోల్డ్ ఉంటాయి, లైక్ ఒబెసిటీ ఒక కారణం అవ్వచ్చు, సో ఒబెసిటీ మేనేజ్మెంట్. తర్వాత సెడెంటరీ లైఫ్ స్టైల్, అంటే ఎక్కువసేపు కూర్చుని ఎక్కువ యాక్టివిటీ లేని వాళ్ళకి ఏమవుతుందంటే ఒకటి వెయిట్ గెయిన్ ఉంటుంది, తర్వాత ఫ్యాట్ డిపాజిట్ అనేది ఉంటుంది. ఈ ఫ్యాట్ డిపాజిట్స్ వల్ల ఏమవుతుందంటే హార్ట్ కి సప్లై చేసే బ్లడ్ వెసల్స్ ఏమైతే ఉంటాయో వాటిలో ఈ ఫ్యాట్ డిపాజిట్ జరుగుతుంది అనమాట, దాని ప్లాక్ ఫార్మేషన్ అంటాం. దానివల్ల ఏమవుతుందంటే బ్లడ్ ఫ్లో అనేది తగ్గుతుంది, ఆర్టరీ అనేది నేరో అయిపోయి బ్లడ్ ఫ్లో అనేది తగ్గుతుంది, దానివల్ల చెస్ట్ పెయిన్స్ రావడము, అది కంప్లీట్ గా బ్లాక్ అయిపోతే

0: సిట్టింగ్ చేయాల్సిన అవసరం రావడము ఇలాంటివి జరుగుతుంటాయి అన్నమాట. సో అది రాకుండా సెడెంటరీ లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్ ఉంటుంది, తర్వాత ఆల్కహాల్ కన్సంప్షన్, స్మోకింగ్, తర్వాత అగ్రెసివ్ పర్సనాలిటీస్ అంటాం, అంటే ఎక్కువ అగ్రెషన్ చూపిస్తా చిన్న చిన్న వాటికి బాగా టైప్ ఏ పర్సనాలిటీస్ అంటాము, వాళ్ళకు కూడా ఈ గుండె జబ్బులు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. తర్వాత టైప్ 2 డయాబెటీస్ కూడా ఒక మెయిన్ రిస్క్ ఫ్యాక్టర్ ఒబెసిటీ అన్నమాట, లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్. సో ఈ రిస్క్ ఫ్యాక్టర్ మేనేజ్మెంట్ అనేది కూడా చాలా మెయిన్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుందండి.
1: డాక్టర్ గారు, ఈ రోజుల్లో చూస్తే గుండె జబ్బులకి ముఖ్యమైన కారణం స్ట్రెస్,
0: సైలెంట్ ఎన్విరాన్మెంట్, తర్వాత మెడిటేషన్, తర్వాత మ్యూజిక్ వినడము, లేకపోతే ఇలాంటి ఏమన్నా వాళ్ళ స్ట్రెస్ కారణం ఏంటో తెలుసుకుని ఆ స్ట్రెస్ ని ఎలా మేనేజ్ చేసుకోవాలో వాళ్ళకి నేర్పిస్తాం అనమాట. సో వాళ్ళకి ప్రికాషన్స్ కూడా ఇస్తాము, మీరు మెయిన్ రీజన్ స్ట్రెస్, ఈ స్ట్రెస్ తగ్గించుకోకపోతే మీకు ఇలా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది, ఇంకా పెద్ద జబ్బులు వచ్చే ఛాన్సెస్ ఉంటుంది అని మనం వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వాలి. సో ఇవన్నీ చేసుకుంటే స్ట్రెస్ మేనేజ్మెంట్ కూడా జరుగుతుంది, మెయిన్ గా మాత్రం ఎక్సర్సైజ్ అండి.
1: డాక్టర్ గారు, ఈ కార్డియాక్ ఫిజియోథెరపీ వల్ల పేషెంట్ రీహాబిలిటేట్ అవుతారు, మరి ఈ రీహాబిలిటేషన్ టీమ్ లో ఎవరెవరు ఉంటారు?
0: సో కార్డియాక్ రీహాబిలిటేషన్ టీమ్ అంటే మెయిన్ డాక్టర్స్ టీమ్ అని, అంటే కార్డియోవాస్కులర్ సర్జన్, తర్వాత కార్డియాలజిస్ట్, తర్వాత అక్కడ ఉన్న ఫిజియోథెరపిస్ట్, ఆక్యుపేషనల్ థెరపిస్ట్, నర్సెస్, సో మొత్తం అందరూ కలిసి ఒక టీమ్ అవుతారండి. సో ఒక ఫిజియోథెరపిస్ట్ అనే వాళ్ళు ఎక్సర్సైజ్ ప్రిస్క్రైబ్ చేయాలి అంటే డాక్టర్, కార్డియాలజిస్ట్, తర్వాత కార్డియోవాస్కులర్ సర్జన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ సూపర్విజన్ లో, అంటే వాళ్లతో కేసు డిస్కస్ చేసి వాళ్ళకి ఏం జరిగింది ఎలా జరిగింది ఇదంతా కనుక్కుని మాట్లాడి టీమ్ మొత్తం కలిసి ఈ ప్రోగ్రామ్ అనేది ప్రిస్క్రైబ్ చేస్తారండి. ఆ ప్రిస్క్రైబ్ చేసిన ప్రోగ్రామ్ ని ఖచ్చితంగా ఫాలో అయ్యేలాగా చూసేది ఫిజియోథెరపిస్ట్ అనమాట. సో ఈ ఎక్సర్సైజ్ అన్ని ఉండి సూపర్వైజ్ చేయించి కంటిన్యూటీ ఉండేలాగా మెయింటైన్ చేసి మొత్తం మేనేజ్ చేసేది మాత్రం ఫిజియోథెరపిస్ట్ అండి, మెయిన్ గా ఎక్సర్సైజ్ ప్రోగ్రామ్.
1: డాక్టర్ గారు, కార్డియాక్ ఫిజియోథెరపీలో భాగంగా పేషెంట్స్ ని 3 వారాల్లో డిశ్చార్జ్ చేసేస్తాం కదండి హాస్పిటల్లో, మరి ఆ తర్వాత అంతా వాళ్ళకి ఇంటి నుండే ట్రీట్మెంట్ అనేది జరుగుతూ ఉంటుంది, మరి ఈ సందర్భంగా కుటుంబ సభ్యుల సహకారం అనేది ఎలా ఉండాలి?
0: కుటుంబ సభ్యుల సహకారం 100% ఉండాలండి, ఎందుకంటే ముందు చెప్పినట్టు వాళ్ళు లోగా ఫీల్ అవుతూ ఉంటారు, డిప్రెస్డ్ గా ఫీల్ అవుతూ ఉంటారు, ఇంట్లో ఉండటం అలవాటు లేని వాళ్ళు, బయటకు వెళ్ళి పనిచేసి వచ్చేవాళ్ళు, వాళ్ళ లైఫ్ చెప్పాలంటే తలకిందులైనట్టు, అంటే కంప్లీట్ ఆపోజిట్ లైఫ్ స్టైల్ అయిపోతుంది. వాళ్ళు చాలా డిప్రెస్ గా ఉంటారు, డిప్రెస్ గా ఉన్నప్పుడు కూడా వాళ్ళు ఇదిగా ఉండలేరండి. సో ఫ్యామిలీ అనేది చాలా మేజర్ రోల్ ప్లే చేస్తుంది, వాళ్ళు రెగ్యులర్ చెకప్స్ కి తీసుకెళ్లడము, సాధ్యమైనంత వాళ్ళతో మాట్లాడడం, హౌస్ హోల్డ్ యాక్టివిటీస్ లో వాళ్ళని ఎంగేజ్ చేయడము, తర్వాత ఎక్సర్సైజెస్, ఫిజియోథెరపిస్ట్ అనే వాళ్ళు 24 అవర్స్ ఉండలేరు కాబట్టి ఫ్యామిలీకి నేర్పిస్తారు ఈ ఎక్సర్సైజ్ చేయించండి, ఈ టైం చేయించండి అని చెప్పినప్పుడు ఫ్యామిలీ వాళ్ళు కూడా కంపల్సరీగా అది పాటిస్తే రిజల్ట్ 100% వస్తుందండి.
1: ప్రజలలో ఈ కార్డియాక్ ఫిజియోథెరపీ గురించి అవగాహన అనేది ఎలా ఉందండి మన భారతదేశంలో?
0: ఉందండి, అంటే చాలా మంది ఇప్పుడు ఫిట్నెస్ ఫ్రీక్స్ లాగా ఉంటున్నారు, అంటే మీరు చూస్తే 40-50 ఏళ్ళ వాళ్ళు కూడా గుర్తుపట్టలేదు, అంటే వీళ్ళకి ఇంత ఏజ్ ఉందా అనుకుంటాం. సో అదేంటంటే దట్ బికాస్ దే ఆర్ ఎక్సర్సైజింగ్ కాన్స్టెంట్లీ. సో ఎక్సర్సైజ్ వల్ల ఒకటి, ఎందుకు ఎక్సర్సైజ్ చేస్తుందంటే ఫిట్ గా ఉండడానికి, ఓల్డ్ ఏజ్ లో కూడా యంగ్ గా ఉండడానికి, అదొక అవగాహన ఒకటి అలా వచ్చింది. అంటే అది ఫిజియోథెరపీ గురించి కాదు, ఎక్సర్సైజ్ గురించి. ఫిజియోథెరపీ గురించి అంటారా, ఇప్పుడు ప్రతి హాస్పిటల్లో ఫిజియోథెరపీ టీమ్ ఉంటుంది, ఫిజియోథెరపీ డిపార్ట్మెంట్ ఉంటుంది. సో ఆటోమేటిక్ గా ఏదో ఒక ట్రీట్మెంట్ కోసం ఒక హాస్పిటల్కి వెళ్ళి అడ్మిట్ అయితే ఫిజియోథెరపిస్ట్ అనేవాళ్ళు ఆ ట్రీట్మెంట్ ప్రోటోకాల్లో భాగంగా అయిపోతున్నారు. సో పేషెంట్స్ కూడా చాలా వరకు అవగాహన వచ్చింది, ఎందుకంటే డిశ్చార్జ్ అయి వెళ్లిన తర్వాత కూడా ప్రతిసారి డాక్టర్ దగ్గరికి ఎలా వెళ్తున్నారో, వాళ్ళ కార్డియాలజిస్ట్ దగ్గరికి కానివ్వండి, సర్జన్ దగ్గరికి కానివ్వండి, చెకప్ కి ఫిజియోథెరపిస్ట్ ని కూడా అలాగే కన్సల్ట్ అవుతున్నారు. తర్వాత చెప్పినట్టు 3 మంత్స్ కి ఒకసారి కానివ్వండి, 6 మంత్స్ కి ఒకసారి కానివ్వండి, వాళ్ళు ఖచ్చితంగా విజిట్ చేస్తున్నారు, ఇలా చేస్తున్నాను నెక్స్ట్ ఏం చేయమంటారు అని మాట్లాడుతున్నారు, చేస్తున్నారు. సో అవగాహన అయితే బాగా పెరిగిందండి.
1: డాక్టర్ గారు, మరి కొంతమంది పేషెంట్స్ ఉంటారు వాళ్ళకి చాలా కాలం క్రితం గుండె జబ్బులు వచ్చి ఉండొచ్చు, అప్పట్లో వాళ్ళకి కార్డియాక్ ఫిజియోథెరపీ అందుబాటులో ఉండకపోవచ్చు, మరి అటువంటి వాళ్ళకి ఏదన్నా మార్గం ఉందా అండి?
0: ఒక ఫిజియోథెరపిస్ట్ ని కలిస్తే వాళ్ళు అసెస్ చేస్తారు. ఫస్ట్ థింగ్ ఈజ్ అసెస్మెంట్, ఏ కేసు అయినా అసెస్ చేయాలి. సో అసెస్మెంట్ లోనే వస్తుంది ఇప్పుడు వీళ్ళు ఎంత కాలం అయింది వచ్చి, అసలు ప్రజెంట్ కండిషన్ ఎలా ఉంది, మొబిలిటీ ఎలా ఉంది, వాళ్ళ కార్డియోవాస్కులర్ ఫిట్నెస్ అంటే స్ట్రెంగ్త్ ఎలా ఉంది, అంటే అసలు నడవలేకపోతున్నారా, ఎంతకాలం అవుతుంది వచ్చి, లేకపోతే అప్పుడు వచ్చిన తర్వాత కూడా అంటే ఎంగేజ్ లో వచ్చిండొచ్చు 50

0: 50 ఏళ్ళ ఆ టైంలో వచ్చిండొచ్చు, త్వరగా రికవర్ అయిపోయి ఇప్పుడు తెలుసుకుని ఉండొచ్చు, ఇప్పుడు వచ్చి నేను అప్పుడు చేశాను కానీ వాళ్ళ లైఫ్ స్టైల్ నార్మల్ గా ఉండొచ్చు. వాళ్ళు కూడా తర్వాత ఇంకో 10 ఏళ్ళు పోయిన తర్వాత వీక్ అవ్వకుండా ఇప్పటి నుంచి చేసే ప్రోటోకాల్స్ ఉంటాయి. సో అది అసెస్మెంట్ లో వస్తుందండి, మెయిన్ గా అసెస్ చేసుకోవాలి.
1: డాక్టర్ గారు, చివరగా గుండె జబ్బులతో బాధపడే వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏంటండి?
0: గుండె జబ్బులతో బాధపడే వారికి అంటే కూడా అసలు గుండె జబ్బులు రాకుండా చూసుకోవడం, ఎప్పుడు వింటాం కదా ప్రివెన్షన్ ఈజ్ ఆల్వేస్ బెటర్ దాన్ క్యూర్. సో మనకి తెలుసు మనకి గుండె జబ్బు వచ్చే ఛాన్స్ ఉందా అని మనం ముందే తెలుసుకోగలం. 10 ఏళ్ళు 25 ఏళ్ళు ముందు మనం తెలుసుకోగలం. ఇప్పుడు టెక్నాలజీ ఎలా ఉంది, టెస్ట్ అలాంటివి వచ్చాయి. సో ప్రివెన్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. వచ్చిన తర్వాత కూడా ఎలాంటి నిరాశ పడక్కర్లేదు, నిరాశ పడకుండా ఖచ్చితంగా వాళ్ళు కార్డియాలజిస్ట్ ని కలిసి ఎలా మందులు వాడతారో, అలాగే ఒక ఫిజియోథెరపిస్ట్ ని కలిసి ఎక్సర్సైజెస్ ఏమేం చెప్తున్నారో అవి తెలుసుకుని అవి ఫాలో అవుతూ ఉంటే గనక వాళ్ళ లైఫ్ స్టైల్ అంటే క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది చాలా ఇంప్రూవ్ అవుతుందండి. మనం బ్రతకటం ముఖ్యం కాదు, ఎన్ని సంవత్సరాలు బ్రతకడం దానికంటే ఉన్నంత కాలం క్వాలిటీగా యాక్టివ్ గా ఉన్నదనేది ఇంపార్టెంట్. సో క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది ఇంప్రూవ్ చేసుకోవచ్చండి.
1: కార్డియాక్ ఫిజియోథెరపీ ద్వారా హృద్రోగులు దాదాపు సామాన్య స్థితిలో తమ జీవితం గడపడానికి ఏ విధంగా వీలు పడుతుంది అన్నది డాక్టర్ జే సుదీప్తి వర్తన్ గారు చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలండి మీకు.
0: నమస్కారం.
2: శుభోదయం సింహపురి కార్యక్రమంలో ఇప్పుడు విందాం బయోటెక్నాలజీ రంగంలో ఆధునిక పోకడలు గురించి నవీన లావణ్యలత గారి ప్రసంగం.

టెక్నాలజీ యొక్క పరిణామం గత శతాబ్ద కాలంలో ఏ విధంగా జరిగిందో చూద్దాం. మొదటగా 1919 హంగేరియన్ శాస్త్రవేత్త కార్ల్ ఎరిక్ బయోటెక్నాలజీ అన్న పదాన్ని నామకరణం చేశారు. 1928 స్కాటిష్ బ్యాక్టీరియాలజిస్ట్ అలెగ్జాండర్ ఫ్లెమింగ్ పెన్సిలిన్ యాంటీబయాటిక్ ను కనుగొన్నారు. 1943 కెనడియన్ శాస్త్రవేత్త ఓస్వాల్ థియోడార్ మరియు యావరీ సైంటిస్టులు డిఎన్ఏని జెనెటిక్ మెటీరియల్ గా కనుక్కున్నారు. 1953 జీవశాస్త్రవేత్తలు వాట్సన్ మరియు క్రిక్లు డిఎన్ఏ యొక్క డబుల్ హెలిక్స్ నిర్మాణాన్ని రూపొందించారు. 1969 ఎంజైమ్ చరిత్రలో మొదటగా ఇన్విట్రో ఎంజైమ్ సింథసిస్ ని కనుక్కున్నారు. 1983 మొట్టమొదటి ట్రాన్స్జెనిక్ ప్లాంట్ జన్యు మార్పిడి మొక్కను ప్రదర్శించారు. 1997 మొట్టమొదటి క్లోన్డ్ యానిమల్ డాలీ అనే గొర్రెపిల్లను మాంసం మరియు ఊలు ఉత్పత్తికై తయారు చేశారు. 1998 మన శరీరంలో 30,000 కంటే ఎక్కువగా ఉన్న జన్యువులను గుర్తించడానికి కావలసిన మానవ జన్యుపటం అనగా హ్యూమన్ జీనోమ్ మ్యాప్ యొక్క డ్రాఫ్ట్ రూపొందించడం జరిగింది. 2010 వెంటీరియర్ ఇన్స్టిట్యూట్ నుంచి క్రెయిగ్ పరిశోధకుల బృందం మొదటి సింథటిక్ సెల్ ను రూపొందించారు. 2013 ప్రపంచవ్యాప్తంగా చూపు కోల్పోయిన వారికి ఆశాజనకంగా మొదటి బయోనిక్ ఐ ను యుఎస్ లో ఉత్పత్తి చేశారు. 2020 బయోటెక్నాలజీ ఆవిష్కరించిన సార్స్ కోవిడ్2 మహమ్మారికి వ్యతిరేకంగా చేసిన పోరాటం సఫలీకృతమైంది. దీన్ని అడ్డుకోవడంలో బయోటెక్నాలజీ రంగం చేసిన పరిశోధనలు ఎంతో ఉపయోగపడ్డాయి. ఇప్పుడు మనం బయోటెక్నాలజీ ఉపయోగాలు మరియు అప్లికేషన్స్ చూద్దాం. బయోటెక్నాలజికల్ ఆవిష్కరణలు ఇప్పటికే మన దైనందిన జీవితంలో భాగంగా ఉన్నాయి మరియు ఇతర రంగాలలో అంటే ఫార్మసీ మరియు సూపర్ మార్కెట్లలో కూడా దాని యొక్క రోల్ ఏంటి అనేది కనుక్కోవడం జరిగింది. అదనంగా కోవిడ్-19 మహమ్మారికి వ్యతిరేకంగా పోరాటంలో బయోటెక్నాలజీ చేసిన ఆవిష్కరణలు చాలా ముఖ్యమైనవి, ఎందుకంటే అవి వైరస్ యొక్క జన్యువును అర్థం చేసుకోవడానికి మరియు యాంటిజెన్స్ కు వ్యతిరేకంగా మన శరీరం యొక్క రక్షణ యంత్రాంగం ఎలా పనిచేస్తుందో అర్థం చేసుకోవడంలో సహాయపడ్డాయి. దీనివల్ల వ్యాధికారకాలను నిరోధించడంలో మరియు కలిగి ఉండడంలో భవిష్యత్ సమాజంలో బయోటెక్నాలజీ చాలా కీలక పాత్ర పోషిస్తుంది. కానీ ఇది అనేక అప్లికేషన్స్ లో ఒకటి మాత్రమే. మరి వివిధ రంగాల్లో బయోటెక్నాలజీకి సంబంధించిన కొన్ని అప్లికేషన్స్ ను చూద్దాం. మెడికల్ ఫీల్డ్, ఇన్సులిన్ అభివృద్ధి, గ్రోత్ హార్మోన్, మాలిక్యులర్ ఐడెంటిటీ అండ్ డయాగ్నోస్టిక్స్, హెపటైటిస్ బి వంటి జన్యు చికిత్సలు మరియు టీకాలు బయోటెక్నాలజీ యొక్క కొన్ని మైలురాళ్లు అని చెప్పుకోవచ్చు.

మరియు జెనెటిక్ ఇంజనీరింగ్ తో దాని అనుబంధం వలన చాలా తక్కువ సమయంలో తక్కువ ఖర్చుతో క్లిష్టమైన పరీక్షలను నిర్వహించగల సామర్థ్యం కారణంగా బయోటెక్నాలజీని వ్యాధుల నిర్ధారణలో కూడా ఉపయోగించవచ్చు. పరిశ్రమల రంగం. బయోటెక్నాలజీతో చేతులు కలిపి స్మార్ట్ మెటీరియల్స్ యొక్క విప్లవం ఇప్పుడే ప్రారంభమైంది. ఇది సులభంగా అధోకరణం చెందగల ఉత్పత్తులను తయారు చేయగల ప్రధాన ప్రయోజనం. ఇటువంటి ఉత్పత్తులు పర్యావరణానికి ఉపయోగపడతాయి, ఎందుకంటే విధ్వంసం సమయంలో తక్కువ వ్యర్థాలను ఉత్పత్తి చేస్తాయి. బయోడిగ్రేడబుల్ ప్లాస్టిక్స్ లాగానే ఆహారంలో, ఫుడ్ బయోటెక్నాలజీలో ఇప్పుడు చెప్పిన జన్యుపరంగా మార్పు చెందిన ఆహారాలకు అదనంగా వెమా, వాటర్ ఎఫిషియంట్ మేజ్ ఆఫ్రికా అనే బయోటెక్నాలజీ ఉత్పత్తులకు ధన్యవాదాలు. ఇది కరువులకు నిరోధత కలిగిన ఒక పంట. ఇది ఆఫ్రికాలో ఆకలితో పోరాడంలో అవసరమైన కొన్ని కీటకాలను నిరోధించడంలో ప్రముఖ పాత్ర పోషిస్తుంది. పర్యావరణంలో బయోరెమిడియేషన్ ప్రక్రియల ద్వారా పర్యావరణ పునరుద్ధరణకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. సూక్ష్మజీవులు, శిలీంధ్రాలు, మొక్కలు మరియు ఎంజైమ్ల యొక్క ఉత్ప్రేరక లక్షణాలు కలుషితమైన పర్యావరణ వ్యవస్థలను పునరుద్ధరించడానికి ఉపయోగపడతాయి. ఇంద్రధనస్సు యొక్క చారల్ వలె బయోటెక్నాలజీ అనువర్తనాలు కూడా సాధారణంగా 7 రంగులు లేదా పరిశోధన మరియు అభివృద్ధి ప్రాంతాలుగా వర్గీకరించబడ్డాయి. ఈ విభాగంలో ఏమున్నాయో మనం ఒక్కొక్కటి చూద్దాం. రెడ్ బయోటెక్నాలజీ. బయోటెక్నాలజీ ఇన్నోవేషన్ ఆర్గనైజేషన్ బీఐఓ ప్రకారం యాంటీబయాటిక్స్, రీజనరేటివ్ థెరపీ మరియు కృత్రిమ అవయవాల ఉత్పత్తి వంటి ఎక్కువ టీకాలు మరియు మందుల అభివృద్ధికి ఉపయోగపడింది. ఇది ఆరోగ్య శాఖ యొక్క బాధ్యత. గ్రీన్ బయోటెక్నాలజీ. ప్రపంచవ్యాప్తంగా 13 మిలియన్ల కంటే ఎక్కువ మంది రైతులు తెగుళ్లతో పోరాడడానికి మరియు పంటలను పోషించడానికి సూక్ష్మజీవులు మరియు కరువు ఇంకా మంచు వంటి విపరీత వాతావరణ పరిస్థితులకు వ్యతిరేకంగా వాటిని బలోపేతం చేయడానికి గ్రీన్ బయోటెక్నాలజీని ఉపయోగిస్తున్నారు. వైట్ బయోటెక్నాలజీ. పారిశ్రామిక శాఖ పరిశ్రమను మరింత సమర్థవంతంగా మరియు స్థిరంగా చేయడానికి, తయారీ ప్రక్రియలను మెరుగుపరచడానికి, జీవ ఇంధనాలు మరియు ఇతర సాంకేతికతలను అభివృద్ధి చేయడానికి ఉపయోగపడుతుంది. యెల్లో బయోటెక్నాలజీ. ఈ శాఖ ఆహార ఉత్పత్తిపై దృష్టి సారిస్తుంది. ఉదాహరణకు ఇది వంట నూనెలలో సంతృప్త కొవ్వుల స్థాయిలను తగ్గించడానికి పరిశోధన నిర్వహిస్తుంది. ఉత్పత్తులను జన్యుపరంగా మెరుగుపరచడం దీని యొక్క ప్రధాన విధి. తద్వారా ఆహారం యొక్క అధిక పరిమాణం లేదా నాణ్యత పెరుగుతుంది. బ్లూ బయోటెక్నాలజీ. ఇది ఆక్వాకల్చర్, సౌందర్య సాధనాలు మరియు ఆరోగ్య సంరక్షణ ఉత్పత్తులను పొందేందుకు సముద్ర వనరులను దోపిడీ చేస్తుంది. పర్యావరణ స్థాయిలో సముద్ర జాతులు మరియు పర్యావరణ వ్యవస్థలను సంరక్షించడం దీని యొక్క లక్ష్యం. అదనంగా ఇది కొన్ని మైక్రో ఆల్గల నుండి జీవ ఇంధనాలను పొందేందుకు విస్తృతంగా ఉపయోగించే శాఖ. గ్రే బయోటెక్నాలజీ. దీని ఉద్దేశ్యం బయోరెమిడియేషన్ ప్రక్రియల ద్వారా కలుషితమైన సహజ పర్యావరణ వ్యవస్థల పరిరక్షణ మరియు పునరుద్ధరణ. గోల్డ్ బయోటెక్నాలజీ. దీన్నే బయోఇన్ఫర్మాటిక్స్ అని కూడా పిలుస్తారు. ఇది జీవ సంబంధ సమాచారాన్ని పొందడం, నిల్వ చేయడం, విశ్లేషించడం మరియు వేరు చేయడం, ముఖ్యంగా డిఎన్ఏ మరియు అమైనో ఆమ్ల శ్రేణులకు సంబంధించింది. ఈ టైపాలజీలకు సంబంధిత రంగులతో మరో 4 ఉపవర్గాలు ఇటీవల జోడించబడ్డాయి. బ్రౌన్ బయోటెక్నాలజీ. ఈ పర్యావరణాల యొక్క వృక్షజాలం మరియు జీవ వైవిధ్యాన్ని పెంచే అధిక నిరోధక మొక్క జాతులను చేర్చడానికి శుష్క మరియు ఎడారి నేలల ప్రయోజనాన్ని పొందే లక్ష్యంతో ఇది గ్రీన్ బయోటెక్నాలజీ నుంచి ఆవిర్భవించింది. పర్పుల్ బయోటెక్నాలజీ. ఈ శాస్త్రం యొక్క చాలా అంశాల యొక్క చట్టపరమైన అధ్యయనంతో ఇది వ్యవహరిస్తుంది. అవి మేధో సంపత్తి, పేటెంట్లు మరియు జీవులతో కూడిన ప్రక్రియల జీవ భద్రతకు దగ్గర సంబంధం కలిగి ఉంటాయి. ఆరెంజ్ బయోటెక్నాలజీ. ఇతర శాఖలకు ఆసక్తి కలిగించే సమాచారాన్ని వ్యాప్తి చేయడం ఇందులో ఒక బాధ్యత. బయోటెక్నాలజీలో కొత్త పురోగతితో విద్య మరియు శాస్త్రీయ వ్యాప్తి రెండిట్లోనూ ఇది నిర్వహించబడుతుంది. బ్లాక్ బయోటెక్నాలజీ. మానవ రంగంపై దాడి చేయడానికి తారుమారు చేయగల సూక్ష్మజీవులపై అన్ని పరిశోధన పనులు ఇందులో ఉంటాయి. దీని ప్రధాన కార్యకలాపాలు జీవయుద్ధం మరియు బయోటెర్రరిజానికి సంబంధించినవి. ఇప్పుడు మనం బయోటెక్నాలజీ యొక్క ప్రయోజనాలు, అప్రయోజనాలు ఏంటో చూద్దాం. బయోటెక్నాలజీ యొక్క ప్రయోజనాలు ప్రత్యక్షమైనవి, కానీ అదే సమయంలో పర్యావరణం, ఆరోగ్యం మరియు నైతికత

బయోటెక్నాలజీ అనుకూలంగా ఉంటుంది. ఇది ఆరోగ్యకరమైన మరియు స్థిరమైన వ్యవసాయానికి అనుకూలంగా ఉంటుంది. బయోటెక్నాలజీ వలన మరింత పోషకమైన టాక్సిన్ మరియు ఎలర్జిక్ రహిత ఆహారాన్ని అందిస్తుంది. పురుగు మందులు మరియు రసాయనాల వినియోగాన్ని బయోటెక్నాలజీ పరిమితం చేస్తుంది. పేదరికం మరియు ఆకలిని తగ్గించడంలో సహాయం చేస్తుంది. బయోటెక్నాలజీ యొక్క లక్ష్యాల్లో ఒకటి ఎక్కువ భూమిని సాగు చేయడానికి మరియు ఎక్కువ ఆహారాన్ని ఉత్పత్తి చేయడానికి వీలు కల్పించడం. బయోటెక్నాలజీ వలన ప్రమాదాలు. ప్రయోగశాల ఆహారాల విస్తరణ పంట వైవిధ్యాన్ని అంతం చేస్తుంది. ఇది పర్యావరణ వ్యవస్థల సమతుల్యతను కూడా ప్రభావితం చేస్తుంది. ప్రమాదాలలో ఊహించని ఎలర్జీలు, జీవుల విషప్రయోగం మరియు ప్రయోగశాల నుంచి తప్పించుకునే మార్పు చేయబడిన బ్యాక్టీరియా ఉంటాయి. క్లోనింగ్, మానవ జన్యు యొక్క మార్పు మరియు సహాయక పునరుత్పత్తి, నైతిక చర్చ మరియు సామాజిక వివాదానికి సంబంధించిన అంశాలు. కూలీలు, చిన్న రైతుల తగ్గుదల. పెరిగిన దిగుబడి అంటే తక్కువ మంది కార్మికులు అవసరమని మరియు అధిక ధర చిన్న భూ యజమానులు ప్రయోజనాలను పొందకుండా నిరోధిస్తుంది. బయోటెక్నాలజీ యొక్క అప్లికేషన్స్ మన దైనందిన జీవితంలో ఎన్నో విధాలుగా ఉన్నాయి. అయితే ప్రస్తుత కాలంలో విద్యార్థులు సైన్స్ ఫీల్డ్లోకి ప్రవేశించాలంటేనే చాలా భయపడుతున్నారు. ఇంటర్లో బైపీసీ తీసుకుంటే మెడిసిన్ తప్ప వేరే అవకాశం లేదనుకుంటున్నారు. కానీ బైపీసీ తర్వాత డిగ్రీలో బయోటెక్నాలజీ అధ్యయనం చేయడం వలన ఎన్నో ప్రయోజనాలున్నాయి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎన్నో స్కాలర్షిప్స్, ఫెలోషిప్స్, ఇంటర్న్షిప్స్, సమ్మర్ ఫెలోషిప్స్ రూపంలో బయోటెక్నాలజీ అధ్యయనం చేసే యూజీ, పీజీ మరియు పీహెచ్డీ విద్యార్థులకు ఆర్థిక సహాయాన్ని అందిస్తుంది. దీనివలన విద్యార్థులు దేశవ్యాప్తంగా పేరుగాంచిన సైంటిఫిక్ ఇన్స్టిట్యూషన్స్, సిసిఎంబి, ఎన్ఐఐ, ఐసర్ లాంటి సంస్థల్లో రీసెర్చ్ ట్రైనింగ్ పొందే అవకాశం ఉంది. ఈ రంగంలో మహిళలకు కూడా ఎన్నో అవకాశాలున్నాయి. కావున విద్యార్థులందరూ ఇలాంటి అవకాశాలను ఉపయోగించుకుని బయోటెక్నాలజీ రంగంలో మరిన్ని మైలురాళ్లు దాటడానికి మరియు దేశ పురోగతిలో భాగమవుతారని ఆశిస్తున్నాను.

ఇంతవరకు శుభోదయం సింహపురి కార్యక్రమంలో బయోటెక్నాలజీ రంగంలో ఆధునిక పోకడల గురించి నవీన లావణ్య లతగారి ప్రసంగం విన్నాము. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం. ఇప్పుడు లలిత గీతాలు విందాం.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం వింటూ ఉన్నారు. 102.7 మెగాహెడ్స్ మీద ఇప్పటి వరకు శుభోదయం సింహపురి కార్యక్రమం ప్రసారమైంది. మరికొద్దిసేపట్లో 8 గంటలకు సమాచార్ ప్రభాత్ ఢిల్లీ కేంద్రం నుంచి, 8:15 మార్నింగ్ న్యూస్ ఢిల్లీ కేంద్రం నుంచి, 8:30 జిల్లా సమాచార లేఖ విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు.

0: ఆకాశవాణి పర్నాల జిల్లా సమాచారాలకు వింటారు. రచన శ్రీ కేశ్రీను.
1: పల్నాడు జిల్లా సమాచార లేఖనం ఇప్పుడు వింటారు. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం. పల్నాడు జిల్లా చిలకలూరుపేట మండలం బొప్పుడి గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ అభివృద్దికి 10.99 కోట్లతో చేపట్టనున్న అభివృద్ది పనులకు రాష్ట గవర్నర్ జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్ గత నెల 27వ తేదీన శంకుస్థాపన చేశారు. ఆలయంలో గరుడ వాహనం ఏర్పాటు, పుష్కరిణి శుభ్రపరిచే పనులు, కొండపైకి రహదారి నిర్మాణం, మెట్ల మార్గం పక్కన కళ్యాణ మండపం నిర్మాణం చేపట్టనున్నారు. ఈ సందర్భంగా గవర్నర్ ఆలయ మెట్ల మార్గం పక్కన మొక్కనాటి అభివృద్ది పనులకు సంబంధించిన పైలాన్ను ఆవిష్కరించారు. యువత జీవితంలో క్రీడలను భాగస్వామ్యం చేయడంతో పాటు క్రీడా ప్రతిభను వెలికితీసేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ఖేలో ఇండియా సంవాద్ ఖేల్ కీ బాత్ పీఎంకే సాత్ కార్యక్రమాన్ని నర్సరావుపేటలో నిర్వహించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగాన్ని విద్యార్థులు ఆసక్తిగా వీక్షించారు. ఖేలో ఇండియా ద్వారా ప్రతిభ కలిగిన క్రీడాకారులను గుర్తించి శిక్షణ, అవసరమైన సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం చేస్తున్న కృషి యువతకు స్ఫూర్తినిస్తోందని అధ్యాపకులు తెలిపారు. విద్యార్థులకు మెరుగైన వసతి సదుపాయాలు కల్పించే దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్యలు చేపట్టిందని విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. పల్నాడు జిల్లా పర్యటనలో భాగంగా ఆయన నర్సరావుపేట సమీపంలోని కాకాని గ్రామంలో జేఎన్టీయు ఇంజనీరింగ్ కళాశాలలో గౌతమి, కృష్ణవేణి, నాగార్జున పేర్లతో నిర్మించిన 3 ఆధునిక హాస్టల్ భవనాలను ప్రారంభించి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. సుమారు 70 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ హాస్టళ్లలో 1600 మంది విద్యార్థిని విద్యార్థులకు వసతి కల్పించేలా ఆధునిక సౌకర్యాలు ఏర్పాటు చేశారు. అనంతరం మంత్రి లోకేష్ హాస్టల్ భవనాలను పరిశీలించి వసతులపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గ పరిధిలోని దాచేపల్లి, గురజాల, పిడుగురాళ్ల మున్సిపాలిటీలలో సమగ్ర మంచినీటి సరఫరా వ్యవస్థ అభివృద్దితో పాటు చెరువుల ఆధునీకరణకు సంబంధించిన అమృత్ 2.0 పథకం పనులకు శంకుస్థాపన మహోత్సవం ఘనంగా నిర్వహించారు. నర్సరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు పాల్గొని అమృత్ 2.0 పథకం అభివృద్ది పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమృత్ 2.0 పథకం ద్వారా ఈ 3 పట్టణాల్లో మంచినీటి సరఫరా వ్యవస్థ మరింత మెరుగుపడుతుందని తెలిపారు. స్వాతంత్ర సమరయోధుడు పల్నాడు జిల్లా వినుకొండ మాజీ ఎమ్మెల్యే నల్లబోతు గోవిందరాజు కాంస్య విగ్రహాన్ని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ కొండ్రుముట్ల గ్రామంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వాతంత్ర సమరయోధుడిగా దేశానికి, ప్రజాప్రతినిధిగా ఈ ప్రాంతానికి గోవిందరాజు చేసిన సేవలు చిరస్మరణీయమని, ప్రజాసేవ, నిబద్దత, విలువలతో కూడిన ఆయన రాజకీయ జీవితం నేటి భావితరాలకు ఆదర్శమని పేర్కొన్నారు. పర్యావరణ పరిరక్షణ, పచ్చదనం పెంపొందింపు లక్ష్యంగా పల్నాడు జిల్లా చిలకలూరుపేట పట్టణంలో నిర్వహించిన హరితవనం కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ గ్రీన్ కమిటీ చైర్మన్ కె నాగబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానిక శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావుతో కలిసి పాఠశాల ప్రాంగణంలో నాగబాబు మొక్కలు నాటారు. పచ్చదనం పెంపొందించేందుకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటి సంరక్షణకు కృషి చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు ఉపాధ్యాయుల మార్గదర్శకత్వం ఎంతో కీలకమని పల్నాడు జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా పేర్కొన్నారు. నర్సరావుపేట

0: భువనచంద్ర టౌన్ హాల్లో జిల్లా విద్యాశాఖ సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకుని గురు పూజోత్సవ వేడుకలను ఈ నెల 5వ తేదీన ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థుల్లో జ్ఞానంతో పాటు నైతిక విలువలు, క్రమశిక్షణ, సామాజిక బాధ్యత, మానవీయతను పెంపొందించడంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమని అన్నారు. ప్రముఖ పర్యాటక కేంద్రం మాచర్ల మండలం ఎత్తిపోతల జలపాతానికి మరో ప్రత్యేక ఆకర్షణ చేరింది. పర్యాటకులకు థ్రిల్లింగ్ అనుభూతిని అందించేందుకు జిప్ లైన్, జిప్ సైకిల్ అడ్వెంచర్ కార్యకలాపాలను ఏర్పాటు చేశారు. పర్యాటక శాఖ సహకారంతో ఏర్పాటు చేసిన ఈ కార్యకలాపాలను పల్నాడు జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా, మాచర్ల శాసనసభ్యులు జూలకంఠ బ్రహ్మానందరెడ్డి ప్రారంభించారు. అనంతరం నాగార్జునకొండ మ్యూజియానికి సుమారు 16 లక్షల విలువైన 2 బ్యాటరీ వాహనాలను అందజేశారు. ఈ ప్రాజెక్టుకు సుమారు 1.71 కోట్ల పెట్టుబడి పెట్టగా స్థానిక యువతకు ఉపాధి అవకాశాలతో పాటు హోటళ్లు, రెస్టారెంట్లు, రవాణా, చిన్న వ్యాపారాలకు కూడా ప్రయోజనం కలగనుంది. మీరింతవరకు పల్నాడు జిల్లా సమాచార లేఖను విన్నారు. రచన కె శ్రీను, పల్నాడు జిల్లా ఆకాశవాణి ప్రతినిధి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం వింటూ ఉన్నారు. సమయం 8:35. ఇప్పుడు డాక్టర్ గారి సలహాలు కార్యక్రమంలో భాగంగా చిన్నపిల్లల్లో వచ్చే కంటి సమస్యలు, చికిత్సా విధానం గురించి డాక్టర్ ఈఎల్ఎస్ జ్యోతి గారితో పరిచయం విందాం.
2: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం డాక్టర్ గారి సలహాలు కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనతో పాటు డాక్టర్ ఈఎల్ఎస్ జ్యోతి, కార్నియా క్యాట్రాక్ట్ అండ్ రిఫ్లెక్టివ్ సర్జన్ ఉన్నారు. మరి వారితో మాట్లాడి సాధారణంగా చిన్నపిల్లలకు వచ్చే కంటి సమస్యలు, చికిత్సా విధానం గురించి తెలుసుకుందాం. డాక్టర్ గారు నమస్కారం అండి.
3: నమస్తే అండి.
2: డాక్టర్ గారు, ఇటీవల కాలంలో చిన్నపిల్లలు తీసుకుంటే తరచుగా కంటి సమస్యలు ఎక్కువగా వస్తున్నాయి, దీనికి కారణం ఏంటంటారు?
3: సో చిన్నపిల్లల్లో సాధారణంగా మనం కామన్ గా చూసే ప్రాబ్లం ఏంటంటే, ఫస్ట్ మోస్ట్ కామన్ రిఫ్రాక్టివ్ ఎర్రర్, అంటే సైట్ అంటాం మనం కామన్ గా వాడుకలో వాడే పదము సైట్ అని అంటాం. యూజువల్ గా మైనస్ పవర్ అనేది వస్తూ ఉంటుంది చిన్నపిల్లలకి. దానికి అంటే అదే స్క్రీనింగ్ ఏ టైంలో చేయాలి, పిల్లల్ని స్కూల్లో స్కూల్ ఏజ్ కి, స్కూల్ గోయింగ్ బిఫోరే ఒకసారి స్క్రీన్ చేయాలి. అంటే వాళ్ళ చూపు ఎలా ఉంది, వాళ్ళు క్లాస్ రూమ్స్ లో ఫాలో అవ్వగలరా అనేది తెలుసుకోవటం కోసం అట్లీస్ట్ మినిమం 3 to 5 ఇయర్స్ షుడ్ బి ద ఫస్ట్ స్క్రీనింగ్ టైం అనమాట. ఆ తర్వాత వాళ్ళకి పిల్లలకి చెకప్ కి అంటే సైట్ ఉంది అనుకుంటే సంవత్సరానికి ఒకసారి ఖచ్చితంగా చూపించాలి. మరీ చిన్నపిల్లల్ని ఎస్పెషల్లీ 5 to 11 ఇయర్స్ వాళ్ళనైతే కుదిరితే 6 మంత్స్ కు ఒకసారి చూపించడం చాలా అవసరం. కామన్ గా వచ్చే ప్రాబ్లం రిఫ్రాక్టివ్ ఎర్రర్స్, ఇంకొద్ది మందికి మెల్లకన్ను అంటాం లేదా స్క్వింట్ అంటాం. సో అది కూడా నెక్స్ట్ కామన్ ఐ ప్రాబ్లం ఆ చిన్నపిల్లలకి, ఆ వయసులో వచ్చే వాళ్ళకి. మూడోది వచ్చేసి ట్రామా, అంటే చిన్నపిల్లలు ఆడుకుంటూ కూడా చాలా గాయాలు జరుగుతుంది. అంటే వాళ్ళు స్పోర్ట్స్ ఆడే టైంలో బాల్ తగలటం కానీ, లేదా కింద పడి గ్లాసెస్ పగిలి ఆ గ్లాసెస్ కంటిలో గుచ్చుకోవడం కానీ, లేదా కొన్ని టైప్స్ ఆఫ్ ఫెస్టివల్స్ లో ఎస్పెషల్లీ దివాళీ, హోలీ ఆ టైంలో కూడా ఐస్ అనేవి ఇంజురీస్ జరగడానికి చాలా ఆస్కారం ఉంటుంది అనమాట. ఎందుకంటే పిల్లలతో పాటు ఆ టైంలో ఖచ్చితంగా ఎవరో ఒకరు పెద్దల దగ్గరుండి శ్రద్ధ తీసుకుని టపాసులు కాల్పించటం అవి చేయాలి. లేదా ఈ హోలీ జరిగే టైంలో కూడా ఈ కలర్స్ అన్ని కూడా కెమికల్ ఉంటాయి. సో అవి పొరపాటున కళ్ళలో స్పిల్ అయితే చాలా సివియర్ డ్యామేజ్ అనేది జరుగుతుంది. సో ఈ ట్రామా బర్న్స్ అంటాము. ఆ బర్న్స్ అంటే ఎస్పెషల్లీ ఇందాక అనుకున్నట్టు టపాసుల టైంలో థర్మల్ బర్న్స్ అనేవి, అలాగే బ్లాస్ట్ ఇంజరీ, అవి చాలా స్పీడ్ గా వచ్చి కంటికి తగిలినప్పుడు ఒక్కొక్కసారి చాలా సివియర్ ఇంజరీ అయ్యి కన్నే పోయే ప్రమాదం కూడా ఉంటుంది. అందుకే ప్రొటెక్టివ్ గాగుల్స్ అనేది చాలా అంటే అవసరం అలాంటి టైంలో, అండ్ ఎస్పెషల్లీ పెద్దల సమక్షంలోనే ఇలాంటివి చేయటము చాలా యూస్ఫుల్ అన్నమాట. అలాగే కొద్ది మందికి పుట్టుకతోనే క్యాట్రాక్ట్ అంటాము, అంటే శుక్లాలు కూడా వస్తుంటది. కంజనిటల్ గ్లకోమా అని కూడా ఉంది, అంటే పేరెంట్స్ కి ఎక్కువ ఉన్నా కూడా, ఇద్దరికి గ్లకోమా ఉన్నా కూడా పిల్లలకి రిస్క్ ఉంటుంది. సో వీళ్ళకి ఫ్యామిలీ హిస్టరీలో గ్లకోమా ఉన్న వాళ్ళకి తప్పకుండా కూడా మనము తరచుగా స్క్రీనింగ్ చేయాల్సి వస్తుంది.
2: రైట్ డాక్టర్ గారు, మరి చిన్నపిల్లలు ఎక్కువగా ఇటీవల కాలంలో అయితే టీవీకి, మొబైల్ కి, ల్యాప్టాప్లకు అడిక్ట్ అయిపోయి ఉన్నారు, ఎక్కువ సమయం దానికే వెచ్చిస్తూ ఉన్నారు. ఇటువంటి వాళ్ళ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
3: సో ఈ టీవీలు తర్వాత

0: ఈ మొబైల్ ఫోన్స్ ఎస్పెషల్లీ. సో ల్యాప్టాప్స్ అన్నా అట్లీస్ట్ కొద్దిగా డిస్టెన్స్ లో ఉంటుంది, మొబైల్ ఫోన్స్ చాలా దగ్గరగా కళ్ళకి దగ్గరగా పెట్టుకుని చూస్తూ ఉంటారు. సో దానివల్ల హార్మ్ఫుల్ బ్లూ రేస్ అనేవి పిల్లలకి కళ్ళలోకి ఈజీగా పెనట్రేట్ అవుతుంది, అండ్ మోర్ ఓవర్ ఈవెన్ ఇన్ టు దేర్ బ్రెయిన్ అనమాట. అంటే స్కాల్ప్ కూడా వాళ్ళకి చాలా టెండర్ గా ఉంటుంది, ఆ రేస్ హార్మ్ఫుల్ రేస్ ఈజీగా పెనట్రేట్ అవుతుంది. దానివల్ల పిల్లలకి తరచూ కూడా అటెన్షన్ డెఫిసిట్, అంటే ఫోకస్ చేయలేరు, వాళ్ళు చదివే చదువు కానీ వినే క్లాసెస్ లో కానీ వాళ్ళు అలర్ట్ గా కూర్చోలేరు అనమాట. అంటే ఫోకస్ చేయలేరు, ఒక పని మీద కాన్సన్ట్రేట్ చేయలేరు. అలాగే మెమరీ లాస్ అంటాం, అంటే జ్ఞాపక శక్తి కూడా తగ్గిపోతుంది, ఏ పనిని సరిగ్గా కూడా చేయలేరు అనమాట. సో ఇవన్నీ కూడా ఈ మొబైల్స్ నుంచి వచ్చే రేడియేషన్ వల్ల జరుగుతుంది. రెండోది వచ్చేసి ఆలోచన శక్తి కూడా వాళ్ళకి తగ్గిపోతుంది. ఇది కళ్ళకి ఇంకా చాలా డామేజ్ జరుగుతుంది. ఈ బ్లూ రేస్ వల్ల కళ్ళు అనేవి చాలా డ్రై అయిపోతుంది. కొద్ది మందికి లెన్స్ లో కూడా చేంజెస్ చాలా ఫాస్ట్ గా అగ్రివేట్ అయ్యి క్యాట్రాక్ట్స్ కూడా వస్తుంది. అలాగే ఏజ్ రిలేటెడ్ డీజనరేషన్ అంటారు, అది చిన్నపిల్లలకి తక్కువ, కానీ ఆ బ్లూ రేస్ వల్ల డామేజ్ అంతా రెటినల్ ఫోటో రిసెప్టార్స్ కూడా జరుగుతుంది అనమాట. సో పిల్లలు మొబైల్ ఫోన్ ని చూడకుండా ముందు వీలైనంత వరకు వాళ్ళకి అలవాటు కాకుండా పెద్దలు చూసుకోవాలి. రెండోది ఆల్రెడీ అలవాటు అయిపోయి ఉంటుంది, ఇప్పుడు కామన్ ఈ జనరేషన్ పిల్లలకి. సో వాళ్ళకి స్క్రీన్ టైం అనేది మనం లిమిట్ చేయాలి. సో చిన్న పిల్లలకి యూజువల్ గా ఒక రోజుకి, అంటే సపోజ్ 5 to 10 years ఏజ్ వాళ్ళకి, అరగంట కంటే ఎక్కువ స్క్రీన్ టైం ఇవ్వకూడదు మనం. పెద్ద ఇంకొంచెం పెద్ద వయసు వాళ్ళకి, 10 to 14 years వాళ్ళకి ఓకే 1 hour, ఓకే మాక్సిమం 1 hour, అది కూడా 1 hour కంటిన్యూస్ గా ఉండకూడదు. హాఫ్ అన్ అవర్ స్ప్లిట్ చేయటము, దానికి గ్యాప్ ఉండటము హాఫ్ అన్ అవర్ కి ఇంకో హాఫ్ అన్ అవర్ కి మధ్యలో కూడా. అండ్ మోర్ ఓవర్ అవి చూసే టైంలో మనము వీలైతే బ్లూ రే బ్లాకింగ్ గ్లాసెస్, అంటే సైట్ ఉంటే ఆ సైట్ గ్లాసెస్ లోనే మనం బ్లూ రే ప్రొటెక్షన్ అనేది ఇస్తాం. లేకపోతే ప్లెయిన్ గ్లాస్ అయినా కూడా బ్లూ రే ప్రొటెక్షన్ వేసుకుంటే కనుక ఆ హార్మ్ఫుల్ రేస్ కళ్ళకి ఎంట్రీ అవ్వకుండా మనము కొద్ది వరకు మనము ప్రొటెక్ట్ చేయొచ్చు పిల్లల్ని.
1: రైట్ డాక్టర్ గారు, మరి మీరు మెల్లకన్ను అన్నారు, ఈ మెల్లకన్ను అనేది సమస్య అంటారా? అంటే చాలా మంది మెల్లకన్ను అదృష్టం అని కూడా అంటూ ఉంటారు కదా.
0: సో ఇది చాలా అపోహ అండి. మెల్లకన్ను అదృష్టం అనేది చాలా పెద్ద అపోహ. సో మెల్లకన్ను ఉంది అంటే అది ఎందుకు ఉంది అనేది మనం అసెస్ చేస్తాము. అంటే కొన్ని కండరాల వీక్నెస్ వల్ల మెల్లకన్ను వస్తుంది. సో కన్నుని మనము అన్ని డైరెక్షన్స్ లో కన్నులను తిప్పడానికి మనకి 6 muscles అనేవి ఉంటాయి కళ్ళలో. సో వాటిలో ఏ మజిల్ వీక్ గా ఉన్నా, ఏ మజిల్ స్ట్రాంగ్ గా ఉన్నా కూడా ఈ మెల్లకన్ను అనేది వచ్చేదానికి అవకాశం ఉంటుంది. సో కొన్ని పుట్టుకతో కూడా జరగచ్చు, కొన్ని 6 months తర్వాత కూడా వస్తాయి. సో ఎటువంటి స్క్వింట్ అది, అంటే ఎక్సోట్రోపియానా ఈసోట్రోపియానా అంటాం, అంటే డైవర్జెంట్ స్క్వింట్ లేదా కన్వర్జెంట్ స్క్వింట్ అంటాం. కొన్ని జస్ట్ సైట్ వల్ల కూడా మెల్లకన్ను వస్తుంది, జస్ట్ మనం చిన్న సైట్ కరెక్షన్ చేసినా కూడా మెల్లకన్ను సెట్ అయిపోద్ది. కొన్ని ఏమో కంటి నరాల్లో ప్రాబ్లం వల్ల మెల్లకన్ను వస్తుంది, అంటే నరాల్లో ప్రాబ్లం వల్ల చూపు అసలు లేకపోవటం వల్ల కూడా మెల్లకన్ను అనేది వస్తుంది. సో అలాంటప్పుడు మనం కరెక్ట్ చేసినా కూడా స్క్వింట్లో మనకి రిజల్ట్స్ ఉండవు. సో కొన్ని మెల్లకళ్ళు మనకి ఎక్సర్సైజెస్ వల్ల కూడా కరెక్ట్ అవుతుంది. సో ఎటువంటి స్క్వింట్ కి ఎటువంటి ట్రీట్మెంట్ అనేది మీ ఐ డాక్టర్ ఎవాల్యుయేట్ చేయడం జరుగుతుంది. సో కంపల్సరీ మెల్లకన్ను ఉంటే మటుకు పిల్లల్ని ఐ డాక్టర్ దగ్గర కన్సల్టేషన్ కి తీసుకెళ్లడం చాలా ముఖ్యమైన పని అది.
1: రైట్ డాక్టర్ గారు, ఇందాక మీరు మాట్లాడుతూ చిన్నపిల్లలకు ట్రామా గాయాల గురించి చెప్పారు. ఆడుకున్నప్పుడు గాయాలు సాధారణంగా జరుగుతుంటాయి. సో ఆడుతుండేటప్పుడు ఈ గాయాలు జరిగినప్పుడు వెంటనే వైద్యులను సంప్రదించాలా? ఎంత సమయంలో సంప్రదిస్తే మంచిది? వెంటనే ప్రథమ చికిత్స ఏదైనా చేసేటువంటి అవకాశం ఉందా? దాని గురించి తెలియజేయండి.
0: బ్లంట్ ఇంజురీ, పెనట్రేటింగ్ ఇంజురీ అంటాం, రెండు రకాలు. బ్లంట్ ఇంజురీ అంటే సపోజ్ పిల్లలు క్రికెట్ ఆడుతున్నారు, అప్పుడు బాల్ వచ్చి కన్నుని హార్డ్ గా హిట్ చేస్తుంది, దానివల్ల ఎంబటే బ్లడ్ అనేది లీక్ అయిపోతుంది కంట్లో. కన్ను అంటే రప్చర్ ఆఫ్ ఐ గ్లోబ్ అంటాం, లోపల అన్ని డామేజ్ అవుతుంది కానీ ఐ బాల్ ఇంటాక్ట్ గా, అంటే చూడడానికి ఇంటాక్ట్ గా ఉంటుంది. లోపల హెవీ బ్లీడ్ జరగచ్చు, లోపల ఉండే లెన్స్ అనేది పక్కకు జరగచ్చు, తర్వాత రెటినాలో హోల్స్ ఏర్పడటం లేదా కొరాయిడల్ రప్చర్ అంటాము, తర్వాత విట్రియస్ హెమరేజ్ అంటాం, ఇలా చాలా జరిగే అవకాశం ఉంటుంది. ఆ జరిగే ఇంజురీ స్పీడ్ను బట్టి, టైమును బట్టి, అది ఆ ఇంజురీయస్ ఆబ్జెక్ట్ ఏ డైరెక్షన్ లో వచ్చి ఐని హిట్ చేస్తుంది అనే దాన్ని బట్టి ఇవన్నీ కూడా డిసైడ్ అవుతాయి. సో బ్లంట్ ఇంజురీకి పేషెంట్స్ వాళ్ళు ఇంట్లో ఏం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమి ఉండదు, ఎంబటే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఆఫ్థాల్మాలజిస్ట్ కన్సల్టేషన్ తీసుకెళ్తే దే విల్ డిసైడ్ ఇట్ దేర్. సో పెనట్రేటింగ్ ఇంజురీ అంటాం, సపోజ్ ఏదైనా షార్ప్ వస్తువు తగలడం. పిల్లల స్కూల్లో నేను ఇదివరకు చాలా కేసెస్ చేస్తున్నాను, అలాంటి పేషెంట్స్ ని ఆపరేట్ చేస్తున్నాను. వాళ్ళు ఆడుకునేటప్పుడు

0: పెన్ను పెన్సిల్ కండికి గుచ్చుకోవడము, వాళ్ళు కింద పట్టడం వల్ల లేదా బెంచీల దగ్గర షార్ప్ ఎడ్జెస్ తగిలి కన్ను నల్లగుడ్డు కట్ అవ్వటము, సో పెన్సిల్ ముక్కలు కంట్లో ఇరుక్కొని కూడా వచ్చేవాళ్ళు పిల్లలు ఒక టైంలో. సో ఇవన్నీ కూడా అంటే షార్ప్ ఆబ్జెక్ట్స్, స్పెక్టికల్స్ అంటే వాళ్ళు ఆడుకునే టైంలోనో లేదో పిల్లలు క్లాస్ లో ఒక్కోసారి ఫైట్ చేస్తున్నప్పుడు ఇలా బ్లంట్ అంటే చేతితో దాని మీద గుద్దుతారు, ఆ గ్లాసెస్ అనేది పగిలి ఒక్కోసారి కంటికి ఇరుక్కోవచ్చు, కంటి నల్లగుడ్డు లోపల పెనట్రేట్ అవ్వచ్చు, లేదా కంటి లోపలికి వెళ్ళిపోయి లోపల ఇంట్రాక్యులర్ ఫారిన్ బాడీ అంటాం అలా కూడా రిటైన్ అవ్వచ్చు. సో అలా జరిగినప్పుడు కంటి లోపల స్ట్రక్చర్స్ ఇంజురీ అయ్యి క్యాట్రాక్ట్ అలాంటివి కూడా రావచ్చు అనమాట. సో ఇవన్నీ జరిగినప్పుడు కన్ను అనాటమీ అనేది చాలా డిస్టర్బ్ అవుతుంది. సో ఏదన్నా ఉంది అక్కడ తగులుకొని ఉంది ఇరుక్కొని ఉంది అని వాళ్ళు చేతితో తీయడానికి ట్రై చేయకూడదు, ఎందుకంటే మన హ్యాండ్స్ హైజీనిక్ గా ఉండవు, ఇంకొంచెం ఇన్ఫెక్షన్ ని కాస్ట్ చేస్తాం. సో యాజ్ ఎర్లీ అస్ మనం చేయాల్సింది మెయిన్ ఏంటి అంటే ఆ టైంలో పిల్లల్ని కళ్ళు రుద్దద్దు, నలపద్దు, జాగ్రత్తగా వాళ్ళని అలాగే ఐ డాక్టర్ దగ్గర తీసుకెళ్తే అక్కడ వాళ్ళు పరీక్ష చేసి అది ఎట్లా అంటే ఓపీలో తీయొచ్చా లేదా ఆపరేషన్ చేసి తీయాల్సి వస్తుందా ఏంటి ఎక్స్టెంట్ ఆఫ్ ఇంజురీ అవన్నీ కూడా ఎవాల్యుయేట్ చేసి ప్రోగ్నోసిస్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఇలాంటివి అవాయిడ్ చేయడానికి మెయిన్ ఏంటి అంటే మనం మన పిల్లలకి గ్లాసెస్ వేసుకున్నప్పుడు అంటే గ్లాసెస్ వేసుకొని ఉండాలి పవర్ ఉండేవాళ్ళు, ఖచ్చితంగా అది ఒక సైడ్ ఒక సార్ట్ ఆఫ్ ప్రొటెక్షన్. సో గ్లాసెస్ వేసుకుని ఉండేవాళ్ళు దానికే దెబ్బ తగిలి కూడా అది కూడా లోపల కంట్లో ఇరుక్కోవచ్చు. సో అవి జరగకుండా చూసుకోవాలి, దాని మీద మళ్ళీ ఇంజరీస్ కూడా జరగకుండా చూసుకోవాలి. రెండోది చిన్న చిన్న గొడవలకి వెళ్ళకూడదు తోటి పిల్లలతో కానీ ఇంకెవరితో. సో అవి చిన్న గొడవలాగా అనిపిస్తుంది కానీ అది చాలా మేజర్ డ్యామేజ్ జరుగుతుంది ఐస్ కి. సో జాగ్రత్తగా ఉండటము, ఆల్వేస్ సేఫ్టీ కమ్స్ ఫస్ట్.
1: రైట్ డాక్టర్ గారు, కొంతమంది పిల్లలు తీసుకుంటే పుస్తకాలు దగ్గర పెట్టుకుని చూస్తూ ఉంటారు, మొబైల్ ని దగ్గరగా పెట్టుకుని చూస్తూ ఉంటారు, ఇవన్నీ కూడా దృష్టిలోపం లక్షణాలేనా?
0: సో పిల్లలు కొద్ది మంది దగ్గర పెట్టుకొని చూసి ఒకటి వాళ్ళకి ఐ మజిల్స్ వీక్నెస్ వల్ల కూడా అలా చేస్తూ ఉంటారు, లేదా ప్లస్ పవర్ ఉండే వాళ్ళు కూడా అలా చేస్తూ ఉంటారు. సో వాళ్ళకి అది మనం ఎగ్జామినేషన్ చేసినప్పుడు తెలుస్తుంది. రెండోది వచ్చేసి మొబైల్స్ అనేవి కూడా పిల్లలు బాగా దగ్గరికి పెట్టుకొని చూస్తారు, అంటే వాళ్ళకి అవి అట్రాక్టివ్ గా కలర్ఫుల్ గా బాగా పెద్దగా కనిపిస్తాయి దగ్గరికి పెట్టుకుంటే. సో సైట్ వల్ల పెట్టుకుంటూ ఉండొచ్చు, సో అది ఖచ్చితంగా సైట్ వల్ల అనేది చెప్పలేము, బట్ డెఫినెట్ గా ఛాన్సెస్ ఆర్ దేర్, అంటే రిఫ్రాక్టివ్ ఎర్రర్ ఉండడానికి ఛాన్స్ ఉంటాయి. బట్ అది దట్ ఈస్ నాట్ అట్ ఆల్ సేఫ్ అనమాట. ఎప్పుడైనా కూడా ఈవెన్ పెద్దవాళ్ళైనా కూడా మినిమం 30 సెంటీమీటర్స్ దూరంలోనే మొబైల్ ని పెట్టుకుని చూడాలి, అండ్ దట్ టు స్ట్రైట్ గా చూడాలన్నమాట. వంచి చూడడం వల్ల బాగా సర్వైకల్ స్పైన్ కి స్ట్రెయిన్ అనేది జరుగుతుంది. సో వీలైనంత వరకు స్ట్రైట్ గా చూడాలి, లేకపోతే మన బాడీ వెయిట్ అంతా కూడా మన హెడ్ మీద మన నెక్ మీద పడి ఆ స్పైన్ ప్రాబ్లమ్స్ అనేవి ఇంకా ఎక్కువ రావడానికి అవకాశాలు ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ కంటిన్యూస్ గా అవర్స్ టుగెదర్ చూడకూడదు, డిజిటల్ బ్రేక్ అంటాం, అంటే మినిమం అంటే 20-20-20 రూల్ ఆఫ్ 20-20-20 అంటాం. అంటే సపోజ్ మనం నియర్ ది ఫోన్ కానీ కంప్యూటర్ కానీ ఏదైనా డిజిటల్ డివైసెస్ చూస్తుంటే ఖచ్చితంగా మనము 20 feet అవే చూడాలి, ఒక 20 seconds అన్నా చూడాలి, అది 20 minutes వర్క్ తర్వాత మినిమం. సో దాన్ని డిజిటల్ బ్రేక్ అంటాం. సో అలా చేయటం వల్ల వాళ్ళకి కళ్ళు డ్రైనెస్ అనేది రాకుండా ఉంటుంది అనమాట, లేకపోతే కళ్ళు బాగా డ్రై అయిపోయి అలసిపోయినట్టు అయిపోయి కళ్ళు మంటలు కరకర అనిపించటము నీళ్లు కారటము ఇవన్నీ కూడా సింప్టమ్స్ వస్తుంది అనమాట. సో ఇవన్నీ అవాయిడ్ చేయాలంటే ఈ రూల్ ఆఫ్ 20-20 అనేది ఫాలో అవ్వాలి.
1: డాక్టర్ గారు, అసలు చిన్నపిల్లల్లో కంటి చూపు సరిగ్గా ఉందో లేదో తల్లిదండ్రులు ఎలా గుర్తించాలి, ముందుగా గుర్తించడం అనేది సాధ్యమవుతుందా?
0: సో బాగా చిన్న పిల్లలకి కష్టమండి, అంటే జస్ట్ మినిమం ఏంటంటే మనం సపోజ్ బాగా చిన్న పిల్లలు 6 నెలలు 9 నెలల బిడ్డలకి మనము వాళ్ళకి బొమ్మలు ఆడిస్తున్నప్పుడు కలర్ఫుల్ గా మనం గిలకలు కానీ సౌండ్ వచ్చే ఓన్లీ సౌండ్ కాకుండా కలర్స్ ఉండేవి అవి తిప్పుతున్నప్పుడు మూమెంట్ అబ్జర్వ్ చేయాలి, పిల్లలు దాన్ని ఫాలో అవుతున్నారా లేదా, మనం తిప్పినప్పుడు దాని సైడ్ చూస్తున్నారా లేదా అనేది ఒక క్లూ మనకి. వాళ్ళు ఖచ్చితంగా చూపు బాగుండే పిల్లలు దాన్ని ఫాలో అవుతారు. సో కనబడని పిల్లలు దాన్ని దాన్ని ఎటు తీసుకెళ్లినా కూడా వాళ్ళు ఆ ఫాలో కారు ఆ ఆబ్జెక్ట్ ని. సో ఫాలోయింగ్ ద ఆబ్జెక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ పూర్తి చిన్న వయసు పిల్లలకి. తర్వాత ఎదిగే కొద్దీ కూడా మనం వస్తువులు వాళ్ళు నడిచేటప్పుడు గానీ వాళ్ళు చేసే పనుల్లో గానీ తడబడుతూ ఉంటారు వాళ్ళు. సో అది ఒక క్లూ ఉంటుంది. తర్వాత కొంచెం ఎదిగే కొద్ది టీవీ చూస్తున్నప్పుడు పిల్లలు బాగా దగ్గరికి వెళ్ళిపోయి చూస్తుంటారు వాళ్ళకి కనపడకపోతే. రెండోది స్క్రూయింగ్ ఆఫ్ ఐస్.

అంటారు, వాళ్ళకి కనపడనప్పుడు కళ్ళు ఇలా చిన్నగా చేసి స్క్రూ చేసినట్టు, అంటే బాగా చిన్న చేసి చూస్తుంటారు, అలా చేస్తే వాళ్ళకి కనిపిస్తుంది అనమాట. సో అలా చేస్తుంటారు, స్క్రూయింగ్ చేస్తుంటారు. కొంతమంది బాగా కళ్ళు రుద్దడం నలపడం చేస్తుంటారు కనపడకపోతే. ఇవన్నీ కూడా కొన్నేమో పిల్లలు పిల్లల్ని పేరెంట్స్ గమనించి కనుక్కోగలరు.

0: గనక మనము దానికి కూడా క్యాట్రాక్ట్ సర్జరీ చెయ్యాలి యాజ్ అర్లీ యాజ్ పాసిబుల్. ఎందుకు అంటే సో క్యాట్రాక్ట్ వల్ల వాళ్ళకి విజన్ లేకుండా చాలా నెలలు సంవత్సరాలు ఉంటే గనక కన్ను లేజీ అయిపోద్ది, అంటే ఆంబ్లయోపియా అంటాం. అంటే ఆ కంట్లో చూపు లేనందువల్ల వాళ్ళు ఆ కన్నును ఉపయోగించరు బిడ్డలు. సో దానివల్ల మనం తర్వాత శుక్లం తీసేసి లోపల లెన్స్ పెట్టినా కూడా ఒక్కసారి కంటి నరం సోమరి అయితే అంతా బాగున్నా కూడా దే కాంట్ రీడ్ ఆర్ దే కాంట్ సీ అనమాట. సో యాజ్ అర్లీ యాజ్ పాసిబుల్ చేస్తాం మనం. అంటే అయితే డిపెండింగ్ ఆన్ ద డిగ్రీ ఆఫ్ క్యాట్రాక్ట్ విజన్ పొటెన్షియల్ దాన్ని బట్టి సర్జరీకి మనము ఇంటర్వీన్ అవుతాం. సో కంజెనిటల్ గ్లకోమా అనేది కూడా కొద్ది మందికి ఉంటుంది, అంటే నల్లగుడ్డు బాగా వైట్ గా అవుతుంది వాళ్ళకి గ్లకోమా వల్ల, దాన్ని మనం బుఫ్తాల్మాస్ అంటాం. సో నల్లగుడ్డు సైజు కూడా పెరుగుతుంది, కార్నియల్ డయామీటర్ చూస్తాం, నల్లగుడ్డు సైజు చూసి డిటర్మైన్ చేస్తాం. కంట్లో ప్రెషర్ పెరగటం వల్ల దాన్ని మనము కంజెనిటల్ గ్లకోమా అంటాం. దానివల్ల కంటి నుంచి బ్రెయిన్ కి వెళ్లే నరం అనేది బాగా డ్యామేజ్ అవుతుంది. సో దానికి కూడా మనం డ్రాప్స్ అనేవి స్టార్ట్ చేస్తాం, యాంటీ గ్లకోమా డ్రాప్స్ స్టార్ట్ చేస్తాం. మరీ సివియర్ గా ఉన్న డ్రాప్స్ తో కంట్రోల్ అవ్వకపోయినా కూడా యాజ్ అర్లీ యాజ్ పాసిబుల్ ట్రబాక్యులెక్టమీ సర్జరీ అనేది చేస్తాం. ఇప్పుడు మిక్స్ అనేది సర్జరీ లేటెస్ట్ గా వచ్చింది, తర్వాత ట్రబాక్యులోటమ్, గోనియోటమ్, ఇవన్నీ రకరకాల సర్జరీస్ ఉన్నాయి. వాటిలో అంటే బిడ్డకి ఏది సూటబుల్ అనేది మనం చూసి డిసైడ్ చేస్తాం.
1: రైట్ డాక్టర్ గారు, మరి చిన్న పిల్లల్లో విటమిన్ ఏ లోపం వల్ల ఎలాంటి కంటి సమస్యలు వస్తాయంట?
0: సో విటమిన్ ఏ లోపం వల్ల మెయిన్ రెండు, ఒకటి న్యూట్రిషనల్ కెరటోపతి అంటాం అన్నమాట, అంటే నల్లగుడ్డు మీద స్కిన్ అనేది బాగా స్పాట్స్ స్పాట్స్ లాగా డ్రై అవుతుంది. తర్వాత బైటాట్ స్పాట్స్ అంటాం, తెల్లగుడ్డు మీద కూడా ఒక చిన్న ట్రయాంగులర్ స్పాట్ లాగా ఉండి ఫోమీ అపీరెన్స్ ఉంటుంది. సో బైటాట్ స్పాట్స్ అనేవి ఉన్నాయి అంటే, తర్వాత కార్నియా మీద నల్లగుడ్డు మీద స్కిన్ అంత డ్రై అయిపోతుంది అంటే న్యూట్రిషనల్ ఫ్యాక్ట్ మనం ఎప్పుడైతే కన్సిడర్ చేస్తామో అప్పుడు విటమిన్ ఏ డెఫిషియన్సీ ఉందనేది మనం డయాగ్నోస్ చేస్తాం. సో దాన్ని బట్టి విటమిన్ ఏ ఇంజెక్షన్స్ ఫార్మ్స్ లో ఉన్నాయి, తర్వాత క్యాప్సూల్స్ ఫార్మ్స్ లో కూడా ఉన్నాయి. బిడ్డ ఏజ్ ని బట్టి వాటి డోసేజ్ అనేది మనము డిసైడ్ చేయడం జరుగుతుంది. మెయిన్ న్యూట్రిషనల్ కెరటోపతి ఒకటి, రెండోది రెటినల్ బ్లైండ్నెస్, రెటినోపతి కూడా వస్తుంది అనమాట. అంటే రెటినాలో ఉండే ఫోటో రిసెప్టర్ సెల్స్ యొక్క హెల్త్ అనేది కూడా విటమిన్ ఏ లెవెల్స్ ని బట్టి డిటర్మైన్ అవుతుంది. సో వాళ్ళకి కొద్ది మందికి రే చీకటి లక్షణాలు కూడా వస్తుంది, విటమిన్ ఏ డెఫిషియన్సీ ఎక్కువగా ఉన్న వాళ్ళకి. సో ఇవన్నీ రాకుండా ఉండంటే, బట్ యాక్చువల్ గా ఈ ఇయరాలో విటమిన్ ఏ డెఫిషియన్సీ డిసీజెస్ అనేవి బాగా తగ్గినాయి. సో ఇది వరకు గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ లో అవి ఉండేవి, విటమిన్ ఏ ఇంజెక్షన్స్, క్యాప్సూల్స్ అవన్నీ కూడా, బట్ ఇప్పుడు ద ఇన్సిడెన్స్ బాగా తగ్గింది.
1: రైట్ డాక్టర్ గారు, అలాగే చిన్నపిల్లలు కొంతమంది కాజల్, సుర్మా లాంటివి పెడుతూ ఉంటారు, ఇవి సురక్షితమేనా?
0: సో పూర్తి చిన్న బిడ్డలకి పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు, బట్ డిపెండ్స్ ఆన్ ద క్వాలిటీ ఆఫ్ ద ప్రోడక్ట్. మనం వాడే ప్రోడక్ట్స్ దీన్ని బట్టి కూడా ఉంటాయి. బట్ మెయిన్ గా కాజల్, సుర్మా వాటి వల్ల ఏంటంటే మిబోమైన్ గ్లాండ్స్ అంటాం, అంటే మనకి కంటి రెప్పల్లో ఉండే ఆయిల్ గ్లాండ్స్ అనేవి బ్లాక్ అవుతాయి. సో వాటి వల్ల ఏంటంటే మనకి వచ్చే తేమ, అంటే ఆయిల్ గ్లాండ్స్ నుంచి వచ్చే లిపిడ్ లేయర్ అనేది ఒకటి ఉంటుంది, అది టియర్ ఫిలిం లో ఒక లేయర్ అనమాట. సో అది కూడా పూర్ క్వాలిటీ టీయర్స్ అనేది వస్తుంది అనమాట. సో దానివల్ల డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ డ్రై ఐస్ వస్తాయి, తర్వాత కొన్ని రకాల ఇన్ఫ్లమేషన్స్, ఇన్ఫెక్షన్స్ కూడా రావచ్చు రెప్పల్లో. సో మంచి క్వాలిటీవి వాడినప్పుడు, డేట్ ఇవన్నీ ఎక్స్పైరీ డేట్ అవన్నీ దాటకముందే వాడినప్పుడు అంత ఎక్కువ ఇబ్బందులు రాకపోవచ్చు, కానీ కంటిన్యూస్ గా లాంగ్ టర్మ్ యూసేజ్ లో నేను చెప్పినటువంటి ప్రాబ్లమ్స్ రావచ్చు.
1: డాక్టర్ గారు ఇంకోటి ఏంటంటే కళ్ళ కలకలు అనేది చిన్నపిల్లలకు వస్తూ ఉంటుంది, ఎందుకంటే స్కూల్లో ఒకరికి ఉంటే తర్వాత అది అందరికి వచ్చేటువంటి అవకాశం కూడా ఉంటుంది. సో ఇటువంటి వచ్చినప్పుడు అదే వెళ్ళిపోతుంది అనేటువంటి విషయంతో చాలా మంది నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. సో కళ్ళ కలకలు వస్తే అలా వదిలేయడం మంచిది అంటారా, లేదంటే వైద్యులను సంప్రదించారంటారా?
0: సో కళ్ళ కలకలు అనేవి యూజువల్ గా కంజంక్టివైటిస్ అంటాం మెడికల్ టెర్మినాలజీలో, సో లేదా అక్యూట్ కంజంక్టివైటిస్ అంటాం. అది రకరకాల కారణాల వల్ల రావచ్చు, బ్యాక్టీరియా వల్ల రావచ్చు, వైరస్ వల్ల రావచ్చు, డిపెండ్స్ అనమాట. సో బ్యాక్టీరియల్ కంజంక్టివైటిస్ లో యూజువల్ గా లక్షణాలు ఏంటంటే కళ్ళు ఎరుపు ఉండి పుసులు బాగా వస్తుంటాయి, ఎల్లో కలరు ఉంటుంది బాగా. సో కళ్ళు అతుక్కున్నట్టు కూడా ఉంటాయి ఉదయాన్నే నిద్ర లేవంగానే. బట్ దానికి ప్రాపర్ టైంలో యాంటీబయాటిక్ డ్రాప్స్, లూబ్రికేటింగ్ డ్రాప్స్ వాడితే చక్కగా తగ్గిపోతుంది. బట్ ఛాన్సెస్ ఉంటుంది, ఎప్పుడైనా కూడా ఒకళ్ళకి ఇంట్లో ఉంటే ఖచ్చితంగా వేరే వాళ్ళకి అందరికి ఇంట్లో వాళ్ళందరికీ స్ప్రెడ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటుంది ఎటువంటి కళ్ళకలకైనా, బ్యాక్టీరియల్ కావచ్చు వైరల్ కావచ్చు. సో ఆ టైంలో మనము వచ్చిన పిల్లలని మనము పేరెంట్స్ నుంచి కొంచెం దూరంగా ఉంచుతాము, కామన్ గా థింగ్స్ షేర్ చేసుకోవద్దంటాం, సోప్స్ కానీ టవల్స్ కానీ బెడ్షీట్స్ కానీ ఇలాంటివి ఏవి షేర్ చేసుకోవద్దని చెప్తామన్నమాట. అలాగే డోర్ హ్యాండిల్స్, కిచెన్ లో కామన్

0: థింగ్స్ ముట్టుకోవడం, వీలైనంత వరకు వాళ్ళు ఐసోలేషన్ గా ఉంటే వాళ్ళ వరకే అది వచ్చి తగ్గిపోతుంది. లేదా అందరితో నలుగురితో తిరిగితే మనం తిరిగిన నలుగురికి కూడా అది స్ప్రెడ్ అవుతుంది. సో అందుకే అది వచ్చిన టైంలో పిల్లల్ని నేనైతే నా దగ్గరకు వచ్చే పేరెంట్స్ కి పంపొద్దండమ్మా స్కూల్కి అనే చెప్తాను. ఒక 4-5 రోజులు, ఎక్కువ కాదు. ఎందుకంటే వెన్ యూ గో టు పబ్లిక్ ప్లేసెస్ యు ఆర్ స్ప్రెడింగ్ టు ఎవ్రీవన్ ఓవర్ దేర్. స్విమ్మింగ్ పూల్స్ అవాయిడ్ చేయమంటాము, స్పోర్ట్స్ క్లబ్స్ అవాయిడ్ చేయమంటాము, కామన్ గా ట్యూషన్స్ కానీ కాలేజెస్ కానీ కంపల్సరీ అవాయిడ్ చేస్తే అట్లీస్ట్ అంటే మన సోషల్ రెస్పాన్సిబిలిటీ, మనకు వచ్చిందిలే ఏముందిలే అని అట్లా పబ్లిక్ లో వెళ్తే అది అందరికీ స్ప్రెడ్ అవుతుంది కదా. యు ఆర్ హార్మింగ్ ద సొసైటీ, సో దట్ షుడ్ బి అవాయిడెడ్. వైరల్ టైప్ ఆఫ్ కంజంక్టివైటిస్ అనేది జస్ట్ దానికి లూబ్రికేటింగ్ డ్రాప్స్ సరిపోవు. ఒక్కొక్కసారి బాగా సివియర్ గా వస్తుంది, నల్లగుడ్డు మీద చిన్న చిన్న చుక్కల్లాగా కూడా వస్తుంది, అది బాగా చూపును కూడా ఎఫెక్ట్ అవుతుంది. సో కంపల్సరీ ఆఫ్థల్మాలజిస్ట్ ని కన్సల్ట్ అయ్యి అది బ్యాక్టీరియలా వైరలా దానికి సంబంధించిన ట్రీట్మెంట్ తీసుకోవటం చాలా ఇంపార్టెంట్.
1: రైట్ డాక్టర్ గారు, మరి ఆహారం విషయం వస్తే కంటికి సంబంధించి ఎలాంటి ఆహారం తీసుకుంటే మంచిది అంటారు?
0: సో ఒకటి ఫ్రెష్ గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ అంటాం మనం, పాలకూర గాని గోంగూర గాని తోటకూర బచ్చలకూర ఏవైనా కూడా ఆల్ గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ దే ఆర్ గుడ్ ఫర్ ఐ హెల్త్. రెండోది ఆరెంజ్ వెజిటేబుల్స్ అంటే క్యారెట్, పంప్కిన్, పప్పాయ, ఇవన్నీ కూడా విటమిన్ ఏ రిచ్ అనమాట. నేను ఇందాక చెప్పినట్టు అవన్నీ కూడా రెటినల్ ఫోటో రిసెప్టర్స్ హెల్త్ కి చాలా ఇంపార్టెంట్ మైక్రో న్యూట్రియంట్స్ అన్ని ఇందులో ఉంటాయి. అదేవిధంగా డ్రై ఫ్రూట్స్ అంటాం, ఎస్పెషల్లీ ఈ పంప్కిన్, తర్వాత వాల్నట్, ఆల్మండ్స్, ఇవన్నీ కూడా మనకి దాంట్లో ఉండే ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ వల్ల మనకి ఐ హెల్త్ చాలా బాగుంటుంది. సో అదేవిధంగా ఫిష్లో ఎస్పెషల్లీ దాంట్లో కూడా సాల్మన్ ఫిష్లో ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ బాగుంటాయి. దానివల్ల కంట్లో వచ్చే తేమ, టియర్ ఫిలిం క్వాలిటీ అనేది చాలా బాగుంటుంది. ఎగ్స్ అనేవి కూడా చాలా ఇంపార్టెంట్, వీటిలో కూడా ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ అన్ని చాలా ఉంటాయి. ఇవన్నీ కూడా మనకి యాంటీ ఏజింగ్, కంట్లో ఉండే ఫోటో రిసెప్టార్స్ హెల్త్కి ఇంపార్టెంట్, అదేవిధంగా యాంటీ ఏజింగ్, ఎస్పెషల్లీ ఏజ్ రిలేటెడ్ మ్యాక్యులర్ డీజనరేషన్ ఉండే వాళ్ళకి ఈ ఫుడ్స్ అన్ని కూడా చాలా యూస్ఫుల్ గా ఉంటుంది.
1: రైట్ డాక్టర్ గారు, చాలా మంచి విషయాలు చెప్పారు. చివరిగా మా శ్రోతలకు మీరు ఏమన్నా చెప్పదలిచారా కంటి సంరక్షణ విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి?
0: సో సర్వేంద్రియాణం నయనం ప్రధానం. సో కళ్ళు ఉంటేనే, కళ్ళు బాగుంటేనే, కళ్ళతో మనం చూడగలుగుతూ ఉంటేనే ఈ ప్రపంచాన్ని మన పనులన్నీ కూడా జరుగుతాయి. సో దాని సంరక్షణ మీ చేతుల్లో ఉంది. సో ఎటువంటి చిన్న సమస్య అయినా కూడా అశ్రద్ధ చేయకుండా వెంబటే మనము ఐ డాక్టర్ ని కన్సల్ట్ అవ్వడం చాలా ఇంపార్టెంట్. రొటీన్ ఐ చెకప్స్ అనేది కూడా ఇంపార్టెంట్. మనకు అన్ని బాగున్నా కూడా 40 ఇయర్స్ అబోవ్ వాళ్ళని ఎస్పెషల్లీ ఇయర్లీ వన్స్ ఐ చెకప్ కి రమ్మంటుంటాం. అదేవిధంగా డయాబెటీస్, హైపర్ టెన్షన్, సో ఈ ప్రాబ్లమ్స్ గురించి నేను ఇందాక చెప్పలేదు. సో డయాబెటీస్ కానీ హైపర్ టెన్షన్ కానీ కార్డియక్ డిసీజెస్ కానీ ఉన్న వాళ్ళకి రెటినల్ బ్లడ్ వెజల్ అక్లూషన్ అంటాం, బీఆర్వీఓ లేదా బీఆర్ఏఓ, సిఆర్ఏఓ, సిఆర్వీఓ అంటాం. అంటే రెటినాలో ఉండే రక్తనాళాలు బ్లాక్ అయ్యి చూపు కంప్లీట్ గా కోల్పోయే అవకాశాలు ఉంటాయి. తర్వాత డయాబెటిక్ రెటినోపతి అని రెటినాలో వాపు రావడము, తర్వాత రెటినాలో కొత్త బ్లడ్ వెజిల్స్ వచ్చి, న్యూ వెజిల్స్ వచ్చి విట్రియస్ హెమరేజ్ అనేది రావడం, ఇవన్నీ కూడా జరుగుతుంది. సో ఈ డిసీజెస్ ఉండే వాళ్ళు కంపల్సరీగా డెఫినెట్ గా రెటినల్ కన్సల్టెంట్ ని సంప్రదించడం చాలా ముఖ్యం. సో ఈ సందర్భంగా నేను ఏం చెప్తున్నానంటే టేక్ కేర్ ఆఫ్ యువర్ ఐస్.
1: చాలా మంచి విషయాలు చెప్పారు. కంటి విషయంలో ఎవరు కూడా అశ్రద్ధ చేయవద్దు, నిర్లక్ష్యం చేయవద్దు. ఎలాంటి సమస్య ఉన్నా వెంటనే కంటి వైద్యులను సంప్రదించండి, చికిత్స తీసుకోండి. అంతేగాని కంటి విషయంలో మాత్రం ఎప్పుడూ నిర్లక్ష్యం చేయకూడదని తెలియజేస్తున్నారు. చాలా ధన్యవాదాలు అండి. ఇది ఇవాళ డాక్టర్ గారి సలహాలు కార్యక్రమం. వచ్చే వారం మరో డాక్టర్ గారితో డాక్టర్ గారి సలహాలు కార్యక్రమంలో మళ్లీ కలుద్దాం.
2: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం వింటూ ఉన్నారు. 102.7 మెగాహెడ్స్ మీద ఇప్పటి వరకు డాక్టర్ గారి సలహాలో కార్యక్రమం ప్రసారమైంది. చిన్నపిల్లల్లో వచ్చే కంటి సమస్యలు, చికిత్సా విధానం గురించి డాక్టర్ ఈఎల్ఎస్ జ్యోతి గారితో పరిచయం విన్నాము. పరిచయకర్త సయ్యద్ ఆబిద్ హుసేన్, నిర్వహణ శ్రీతమనం నాగేశ్వరరావు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం వింటూ ఉన్నారు.

మరికొద్దిసేపట్లో 9 గంటలకు తిరుమలలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా చిన్నశేష వాహన సేవ ప్రత్యక్ష ప్రసారం వింటారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి తిరుపతి కేంద్ర సౌజన్యంతో ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి వెలువడుతుంది.

0: తొలిసారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా చిన్నశేష వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం వింటారు. వ్యాఖ్యాతలు డాక్టర్ పివిఎన్ఎన్ మారుతి, డాక్టర్ కె రామానుజాచార్యులు. నిర్వహణ శ్రీ ఎం సుధాకర్ మోహన్. సాంకేతిక సహకారం శ్రీ ఈ నాగమునయ్య, శ్రీ కె శ్రీనివాసులు, శ్రీ పి మహేంద్రన్. వినండి చిన్నశేష వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం.
1: ఎస్సేష సతతం సహస్ర ఫణవానికేన ముద్రావహన్

0: ముదా తార్క్ష్యాంగోపరి సంస్థితం సురయుతం శ్రీవేంకటేశం భజే. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకునకు అంగరంగ వైభవంగా జరిగేటువంటి రాజరాజోత్సవాలుగా కీర్తింపబడేటువంటి ప్రతి సంవత్సరము ఎప్పుడు వస్తాయా అని భక్తజనులందరూ కూడా ఎదురు చూసేటువంటి తరుణం బ్రహ్మోత్సవ తరుణం. ఆ బ్రహ్మోత్సవాలలో భాగంగా నిన్న రాత్రి వేళ స్వామి పెదశేషవాహనంపై విహరిస్తే నేడు ఉదయం చినశేషవాహనంపై స్వామివారు విహరిస్తూ ఉన్నారు. రెండవ రోజు మలయప్ప స్వామి 5 తలలు కలిగినటువంటి శేషవాహనంపై దర్శనమిచ్చేటువంటి దివ్య తరుణం ఇది. భగవద్గీతలో స్వామి స్వయంగా అనంతశ్చాస్మి నాగానాం సర్పాణామస్మి వాసుకిహి అని, నాగజాతిలో అనంతుణ్ణి సర్పజాతిలో వాసుకుని అని స్వయంగా తనను తాను ప్రకటించుకున్నాడు. అంటే పెదశేషవాహనం ఆదిశేషుడుగాను చినశేషవాహనం వాసుకిగాను మనం భావించవచ్చు. శేషేషైన శీలస్య శేషాచల నివాసిన సదాశేష ప్రియస్యాస్య శ్రీనివాసస్య శారంగిణ ద్వితీయ దివసే చాద్యం భూయో భూచ్చేషవాహనం. భూయోభూత్ శేషవాహనం అని చెప్పి ఎల్లప్పుడూ శేషుని మీద శయనించే స్వామి మళ్ళీ ప్రీతితో 2వసారి శేషవాహనంపై దర్శనమిస్తున్నాడని పురాణ వాంగ్మయం కీర్తిస్తోంది. ఎందుకని స్వామి ఇతర వాహనాల కన్నా కూడా మరి శేషుడి పట్ల ఒకంత మనం అనుకోవాలంటే పక్షపాత దృష్టి ఉందా అని. కాదు, ఆయనకి పక్షపాతం అనేటువంటిది సబబే, అయినా దానికి ముందు 2 అక్షరాలు మనం చేర్చుకోవాలి, ధర్మపక్షపాతి అని. ఎందుచేతనంటే ఆనాడు కద్రువకు జరిగినటువంటి వృత్తాంతంలో మరి గరుత్మంతుడి యొక్క మాతృ దాస్య శృంఖలాలు ఛేదించే తరుణంలో తన సవతి అయినటువంటి ఆమెకు ఏదో విధంగా ఆమె పైన గెలవాలనే కోరికతో కద్రువ తన పుత్రులందరినీ కూడా ఆ ఉచ్చేశ్వరం యొక్క తోకను పట్టుకోమంటే మిగిలిన సర్పాలు తల్లి మాట జవదాటలేక ఒకటి ప్రాణభయంతో అంతకుమించి ఒప్పుకున్న ఆదిశేషుడు మాత్రం దాన్ని అంగీకరించక, నేను అధర్మ మార్గాన్ని పయనించను అని ధర్మ మార్గాన్నే పయనిస్తాను అని వెళ్ళి తపస్సు ఆచరించాట. ఆయన తపశ్శక్తికి ముల్లోకాలన్నీ కూడా గడగళ్ళాడిపోతే బ్రహ్మ సాక్షాత్కరించి నీవు ధర్మం కోసం ధర్మానికి నిలబడి ఇంత గొప్ప కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నావు కాబట్టి నీలాంటి వాడే ఈ విశ్వాన్నంతటినీ కూడా భూభాండాన్నంతటినీ కూడా వహించవలసింది అని ఆయనకి వరమిచ్చి అనుగ్రహించాట. కాబట్టి ఎవరైతే ధర్మాన్ని పట్టుకుంటారో ధర్మాచరణ చేస్తారో అటువంటి వారి వెంపు ఉంటాను అని మనకి సుదృఢంగా తెలియజేయడానికి, అలాగే స్వామివారి యొక్క ధ్యేయవాక్యం ఏమిటి కలియుగంలో అంటే ధర్మో రక్షతి రక్షితః, ఏ ధర్మాన్నైతే మనం రక్షిస్తామో ఆ ధర్మం మనల్ని సదా కాపాడుతుంది అనేటువంటి ధ్యేయవాక్యం. అలా ధర్మాన్ని కాపాడినటువంటి వాడు ధర్మ మార్గంలో నడిచినటువంటి వాడు కాబట్టే ఆదిశేషునిపై స్వామివారు నిన్న రాత్రి విహరించి మరి తన సోదరుడైనటువంటి వాసుకి స్వరూపంగా భావించేటువంటి ఆ చినశేష వాహన సేవలో విహరిస్తూ ఉన్నారు. అదేవిధంగా శేష శేషి భావాన్ని కూడా మనకి తెలియజేస్తూ ఉన్నారు ఈ వాహన సేవలో. అంతేకాదు మన యొక్క శరీర నిర్మాణంలో కూడా గమనించినట్లయితే ఈ శేష స్వరూపం కొంచెం కానవస్తుంది. మూలాధారం నుండి సహస్రార కరణిక వరకు 7 చక్రాలు ఉంటాయని చెప్తారు. వాటిని మూలాధార స్వాధిష్టాన మణిపూరక అనాహత విశుద్ధ ఆజ్ఞా సహస్రార చక్రాలు అని. మూలాధారం నుండి సహస్రారం వరకు బ్రహ్మదండి మధ్య నుండి కుండలిని శక్తి అనే సుషుమ్నానాడి సర్పాకారంలో ఉంటుందట. మనోవృత్తులు ప్రపంచాభిముఖంగా ప్రసరించే సామాన్య మానవులో సర్పాకారంగా వ్యాపించి ఉండే కుండలిని శక్తి శిరస్సు మూలాధారంలో ఉంటుంది. పుచ్చం సహస్రారంలో ఉంటుంది. శేషవాహనం పైన శ్రీవారిని దర్శించి ధ్యానించే పురుషులకు మనోవృత్తులు శ్రీనివాసుని యొక్క అధీనమై అభిముఖమవుతాయి. అటువంటి వ్యక్తిలోని కుండల్ని సర్పరూపపు శిరస్సు సహస్రారంలోను పుచ్చం మూలాధారంలోనూ నిలుస్తాయి. ఆనాడు మానవుడు మాధవుడికి నిజమైనటువంటి సేవకుడవుతాడు. ఆ దివ్య చైతన్యం మహాప్రభావం ప్రసరించే శైలం ఈ శేషశైలం. అటువంటి శేషశైలంపై చినశేష వాహనాన్ని సందర్శించినటువంటి భక్తులందరికీ కూడా కుండలిని యోగ సిద్ధి కూడా లభిస్తుంది అని. స్వామివారి ప్రతి వాహన సేవలోనూ కూడా ఏదో ఒక అంతరార్థం ముడిపడి ఉంటుంది. దాన్ని తెలుసుకునేటువంటి జ్ఞానం మనకి కలగాలని స్వామివారిని మనం ప్రార్థించాలి. భక్త శిఖామణులు అందరూ కూడా ఆ స్వామి యొక్క దివ్యమైనటువంటి కటాక్ష వీక్షణకే ఎదురు చూస్తూ ఉన్నారు. భానుడు కూడా స్వామివారిని వీక్షించాలని కాబోలు తన యొక్క తేజస్తో ప్రకాశిస్తూ ఉన్నాడు. తిరుమల క్షేత్రంలో స్వామివారు ఇప్పుడిప్పుడే తూర్పు మాడవీధి నుంచి దక్షిణ మాడవీధిలోకి వచ్చి, దక్షిణ మాడవీధి నుంచి పడమట మాడవీధిలోకి వచ్చి, ఇప్పుడు మళ్ళీ ఉత్తర మాడవీధిలోకి పయనం చేస్తూ ఉన్నారు. అద్భుతంగా స్వామివారి వాహన సేవ నిర్వహింపబడుతోంది. పశుపక్ష్యాదులు అలనాడు స్వామి నుండి ఆర్తత్రాణ పరాయణుడుగా ప్రసిద్ధిగాంచినటువంటి వాడు, జంతువుల్ని అన్నిటినీ కాపాడినటువంటి వాడు, అదిగో ఆ గజరాజును కాపాడిన దానికి కృతజ్ఞతాపూర్వకంగా ఈనాడు ఆ గజాలు కూడా స్వామివారికి సేవ చేస్తూ ఉన్నాయి. ఉచ్చైశ్వానికి ప్రతిరూపంగా అశ్వాలు ఇంకా వృషభాలు అందరూ కూడా స్వామిని సేవిస్తూ ఉన్నారు. కళాకారులు తమ దివ్య కళా నైపుణ్యాన్ని, తమ యొక్క కౌశలాన్ని ప్రదర్శిస్తూ స్వామివారి ముందు నర్తన చేస్తూ గానం చేస్తూ ప్రదర్శిస్తూ ఉన్నారు. ఇలా నిరంతరము కూడా ఆ స్వామి దేదీప్యమానంగా భక్తజనుల నడుమ మణిపూసగా వెలుగొందుతూ ఉన్నారు. ఆ వాహన విశేషాన్ని, స్వామివారి వైభవాన్ని, శేష వైభవాన్ని కూడా మనకి అందించడానికి శ్రీమాన్ రామానుజాచార్యులు గారు వేంచేసి ఉన్నారు. ఆయన యొక్క ముఖారవింది జాలువారేటువంటి దివ్యమైనటువంటి ఆ స్వామి వైభవాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయ్యా రామానుజాచార్యులు గారు అందుకోండి.
1: సంజీవయత్య కిల శక్తిధరస్వ

శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవములలో రెండవ రోజున ఇంతకు ముందు చెప్పినట్లుగా ద్వితీయ దివసేచాద్యం భూయోభూ శేషవాహనం అని అంటూ స్వామివారికి శేషుని మీద ఉన్నటువంటి అమితమైనటువంటి అవ్యాజమైనటువంటి ప్రేమాభిమాన అతిశయము చేత మరలా రెండవ రోజు కూడా స్వామివారు శేషవాహనాన్ని అధిష్ఠించారు. అయితే ఈ శేషవాహనాన్ని చిన్న శేషవాహనం అని చెప్పి కీర్తిస్తున్నారు. మరి ఆ చిన్న శేషవాహనంలో స్వామివారు 5 పడగలు కలిగినటువంటి శేషవాహనము యొక్క నీడలో, ఆపై తెల్లనైనటువంటి వెల్లగొడుగుల యొక్క నీడలో చక్కగా రాయబారానికి సిద్ధమైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మలాగా తన 2 చేతులు నడుము మీద ఉంచుకుని చేతిలో పిల్ల నిగ్రహుని ధరించి చక్కటి అనంతరత్న ప్రభాభాసితమైనటువంటి ఆభరణములతోటి వివిధాలంకార విభూషితుడై ఎన్నో మాలలను ధరించినటువంటి స్వామి మనకు ఉత్తరమాడ వీధిలో విహరిస్తూ భక్తులందరికీ కూడా కనుల విందు చేస్తూ ఉన్నారు. స్వామివారి వాహనం ముందు అదిగోండి అనేకమైనటువంటి భజనలు, కోలాటములు, నృత్యములు, గీతములు మొదలైనవన్నీ కూడా ప్రదర్శిస్తున్నారు. కేరళ నుండి, మహారాష్ట్ర నుండి, కర్ణాటక నుండి, దేశ విదేశముల నుండి వచ్చినటువంటి, ఉత్తరాది నుండి వచ్చినటువంటి అనేక మంది కళాకారులు వారి వారి ప్రాంతములలో ఉన్నటువంటి సంప్రదాయానుగుణమైనటువంటి నృత్యములను, కోలాటములను ప్రదర్శిస్తూ ఉంటే

వారందరి మధ్యలోనూ గోపికల మధ్యలో శ్రీకృష్ణ పరమాత్మ ఆవిర్భవించినట్లుగా ఆనాడు భాగవతంలో. మరి ఈ కలియుగ వైకుంఠంలో వీరందరి మధ్య కృష్ణావతార మూర్తి అయి రాజఠీవితోటి వెలుగొందుతూ ఆ పరమాత్మ శేషవాహనంలో అవతరించి గోచరిస్తూ ఉన్నాడు. ఈ శేషవాహనం మనకు రెండు విషయాలను ప్రత్యేకంగా తెలియజేస్తూ ఉన్నది. శేషతి సంకర్షతీతి శేష అని అంటూ శత్రువులను మర్తించేటటువంటి వాడు శేషుడు అని. అంటే మనలో ఉండే కామక్రోధ లోభ మోహమద వాత్సర్యాది అరిషడ్వర్గాలు ఏవైతే ఉన్నాయో ఆ అరిషడ్వర్గాలను మనలో ఉండే అంతఃశత్రువులను మన యొక్క బాహ్య శత్రువులను కూడా మర్దించి మనకు రక్షణ కల్పించడం ఒక పరమార్థమైతే, మరి అటువంటి రక్షణ మనకు ఎప్పుడు కలుగుతుంది అంటే శిష్యతే ఇతి శేష అంటూ శేషుడు అంటే దాసుడు అని మనకు అర్థం తెలియజేస్తున్నారు. అంటే దాస్యభక్తిని గనక ప్రదర్శించినట్లయితే, దాస్యంతో స్వామివారికి దాస్యం చేసినట్లయితే, భక్తితో అనుసరించినట్లయితే భగవంతుడు మనల్ని అనుగ్రహించడానికి ఎప్పుడూ సిద్ధంగానే ఉంటాడు అని చెబుతూ, మరి ఇక్కడ దాస్యభక్తి అదేవిధంగా శత్రు విమర్దనము అనే రెండు తత్వాలని కూడా ఒకేసారి ఈ శేషవాహన సేవలో పరమాత్మ మనకు కనిపింపజేస్తూ అదేవిధంగా మనందరికీ కూడా ఆ భావనను కలుగజేస్తూ ఉత్తరమాడ వీధిలో మునుముందుకు సాగుతూ ఉన్నాడు. స్వామివారి విషయంలో మన భక్తి కొద్దిగా నడిస్తే చాలు స్వామి యొక్క అనుగ్రహం మన వైపుకి పరిగెడుతుంది. ఆ విధంగా భక్తులను అనుగ్రహించడానికి వడివడిగా వేగంగా స్వామివారు ఆ శేషవాహనంలో ముందుకు వెళుతూ ఉన్నారు. అయితే మరి ఆ భక్తి ఎలా ఉండాలి అనే విషయాన్ని కూడా శేషుడే మనకు బోధిస్తూ ఉన్నాడు. ఆరు తత్వములు షడ్గుణోపేతుడైనటువంటి శేషుడు మనలో సద్గుణములను నింపడానికి మనకు భక్తి మార్గాన్ని బోధించడానికి అన్నట్లుగా ఈనాడు కూడా మరి స్వామివారిని ధరించి చిన్న శేషవాహన సేవలో స్వామిని సేవిస్తూ మనకు బోధిస్తున్నాడు. ఏమిటి ఆ ఆరు గుణములు అంటే, అనన్యార్హత్వము అనేది మొదటి గుణము. అంటే స్వామి నేను నిన్ను సేవించడానికే అర్హుడను, నిన్ను తప్ప వేరే వారిని సేవించను అని అంటూ నేను నిన్నే సేవిస్తాను అని చెప్పి అంటూ నేను నిన్ను సేవించడానికే నా జీవితాన్ని అర్పిస్తాను అని అంటూ అనన్యార్హత్వము అంటే వేరే వారిని సేవించను నిన్నే సేవిస్తాను అని చెప్పటం. ఏ విధంగా అయితే లక్ష్మీదేవి పరమాత్మను మాత్రమే సేవిస్తుందో అదేవిధంగా శేషుడు కూడా ఆ పరమాత్మనే సేవిస్తాడు. అంతేకాదు అనన్య శరణత్వం, నిన్ను తప్ప వేరే వారిని ఆశ్రయించనే ఆశ్రయించను, నీవే తప్ప నితప్పరం బెరుగా అని గజేంద్రుడు చెప్పినట్లుగా స్వామివారిని మాత్రమే ఆశ్రయిస్తాను అని చెప్పి అనన్య శరణాగతి చేయటం. మరి అటువంటి అనన్య శరణాగతికి శేషుడు ప్రతీక. అందుకనే శేషుడు స్వామివారికే సేవకుడిగా ఉన్నాడు. అందుకనే అంటారు కదా, అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణమ్మ తస్మాత్ కారుణ్యభావేన రక్షరక్ష జనార్దన అంటూ అనన్య శరణాగతితో ఆశ్రయించినటువంటి వారిని అవశ్యం స్వామివారు అక్కున చేర్చుకుంటారు అని చెప్పడంలో సందేహం లేదు. అనన్య భోగ్యత్వం అంటే నా సేవలు అందుకోవటానికి నీవే అర్హుడవు, అంటే నన్ను వినియోగించడానికి నీవే అర్హుడవు. ఏ విధంగా అయితే రుక్మిణీదేవి శ్రీకృష్ణ పరమాత్మతో అంటుందో, స్వామి సింహము వంటి నీకు దక్కవలసినటువంటి నేను నక్క వంటి శిశుపాలుడికి దక్కటమా? కాదు కాదు, నేను నీకే భోగ్యమైనటువంటి దానిని, కావున నీవే నన్ను పరిగ్రహించు అని చెప్పి రుక్మిణీదేవి శ్రీకృష్ణ పరమాత్మను ప్రార్థిస్తుంది. అలాగే ఇక్కడ శేషుడు కూడా నేను నీకే దాసుడిని, నీకు సేవ చేయడానికే, నీ చేత వినియోగించబడటానికే నేను ఉన్నాను, నా జీవితం ఉన్నది అని చెప్పి అది అనన్య భోగ్యత్వం అంటారు. ఇక సంశ్లేషిక ధారకత్వం అని చెబుతారంటే స్వామిని విడిచి ఉండలేకపోవటం, సర్వకాల సర్వదేశ సర్వావస్థల యందు కూడా స్వామితోటే ఉండటం. ఏ విధంగా అయితే లక్ష్మీదేవి రాఘవత్వే అభవత్ సీత రుక్మిణీ కృష్ణ జన్మని అన్యేషు చ అవతారేషు తస్యైష అనపాయిని అని చెప్పినట్లుగా, మరి శేషుడు కూడా రామావతారంలో లక్ష్మణుడిగా, కృష్ణావతారంలో బలరాముడిగా, కలియుగంలో భగవద్ రామానుజునిగా, ఈ విధంగా సర్వదేశ సర్వకాల సర్వావస్థల యందు కూడా స్వామివారికి సేవలందించేటటువంటి గొప్ప భక్తి తత్వము, అదేవిధంగా సంశ్లేష

0: వైసైక ధారకత్వం అంటే స్వామియో స్వామివారితోటే ఉండేటటువంటి స్వభావం కలిగినటువంటి వాడు. అందుకనే కదా స్వామివారికి ఆసనంగా చాందినిగా ఈ విధంగా అనేక రకాలుగా సేవలు అందిస్తూ ఉన్నాడు. విశ్లేష అసహిష్ణుత్వం అని అంటారు, అంటే స్వామివారి యొక్క వియోగాన్ని ఒక్క క్షణము కూడా భరించలేకపోవటము అని. లక్ష్మీదేవి అంతే, శేషుడు కూడా అంతే. ఏ విధంగా అయితే రామావతారంలో రాముడు వనవాసానికి బయలుదేరినప్పుడు సీతాదేవి కూడా బయలుదేరింది, ఆమెతో పాటుగా లక్ష్మణస్వామి కూడా రామునితో పాటు వస్తాను అంటే వద్దు లక్ష్మణ అనేటప్పటికీ, అప్పుడు లక్ష్మణస్వామి అంటాడు, తవ ఇవ దక్షిణ పాద మమ సవ్యో భవిష్యతి. అమ్మా నీవు కుడిపాదాన్ని సేవించుకో, కుడికాలను సేవించుకో, నేను ఎడమకాలను సేవించుకుంటాను, ఆ ఎడమకాలను మాత్రం నాకు విడిచిపెట్టు. అంటే రాముడిని విడిచి ఉండలేనటువంటి వాడు శేషుడు, ఆ లక్ష్మణుడు, ఆ లక్ష్మణుడే శేషుడు అని చెప్పి. అందుకనే రాముడికి కూడా ఆ పరమాత్మకు కూడా బహిప్రాణ ఇవాపరహ అని చెప్పినట్లుగా, ఆ రాముడికి బహిప్రాణం వంటి వాడు లక్ష్మణుడు ప్రాణములు దూరంగా ఉంటే ఏ విధంగా అయితే జీవుడు జీవించలేడో, శేషుడు ఆ లక్ష్మణుడు దూరమైతే పరమాత్మ కూడా ఉండలేడు అనే విషయం తెలుస్తున్నది. ఇంకా ఆ విధంగా పరమాత్మ యొక్క వియోగాన్ని భరించలేనటువంటి వాడు కనుకనే ఎల్లప్పుడూ స్వామివారితో ఉన్నాడు. ఇక చివరిది, తదేక నిర్వాహకత్వం స్వామి సేవలోనే తరించటం అని చెప్పి. మరి ఆ శేషుడు స్వామి సేవే తన జీవిత పరమార్థంగా భావించినటువంటి వాడు. అంతెందుకు, రామావతారంలో లక్ష్మణుడు నిద్రను కూడా విడిచిపెట్టి రాముని సేవలో తరించి తన జీవితాన్ని సార్థకం చేసుకున్నాడు. ఈ విధంగా సర్వదేశ సర్వకాల సర్వ అవస్థలయందు కూడా భగవంతునితోటి షడ్గుణములతో ఉండేటటువంటి వాడు శేషుడు. అటువంటి దాస్యభక్తిని మనందరికీ కూడా తెలియజేస్తూ చిన్న శేషుడు చక్కగా శ్రీనివాస పరంబ్రహ్మను కృష్ణావతారమూర్తిగా తన పడగల నీడలో వహిస్తూ ఉత్తర మాడ వీధిలో ఒడివడిగా ముందుకు వెళుతూ ఉన్నారు. మరి ఆ వాహన సేవలను బ్రహ్మశ్రీ మారుతి గారి యొక్క వాగ్జరిలో మరింతగా తెలుసుకుందాం. అయ్యా అందుకోండి.
1: ధన్యవాదాలు రామానుజాచార్యులు గారు, శేషతత్వాన్ని చక్కగా వివరించారు. కృష్ణో రక్షదునో జగత్త్రయ గురుః కృష్ణం నమస్యామ్యహం కృష్ణే నామ రశత్రవో వినిహతః కృష్ణాయ తస్మై నమః. కృష్ణాదేవ సముత్థితం జగదిదం కృష్ణస్య దాసోస్మ్యహం కృష్ణే తిష్ఠతి సర్వమే దదఖిలం హే కృష్ణ రక్షస్వ మాం. ఎంతో పరిణితితో ఆలోచించి గర్గులు స్వామికి కృష్ణ అనేటువంటి నామాన్ని ఆ బాలశాల కార్యక్రమంలో పెట్టడం జరిగింది. అది ఎటువంటిదయ్యా అంటే కులశేఖరులు చెప్తారు, శత్రుచ్ఛేదైక మంత్రం అని, సకలమైనటువంటి ఉపనిషత్ వాక్య సంపూజ్య మంత్రమని, సంసారోత్తార మంత్రమని, అదేవిధంగా సమస్త విధమైనటువంటి ఐశ్వర్యాలు ఇచ్చేటువంటి మంత్రమని. కాబట్టి ఓ జిహ్వా, నువ్వు ఆ మంత్రాన్ని పలుకవే, నీకంతకన్నా కావలసినటువంటిది ఏముంటుంది, భగవంతుడు అందించేందుకు ఆ నాలుకను అని. సర్వ ఉపనిషత్ వాక్యములచే పూజనీయమైనటువంటి దివ్య తత్వం కృష్ణతత్వం, ఆ తత్వాన్ని తెలుసుకోండి అని స్వామి ఈనాడు చినశేష వాహనంలో ఆ చినశేషుని పడగల నీడలలో రెండు చేతులు తన యొక్క కటి ప్రదేశంలో ఉంచి ఒక చేత్తో చక్కగా తన యొక్క వేణువుని చూడండి, వెదురు కూడా స్వామి చేతనైతే అది దివ్యమైనటువంటి అద్భుతమైనటువంటి సంగీతాన్ని అందిస్తుంది. అచేతనమైనా స్వామి స్పర్శ కలగగానే దివ్యమైనటువంటి మన మనస్సులో పులకించే విధంగా అద్భుతమైనటువంటి సంగీతాన్ని అందిస్తోంది. అటువంటి దివ్యమైనటువంటి నామము స్వామిది. అటువంటి నామము ధరించిన మహత్వ కలిగినటువంటి వాడు స్వామి. క్రిష్ అనగా సత్తు అంటే ఎల్లప్పుడూ ఉండేది, లేదా నిరవధికము అని కూడా అర్థం. నా అంటే ఆనందము అని అర్థం. అంటే కృష్ణ అంటే సత్యము, ఆనందము, లేదా నిరవధికమైనటువంటి ఆనందము అని. ఉపనిషత్తులు బ్రహ్మమును సత్యము, ఆనందము, అపరిచ్ఛిన్న ఆనందము అని చెబుతూ ఉన్నాయి. కాబట్టి సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ, ఆనందో బ్రహ్మ, ఆనందం బ్రహ్మణో విద్వాన్, దశో వయసహ మొదలైనటువంటి ఉపనిషద్ వాక్యములన్నీ కూడా ఏ శబ్దాన్ని గురించి చెబుతున్నాయా అంటే ఇంకో ఈ కృష్ణ నామం గురించే చెబుతూ ఉన్నాయి. అందుకే అంటారు భారతంలో, ఏకోపి కృష్ణస్య కృత ప్రణామ దశాశ్వమేధో భూతేన తుల్య.

దశాశ్వమేధి పునరేది జన్మ కృష్ణ ప్రణామీ నపునర్భవాయ అని శాంతి పర్వంలో చెబుతారు భీష్మాచార్యులు వారు. కృష్ణ భగవానికి సమర్పించినటువంటి ఒక్క నమస్కారమైనా సరే అది 10 అశ్వమేధ యాగాల్లో చేసినటువంటి అవభృత స్నానాలతో సమానమవుతుంది అని. కృష్ణుల వారికి నమస్కరిస్తే మరొక విశేషం కూడా ఉంది, అశ్వమేధ యాగాలు నిర్వహిస్తే లేదా అలా నిర్వహించిన వారు మరలా జన్మను పొందవచ్చేమో, కానీ ఎవరైతే కృష్ణ భగవానికి త్రికరణ శుద్ధిగా నమస్కరిస్తారో వారికి మరో జన్మంటూ ఉండబోదు అని అటువంటి ఉత్తమోత్తమ ఫలాన్ని మనకు అందించి జన్మరాహిత్యం కలగజేయడానికి భక్త కోటిని ఉద్ధరించడానికి శ్రీకృష్ణ భగవాను రూపంలో మలేపస్వామి వారు చిన్న శేషవాహనంపై ఉత్సవాన్ని నిర్వహింపజేసుకుంటూ ఉన్నారు. శేషవాహనాధీశుడైనటువంటి కృష్ణ పరమాత్మను సేవించుకున్నట్టుకై దేశ విదేశాల నుండి భక్తజనులు ఇక్కడ దర్శించుకోవడమే కాదు తమ కళలను కూడా ప్రదర్శిస్తూ ఉన్నారు. అనేక రాష్ట్రాల నుంచి తమ తమ సంప్రదాయానుసారం స్వామివారికి సేవ చేస్తూ మురిసిపోతూ ఉన్నారు. హిమపర్వతీయ సమానమైనటువంటి స్వచ్ఛమైనటువంటి తెల్లని కాంతులు విరాజిల్లే రజతమయమైనటువంటి అదుగో దివ్యమైనటువంటి ఆ వాహన శోభకి అక్కడ కాంతి మరింత శోభాయమానంగా ప్రకాశిస్తూ ఉంది. శ్రీకృష్ణ పరమాత్మ కూడా అనన్య భక్తితో సేవిస్తారు, వారి యోగక్షేమాలను తానే వహిస్తారని కూడా స్వయంగా ప్రకటించుకున్నాడు. అనన్యాశ్చింతయంతో మాం యేజనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం అని. ఈ రకంగా మన యొక్క యోగక్షేమాలన్నీ కూడా ఆ స్వామివారు నిర్వహించాలంటే మనం చేయవలసినటువంటి పని ఏమిటయ్యా అంటే ఏమీ లేదు, అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ అని శరణాగతి చెయ్యాలి. కృష్ణ లీలలలో స్వామివారు ఎన్నో దివ్యమైనటువంటి తత్వాల్ని మనకి ఉపదేశించారు. ఆ స్వామివారి యొక్క బాల్య లీలలు కూడా ఎంతో మధురమైనటువంటివి. ఎంతోమంది మహానుభావులు ఆ బాలకృష్ణుని లీలలు వర్ణించుకుని మురిసిపోతూ ఉంటారు. లీలాశుకులు వారంటే ఎంతో అద్భుతంగా ఆ స్వామివారిని కీర్తించి తరించినటువంటి వారు. అందరిలో కన్నా కూడా ఆ స్వామి యొక్క దివ్య బాల్యాన్నంతటినీ కూడా ఆస్వాదించినటువంటి మాత యశోదామాత వాత్సల్య భక్తికి కూడా మనకు నిదర్శనం. ఆ స్వామి చేసేటువంటి అల్లరి పనులు చూడలేక ఎంతోమంది ఆమె దగ్గరికి విన్నవించుకుంటూ ఉంటే కన్నయ్య ఏమిటయ్యా అని బాధపడుతూనే మళ్ళీ తన కన్నయ్యపై ఇన్ని ఆరోపణలు వస్తున్నాయని ఎంతో చింతించేటువంటిది. ఇలా ఆమెకు అద్భుతమైనటువంటి దివ్యమైనటువంటి ఎన్నో లీలలను స్వామివారు చూపించారు. వాహన సేవలో అదిగో ఉచ్చైశ్రవానికి ప్రతిరూపాలుగా ఉండేటువంటి అశ్వరాజాలు చక్కగా సేవించుకుంటూ ఉన్నాయి. ధర్మదేవతకి ప్రతీకంగా ఈ క్షేత్రాన్ని వృషభాద్రి వృషాద్రి అని కూడా అదిగో వృషరాజాలు కూడా చక్కగా మాడ వీధుల్లో సంచరిస్తూ స్వామివారికి సేవ చేసుకునేటువంటి భాగ్యం మాకు కలిగింది అన్నట్లుగా దివ్యమైనటువంటి అలంకరణలతో శోభాయమానంగా వెలుగొందుతూ ముందుకు కదులుతూ ఉన్నాయి. ఇంకా గజ గమనం గురించి చెప్పవలసిన పనేం లేదు. మనం కూడా మనోనేత్రాలతో ఒక్కసారి ఈ దివ్య సుందర మనోజ్ఞమైనటువంటి దృశ్యాన్ని వీక్షించినట్లయితే అచింత్యాద్భుత నిత్య యువన స్వభావ లావణ్య రత్నాకరుడైనటువంటి ఆ స్వామివారి యొక్క వైభవం చెప్పడానికి 10,000 నాలుకలు తలలున్నటువంటి ఆదిశేషుని వశమే కాలేదు. మరి అల్పులమైన మనమెంత అయినా కూడా మనం భగవంతుడు మనకి ఇచ్చినందుకు ఈ వాక్కుని వినియోగించుకోవాలి అంటే నిరంతరము ఆ స్వామికి సంబంధించినటువంటి దివ్యగుణ విశేషాలను మరింత శ్రద్ధగా భక్తితో పలుకుతూ ఉండాలి. అలా ఎవరైతే శరణాగతి చేస్తారో అటువంటి వారిని స్వామి స్వయంగా ఉద్ధరిస్తారని చెప్పాడు. అంతేకాదు కలియుగంలో చిత్ర విచిత్రాలు కూడా స్వామివారు ప్రదర్శిస్తారట. కలియుగే వైచిత్ర్యం దర్శిష్యతి కేశవ అని వరాహపురాణం చెబుతోంది. ఏమిటండి ఆ చిత్ర విచిత్రాలు అంటే, అల్పదానేన వైభక్త్య స్వల్పయా పూజయా తథా భవిష్యతి ప్రసన్నశ్చ స్మృతిమాత్రేణ కేశవ నృణాం గమనమాత్రేణ వెంకటాఖ్యగిరిం ప్రతి ప్రసన్న స్యాదయం క్షిప్రం దాస్యతీష్టం చ తద్బహు అని. మనం చేసేటువంటి దానం అల్పమైనప్పటికీ కూడా, మన భక్తి లేశమైనప్పటికీ కూడా, మనం చేసే పూజ స్వల్పమైనప్పటికీ కూడా, మనం ఒకసారి ఆ స్వామి నామాన్ని మనం స్మరించినప్పటికీ కూడా ఆయన ఎంతో తుష్టి పొందుతాడట. అంతేకాదు స్వామి నీ కొండకు రాదలుచుకున్నామయ్యా అని తలస్తే చాలట స్వామి మురిసిపోతాడట. మరి ప్రసన్నుడయ్యి ఆయన ఏం చేస్తాడండి అంటే, ఏదైతే మనకి ఇష్టమో, ఏదైతే మనకి హితమో, ఏదైతే మనకి ప్రయోజనకరమో అటువంటి దానిని ఆలస్యం చేయకుండా క్షిప్రం దాస్యది వెంటనే అనుగ్రహిస్తాడుట. అంతేకాదు ఈ పర్వత రాజము యొక్క నామాన్ని పలికినా చాలుట పుణ్యం అనంతంగా వస్తుంట. అంజనాద్రి శేషగిరి వృషాద్రి.

0: వృషభాచల నారాయణాద్రి సింహాద్రి శ్రీశైల సింహభూధర ఏవమాదీని నామాని యీర్తయతి మానవ ప్రాతకాలే ప్రతిదినం తస్య పుణ్యం అనంతకం అని. కాబట్టి స్వామి వేంచేపు చేసినటువంటి దివ్యమైనటువంటి ధామం ఈ ఆనంద నిలయం దివ్య ధామం తిరుమల. ఆ నామాన్ని పలికిన తిరుమలలో వేంచేసినటువంటి ఆ స్వామి యొక్క దివ్య వైభవాన్ని మనం కనులారా వీక్షిస్తూ చెవులారా గుణవైభవాన్ని ఆకరణిస్తూ తలుచుకున్నా కూడా స్వామివారికి ఆనంద కర్పూర నీరాజనాలు అడుగడుగున అందిస్తూ ఉన్నారు. ఆ నీరాజన కాంతులలో స్వామి మరింత శోభాయమానంగా చక్కగా ప్రకటితమవుతూ ఉన్నాడు. అటువంటి స్వామి వైభవాన్ని గురించి వినే చెవులే చెవులు, అటువంటి స్వామి వైభవాన్ని చెప్పేటువంటి జిహ్వే జిహ్వ, అటువంటి స్వామి వైభవాన్ని చూసేటువంటి కన్నులే కన్నులని పోతనామాత్యుడు మందార మకరంద అంటూ అద్భుతంగా వర్ణించినటువంటి ఘట్టాలన్నీ కూడా మనకి జ్ఞప్తికి వస్తాయి. మరిన్ని విశేషాలను మనం వాహన వైశిష్ట్యాన్ని కూడా మనం శ్రీమాన్ ఒకటి రామానుజాచార్యులు గారు తెలియజేస్తారు, తెలుసుకుందాం. అయ్యా రామానుజాచార్యులు గారు అందుకోండి.
1: ధన్యవాదాలు స్వామి. తాకృష్ణ వాహే వసుదేవ ఆగతే స్వయం యసీర్యంత యథాతమో రవౌ వవర్ష పర్జన్య ఉపాంశు గర్జిత శేషోన్వగాత్ వారిని వారయన్ ఫణైహి. శేషుడు కృష్ణ పరమాత్మ రూపంలో స్వామివారిని వహించడంలో మరొక ఆంతర్యము విశేషము ఉన్నది. కృష్ణావతారంలో మధురా నగరంలో జన్మించినటువంటి ఆ చిన్ని కృష్ణుణ్ణి మరి వసుదేవుడు నందవ్రజాన్ని చేర్చడానికి అలా తీసుకువెళుతూ ఉంటే పర్జన్యుడు వర్షాధిదేవత వరుణదేవుడు స్వామివారిని తాకాలి అని చెప్పి ఆ వర్షాన్ని కురిపిస్తూ ఉంటే శేషుడు స్వామివారికి గొడుగులా వచ్చి ఆ వర్షము నుండి స్వామివారిని కాపాడాడు. ఇలాగా ఆ కృష్ణావతారంలో తనను సేవించినటువంటి శేషునికి మరి ఒక అవతారాన్ని మరి ఒక అవకాశాన్ని ఇవ్వాలి అన్నట్లుగా ఈ కలియుగంలో కూడా స్వామివారు చిన్న శేష వాహనంలో తాను రాజటీవితోటి వెలుగొందుతూ మరి ఆ శేషవాహనాన్ని అధిష్ఠించారు. ఇక్కడ పెద్ద శేషవాహనానికి చిన్న శేషవాహనానికి ఒక విశేషము వ్యత్యాసం ఉన్నది. పెద్ద శేషవాహనంతో ఉభయదేవేరులతో కలిసి స్వామివారు ఉభయదేవేరులతో కూడి దర్శనమిస్తే చిన్న శేషవాహనంలో తానొక్కడే మరి ఆ వాహన సేవలో కొలువు తీరి ఉండి తన దేవేరులను తన హృదయములో నింపుకుని తానొక్కడే మనకు దర్శన భాగ్యాన్ని అందిస్తూ ఈ చిన్నశేష వాహనంలో మునుముందుకు సాగుతూ ఉన్నాడనమాట. అసలు స్వామికి సంబంధించినటువంటి ప్రతి వస్తువుని కూడా శేష శబ్దంతో వ్యవహరిస్తూ ఉంటారు. శేషమాల, శేష వస్త్రము అంటూ ఈ విధంగా ఏదైనా సరే శేష శబ్దంతో అంటే స్వామికి కైంకర్య యోగ్యమైనటువంటిది శేషశబ్దంతో పిలువబడుతూ ఉంటుంది. అటువంటి శేషుడిని అధిష్ఠించి స్వామివారు మరి తూర్పు మాడ వీధిలో ఆ పుష్కరిణీ తీరంలోకి చేరుకున్నాడు. శ్రీవైకుంఠ విరక్తాయ స్వామి పుష్కరిణీ ఇతటే రమయా రమమాణాయ వెంకటేశాయ మంగళం అన్నట్లుగా ఆ పుష్కరిణీ తీరంలో స్వామివారు విహరిస్తూ ఉన్నారు. ఎందుకు అంటే స్వామివారికి ఎంతో మక్కువ మరి ఆ పుష్కరిణీ తీరంలో విహరించేటటువంటి స్వామివారి యొక్క వైశిష్ట్యాన్ని, అదేవిధంగా ఆ చిన్నశేష వాహనము యొక్క విశేషములను, అంతేకాదు మన ఆచార్యులు జిగర్ స్వామి వారు వారి యొక్క పరివారంతో దివ్య ప్రబంధ పారాయణ చేస్తూ మునుముందుకు స్వామివారిని ఆహ్వానిస్తూ ఉంటే స్వామివారు మునుముందుకు సాగుతూ భక్తులందరినీ కూడా అనుగ్రహిస్తూ ఉన్నాడు. కావున పుష్కరిణీ తీరంలో ఉండే స్వామికి మంగళాచరణం పలుకుదాం. శ్రీవైకుంఠ విరక్తాయ స్వామి పుష్కరిణీ తటే.

హతభోగై పరిగృహ్య సర్వాం యథాహమేవం ఫలవిద్యథావా. ఓ నాగోత్తమ, నీవు శేషుడవు, ధర్మదేవుడవు, ఏ రకంగా అయితే నేను బలిని సంహరించినటువంటి ఇంద్రుడు గాని మిగిలిన వాళ్ళు ఈ కార్యాన్ని నిర్వహిస్తారో అలా నిర్వహించేటువంటి అవకాశం నీకు ఇస్తున్నాను అని బ్రహ్మ ఉపదేశించినట్లుగా, అదిగో ఆదిశేషుడు అదేవిధంగా చిన్నశేషుడు మనకు శేష తత్వాన్ని అందించే విధంగా చక్కగా స్వామివారు చిన్నశేష వాహనంపై విహరించారు. అటువంటి వైశిష్ట్యాన్ని మనందరం కూడా చక్కగా తెలుసుకున్నాం. ఆ స్వామి యొక్క పరిపూర్ణ కృపా కటాక్ష వీక్షణ ఆకాశవాణి ఎవరైతే శ్రోతలున్నారో వారందరికీ కూడా అందాలని కోరుకుంటూ ఒక్కసారి మంగళం పలుకుతాం.

0: మీరింతవరకు తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా చిన్నశేష వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం విన్నారు. వ్యాఖ్యాతలు డాక్టర్ పివిఎన్ఎన్ మారుతి, డాక్టర్ కె రామానుజాచార్యులు. నిర్వహణ ఎం సుధాకర్ మోహన్. సాంకేతిక సహకారం శ్రీ ఇ నాగమునయ్య, శ్రీ కె శ్రీనివాసులు, శ్రీ పి మహేంద్రన్. ఈ కార్యక్రమం ఆకాశవాణి తిరుపతి కేంద్ర సమర్పణ.
1: ఈ కార్యక్రమం ఆకాశవాణి తిరుపతి కేంద్ర సౌజన్యంతో ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి వెలువడింది.
2: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం వింటూ ఉన్నారు. సమయం 9:30.

0: ఇప్పుడు విందాం.
1: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాత్.
2: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి.
3: మషిన్ లో బట్టలేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
2: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగృకంగా ఉండండి.
0: హలో అభిరుచి కార్యక్రమానికి స్వాగతం అండి. హలో అభిరుచిలో వాట్సాప్ ద్వారా ఇప్పుడు శ్రోతలు పంపించినటువంటి మెసేజెస్ చదివి వాళ్ళకు కావాల్సినటువంటి సాంగ్స్ ప్లే చేయడం జరుగుతుంది. మీరు కూడా ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే వెంటనే 7901084415 నెంబర్కి కాల్ చేసేయండి. నెంబర్ మరొకసారి 7901084415. అయితే ఇవాళ ఒక స్పెషల్ ఉందండి, వన్ ఆఫ్ ది స్పెషల్ అనమాట. చాలా స్పెషల్స్ ఉండుంటాయి. అయితే ఇవాళ మనం మాట్లాడుకోబోయేది మీనా గారి గురించి. ఆబ్వియస్గా ఎవడ గురించి తెలియని వాళ్ళంటూ ఎవ్వరూ ఉండరు. ఎంత బాగుంటారో కదా, మీనా గారి బర్త్డే ఈరోజు. సో ఫస్ట్ మనం మీనా గారి సాంగ్ ఒకటి ప్లే చేసుకుని మళ్ళీ కంటిన్యూ చేద్దాం ప్రోగ్రామ్. అబ్బాయి గారు సినిమాలో నుంచి టాప్ హిట్ అయినటువంటి సినిమా, పాటలు అన్నీ బాగుంటాయి, ఈ పాట ఇంకొంచెం బాగుంటుంది.

మెసేజ్ చూసేద్దామండి. మాకు ఇరుముడి నుంచి మంచి పాట వేయండి అంటూ ఉన్నారు లక్ష్మీనారాయణ. ఫ్రమ్ ఎక్కడి నుంచి రాయలేదు, లక్ష్మీనారాయణ అని మాత్రమే రాశారు పేరు. ఓకే అండి, వినేద్దాం. ఒక మంచి పాట ఇరుముడి సినిమాలో నుంచి, చాలా మీనింగ్ఫుల్ సాంగ్ అని కూడా చెప్పొచ్చు.

0: అలవాటు మార్చండి.
1: మషిన్ లో బట్టలేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
0: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగృకంగా ఉండండి.
2: హలో ఆర్జే, ప్లీజ్ ప్లే ఎనీ బెస్ట్ లేటెస్ట్ తెలుగు సాంగ్ అంటూ ఉన్నారు. జార్ఖండ్ నుంచి రాస్తున్నారు శివగోప్, ప్రేమ్ గోప్, కపిల్ గోప్, శివాన్ష్, అలాగే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరు కూడా. ఓకే అండి, మీకోసం లేటెస్ట్ తెలుగు సాంగ్ వినిపిస్తాను. అలాగే మనకి లేటెస్ట్ సాంగ్ అడిగిన వాళ్ళు కూడా ఉన్నారు. సింహపూర్ ఎఫ్ఎం వారికి నమస్కారాలు. మా కోసం ఛాంపియన్ సినిమాలోని పాట కావాలి అంటున్నారు. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురహరి, యశోద, జానకిరాజు. థ్యాంక్ యూ. ఓకే అండి, వినేద్దామా మరి.

హాయ్ హలో గుడ్ మార్నింగ్ అంటున్నారు. గుడ్ మార్నింగ్ అండి. సింహపురి ఎఫ్ఎం కేంద్రం నెల్లూరు జిల్లా వాళ్ళకి సంగం మండలం నుంచి రాస్తున్నారట. జెండాదిబ్బ గ్రామం నుంచి చొప్ప కుమార్, మస్తానయ్య, కుమారి, మౌనిక, సంపూర్ణమ్మ, వెంకటరమణమ్మ మా అందరి కోసం చంటి సినిమాలోని పాట కావాలి ప్లీజ్ అంటున్నారు. ఇవాళ మీనాగారి బర్త్డే కాబట్టి చాలా మంది మీనాగారి సాంగ్సే విష్ చేస్తున్నారండి. సో ఇప్పుడు మనం చంటి సినిమాలోని పాటని వినేద్దాం.

మరికొద్దిసేపట్లో 10 గంటలకు ప్రాంతీయ వార్తా విభాగం విజయవాడ కేంద్ర సమర్పణలో ప్రత్యేక కార్యక్రమాన్ని విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు.

0: అంటారు. సమర్పణ, ప్రాంతీయ వార్తా విభాగం. ప్రపంచ ఆర్థిక రాజకీయ వ్యవస్థలో వేగంగా మార్పులు చోటు చేసుకుంటున్న ప్రస్తుత తరుణంలో అభివృద్ది చెందుతున్న దేశాల స్వరం అంతర్జాతీయ వేదికలపై మరింత బలంగా వినిపించాల్సిన అవసరం ఏర్పడింది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో అభివృద్ది చెందుతున్న దేశాల పాత్ర పెరుగుతున్నప్పటికీ ప్రపంచ పాలనకు సంబంధించిన కీలక నిర్ణయాల్లో వాటికి తగిన ప్రాతినిధ్యం లేదనే అభిప్రాయం చాలా కాలంగా వ్యక్తమవుతుంది. ఈ నేపథ్యంలో అభివృద్ది చెందుతున్న ఆర్థిక వ్యవస్థలకు పరస్పర సహకారం, ఆర్థిక సమన్వయం, సాంకేతిక భాగస్వామ్యం, సామాజిక అభివృద్ది, వాతావరణ చర్యలు, వాణిజ్యం వంటి అంశాల్లో ఒక ఉమ్మడి వేదికగా బ్రిక్స్ ప్రాధాన్యత సంతరించుకుంది. 4 వర్ధమాన ఆర్థిక వ్యవస్థలకు సంక్షిప్త నామంగా ప్రారంభమైన బ్రిక్స్ నేడు 4 ఖండాలను కలుపుతున్న విస్తృత భౌగోళిక, ఆర్థిక, రాజకీయ సహకార వేదికగా ఎదిగింది. బ్రెజిల్, రష్యా, భారతదేశం, చైనాలతో ప్రారంభమైన ఈ సమూహం దక్షిణాఫ్రికా చేరికతో బ్రిక్స్గా మారింది. ఆ తర్వాత జరిగిన విస్తరణతో చమురు ఉత్పత్తి చేసే దేశాలు, ఆఫ్రికా ఆర్థిక వ్యవస్థలు, మధ్యప్రాచ్య దేశాలు, ఆగ్నేయాసియా దేశాలు కూడా ఇందులో భాగమయ్యాయి. ప్రస్తుతం ప్రపంచ జనాభాలో దాదాపు సగం, ప్రపంచ స్థూల దేశీయోత్పత్తిలో గణనీయమైన వాటా, ప్రపంచ వాణిజ్యంలో ముఖ్యమైన భాగాన్ని బ్రిక్స్ సభ్యదేశాలు కలిగి ఉన్నాయి. ఈ నేపథ్యంలో బ్రిక్స్ కేవలం ఆర్థిక కూటమి మాత్రమే కాకుండా అభివృద్ది చెందుతున్న ప్రపంచ ఆకాంక్షలకు ప్రతినిధిగా నిలిచే వేదికగా రూపుదిద్దుకుంది. 2026లో భారతదేశం 4వ సారి బ్రిక్స్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టడం ఈ పరిణామంలో మరో ముఖ్యమైన ఘట్టం. 2026 సెప్టెంబర్ 12-13 తేదీల్లో న్యూఢిల్లీలో 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశానికి భారతదేశం ఆతిథ్యం ఇచ్చింది. స్థిరత్వం, ఆవిష్కరణ, సహకారం, సుస్థిరత కోసం నిర్మాణం అనే ఇతివృత్తంతో భారతదేశం బ్రిక్స్ను మరింత నిర్మాణాత్మకమైన, పరిష్కార ఆధారితమైన వేదికగా నిలిచింది. బ్రిక్స్ కూటమిపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగిస్తూ,
1: आज ब्रिक्स के देश विश्व की 50% पॉपुलेशन, 40% जीडीपी और 25% से अधिक ट्रेड को रिप्रेजेंट करते हैं. इतना ही नहीं, इन वर्षों में जहां ग्लोबल जीडीपी करीब 2.5 गुना हुई है, वहीं ब्रिक्स देशों की कंबाइंड जीडीपी करीब 4.5 गुना हुई है. यानी ब्रिक्स की इकोनॉमिक स्ट्रेंथ दुनिया की तुलना में करीब 2 गुनी रफ्तार से बढ़ी है. ब्रिक्स देश ग्लोबल इनोवेशन और सॉल्यूशंस के लिए महत्वपूर्ण सेंटर्स भी बन रहे हैं.
0: బ్రిక్ అనే పదాన్ని తొలిసారిగా గోల్డ్ మ్యాన్ సాక్స్ సంస్థ 2001లో ప్రచురించిన ప్రపంచ ఆర్థిక అధ్యయనంలో ఉపయోగించింది. బ్రెజిల్, రష్యా, భారతదేశం, చైనా దేశాలు రానున్న దశాబ్దాల్లో ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలుగా ఎదిగే అవకాశం ఉందని ఆ అధ్యయనం పేర్కొంది. ఈ 4 దేశాల పెరుగుతున్న ఆర్థిక ప్రాధాన్యత, విస్తృత భౌగోళిక పరిధి అంతర్జాతీయ సమాజం దృష్టిని ఆకర్షించాయి. 2006లో బ్రెజిల్, రష్యా, భారతదేశం, చైనాల మధ్య రాజకీయ సహకార వేదికగా బ్రిక్ అధికారికంగా ఏర్పడింది. 2009లో రష్యాలోని యొకాటెరిన్ టర్క్లో తొలి బ్రిక్ శిఖరాగ్ర సమావేశం జరిగింది. 2010లో దక్షిణాఫ్రికాను చేర్చుకోవాలని నిర్ణయించడంతో 2011లో దాని పూర్తి సభ్యత్వంతో బ్రిక్ బ్రిక్స్గా రూపాంతరం చెందింది. దీంతో ఆఫ్రికా ఖండానికి కూడా ఈ కూటమిలో ప్రాతినిధ్యం లభించింది. ఆ తర్వాత బ్రిక్స్ సహకారం ఆర్థిక అంశాలకే పరిమితం కాకుండా రాజకీయాలు, అభివృద్ది, ఆరోగ్యం, వాతావరణం, సాంకేతికత, వాణిజ్యం వంటి అనేక రంగాలకు విస్తరించింది.
1: బ్రిక్స్ మే గ్లోబల్ సౌత్ కే దేశో కా విశ్వాస్ బఢా హై క్యోంకి బ్రిక్స్ మే ఉన్కి ఆవాజ్ సునీ జాతీ హై, ఉన్కే అనుభవ్ కా సమ్మాన్ హోతా హై ఔర్ సొల్యూషన్ ఉన్కే లియే హీ నహీ ఉన్కే సాథ్ మిల్కర్ బనాయే జాతే హై. బ్రిక్స్ కీ శక్తి हमारी डायवर्सिटी और कोऑपरेशन में है. वी मे बी रूटेड इन डिफरेंट रियालिटीज बट टूगेदर वी राइज थ्रू कोऑपरेशन एंड ब्लॉसम फॉर ह्यूमैनिटी.
0: ప్రధాన వర్ధమాన ఆర్థిక వ్యవస్థల మధ్య విధాన సమన్వయానికి బ్రిక్స్ ఒక ముఖ్యమైన వేదికగా నిలిచింది. ప్రపంచ పాలనపై ఉమ్మడి దృక్పథాన్ని అభివృద్ది చేసుకోవడం, బహుపాక్షిక సంస్థల్లో అభివృద్ది చెందుతున్న దేశాల ప్రయోజనాలను ముందుకు తీసుకెళ్లడం దీని ప్రధాన లక్ష్యాల్లో ఒకటి. ప్రపంచబ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్యనిధి, ప్రపంచ వాణిజ్య సంస్థ వంటి అంతర్జాతీయ సంస్థల్లో మరింత సమానమైన ప్రాతినిధ్యం ఉండాలని బ్రిక్స్ దేశాలు చాలా కాలంగా వాదిస్తున్నాయి. ప్రపంచ పాలనా వ్యవస్థ నేటి ఆర్థిక వాస్తవాలకు అనుగుణంగా మారాలని

0: అభివృద్ది చెందుతున్న దేశాలకు నిర్ణయాత్మక పాత్ర పెరగాలని ఈ కూటమి కోరుతోంది. బ్రిక్స్ అజెండాలో ఆర్థిక వ్యవస్థ, అభివృద్ది, సాంకేతికత, వాణిజ్యం, ఆరోగ్యం, వ్యవసాయం, ఇంధన భద్రత, ఆహార భద్రత, వాతావరణ మార్పు, ఉగ్రవాద నిరోధం, కార్మికులు, ఉపాధి, ప్రజల మధ్య సంబంధాలు వంటి విస్తృత అంశాలు ఉన్నాయి. 2008లో ప్రపంచాన్ని కుదిపేసిన ఆర్థిక సంక్షోభం బ్రిక్స్ పరిణామంలో కీలక మలుపుగా నిలిచింది. బ్రెజిల్, రష్యా, భారతదేశం, చైనా దేశాలు అంతర్జాతీయ ఆర్థిక సంస్థల్లో వర్ధమాన ఆర్థిక వ్యవస్థలకు మరింత ప్రాతినిధ్యం కల్పించాలని కోరాయి. ఈ ఉమ్మడి అభిప్రాయాలే 2009లో తొలి బ్రిక్ శిఖరాగ్ర సమావేశానికి పునాది వేశాయి. ఆ తర్వాత బ్రిక్స్ దేశాల మధ్య సహకారం మరింత సంస్థాగత రూపాన్ని సంతరించుకుంది. 2024 జనవరిలో ఈజిప్ట్, ఇథియోపియా, ఇరాన్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, యుఏఈ పూర్తిస్థాయి సభ్యదేశాలుగా చేరడంతో బ్రిక్స్ విస్తరణకు కొత్త దశ ప్రారంభమైంది. 2025 జనవరిలో ఇండోనేషియా 11వ పూర్తిస్థాయి సభ్యదేశంగా చేరింది. దీంతో బ్రిక్స్ భౌగోళిక పరిధి ఆసియా, ఆఫ్రికా, మధ్యప్రాచ్యం, లాటిన్ అమెరికా, యురేషియా ప్రాంతాలకు విస్తరించింది. విభిన్న ఆర్థిక వ్యవస్థలు, సహజ వనరులు, సాంకేతిక సామర్థ్యాలు, అభివృద్ది అనుభవాలు ఒకే వేదికపైకి వచ్చాయి. అదే సమయంలో భాగస్వామ్య దేశాల చట్టాన్ని కూడా బ్రిక్స్ అభివృద్ది చేసింది. బెలారస్, బొలీవియా, క్యూబా, కజకిస్థాన్, మలేషియా, నైజీరియా, థాయిలాండ్, ఉగాండా, ఉజ్బెకిస్థాన్, వియత్నాం వంటి దేశాలు ఈ చట్టంలో భాగస్వామ్యులుగా చేరాయి. ఈ విధానం పూర్తిస్థాయి సభ్యత్వాన్ని మార్చకుండా మరిన్ని దేశాలతో సహకారాన్ని విస్తరించేందుకు అవకాశం కల్పిస్తోంది. ప్రపంచ రాజకీయ, ఆర్థిక అంశాలపై సభ్యదేశాల మధ్య ఏకాభిప్రాయాన్ని పెంపొందించడం బ్రిక్స్ ప్రధాన లక్ష్యాల్లో ఒకటి. మరింత ప్రజాస్వామ్య, సమానమైన, సమతుల్య అంతర్జాతీయ వ్యవస్థను విస్తరించడం దీని విస్తృత లక్ష్యం. అదే సమయంలో సుస్థిర ఆర్థిక, సామాజిక అభివృద్ది, సామాజిక సమ్మిళితం, ఉమ్మడి శ్రేయస్సుకు బ్రిక్స్ ప్రాధాన్యమిస్తోంది.
1: ఆప్ సబ్కి మౌజూద్గీ, బ్రిక్స్ కి బఢ్తీ రిలెవెన్స్, ఓపెన్నెస్ ఔర్ ఇన్క్లూసివ్నెస్ కా ప్రమాణ హై. పిచ్లే దో దినో కి హమారీ చర్చాఓ నే హమారా విశ్వాస్ ఔర్ మజ్బూత్ కియా హై కి బ్రిక్స్ కేవల్ దేశో కా సమూహ్ నహీ, సొల్యూషన్స్ కా ఏక్ ఈకోసిస్టమ్ హై.
0: బ్రిక్స్తో భారతదేశానికి ప్రారంభం నుంచే ప్రత్యేక అనుబంధం ఉంది. బ్రిక్స్ను మరింత సమ్మిళితమైన, సమతుల్యమైన, అభివృద్ది ఆధారిత అంతర్జాతీయ వేదికగా తీర్చిదిద్దడంలో భారత్ నిరంతరం కీలక పాత్ర పోషిస్తోంది. భారతదేశం ఇప్పటికే 2012, 2016, 2021 సంవత్సరాల్లో బ్రిక్స్ అధ్యక్షత వహించింది. ప్రతి అధ్యక్షతా కాలంలో ఆయా సమయాల్లో ఉన్న ప్రపంచ సవాళ్లకు అనుగుణంగా భారత్ కొత్త ప్రాధాన్యతలను ముందుకు తీసుకొచ్చింది. 2026లో నాలుగోసారి బ్రిక్స్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టి తద్వారా భారత్ తన దీర్ఘకాలిక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసుకుంది. స్థిరత్వం, ఆవిష్కరణ, సహకారం, సుస్థిరత కోసం నిర్మాణం అనే ఇతివృత్తంతో జరిగిన ఈ సమావేశంలో ప్రపంచ పాలనా సంస్కరణలు, సుస్థిర అభివృద్ది, ఆహార భద్రత, ఇంధన భద్రత వంటి అంశాలపై చర్చించారు. ఢిల్లీ ప్రకటన, కార్యాచరణ ప్రణాళికను ఆమోదించడం ద్వారా బ్రిక్స్ సహకారానికి సంస్థాగత పునాది మరింత బలపడింది. ఈ ఏడాది జనవరి 1న భారత్ నాలుగోసారి బ్రిక్స్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టింది. స్థిరత్వం, ఆవిష్కరణ, సహకారం మరియు సుస్థిరత కోసం నిర్మాణం అనే ఇతివృత్తంతో భారత్ ఈ ఏడాది పాటు కార్యక్రమాలను నిర్వహించింది. భారత అధ్యక్షతన 25 నగరాల్లో 350కు పైగా సమావేశాలు, ఉన్నతస్థాయి కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి. రాజకీయ, భద్రతా సహకారం, ఆర్థిక, ద్రవ్య సహకారం, సాంస్కృతిక మరియు ప్రజల మధ్య సంబంధాలు అనే మూడు ప్రధాన స్తంభాలపై సహకారాన్ని ముందుకు తీసుకెళ్లారు.
1: ఆజ్ కే ఇంటర్ కనెక్టెడ్ వరల్డ్ మే కోయి భీ సంకట్ ఏక్ క్షేత్ర తక్ సీమిత్ నహీ రహతా, ఇస్లీ హమ్నే బ్రిక్స్ సమూహ్ మే రిజిలియన్స్ బఢానే పర్ విశేష్ బల్ దియా హై. చునౌతియో కో సమయ రతే పహచాన్నా, ఉన్కే లియే తయార్ రహనా ఔర్ తురంత్ కార్యవాహి కర్నా భీ ఉతనా హీ ఆవశ్యక్ హై. ఇసీ సోచ్ కే సాథ్ ఇన్ఫెక్షియస్ డిసీజ్ కే ప్రివెన్షన్ ఔర్ రిస్పాన్స్ కే లియే బ్రిక్స్ ఇంటిగ్రేటెడ్ అర్లీ వార్నింగ్ సిస్టమ్ పర్ సహమతి బనీ హై. డిజాస్టర్ మేనేజ్మెంట్ కే లియే అర్లీ వార్నింగ్ డేటా ఇంటిగ్రేషన్ గైడ్ లైన్స్ తయార్ కీ గయీ హై.
0: వాతావరణ మార్పులను తట్టుకోగల సుస్థిర వ్యవసాయ వ్యవస్థలను ప్రోత్సహించేందుకు బ్రిక్స్ ఆగ్రో ఎకాల

0: టెక్నాలజీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కు ఆమోదం లభించింది. సహజ సేంద్రియ పునరుత్పత్తి వ్యవసాయ పద్ధతులపై పరిశోధన జ్ఞాన భాగస్వామ్యం సామర్థ్య నిర్మాణానికి ఇది వేదికగా పనిచేయనుంది. ఆరోగ్యకరమైన జీవన శైలిని ప్రోత్సహించేందుకు బ్రిక్స్ మిషన్ ను ప్రారంభించారు. 2026-29 కాలానికి ఆరోగ్యకరమైన జీవన శైలిపై రోడ్డు మ్యాప్ను రూపొందించారు. వాతావరణ మార్పుల ప్రభావాలను ఎదుర్కొనేందుకు ప్రజల భాగస్వామ్యం సమాజ ఆధారిత చర్యలకు బ్రిక్స్ ప్రాధాన్యమిస్తుంది. సుస్థిర జీవన శైలిపై జ్ఞాన భాగస్వామ్యం, పరిశోధన, ఉత్తమ పద్ధతుల మార్పిడి, సామర్థ్య నిర్మాణం కోసం బ్రిక్స్ సంస్థల నెట్వర్క్, సస్టైనబుల్ లైఫ్ స్టైల్స్ వీక్ వంటి కార్యక్రమాలను చేపట్టారు. కొత్త నైపుణ్యాలు, సాంకేతిక పరిజ్ఞానం, ఉపాధి అవకాశాలపై సహకారాన్ని పెంపొందించేందుకు బ్రిక్స్ కనెక్ట్ కార్యక్రమాన్ని రూపొందించారు. యువత కోసం బ్రిక్స్ యూత్ కోఆపరేషన్ ఫ్రేమ్వర్క్ 2026ను ఆమోదించారు. భవిష్యత్తు సంభాషణలు, అనుభవాలు పంచుకోవడం, ఆచరణాత్మక కార్యక్రమాల ద్వారా యువత భాగస్వామ్యాన్ని పెంచడం దీని లక్ష్యం. శక్తి నిల్వ, స్మార్ట్ గ్రిడ్లపై బ్రిక్స్ మార్గదర్శక సూత్రాలను ఆమోదించింది. బ్రిక్స్ డిజిటల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ద్వారా సభ్యదేశాల మధ్య సాంకేతిక పరిజ్ఞానం, విధానాలు, నియంత్రణ, ఉత్తమ పద్ధతులు, సామర్థ్య నిర్మాణం, ప్రయోగాత్మక కార్యక్రమాలపై సహకారం పెంచుకున్నారు. వేగంగా పట్టణీకరణ జరుగుతున్న నేపథ్యంలో పట్టణ మౌలిక సదుపాయాల అభివృద్దికి బ్రిక్స్ ప్రాధాన్యమిస్తూ సుస్థిర పట్టణ రవాణాలో జ్ఞాన భాగస్వామ్యం, సాంకేతిక సహకారం, సామర్థ్య నిర్మాణం కోసం బ్రిక్స్ అర్బన్ మొబిలిటీ హబ్ ను ఏర్పాటు చేశారు. బ్రిక్స్ సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు MSME సహకార పోర్టల్ ద్వారా సభ్యదేశాల్లోని సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలను డిజిటల్ వేదికతో అనుసంధానించేందుకు చర్యలు చేపట్టారు. ప్రపంచ సరఫరా గొలుసుల్లో ఏర్పడుతున్న అంతరాయాలను ఎదుర్కొనేందుకు బ్రిక్స్ లాజిస్టిక్స్ సప్లై చైన్ కోఆపరేషన్ ఫ్రేమ్వర్క్ ను రూపొందించింది. ప్రపంచ విలువ గొలుసును మరింత స్థిరంగా, సమర్థవంతంగా, ఉత్పాదకంగా మార్చేందుకు 2026-2030 కార్యాచరణ ప్రణాళికను రూపొందించారు.
1: इनोवेशन के अंतर्गत ब्रिक्स इंक्यूबेटर नेटवर्क हमारे स्टार्टअप और इंक्यूबेटर्स को आपस में जोड़ेगा. इनोवेटिव और स्केलेबल सॉल्यूशंस को बढ़ावा देने के लिए हमने ब्रिक्स स्टार्टअप इनोवेशन फंड का प्रस्ताव रखा है. ब्रिक्स नेटवर्क ऑन डिजिटल एग्रीकल्चर किसानों के लिए नई संभावनाएं तैयार करेगा. इसके माध्यम से AI, जियोस्पेशल टेक्नोलॉजी और डिजिटल पब्लिक इंफ्रास्ट्रक्चर को किसानों की वास्तविक आवश्यकताओं के साथ जोड़ा जाएगा.
0: బ్రిక్స్ అధ్యక్ష పదవి సాధారణంగా ఏటా మారుతుంది. అధ్యక్ష దేశం ఆ ఏడాది సహకారానికి సంబంధించిన ప్రాధాన్యతలను నిర్ణయిస్తుంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో విభజన, వేగవంతమైన సాంకేతిక మార్పులు, భౌగోళిక రాజకీయ అనిశ్చితి, వాతావరణ మార్పు, వనరుల కొరత వంటి అనేక సవాళ్లు ఒకేసారి ఎదురవుతున్న సమయంలో భారత బ్రిక్స్ 2026 అధ్యక్ష బాధ్యతలు చేపట్టింది. భారతదేశం దృష్టిలో బ్రిక్స్ విస్తరణ కేవలం సభ్యదేశాల సంఖ్యను పెంచడమే కాదు, అధిక ప్రాధాన్యాన్ని అర్థవంతమైన సహకారంగా, స్పష్టమైన ఫలితాలుగా మార్చడం అసలు లక్ష్యం. భారతదేశం 4వ సారి అధ్యక్షతన విస్తరించిన సభ్యత్వంతో బ్రిక్స్ భవిష్యత్ దిశను నిర్దేశించడం ఈ సమావేశానికి ప్రత్యేక ప్రాధాన్యతను కల్పించింది. స్థిరమైన ప్రపంచ వ్యవస్థ, సాంకేతిక ఆవిష్కరణ, సభ్యదేశాల మధ్య ఆచరణాత్మక సహకారం, దీర్ఘకాలిక సుస్థిర అభివృద్ది, ఇవన్నీ భారత అధ్యక్షత కీలకంగా నిలిచాయి. బ్రిక్స్ ప్రయాణం 4 వర్ధమాన ఆర్థిక వ్యవస్థల మధ్య ఆర్థిక సంభాషణగా ప్రారంభమై నేడు విస్తృతమైన రాజకీయ, ఆర్థిక, సామాజిక, సాంకేతిక మరియు అభివృద్ది సహకార వేదికగా పరిణామం చెందింది. ప్రపంచ జనాభాలో దాదాపు సగానికి ప్రాతినిధ్యం వహించే ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో గణనీయమైన వాటా కలిగిన దేశాలు ఒకే వేదికపై కలిసి పనిచేయడం బ్రిక్స్ ప్రాధాన్యతను స్పష్టంగా తెలియజేస్తోంది. అంతర్జాతీయ ఆర్థిక సంస్థల్లో సమానమైన ప్రాతినిధ్యం, అభివృద్ది చెందుతున్న దేశాల ప్రయోజనాల పరిరక్షణ, సుస్థిర అభివృద్ది, సాంకేతిక భాగస్వామ్యం, ఆహార, ఇంధన భద్రత వంటి అంశాల్లో బ్రిక్స్ ఇప్పటికే తనదైన ముద్ర వేసింది.
1: హమ్ ఆశా కర్తే హై ఇస్ సమిట్ సే ఉస్మే అడాప్ట్ కియా గయా న్యూ ఢిల్లీ డిక్లరేషన్ హమారే షేర్డ్ విజన్ ఆర్ ఫ్యూచర్ కోఆపరేషన్ కో స్పష్ట దిశా దేగా. హమే సభీ అవుట్కమ్స్ కో సమయబద్ధ యాక్షన్ ఆర్ లాస్ట్ మైల్ ఇంపాక్ట్ సే जोड़ना होगा. हमारे फ्रेमवर्क फाइल से आगे बढ़कर रियल लाइफ में इम्पैक्ट पैदा करे, इसके लिए हम सब मिलकर काम करेंगे.
0: భారతదేశం 2012, 2016, 2021 సంవత్సరాల్లో చేపట్టిన

0: అధ్యక్షతల ద్వారా సంస్థాగత బలోపేతం, ఉగ్రవాద నిరోధం, ఆరోగ్యం, డిజిటల్ సాంకేతికత, పునరుత్పాదక ఇంధనం, యువత, వ్యవసాయం వంటి రంగాల్లో కొత్త కార్యక్రమాలను ముందుకు తీసుకువచ్చింది. 2026లో నాలుగోసారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టడం ద్వారా ఆ అనుభవాన్ని మరింత విస్తృతమైన సహకారంగా మార్చే అవకాశం భారత్కు లభించింది. నేటి ప్రపంచంలో ఏ ఒక్క దేశం ఒంటరిగా పరిష్కరించలేని సమస్యలు అనేకం ఉన్నాయి. వాతావరణ మార్పు నుంచి ఆహార భద్రత వరకు, సాంకేతిక పరివర్తన నుంచి ఆర్థిక స్థిరత్వం వరకు, ఆరోగ్యం నుంచి ప్రపంచ వాణిజ్యం వరకు అన్ని అంశాల్లో దేశాల మధ్య సహకారం అవసరం. ఈ నేపథ్యంలో బ్రిక్స్ భవిష్యత్తు దాని విస్తరణలోనే కాకుండా సభ్యదేశాల మధ్య ఏర్పడే ఆచరణాత్మక సహకారం, స్పష్టమైన ఫలితాలు, పరస్పర విశ్వాసం సమ్మిళిత అభివృద్దిలో ఆధారపడి ఉంటుంది. భారతదేశం 2026 అధ్యక్షతన ఈ దిశగా ఒక ముఖ్యమైన ముందడుగుగా నిలిచింది. గ్లోబల్ సౌత్ స్వరాన్ని మరింత బలంగా వినిపిస్తూ అభివృద్ది, ఆవిష్కరణ, సహకారం, సుస్థిరతకు కేంద్రంగా బ్రిక్స్ను తీర్చిదిద్దడం ద్వారా మరింత సమతుల్యమైన, సమ్మిళితమైన ప్రపంచ వ్యవస్థ నిర్మాణానికి భారత్ తనవంతు పాత్ర పోషిస్తోంది. బ్రిక్స్ ప్రయాణం కేవలం ఒక కూటమి విస్తరణ కథ కాదు. ఇది మారుతున్న ప్రపంచంలో అభివృద్ది చెందుతున్న దేశాలు తమ భవిష్యత్తును తామే నిర్మించుకునేందుకు చేస్తున్న సమిష్టి ప్రయత్నానికి ప్రతీక. భారత నాయకత్వంలో జరిగిన 2026 బ్రిక్స్ సదస్సు ప్రయాణం మరింత ఫలవంతమైన, సమ్మిళితమైన, సుస్థిరమైన భవిష్యత్తు వైపు సాగేలా జరిగిందని చెప్పవచ్చు. భారత అధ్యక్షతన జరిగిన బ్రిక్స్ సదస్సుపై ప్రత్యేక కార్యక్రమం ఇప్పటి వరకు విన్నారు. రచన వై యుగంధర్ రెడ్డి, వ్యాఖ్యానం ఎం కల్పన, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 FM. మనమున్నాము హర్విల్లలో. మరి హర్విల్లలో నేనైతే క్వశ్చన్ అడిగాను కదా, అమృత్ ప్రధానంగా ఏ రంగాలతో సంబంధం కలిగి ఉంది అని చెప్పి. మరి ఎంతమంది రైట్ ఆన్సర్ పంపించారో చూద్దాం. పెడన జోగానందరావు కాలనీ నుండి అప్పల్లాజు రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. అలాగే పెడన వీరభద్రాపురం నుండి సుమని మెసేజ్ పంపించారు, రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా వేటపాలెం రామనగర్ నుండి మెసేజ్ పంపించారు, రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు.

ఇంకా కోట శ్రీమన్నారాయణమూర్తి, కోట సుజాత, సాయి ప్రీతం, భవనిపురం విజయవాడ నుండి మెసేజ్ పంపించారు, రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. అలాగే వేదాంతం, జానకి, శ్రీనివాస్ మెసేజ్ పంపించారు అన్నమాట, మచిలీపట్నం నుండి రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా అలాగే విజయవాడ నుండి నందు మెసేజ్ పంపించారు, రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. మరి చాలా మంది అయితే రైట్ ఆన్సర్ పంపించారు, అందరికీ కంగ్రాట్స్ చెప్పేస్తూ. మరి ఇంతకీ ఆన్సర్ ఏంటి అంటే, అమృత్ ప్రధానంగా పట్టణ నీటి సరఫరా, ఇంకా సీవేజ్ సెప్టేజ్ మేనేజ్మెంట్, నీటి వనరుల పునర్జీవనం, అర్బన్ ఎమ్యూనిటీస్ వంటి రంగాల గురించి సంబంధం కలిగి ఉందన్నమాట. ఇంకా అహర్విల్లులో మరి మీకోసం నెక్స్ట్ క్వశ్చన్ మరి నేనైతే అడిగేస్తున్నాను. మరి నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, రెన్యూవబుల్ ఎనర్జీకి ఒక ఉదాహరణ తెలిస్తే కనుక, మరి ఆన్సర్ తెలిసేది 8662438144 వాట్సాప్ నెంబర్ కి అయితే మెసేజ్ పంపించేసేయండి. రెన్యూవబుల్ ఎనర్జీకి ఎగ్జాంపుల్ ఏది చెప్తారు మీకు తెలిసిన ఆన్సర్ మరి వాట్సాప్ నెంబర్ కి మెసేజ్ పంపించేసేయండి. మరి మీకోసం సాంగ్ అయితే వచ్చేస్తుంది కొత్త జంట మూవీ నుండి, అరేరే అనే పాట అయితే వస్తుంది. హరిచరణ్ హైమత్ పడిన ఈ పాట వింటూ ఎంజాయ్ చేయండి. వివిధ భారతి 101.3 FM లో.

0: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి.
1: మషిన్ లో బట్టలు వేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
0: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగృతంగా ఉండండి. మార్చండి మార్చండి, అలవాటు మార్చండి.
1: మషిన్ లో బట్టలు వేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
0: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగృతంగా ఉండండి.
2: ध्यान दें, आपकी मेहनत को राष्ट्रीय पहचान. पशुपालन क्षेत्र में उत्कृष्ट योगदान देने और नवीन प्रौद्योगिकी प्रथाओं को अपनाने वालों को भारत सरकार का पशुपालन एवं डेयरी विभाग प्रदान करता है राष्ट्रीय सम्मान. आज ही नामांकन करें राष्ट्रीय गोपाल रत्न पुरस्कार 2026 के लिए. इस पुरस्कार के लिए 3 श्रेणियों में होता है चयन: सर्वश्रेष्ठ डेयरी किसान, सर्वश्रेष्ठ डेयरी सहकारी समिति और सर्वश्रेष्ठ AI तकनीशियन. उत्तर पूर्वी क्षेत्र और हिमालयी राज्यों के लिए विशेष पुरस्कार का प्रावधान. नामांकन की तिथि 10 अगस्त से 30 सितंबर 2026 तक, तो देर किस बात की. आज ही आवेदन करें www.awards.gov.in पर या संपर्क करें नजदीकी CSC केंद्र पर. राष्ट्रीय गोपाल रत्न पुरस्कार 2026 पशुपालन एवं डेयरी विभाग, भारत सरकार द्वारा जनहित में जारी.

0: ఏంట్రా అలా ఉన్నావు? ఇంటి శంకుస్థాపన కూడా చేసావుగా, ఇంకేంటి?
1: అదేరా నా దిగులు, ఇల్లు పూర్తి చేయడానికి డబ్బు తగ్గింది. ఫైనాన్స్ వాళ్ళేమో వడ్డీ మీద వడ్డీ వేస్తున్నారు, బ్యాంకులకు వెళితేనేమో ఐటీ రిటర్న్స్ అని అవని ఇవని అడుగుతున్నారు. ఏం చేయాలో అర్థం కావట్లేదు.
0: దానికింత దిగులు ఎందుకు? మన కోస్టల్ బ్యాంక్ వాళ్ళు ఐటీ రిటర్న్స్ లేకపోయినా హౌసింగ్ లోన్స్ ఇస్తున్నారుగా.
2: ఎంతో మంది సొంత ఇంటి కలలను నిజం చేసే మన కోస్టల్ బ్యాంక్ ఇప్పుడు అయింది షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్.
3: వింటున్నారు వివిధ భారతి FM 101.3.

వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం. మనమున్నాము హరివిల్లులో. మరి హరివిల్లులో నేనైతే క్వశ్చన్ అడిగాను కదా, రెన్యూవబుల్ ఎనర్జీ ఒక ఉదాహరణ చెప్పండి. మరి మీకు తెలిసిన రెన్యూవబుల్ ఎనర్జీ గురించి చెప్పండి అని మెసేజ్ ఎంతమంది పంపించారో చూద్దాం. విజయవాడ నుండి నందు మెసేజ్ పంపించారు, రాంగ్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా అనంతపురం నుండి అనురాధ రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. అలాగే సుమని పెడన వీరభద్రాపురం నుండి మెసేజ్ పంపించారు, చెత్త నుండి విద్యుత్ తయారీ అంటూ మెసేజ్ పంపించారు. చూద్దాం మధు కాదు. ఇంకా లక్ష్మీనారాయణమ్మ నారాయణ స్వామి మధు చరణ్ అంటూ ఫ్రమ్ మారూర్ నుండి అంటూ మెసేజ్ పంపించారు. చూద్దాం. ఇంకా మోనిషా సి మధురై తమిళనాడు నుండి రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. కోటా శ్రీమన్నారాయణ మూర్తి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ భవానీపురం విజయవాడ నుండి రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు విండ్ ఎనర్జీ అంటూ. ఇంకా అలాగే రంగాచార్యులు టీచర్స్ కాలనీ హిందూపూర్ నుండి మెసేజ్ పంపించారు, రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. అలాగే వేదాంతం జానకి శ్రీనివాసరం మచిలీపట్నం నుండి రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా పెద్దాపురం నుండి బండారు త్రిమూర్తులు గుప్తా మెసేజ్ పంపించారన్నమాట, రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. సో మరి రెన్యూవబుల్ ఎనర్జీకి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే సౌరశక్తి అనమాట. సోలార్ ఎనర్జీ ఇస్ ద రైట్ ఆన్సర్ అనమాట. మరి అందరికి రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు, అందరికీ కంగ్రాట్స్ చెప్పేస్తూ మరి చాలా మంది అయితే ట్రై చేస్తున్నారు కూడా. ఇంకా నీటిని పొదుపు చేయడం ఎందుకు ముఖ్యం హరవిల్లులో, మరి నెక్స్ట్ క్వశ్చన్ నేనైతే అడిగేస్తున్నాను, నీటిని పొదుపు చేయడం ఎందుకు ముఖ్యం? ఆన్సర్ తెలిస్తే కనుక 8662438144 వాట్సాప్ నెంబర్ కి అయితే మెసేజ్ పంపించేసేయండి. సో మరి మీకోసం నెక్స్ట్ సాంగ్ అయితే వచ్చేసింది కెమెరామెన్ గంగతో రాంబాబు మూవీ నుండి ఎక్స్ట్రాడినరీ అనే పాట అయితే వస్తుంది. హేమచంద్ర పాడిన ఈ పాటకు లిరిక్స్ భాస్కర్ భట్ల రవికుమార్. వింటూ

వెల్కమ్ బ్యాక్ టు హరివిల్లు. మరి హరివిల్లులో మనమైతే ఉన్నాం కదా, మరి హరివిల్లులో నేనైతే క్వశ్చన్ అడిగాను, నీటిని పొదుపు చేయడం ఎందుకు ముఖ్యం అని చెప్పి. మరి ఎంతమంది ఆన్సర్ పంపించారో చూద్దాం. అనంతపురం నుండి అనురాధ మెసేజ్ పంపించారు, మన మనుగడకు ఇంకా భూమి సంరక్షణ కోసం అంటూ మెసేజ్ పంపించారు. చూద్దాం రైట్ ఆన్సర్ కాదు. ఇంకా శ్రీమన్నారాయణ మూర్తి, కోటా శ్రీమన్నారాయణ మూర్తి అండ్ ఫ్యామిలీ మెంబర్స్, భవానీపురం విజయవాడ నుండి, నీటి లభ్యత తక్కువ కారణంగా అంటూ మెసేజ్ పంపించారు. చూద్దాం. ఇంకా వేదాంతం జానకి శ్రీనివాస్ ఫ్రమ్ మచిలీపట్నం రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. అలాగే ఆన్సర్ ఇస్ ఫర్ ఫ్యూచర్ లో నీటి కొరత రాకుండా అని చెప్పి మెసేజ్ పంపించారన్నమాట. లక్ష్మీనారాయణమ్మ, నారాయణ స్వామి, మధు చరణ్ అంటూ ఫ్రమ్ మార్టూర్ నుండి అంటూ మెసేజ్ పంపించారు. రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా రంగజార్లు టీచర్స్ కాలనీ నుండి, హిందూపురం నుండి రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. అలాగే జాన్సన్ విజయవాడ నుండి రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా అలాగే పెద్దాపురం నుండి బండారు త్రిమూర్తుల గుప్తా కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా నందు విజయవాడ నుండి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. అలాగే నిఖిల్ కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. సో మరి చాలా మంది రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంతకీ ఎందుకు నీటి పొదుపు చేయడం ఎందుకు ముఖ్యమంటే, భవిష్యత్తులో నీటి అవసరాలను తీర్చడానికి, ఇంకా నీటి వనరులను సంరక్షించడానికి అనమాట. హరివిల్లులో మరి లాస్ట్ క్వశ్చన్ కి మరి నేనైతే అడిగేస్తున్నాను. మరి లాస్ట్ క్వశ్చన్, స్కిల్ డెవలప్మెంట్ వల్ల యువతకు ప్రధానంగా ఏమి లాభం? మరి ఆన్సర్ తెలిస్తే కనుక 8662438114 వాట్సాప్ నెంబర్ కి అయితే మెసేజ్ పంపించేసేయండి. స్కిల్ డెవలప్మెంట్ వల్ల యువతకు ప్రధానంగా ఎందుకు లాభం అనేది మరి నేనైతే క్వశ్చన్ అడిగాను. మరి ఆన్సర్ తెలిస్తే కనుక వాట్సాప్ నెంబర్ కి మెసేజ్ పంపించేసేయండి. మరి మీకోసం సాంగ్ అయితే వచ్చేసింది ఫ్రమ్ ద మూవీ దేనికైనా రెడీ మూవీ నుండి, నిన్ను చూడకుండా అనే పాట అయితే వస్తుంది. అద్నాన్ సమీ, గీతా మాదిరి పాడిన ఈ పాటకు లిరిక్స్ భాస్కర్ భట్ల, రవికుమార్. వింటూ స్టేట్ ఇంటూ వివిధ భారతి 101.3 FM.

వెల్కమ్ బ్యాక్ టు హర్విల్లు. మరి హర్విల్లులో మనమైతే ఉన్నాం కదా, మరి హర్విల్లులో క్వశ్చన్ అడిగాను, స్కిల్ డెవలప్మెంట్ వల్ల యువతకు ప్రధానంగా ఎందుకు లాభం అనేది. మరి ఎంతమంది రైడర్స్ పంపించారో చూద్దాం. వర్క్ మీద మంచి కమెంట్ రావడానికను సుమని బెడన నుండి మెసేజ్ పంపించారు. ఇంకా అలాగే మాటూర్ నుండి లక్ష్మీ నారాయణమ్మ, నారాయణ స్వామి, మధుచరణ్ మెసేజ్ పంపించారు. నాలెడ్జ్ అండ్ ఇంప్రూవ్ పార్టిసిపేటివ్ ఎక్స్పీరియన్స్ ఇన్ యూత్ అని చెప్పి మెసేజ్ పంపించారు. ఇంకా అనంతపురం నుండి అనురాధ, కొత్త టెక్నాలజీపై అవగాహన, ఉద్యోగం పొందడానికి అవసరమైన నైపుణ్యాలు, ప్రాక్టికల్ నైపుణ్యం, స్వయం ఉపాధి అంటూ మెసేజ్ పంపించారు. ఇంకా విజయవాడ నుండి నందు, మెరుగైన ఉపాధి అవకాశాలు, పెంపు, ఆర్థిక వృద్ధి తోడ్పడుతుందని చెప్పి మెసేజ్ పంపించారన్నమాట. ఇంకా జాన్సన్ విజయవాడ నుండి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అనేది పెరుగుతుందని చెప్పి మెసేజ్ పంపించారు. ఇంకా పెద్దాపురం నుండి బండారు త్రిమూర్తుల గుప్తా గారు మెసేజ్ పంపించారు. స్వయం ఉపాధి ద్వారా జీవించే అవకాశం కలుగుతుంది అంటూ మెసేజ్ పంపించారు. చూద్దాం. ఇంకా రంగాచార్యులు టీచర్స్ కాలనీ నుండి ఉపాధి అవకాశాలు మెరుగుపడడం జరుగుతుంది అని చెప్పి మెసేజ్ పంపించారు. ఇంకా లతా ఫ్రమ్ ఉయూర్ నుండి స్వయం ఉపాధి మరియు స్టార్టప్స్, కమ్యూనికేషన్ స్కిల్స్, లీడర్షిప్ క్వాలిటీస్ పెరుగుతాయి అని చెప్పి మెసేజ్ పంపించారు. ఇంకా మారుతున్న సాంకేతికతపై అవగాహన కొరకు ఉపయోగపడుతుంది అని చెప్పి మెసేజ్ పంపించారు. మరి చాలా మంది అయితే రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. స్కిల్ డెవలప్మెంట్ వల్ల యువతకు ప్రధానంగా ఎందుకు లాభం అంటే ఉపాధి మరియు స్వయం ఉపాధికి అవసరమైన నైపుణ్యాలు పెరుగుతాయన్నమాట. సో మరి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అలాగే సెల్ఫ్ లెర్నింగ్

అనేది కూడా ఇంప్రూవ్మెంట్ అవుతుంది. సెల్ఫ్ లెర్నింగ్ వల్ల ఫ్యూచర్ లో ఎదురయ్యే కొత్త టెక్నాలజీని మనమైతే ఎదుర్కోవడానికి మనకైతే స్కిల్ అనేది ఉపయోగపడుతుంది. సో మరి ఇది ఇవాళ హర్విల్ లో చాలా మంది రైట్ ఆన్సర్ పంపించారు, అందరికీ కంగ్రాట్స్ చెప్పేస్తూ ఇది ఇవాళ హర్విల్ మరి సూపర్ గా ఎంజాయ్ చేశారు కదా. మరి మీకోసం నెక్స్ట్ సాంగ్స్

0: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి బీపీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో మురళీకృష్ణ. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తిరుమలలో రెండో రోజు పర్యటిస్తున్నారు. తిరుమల వైకుంఠం క్యూ కాంప్లెక్స్ వద్ద పిల్గ్రిమ్స్ ఎక్స్పీరియన్స్ సెంటర్ను ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఉచిత ధర్మరథం విద్యుత్ బస్సులను ప్రారంభించి ముఖ్యమంత్రి బస్సులో ప్రయాణించారు. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల రెండో రోజు ఉదయం మలయప్ప స్వామివారు 5 తలల చిన్నశేష వాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. పోలీస్ శాఖలో 2050 పోస్టుల భర్తీకి రాష్ట ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. 378 ఎస్ఐ 1150 కానిస్టేబుల్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆయా పోస్టులకు అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. రాష్టంలో 41 పట్టణ స్థానిక సంస్థలకు సంబంధించి వార్డుల వారీగా ఫోటో ఓటర్ల జాబితాల తయారీ ప్రచురణకు రాష్ట ఎన్నికల సంఘం 2 నోటిఫికేషన్లు జారీ చేసింది. ఇంగ్లీరే 2న ఆయా జాబితాలను ప్రచురించనున్నట్టు తెలిపింది. బాలల భవితకు పునాది అంగన్వాడీ లేనని, మహిళలు, చిన్నారులు, గర్భిణులు, బాలింతల ఆరోగ్య సంరక్షణకు కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని మైలవరం శాసనసభ్యులు వసంత వెంకటకృష్ణ ప్రసాద్ అన్నారు. జీకొండూరు మండలం దుగ్గిరాలపడ గ్రామంలో నూతనంగా నిర్మించిన అంగన్వాడీ కేంద్ర భవనాన్ని ఆయన ప్రారంభించారు. 15 ఏళ్లు అంతకుమించి వయసున్న వ్యక్తుల్లో మొత్తం మీద

నిరుద్యోగ రేటు ఆగస్టులో 5% పరిమితమైందని పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే పీఎల్ఎఫ్ఎస్ తెలిపింది. గ్రామీణ ప్రాంతాల్లో ఏడాది జులైతో పోలిస్తే ఆగస్టులో నిరుద్యోగ రేటు 4.5% నుంచి 4.1% తగ్గిందని, పట్టణాల్లో 6.7% నుంచి 6.8% పెరిగిందని వివరించింది. దేశీయ స్టాక్ మార్కెట్ ఈరోజు లాభాలతో ప్రారంభమయ్యాయి. ఈ ఉదయం సెన్సెక్స్ 245 పాయింట్లు, నిఫ్టీ 83 పాయింట్లు లాభపడ్డాయి. ఈ ఏడాది ఆసియా క్రీడల కోసం భారత క్రీడాకారులను సన్నద్దం చేయడానికి గత 3 నెలల్లో 700 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్టు కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ వెల్లడించింది. క్రీడాకారుల శిక్షణ, పరికరాల కొనుగోలు, కోచ్లు, నిపుణుల ఫీజులు, విదేశీ పర్యటనలు అన్నింటికీ ఈ మొత్తాన్ని వినియోగించినట్టు తెలిపింది. టార్గెట్ ఒలింపిక్ పోడియం స్కీమ్ టాప్స్ సహా వివిధ పథకాల కింద క్రీడాకారులకు శిక్షణ ఇచ్చినట్టు వివరించింది.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: మాటే వినడుగా వినడుగా వినడుగవే.
2: రేరే ఏంట్రా, నువ్వు పళ్ళు తోముతున్నంతసేపు నీళ్ళు అక్కడ పోతూనే ఉండాలా? నీకు అసలు నీటి విలువ తెలియకుండా పోతుంది.
3: అబ్బా ఏంటి మా, ప్రతిదానికి ఏదో ఒకటి అంటూ ఉంటావు.
2: అది కాదమ్మా, నీకు ఎంతవరకు అవసరమో అంతవరకే వాడుకో. ఒక పక్క నీళ్లు లెక్క ఎంత మంది అల్లాడుతున్నారో తెలుసా?
3: అబ్బా జస్ట్ 5 మినిట్స్ కే ఎంత క్లాసా మామ్.
2: నువ్వు 5 మినిట్స్ వేస్ట్ చేసిన వాటర్ ఎంత మందికి దాహం తీరుస్తుందో తెలుసా? ప్రతి నీటి బొట్టు విలువైందే. చూడాలనుకుంటున్న మార్పు మన దగ్గర నుంచే స్టార్ట్ అవ్వాలి.
3: ఐ ఆమ్ సారీ మామ్, ఐ ప్రామిస్ యూ ఇంకెప్పుడు వాటర్ వేస్ట్ చేయను.
2: No one can live without water. So,
3: save water, save life and save future.
4: అమ్మాయి పెళ్లికి స్థలం అమ్మాల్సిందే, డబ్బు సరిపోయేలా లేదు.
2: అమ్మితే మళ్ళీ కొనగలమా? పోనీ ఎక్కడైనా అప్పు తీసుకుందామండి.
4: పెళ్ళంటే అప్పులు లోన్లు ఎవరిస్తారు? అమ్మేయాల్సిందే.
2: ఈ మధ్య మా అన్నయ్య ఎంత ఘనంగా పెళ్లి చేశాడో చూశారుగా. కోస్టల్ బ్యాంక్ వాళ్ళ దగ్గర కళ్యాణ మస్తు లోన్ తీసుకున్నాడంట. 3 నుంచి 5 ఏళ్లలోపే తీర్చేయచ్చు. పెళ్లి కోసం లోన్ తో పాటు బ్యాంక్ వాళ్ళే గిఫ్ట్ కూడా ఇస్తున్నారంట. కోస్టల్ బ్యాంక్, ఇప్పుడు షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్.

ఎస్ వింటూ ఆనందిస్తున్నారు వివిధ భారతీయ ఎఫ్ఎం 101.1 ఫ్రీక్వెన్సీపై విత్ యువర్ ఆర్జే ఆదిత్య. 11:14 దాటి 40 సెకండ్లు కాబోస్తోంది సమయం. ఎన్నో విశేషాలు ఇంకా ముచ్చట్లతో నేను మిమ్మల్ని ఎంటర్టైన్ చేసేందుకు మీ ఆర్జే ఆదిత్య మీ ముందుకు వచ్చేశాడు. మరి ఇంకా చాలా ముచ్చట్లే ఉన్నాయన్నమాట. మామూలుగా ఎవరైనా సరే మార్నింగ్ లేవగానే ఏం ఆలోచిస్తారు, ఈ రోజు టైం టేబుల్ ఏంటబ్బా అని చెప్పి ఆలోచిస్తారు. ఇంకొంతమంది ఏంటంటే ఇంకా ఈరోజు స్టార్ట్ అయిపోయిందా, అప్పుడే తెల్లారిందా, ఇంకొంచెం సేపు ఉంటే కనుక పడుకునేవాడిని కదా అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటారు. ఎంత అలా ఆలోచించినా కొంచెం కొంచెం ఇంకా లెగవాలి అని చెప్పేసి అనిపిస్తూ ఉంటుంది. ఆ తర్వాత పనిలో నిమగ్నం అయిపోయిన తర్వాత ఇంకా నిద్ర గురించి అంతగా ఆలోచన అయితే రాదు. సో ఇంకా మనం మాట్లాడుకుంటే కనుక మన కబుర్ల విషయానికి వెళ్తే, ఎకనామిక్స్ చదువుతోనే పక్కన కో కరికులర్ యాక్టివిటీస్ ఏదో ఒకటి ఉండాలి అంటూ ఉంటారు కదా. నేర్చుకునేవారు ఉంటారు ఆ కోర్ కరికులర్ యాక్టివిటీస్ ని, కానీ డెడికేటెడ్ గా నేర్చుకునేవారు చాలా కొంతమందే ఉంటారనుకుంటా కదా. జస్ట్ మార్నింగ్ అంతా కూడా చదువులతో టైర్డ్ అయిపోయిన మెదడుకి సాయంత్రం కాస్తంత బాడీకి ఫిజికల్ ఎక్సర్సైజ్, ఒక స్పోర్ట్ ట్రైనింగ్ అందిస్తే మెదడు కూడా మంచిగా ఉత్తేజితమవుతుంది అంటారు డాక్టర్స్. కేవలం మార్నింగ్ అంతా చదువే అంటుంటే పిల్లల గురించి మాట్లాడుతున్నావా అని చెప్పి అనుకోవచ్చు. ఎస్ ఆఫ్ కోర్స్ పిల్లల గురించే కాదు, ఎక్కువగా గ్రౌండ్ అనేది స్కూళ్లలోనే కనబడుతూ ఉంటుంది, ఇంకా ఆడుకోవడానికి వీలు కూడా కలిగేది పిల్లలకే కదా అందుకని అనమాట. సో ఆఫీస్ టైం అయిపోయిన తర్వాత కూడా సాయంత్రం కనీసం ఎక్కడో కూడా

గ్రౌండ్ ని చూస్ చేసుకుని అక్కడికి వెళ్ళడం. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏదో ఒక స్పోర్ట్ ని చూస్ చేసుకుని రోజు కనీసం ఆ స్పోర్ట్ ఆడుతుండడం. ఏది కాకపోతే కనీసం రోడ్డుకి పెడస్ట్రియన్ పాత్ అనేది ఉంటుంది కదా, సో ఆ పెడస్ట్రియన్ పాత్ మీద కనీసం వాకింగ్ అయినా చేయడం. సో సాయంత్రం పూట ఇలాగా ఏదో ఒకటి ఒక ఫిజికల్ ఎక్సర్సైజ్ చేయడం వల్ల పొద్దునంతా టయర్డ్ అయిపోయిన మన మెదడుకి కాస్త ఉత్తేజం వస్తుంది అనమాట. కాబట్టి మార్నింగ్ స్కూల్ అనేది ఎంత ముఖ్యమో, ఆఫీస్ అనేది ఎంత ముఖ్యమో, సాయంత్రం గ్రౌండ్, అది ఇండోర్ యాక్టివిటీస్ అయినా లేకపోతే అవుట్డోర్ యాక్టివిటీస్ గేమ్స్ కైనా సరే అంతే ముఖ్యమని భావించాలన్నమాట. ఇంకా దానికి తగ్గట్టుగానే నియమాలు కూడా కొన్ని ఉంటాయి కదా, అవన్నీ పాటిస్తుండాలి. మరి సినిమా కబుర్లో ఏంటి స్కూల్ ఆఫీస్ గేమ్స్ గ్రౌండ్ మాట్లాడుతున్నాం ఏంటి అంటారా, చెప్తా. మరి ఆనందిస్తుండండి, వింటూ ఉండండి వివిధ భారతీయ ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే ఆదిత్య.

11:23 దాటి 34 సెకండ్లు కావస్తోంది సమయం. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై విద్యురాజే ఆదిత్య. మనమున్నాం సినిమా కబుర్లో. మరి ఇందాక మాట్లాడుకుంటున్నాం కదా ఏంటంటే సినిమా కబుర్లో ఈ స్కూల్ గేమ్స్ గ్రౌండ్ ఏంటి ఈ మాటలు మాట్లాడుతున్నాం అని చెప్పి అనుకున్నారు అని అన్నాను కదా. ఆఫీస్ లో మరి ఇలాగా ఏదైనా మార్నింగ్ అంతా కూడా వర్క్ చేసి సాయంత్రం కొంచెం టైర్డ్ అయిపోయిన తర్వాత ఆ టైర్డ్నెస్ లో కూడా గేమ్ ఆడితే బాగుంటుంది అని చెప్పాను కదా. సో ఏంటంటే ఆఫీస్ లో అందరిలానే కంప్యూటర్ పైన వర్క్ చేస్తూ ఉంటారనమాట. అయితే ఒక రోజున ఒక టోర్నమెంట్ ఉంటుంది మన ఆఫీస్ లో అని చెప్పి చిన్న సర్క్యులర్ అనేది ఇస్తారు. అప్పుడు ఒక్కసారిగా ఏదైనా టోర్నమెంట్, ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే బాక్సింగ్ అనో లేకపోతే స్విమ్మింగ్ అనో కనీసం చెస్ అనో ఇలా ఏదో ఒక గేమ్ లో కనుక పార్టిసిపేట్ చేసి మెడల్ కానీ రివార్డ్ కానీ సంపాదిస్తే అరే నీలో ఈ టాలెంట్ కూడా ఉందా, చిన్నప్పటి నుంచి నేర్చుకుంటున్నావా, ఇంకా ఎప్పుడైనా ఇప్పుడే స్టార్ట్ చేసావా, ఇప్పుడే స్టార్ట్ చేస్తే మరీ అంత టాలెంట్ చూపించవలే కదా, కాబట్టి నీకు చిన్నప్పటి నుంచి అలవాటు ఉందేమో అని ఇలాగా ఎప్పటి నుంచి నేర్చుకుంటున్నావు ఇటువంటి క్వశ్చన్స్ అన్ని కూడా చుట్టూ చుట్టూ అందరూ తిరుగుతూ కామన్ గా అడుగుతూ ఉంటారనమాట. అలా ఒక పక్క వర్క్ చేసుకుంటూ ఎప్పుడైనా ఆఫీస్ లో ఇలాంటి టోర్నమెంట్ పెడితే కనుక అందులో అవలీలగా మెడల్స్ సాధించడం చాలా గొప్ప, ఇంకా ప్రశంసనీయం కూడా. ఇంకా ఫ్యామిలీ వాళ్ళ కోసం కానీ హీరోయిన్ కోసం కానీ మూవీస్ లో సపరేట్ టాలెంట్ చూపించడం మనందరం చూస్తూ ఉంటాం. ముఖ్యంగా చెప్పాలంటే హీరోస్ ఫైట్ చేస్తూ ఉండడం కామనే కదా, హీరో అన్నాక ఫైట్ కానీ డాన్స్ కానీ చేయకపోతే ఆ సినిమాలో ఎలాగా అంటారా. అయితే ఆ హీరోస్ బాక్సింగ్ స్పోర్ట్స్ పర్సన్ అయితే, అదే ఎస్పెషల్లీ ఆ మూవీలో బాక్సింగ్ స్పోర్ట్స్ పర్సన్ అయితే గనక వాళ్ళ ఫైట్ అనేది ఇంకా ప్రొఫెషనల్ గా ఉంటుందన్నమాట. ఫ్యాన్స్ ఆడియన్స్ కి మంచి మోటివేషన్ కూడా ఇస్తూ ఉంటారు. మరి అటువంటి మోటివేషనల్ మూవీస్ తెలుగులో అటువంటి అంటే ఫైట్ కి సంబంధించింది అనే కాదు కానీ గేమ్ కి సంబంధించింది. సో అటువంటి ఆ మోటివేషనల్ మూవీస్ ముఖ్యంగా గేమ్ నుంచే కదా ఎవరికైనా వచ్చేది మోటివేషన్, కాబట్టి ఆ మూవీస్ ఏమున్నాయో ఆ ముచ్చట్లేందో మాట్లాడుకుందాం మనం సినిమా కబుర్లో. వింటూ ఆనందిస్తుండండి విత్ యువర్ ఆర్జే ఆదిత్య.

గిరాజే ఆదిత్య. నిజంగా ఒక స్పోర్ట్ ఆధారంగా ఒక మూవీ వచ్చిందంటే ఆ మూవీలో మామూలుగా హీరో, హీరోయిన్, ఫ్యామిలీ, ఎంటర్టైన్మెంట్ ఇవన్నీ కూడా కామనే. దాంతో పాటు ఆ స్పోర్ట్ కి సంబంధించిన కొన్ని టాలెంట్స్, కొన్ని కిటుకులు ఇవి కూడా చూపిస్తూ ఉంటారన్నమాట మన హీరోస్. సో అలాగా పవన్ కళ్యాణ్ గారి మూవీస్ లో బాక్సింగ్, కరాటే, స్టంట్స్, ఇలా ఒక్కొక్క మూవీ ఒక్కొక్క సెల్ఫ్ డిఫెన్స్ ఆర్ట్ ని చూపించడం జరుగుతుందన్నమాట. సో మూవీస్ లో సెల్ఫ్ డిఫెన్స్ ఆర్ట్ చూపించడం అంత సులువైన పని ఏమీ కాదు. సో ఏ సెల్ఫ్ డిఫెన్స్ టెక్నిక్ చూపిస్తున్నారో ఆ ఆర్ట్ కి సంబంధించిన ట్రైనింగ్ అంతా కూడా హీరో గారు మొత్తం మూవీ షూటింగ్ కి మొదలవ్వకముందు నుంచే మొదలు పెట్టాలన్నమాట. సో తమ్ముడు మూవీ 1999 లో వచ్చిన ఈ మూవీ ఎంతో హిట్ సాధించింది. ఇంకా రియల్ స్టంట్స్ కానీ బాక్సింగ్ కానీ ఇందులో సూపర్ పెర్ఫార్మెన్స్ అని చెప్పుకోవచ్చు అనమాట. అండ్ అలాగే పవన్ కళ్యాణ్ గారి మూవీస్ లో జానీలో కరాటే, ఇంకా ఖుషీ బద్రీలో ఇలా స్పోర్ట్స్ కి సంబంధించిన ఇంపార్టెన్స్, స్పోర్ట్స్ వల్ల ఛాన్స్ ఉంటుందని కూడా మూవీలో చూపించడం అయితే జరిగిందనమాట. సో తమ్ముడు మూవీ నుంచి ఇప్పుడైతే ఒక మోటివేషనల్ సాంగ్ అయితే వింటూ నండి, విత్ యువర్ ఆర్జే ఆదిత్య.

11:37 దాటి 22 సెకండ్లు కావస్తోంది సమయం. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై విత్యురాజే ఆదిత్య. రమణ గోగిల పడిన సాంగ్ అయితే విన్నారు తమ్ముడు మూవీ నుంచి. సో మోటివేషనల్ మూవీస్ అంటే అందులో మామూలుగా మనకి ఎప్పుడూ కనిపించే ఎంటర్టైన్మెంట్ తో పాటు ఏదో ఒక కొత్తదనం అనేది ఉండాలి కదా. సో ఆ కొత్తదనం అనేది ఒక స్పోర్ట్ ద్వారానో లేకపోతే ఫైట్ ద్వారానో మోటివేషనల్ వర్డ్స్ ద్వారానో మంచి సాంగ్ ద్వారానో ఇలాగా దేని ద్వారా అయినా సరే అందించవచ్చు. అయితే స్పోర్ట్ అయితే కనుక అందరూ దానికి చాలా అట్రాక్టివ్ గా చూస్తూ ఉంటారు, ఇంకా దాని గురించి మాట్లాడుకుంటూ ఉంటారు, ఇలా చేయాలి అలా చేయాలని చెప్పేసి అనుకుంటూ ఉంటారు అనమాట, ఒక స్పోర్ట్ గురించి కానీ ఒక డాన్స్ గురించి కానీ. ఎందుకంటే డాన్స్ చూస్తే బాగుంటుంది కానీ దిగి తర్వాత స్టెప్ వేయాలంటే కొంచెం తడబడుతుంది కదా. సో అదే స్పోర్ట్ కూడా అంతే, ఏదో ఒకటి ఆడేద్దాంలే అని చెప్పేసి టైం పాస్ కి ఆడే విధానం వేరు, అండ్ అలాగే ప్రొఫెషనల్ గా ఆడే ఆట వేరనమాట. అలాగా తెలుగులో మోటివేషనల్ మూవీస్ ఎస్పెషల్లీ స్పోర్ట్స్ కి సంబంధించిన గురించి ఆలోచిస్తే గనక నెక్స్ట్ వచ్చే ఆలోచన భద్రాచలం. సో నిమ్మల శంకర్ గారి డైరెక్షన్ లో శ్రీహరి గారు నటించిన మూవీ అనమాట ఇది. ఇంటి పనులు పొలం పనులు ఇవే తన లోకం, తన పల్లె తనకు ప్రాణం అని చెప్పి హీరో ఇందులో ఉండిపోతాడనమాట. అయితే తనలోని టాలెంట్ ని మాత్రం తను అంతగా గుర్తించలేకపోయినా సరే పక్క వాళ్ళు గుర్తిస్తారు. సో అలాగా గుర్తించి తనను ట్రైన్ చేస్తానని చెప్పి రమ్మంటారనమాట. విడవలేక విడవలేక తన పల్లెటూరును సొంత ఊరును విడవలేక వెళ్ళిపోతాడు. సో ట్రైనింగ్ లో ఎంతో కష్టపడి తనకున్న టాలెంట్ కి ఇంకా మెరుగులు దిద్దుకుని విదేశీ గడ్డపైన విదేశీయులతోనే పోరాడతాడనమాట. నార్మల్ గా అందరూ మాట్లాడుతూ ఉంటారు ఏంటంటే కనుక కొంచెం పిచ్ గాని గ్రౌండ్ గాని మనదైతే బాగుంటుంది, ఇంకొంచెం వేరే దేశానికి వెళ్ళిపోతే గనక అక్కడ ఆ గ్రౌండ్ కి ముఖ్యంగా చెప్పాలంటే గ్రౌండర్ కనే కాదు గాని అక్కడ టెంపరేచర్ ఎన్వైరన్మెంట్ ఇలా రకరకాల మారిపోతూ ఉంటుంది కదా. అలా ఆ టెంపరేచర్ కి ఎన్వైరన్మెంట్ కి ఫస్ట్ ట్యూన్ అవ్వాలి బాడీ, ఆ తర్వాత గ్రౌండ్ ని చూసిన తర్వాత ఇది కూడా మన గ్రౌండేలే అని చెప్పి మనసు చెప్పేంత వరకు కాస్త అడ్జస్ట్మెంట్ అవ్వడానికి టైం పడుతుంది. సో ఆ విధంగా ఇంత టైం అనేది తీసుకుంటుంది కాబట్టి ఒక టోర్నమెంట్ అనేది మన దేశంకి సంబంధించిన గ్రౌండ్ కాకుండా ఫారెన్ కంట్రీలో ఒక గ్రౌండ్ లో నిర్వహిస్తే కొంచెం తడబాటు అనేది వస్తుంది. అయినా సరే వాటిపైన కూడా మన సత్తా ఏంటో చూపించారు ప్లేయర్స్ అందరు. సో ఆ విధంగానే ఈ భద్రాచలం సినిమాలో కూడా ఇక్కడ ట్రైన్ అయినా సరే విదేశీ గడ్డపైన మొత్తం పోటీని టోర్నమెంట్ ని గెలుస్తారనమాట హీరో. సో టాలెంట్ మనలో ఉన్నా సరే దాన్ని పదును పెట్టేందుకు గుర్తించేందుకు ఒక గురువు అనేది కంపల్సరీ అని చెప్పి ఈ మూవీలో చూపించడం జరిగింది. ఇంతకీ భద్రాచలం సినిమాలో ఆడిన స్పోర్ట్ ఏంటో తెలుసా, బాక్సింగ్ అని చెప్పి అనుకుంటుంటారు కానీ ఇది టైక్వాండో అనమాట. ఎక్కువగా థాయిలాండ్ ఆ తర్వాత వియత్నాం ఇటువంటి కంట్రీస్ లో ఈ టైక్వాండో అనేది చాలా ఫేమస్. మరైతే భద్రాచలం మూవీ నుంచి సుద్దాల అశోక్ తేజ గారి లిరిక్స్ లో ఒక మోటివేషనల్ సాంగ్ అయితే ఇప్పుడు మన సినిమా కబుర్లో విందామా.

11:45 దాటి 45 సెకండ్స్ అవుతుంది టైం. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై విద్యురాజే ఆదిత్య. మనమున్నాం సినిమా కబుర్లో. సో సుద్దాల అశోక్ తేజ గారు రచించిన సాంగ్ అయితే

విన్నారు కదా, భద్రాచల మూవీ నుంచి నమ్మకమే బలం, మరి ఇంకా విజయం మనదే అంటూ. అయితే ఇంకా మోటివేషనల్ మూవీస్, ముఖ్యంగా స్పోర్ట్ కి సంబంధించిన తెలుగు మూవీస్ అయితే చాలానే ఉన్నాయన్న కదా. సో రామ్ చరణ్ గారు హీరోగా నటించిన మూవీస్ విషయానికి వస్తే గనక బ్రూస్లీ, ఇందులో రామ్ చరణ్ ముఖ్యంగా ఆడిన స్పోర్ట్ ఏంటి అంటే గనక ఎంఎంఏ ట్రైనింగ్. ఏంటి ఈ ఎంఎంఏ ట్రైనింగ్ అంటే గనక, అంటే దాని ఫుల్ ఫామ్ ఎప్పుడైనా తెలుసుకున్నారా? ఏం లేదు, మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్. మార్షల్ ఆర్ట్స్ అంటే అందరికీ తెలిసిందే కదా, కానీ అందులో మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ అంటేనే మనకు అర్థమైపోతుంది. అయితే ప్రపంచంలో ఏ ఏ మార్షల్ ఆర్ట్స్ ఉంటాయో అవన్నీ కూడా కలగలిపిన దాన్ని ఎంఎంఏ స్పోర్ట్ అంటారనమాట. ఇష్టం వచ్చినట్టు కొడుతున్నారు అని చెప్పేసి చెప్తారు అంటారు కదా ఫైటింగ్ లో. సో ఆ ఇష్టం వచ్చినట్టుగా కొట్టడానికి కొంచెం ప్రొఫెషనలిజం అనేది జోడిస్తే గనక అప్పుడు ఈ ఎంఎంఏ మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ స్పోర్ట్ అనేది వస్తుందన్నమాట. ఒక బాక్సింగ్ మాత్రమే కాదు, చూడటానికి బాక్సింగ్ లాగానే ఉంటుంది కానీ బాక్సింగ్ తో పాటు కిక్ బాక్సింగ్, తైక్వాండో, కరాటే, ఇలా ఏవైతే సెల్ఫ్ డిఫెన్సింగ్ స్పోర్ట్స్ ఉంటాయో అవన్నీ కూడా కలగలిపి ఉంటాయన్నమాట. ఇంకా ట్రిపుల్ ఆర్ లో బాక్సింగ్, శాండ్ బ్యాగ్ బీటింగ్ ఇలాగన్నీ కూడా చూపించడం జరిగింది కదా. నిజంగా స్ట్రెస్ బస్టర్స్ అని చెప్పేసి చెప్తుంటారు ఏంటి ఈ శాండ్ బ్యాగ్ బీటింగ్. అయితే నిజంగా దానిపైన ట్రైనింగ్, అవగాహన ఉన్న వాళ్ళు మాత్రమే శాండ్ బ్యాగ్ ని వాడాలన్నమాట. అంతేగాని నాకేదో కోపం వచ్చేసింది, నా స్ట్రెస్ ని తీర్చుకోవాలి, ఎక్కడ శాండ్ బ్యాగ్ ఉందా అని చెప్పేసి వెళ్ళి కొడితే గనక చేతి వేళ్లు విరిగిపోతాయి. కాబట్టి ఏంటంటే స్పోర్ట్ అనేది కంపల్సరీగా ట్రైనింగ్, దానికంటే ముందు న్యూట్రిషన్, ఇలాగా అన్ని కూడా చాలా అవసరం అన్నమాట. అంతేగాని ఒక్కసారిగా రంగంలోకి దిగిపోతాను అంటే గనక కుదరని పని. కాబట్టి బ్రూస్లీ మూవీ నుంచి ఇప్పుడైతే ఒక సాంగ్ అయితే వినేద్దామా, వింటూ ఆనందిస్తుండండి వివిధ భారతి ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే ఆదిత్య.

11:52 దాటి 45 సెకండ్లు కావస్తోంది సమయం. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.5 ఫ్రీక్వెన్సీపై విత్యురార్జే ఆదిత్య. తమన్ మ్యూజిక్ కంపోజిషన్ లో దీపక్ ఇంకా రమ్య బెహ్రా పాడిన సాంగ్ అయితే విన్నారు బ్రూస్ లీ మూవీ నుంచి. సో తెలుగు మూవీస్ లో ముఖ్యంగా మోటివేషనల్ మూవీస్ ఎస్పెషల్లీ స్పోర్ట్స్ ఉన్న మూవీస్ గురించి అయితే మనం సినిమా కవర్ లో ముచ్చట్లయితే పెట్టుకున్నాం కదా. మరి ఇంకా బాక్సింగ్ లో రవితేజ గారు నటించిన మూవీ అని గనక ఎవరైనా అడిగితే ఎవరైనా చెప్పే సమాధానం అమ్మా నాన్న ఓ తమిళమ్మాయి మూవీ అందరికి బాగా గుర్తుండిపోయింది కదా. సో ఇది మూవీ పూరి గారి దర్శకత్వంలో వచ్చిన ఫిల్మ్ అనమాట. సో ఇక్కడ ఏంటంటే మామూలుగా ఏదైనా ఒక మూవీ తీసుకున్నప్పుడు ఒక స్పోర్ట్ తీసుకున్నప్పుడు ఎక్కువగా హీరోనే కాన్సన్ట్రేట్ చేసి చూపించడం జరుగుతూ ఉంటుంది అనమాట. ఇంకా సినిమాస్ లో హీరోయిన్ కూడా అలా స్పోర్ట్ ఆధారంగా బయటకు వచ్చి ఇంకా మోటివేషన్ ఇచ్చి ఇలా రకరకాల మూవీస్ అయితే ఉంటూ ఉంటాయి. కానీ ఇక్కడ పూరి గారి డైరెక్షన్ లో హీరోకి ఒక స్పోర్ట్ ని అలాగే హీరోయిన్ కి ఒక ఇంకో ఆర్ట్ ని కూడా ఇవ్వడం జరిగింది. అదే ఇక్కడ హీరోయిన్ అసిన్ గారు సినిమాలో ఏంటంటే భరతనాట్యం నృత్యకారిణి, సో బాక్సర్, ఇంకా క్లాసికల్ డాన్సర్. సూపర్ కాంబినేషన్ కదా. ఎక్కడైనా బాక్సింగ్ అంటే ట్రైనింగ్ లో హీరోనే చూపిస్తూ ఉంటారు అనమాట. అంటే సోలోగా ట్రైనింగ్ తీసుకుంటూ ఉంటారు, లేకపోతే ఇంకా తన్నే తన కోచ్ ని ఇలాగ మొత్తం చూపిస్తూ ఉంటారనమాట. అయితే ఇందులో అమ్మా నాన్న ఓ తమిళమ్మాయి సినిమాలో తన హీరో ఒక తల్లి కూడా పక్కనే ఉండి మొత్తం అంతా కూడా చూసుకుంటుంటుందన్నమాట. సో చిన్నప్పుడు చిన్నపిల్లలకి మొత్తం ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ ని గనక నేర్పించాలి అంటే కనుక ఎక్కువగా వాళ్ళ మదరే పక్కన ఉండి అని నేర్పిస్తూ ఉంటారు కదా. ఎందుకంటే స్కూల్ నుంచి రావాలి, తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళని రెడీ చేయాలి, ఇంకొక స్పోర్ట్ క్లాస్ కో ట్యూషన్ క్లాస్ కో ఇలాగ తీసుకువెళ్ళాలన్నమాట. సో ఇలా చేస్తూ ఉండాలంటే మదరే ఎక్కువగా చేస్తూ ఉంటారు కదా. దాన్ని ఇక్కడ సినిమాలో కూడా రవితేజ గారు పెద్ద అయినా సరే ఇక్కడ వాళ్ళ మదరే తీసుకెళ్ళి తీసుకురావడం అన్ని చూపిస్తూ ఉంటారనమాట. సో ఇంకా విజయ్ దేవరకొండ లైగర్ లో కూడా మాస్ లుక్స్ లో బాక్సింగ్ కి చూపించారు. అది కూడా పూరి గారి డైరెక్షన్ లో వచ్చిన మూవీయే. సో ఇలా మనకి ఆల్రెడీ ఉన్న వర్కే కాదు, మనం ఏదైతే వర్క్ చేస్తూ ఉంటామో ఆ పని మాత్రమే కాదు, అడిషనల్ గా ఒక స్పోర్ట్ కూడా ఉండాలి అని ఇలా మోటివేషనల్ మూవీస్ ద్వారా మన డైరెక్టర్స్ మన హీరోస్ అందరూ కూడా చూపించడం జరిగిందనమాట. కాబట్టి ఏంటి అంటే గనక స్ట్రెస్ కోసం ఎక్కడో ఒకటికి వెళ్ళాలి అని చెప్పేసి అనిపిస్తూ ఉంటుంది ఎస్, కానీ అలా కొన్ని రోజులకు అలా కాకుండా ప్రతిరోజు కూడా కొంచెం మనల్ని మనం రీఛార్జ్ చేసుకోవడానికి, తర్వాత మనల్లో మన ఉన్న కొత్తదాన్ని రిట్రైవ్ చేసుకోవడానికి ఈ స్పోర్ట్స్ కానీ ఇంకా ఫిజికల్ ఎక్సర్సైజెస్ కానీ చాలా మంచి ప్లే రోల్ చేస్తాయన్నమాట. సో ఇప్పుడైతే అమ్మా నాన్న తమిళమ్మాయి మూవీ నుంచి ఒక సాంగ్ అయితే వినేద్దామా.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో మురళీకృష్ణ. తిరుమలలో టీటీడీ నూతనంగా ఏర్పాటు చేసిన ఎస్వీ మ్యూజియంను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈరోజు ప్రారంభించారు. మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ఈవోలతో కలిసి మ్యూజియంలో విశేషాలను పరిశీలించారు. రాష్టంలోని ప్రభుత్వ పాఠశాలలను అత్యాధునిక వసతులతో తీర్చిదిద్దుతామని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. నెల్లూరు నగరంలో 21 కోట్ల రూపాయలతో ఆర్ఎస్ఆర్ నగరపాలక సంస్థ ఉన్నత పాఠశాల, డిఎస్ఆర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలను ఈరోజు మంత్రులు పొంగు నారాయణ, ఎన్ఎండి ఫరూక్, నెల్లూరు లోక్సభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితో కలిసి ఆయన ప్రారంభించారు. తెలుగు రాష్టాలకు కేంద్ర ప్రభుత్వం 5 లక్షల ఇళ్లు కేటాయించిందని కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ సహాయ మంత్రి కామసాని చంద్రశేఖర్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్కు 3 లక్షలు, తెలంగాణకు 2 లక్షల ఇళ్లు కేటాయించినట్టు వెల్లడించారు. గ్రామీణాభివృద్ది శాఖ నుంచి తెలుగు రాష్టాలకు ఇంత పెద్ద మొత్తంలో ఇళ్లు కేటాయించడం ఇదే తొలిసారిని పేర్కొన్నారు. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం కింద సామాజిక భద్రతా పెన్షన్లకు దరఖాస్తు చేసుకునే గడువును ప్రభుత్వం పొడిగించింది. ఈ రోజుతో గడువు ముగియనుండగా మరో 2 రోజులు, ఈ నెల 18వ తేదీ వరకు పొడిగిస్తున్నట్టు సర్ప శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. దక్షిణాది రాష్టాలకు భవిష్యత్తులో వచ్చే విద్యుత్ డిమాండ్ పై అంచనా వేసేందుకు దక్షిణాది రాష్టాల విద్యుత్ సంస్థల అధికారులు విజయవాడ ఈరోజు సమావేశం అయ్యారు. 2036-37 నాటికి అవసరమయ్యే విద్యుత్ ప్రణాళికను ఈ సందర్భంగా రూపొందిస్తారు. సరిపడా వనరుల లభ్యతపై ప్రత్యేక సమావేశాన్ని ఏపీ ట్రాన్స్కో నిర్వహిస్తోంది. ఎన్టీఆర్ జిల్లా గొల్లపూడి బీసీ భవన్లోని ఏపీ స్టడీ సర్కిల్ ద్వారా 2026-27 విద్యా సంవత్సరానికి బీసీఐ

అభ్యర్థులకు యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ మెయిన్స్ ఉచిత శిక్షణ మూడో బ్యాచ్ అందించేందుకు ప్రభుత్వం అనుమతించిందని రాష్ట బీసీ సంక్షేమ శాఖ సంచాలకులు ఈ మల్లికార్జున ఒక ప్రకటనలో తెలిపారు. క్రికెట్ భారత్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య మూడు టీ20 సిరీస్ లో భాగంగా ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో మంగళవారం జరిగిన మ్యాచ్ లో 7 వికెట్ల తేడాతో భారత్ విజయం సాధించింది. దీంతో 2-0 సిరీస్ కైవసం చేసుకుంది. వాయువ్య బంగాళాఖాతం ఉత్తర ఒడిశా పశ్చిమ బెంగాల్ ప్రాంతంలో ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాష్టంలో పలుచోట్ల 3 రోజుల వరకు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం ఉందని పేర్కొంది. వార్తల ముఖ్యాంశాలు తిరిగి 1 గంటకు.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: అసలు ఏంజిల్ ఆర్న అంటే ఏమనుకుంటున్నావు అబ్బాయి?
2: అయినా నేనే తప్పుగానని జస్ట్ ఏదో ఒక ఎఫ్ఎం విను, నాలెడ్జ్ అలాగే ఎంటర్టైన్మెంట్ వస్తుంది అన్నాను.
1: ఈ కాలంలో అమ్మాయిలు ఏది పడితే అది అని అడ్జస్ట్ అవ్వడం లేదు. అందులోను ఏంజిల్ ఆర్నని అడ్జస్ట్ అవ్వమంటున్నావా?
2: అన్ని సార్లు ఏంజిల్ ఏంజిల్ ఏంజిల్ నాకు చిరాగ్గా ఉంది.
1: నీకు ఎలా వినపడినా సరే నేను మాత్రం 101.3 వివిధ భారతి ఎఫ్ఎం నే వింటాను.

వింటున్నారు వివిధ భారతీయ ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై విద్యురాజే ఆదిత్య. 12:09 దాటి 32 సెకండ్లు కావస్తోంది సమయం. మరి ఇంకా బృందావన మూవీ నుంచి సాంగ్ అయితే విన్నారు కదా, మరి ఈ పాటను పాడిన వారు ఎవరు అంటే గనక శంకర్ మహాదేవన్, శ్రేయా ఘోషల్, అనంత్ శ్రీరామ్ లిరిక్స్ లో. మరి ఈ రోజు మీకు తెలుసాలో ఒక పెద్ద టాపిక్ అయితే చెప్పబోతున్నాను అనమాట. ఏంటంటే అగ్నిపర్వతం పైన వినాయకుడు. మరి మీకు తెలుసా? ఎస్. అంతకంటే ముందు మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే గనక ఇండోనేషియా, ఏ లార్జ్ ఆర్కిపెలాగో కంట్రీ. ఇంతకీ ఏంటి ఈ ఆర్కిపెలాగో? ఆర్కిపెలాగో అంటే సముద్రంలో దీవుల సమూహం అని అర్థం అనమాట. అంటే మామూలుగా మనకి ఒక ఐలాండ్ అయితే కనబడుతుంది, కానీ ఒకటి కాదు, రెండు కాదు, పది కాదు, అలాగా రకరకాల కొన్ని కౌంట్లెస్ ఐలాండ్స్ అనేవి ముక్కలు ముక్కలుగా మన చుట్టూరా కనబడుతూ ఉంటాయి. ఇంకా ఐలాండ్ కి నుంచి ఐలాండ్ కి మళ్ళీ వెళ్ళాలి అంటే వంతెనో లేకపోతే ఇంకా తర్వాత వేరే ఏమీ ట్రాన్స్పోర్ట్ మోడ్స్ ఉండవన్నమాట. మళ్ళీ సముద్రంలోకి దిగి షిప్ వేసుకుని ఇంకొక ఐలాండ్ కి వెళ్లాల్సిందే. సో ఇది ఐలాండ్, అదే ఆర్కిపెలాగో అంటే. సో గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్ ని ఆర్కిపెలాగో అంటారు. ముఖ్యంగా చెప్పాలంటే ఇండోనేషియాలో జావా అనే ప్రాంతంలో అగ్నిపర్వతాలు చాలానే ఉంటాయన్నమాట. అవి కూడా క్రియాశీలక అగ్నిపర్వతాలు, అంటే యాక్టివ్ వాల్కనోస్. ఎప్పుడు లావా వస్తుందో, ఎప్పుడు పొగ వస్తుందో, ఎప్పుడు దుమ్ము వస్తుందో ఎవరు కూడా చెప్పలేరు. కొన్ని ఊళ్ళను సైతం ఆ దుమ్ము ధూళి పొగ కొన్ని రోజుల పాటు కప్పేస్తూ ఉంటాయి. ఇదే ఆర్కిపెలాగో తయారవడానికి కూడా కారణం. మరి ఇలా ఆర్కిపెలాగో వల్ల ఐలాండ్ అనేది ఎలా తయారవుతుంది మాట్లాడుకుందాం మీకు తెలుసాలో. మరి వింటూ ఆనందిస్తున్న వివిధ భారతీయ ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే ఆదిత్య.

వింటున్నారు వివిధ భారతీయ ఎఫ్ఎం 101.5 ఫ్రీక్వెన్సీపై విత్ యువర్ ఆర్జే ఆదిత్య. మనమన్నా మీకు తెలుసాలు. మరి 12:16 దాటి 10 సెకండ్లు కావస్తోంది సమయం. సో ఆర్కిపెలాగో ఎలా తయారవుతుందో మీకు తెలుసా అని చెప్పి కొంచెం ఆపే కదా. ఏంటి అంటే, సముద్రం మధ్యలో ఉండే ఎత్తైన అగ్నిపర్వతాలు విస్ఫోటనమైనప్పుడు, అదేనండి పేలినప్పుడు, అగ్నిపర్వతాల నుంచి ఒక లావా లాంటి హాట్ లిక్విడ్ అనేది వస్తుంది కదా. సో ఈ లావా సముద్రంలో కలిసిపోయి భూమి లేయర్స్ లేయర్స్ గా తయారవుతూ ఉంటుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే, మామూలుగా లావా అనేది మాల్టన్ లిక్విడ్ ఆఫ్ ఎర్త్ క్రస్ట్. అదేంటంటే, ఆ లావా కొంచెం చల్లబడిపోతే మళ్ళీ అది భూమిలాగా గట్టిపడిపోతుంది అన్నమాట. సో అలాగా వెంటనే చల్లబడాలి అంటే అది సముద్రంలో

కలవాలి. అలా సముద్రంలో కలిసి కలిసి ఈ లావా అనేది ఒక ఐలాండ్ అనేది తయారైంది. మరి ఇది ఎప్పుడు జరిగిందంటారా? కొన్ని లక్షల సంవత్సరాల క్రితం. అయితే ఇప్పటికీ కూడా కొన్ని అగ్నిపర్వతాలు, వాల్కినోస్ ఏవైతే ఉన్నాయో ఇప్పటికీ లావాని చిందుతూనే ఉంటాయన్నమాట. ఆ చిందిన లావా అనేది సముద్రంలో కలిస్తే అక్కడ చుట్టూరా ల్యాండ్ అనేది ఫామ్ అవుతుంది. అలా ఒక ఐలాండ్ అనేది ఫామ్ అవుతూ ఉంటుందన్నమాట. అందుకనే జావా ప్రాంతంలో చాలా వాల్కినస్ ఉంటాయి. ఇంకా చిన్న చిన్న ద్వీపాలు కూడా ఉంటాయి అన్నమాట. వాల్కినస్ ఉంటే దాదాపుగా దాని పక్కన ఐలాండ్ అనేది కూడా ఖచ్చితంగా ఉంటుంది. అసలు సముద్రంలో చిన్న చిన్న ద్వీపాలు అక్కడక్కడ ఉన్నాయి అంటే వాటికి ముఖ్యంగా చెప్పాలి అంటే రెండు కారణాలు అయితే ఉంటాయన్నమాట. ఏంటి అంటే ఎత్తైన కొండలు. సముద్ర మధ్యలో ఎత్తైన కొండలు ఉన్నాయంటే ఆ కొండల మధ్య లోయ గాని, ఇంకా తర్వాత కొండలపైన ఫ్లాట్ సర్ఫేస్ ఉంటే అది ఒక రకంగా ఐలాండే కదా. ఇంకా చెప్పాలంటే కొన్ని చోట్ల సముద్రం అనేది పక్కకి జరిగిపోతున్నట్టుగా మధ్యలో అనిపిస్తూ ఉంటుంది. అంటే ఇక్కడ ఏంటంటే మనం గుర్తించాల్సింది, ఆ ప్రాంతంలో భూమి ఎత్తు అనేది చాలా ఎక్కువగా ఉండడం, ఇంకా సముద్రం అనేది పక్కకి జరుగుతూ ఉండడం, ఇలాగా కొంచెం జియోలాజికల్ ఫార్మేషన్ వల్ల కూడా ఐలాండ్స్ అనేవి ఏర్పడుతూ ఉంటాయి అన్నమాట. ఇంకా రెండవ కారణంకి వస్తే గనక, మనం ఇప్పుడు చెప్పుకున్నట్టు వాల్కనోస్ నుంచి ఏదైతే మంచి హాట్ లావా అనేది పైకి చిమ్ముతూ ఉంటుందో ఆ హాట్ లావా అనేది సముద్రంలో కలిసినప్పుడు ఐలాండ్ అనేది తయారవుతూ ఉంటుందన్నమాట. సో ఈ విధంగా ఐలాండ్స్ అనేవి రెండు రకాల కారణాల వల్ల ఏర్పడుతూ ఉంటాయి. అంతేందుకు మన భారతదేశానికి అటు బంగాళాఖాతంలోనూ ఇటు అరేబియా సముద్రంలోనూ ఐలాండ్స్ అయితే ఉన్నాయి. సో అండమాన్ నికోబార్ గాని ఇంకా లక్షద్వీప్ ఐలాండ్స్ గాని. మరి ఎప్పుడైనా విన్నారా వీటి దగ్గర కూడా వాల్కనోస్ ఉన్నాయని? ఎస్, అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ లో వాల్కనోస్ అయితే ఉన్నాయి. కానీ ఇప్పుడు ఇవి క్రియాశీలకం, యాక్టివ్ వాల్కనోస్ అయితే కాదు. అంటే యాక్టివ్ వాల్కనోస్ ఇన్ ద సెన్స్ ముఖ్యంగా వీటి నుంచి లావా వస్తూ ఉండం. అయితే ఇప్పుడు లావా రాకపోతే దాన్ని ఇన్యాక్టివ్ వాల్కనోస్ అని చెప్పేసి పిలుస్తారనమాట. అంటే కొన్ని వేల సంవత్సరాల క్రితమే అదే మొత్తం లావా అంతా బయటికి కక్కేసి ఇప్పుడు ఖాళీగా ఉందని చెప్పి చెప్పుకోవచ్చు. సో అటువంటి వాల్కనోస్ అనేవి మన అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ లో చాలానే ఉన్నాయని చెప్పి చెప్తుంటారు. అయితే లక్షద్వీప్ సంగతికి వస్తే గనక, ఈ లక్షద్వీప్ లో అటువంటి వాల్కనోస్ ఏమీ లేవు. ఇదంతా కూడా చెప్పాలి అంటే ఒక కోరల్ రీఫ్స్, సో పగడపు దిబ్బలు అని చెప్పి అంటూ ఉంటారనమాట. అయితే ఇక్కడ స్టార్ ఫిష్ లాంటి యానిమల్స్, ఇంకా సముద్రంలో జీవించే రకరకాల యానిమల్స్ ఏవైతే ఉంటాయో అవి కొన్ని చనిపోయిన తర్వాత వాటి డెడ్ బాడీస్ అనేవి బాగా కాల్షియం ని రిలీజ్ చేస్తూ ఉంటాయన్నమాట. సో అలాగా వాటి డెడ్ బాడీస్ నుంచి వచ్చే కాల్షియం తో తయారైన దీవుల్నే లక్షద్వీప్, వాటినే పగడపు దిబ్బలు, కోరల్ రీఫ్స్ అని చెప్పి కూడా పిలుస్తూ ఉంటారనమాట. అయితే మనం సంగతి ఇక్కడ మాట్లాడుకుంది ఏంటంటే గనక, అగ్నిపర్వతం పైన వినాయకుడు. మరి ఎక్కడ ఉన్నారు ఈ అగ్నిపర్వతం పైన వినాయకుడు? ఎస్, చెప్తాను మరి ఆ విషయం ఏంటో. వింటూ ఆనందిస్తుండండి, ఇప్పుడైతే షార్ట్ బ్రేక్.

0: చూడు ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి బీపీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంటే నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.
2: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన, ఇది మన ప్రధాని మోదీ సంకల్పం.
3: యోజన ఉన్ నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే, ఆప్ అప్నా బుఢాపా విత్ గౌరవ్ కే సాథ్ విదా సకో.
2: ఇప్పటి వరకు ఈ యోజనలో 9,50,00,000 పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారీ అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంక్ బ్రాంచ్ ను సంప్రదించండి.
4: ఏంటి రంగయ్య దిగులుగా ఉన్నావు, పంట బాగానే పండిందిగా?
5: పంట బాగానే పండింది గానీ రేట్లు పడిపోయినాయిగా, ఇప్పుడు అమ్మితే

0: కనీసం ఖర్చులు కూడా రావు.
1: ఓ అదానీ సమస్య, దానికంత దిగులెందుకు? పంటను అధికారిక గిడ్డంగిలో నిల్వ చేసి ఆ ధ్రువపత్రం పై కోస్టల్ బ్యాంక్ లో రుణం తీసుకో. ఏడాదిలోపు రేట్ వచ్చినప్పుడు అమ్మేసే.
2: రైతుల నేస్తం మన కోస్టల్ బ్యాంక్ ఇప్పుడు రూపొందింది షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్ గా.
3: Attention, national recognition for your hard work, for those making outstanding contributions to the animal husbandry and dairy sector and embracing innovative practices. The Department of Animal Husbandry and Dairy in Government of India invites nominations for the prestigious National Gopal Ratna Awards 2026. The awards recognize excellence in three categories: Best Dairy Farmer, Best Dairy Cooperative Society, Best Artificial Insemination Technician. And there is more. Special provisions have been made for the Northeastern region and Himalayan states. Nomination period 10th August to September 30th 2026. So what are you waiting for? Apply today at www.awards.gov.in or visit your nearest CSC center to submit your nomination. National Gopal Ratna Awards 2026. Issued in public interest by the Department of Animal Husbandry and Dairy, Government of India.
4: Vintanaru Vivid Bharati FM 101.3.

0: ప్రభావతి ఎఫ్ఎం 101.3.
1: అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
2: నేను వెళ్ళి సందడి సందడి వినాలి.
1: కాసేపు ఉండొచ్చు కదా?
2: ఆహా, కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి?
1: నేను మీతో పాటు వివిధ భారతి వింటాను అమ్మాయి గారు.
2: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
1: మీ తెలివి ముందు నాదేముందండి.
2: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.
3: సందడి సందడి ఓన్లీ ఆన్ వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

12:28 దాటి 12 సెకండ్లు కావస్తుంది సమయం. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై విత్ యూ రాజే ఆదిత్య. మరేమన్నా మీకు తెలుసాలు. మరి ఆర్కిపెలాగో గురించి, అలాగే వాల్కనోస్, అవి యాక్టివ్ వాల్కనో అయితే ఒక రకంగా, ఇనాక్టివ్ వాల్కనో అయితే ఇంకో రకంగా. అంటే యాక్టివ్ వాల్కనో అయితే లావాని విరజిమ్ముతూ ఉంటుంది, ఇనాక్టివ్ అయితే కొన్ని వేల సంవత్సరాల క్రితమే విరజిమ్మి ఇప్పుడు అది సైలెంట్ గా ఉందని చెప్పి మాట్లాడుకున్నాం కదా. మరి ఇంకా అగ్నిపర్వతం పైన వినాయకుడు, ఇది కదా మన టాపిక్. మరి జావా చుట్టూరా చాలా అగ్నిపర్వతాలు ఇప్పటికీ కూడా క్రియాశీలకంగా ఉన్నాయి, అంటే ఇప్పటికీ కూడా లావా అని చిమ్ముతూ ఉన్నాయన్నమాట. వీటి నుంచి ఎప్పుడు దుమ్ము ధూళి అమాంతం వస్తాయో ఎవరికీ కూడా తెలియదు. అందులో బ్రహ్మ అనే ఒక వాల్కనో ఉందన్నమాట. సో ఇక్కడ మనకి అర్థం చేసుకోవచ్చు, ఈ బ్రహ్మ అనే వాల్కనో ఉంది అంటే గనక అక్కడ కూడా కొంత క్షేత్ర మన దేశానికి సంబంధించి ఉంది. సో దాన్ని ప్రస్తుతం ఏమంటున్నారంటే మౌంట్ బ్రోమో అని చెప్పేసి అక్కడ స్థానికులు పిలుస్తున్నారన్నమాట. సో టెంగర్ హిందూ కమ్యూనిటీకి చెందిన వాళ్ళు ఈ మౌంట్ బ్రోమో పైకి ప్రతిరోజు కూడా వెళ్ళొస్తూ ఉంటారు. అదేంటి, ఒక వాల్కనో పైకి ప్రతిరోజు కూడా వెళ్లి రావడమా, దేనికి అని చెప్పేసి ఆలోచిస్తున్నారా. మరి అక్కడే ఉందన్నమాట సంగతి. ఏంటంటే అగ్నిపర్వతం పైన వినాయకుడు అన్న కదా, సో ఇక్కడ ఈ మౌంట్ బ్రోమ పైన వినాయకుడు ఉన్నాడు. ఆయనకి రోజు పూజలు చేసేందుకు పూలు పండ్లు ఇంకా బియ్యం సమర్పించేందుకు అక్కడ దగ్గరలోని ఈ టెంగర్ కమ్యూనిటీ ప్రజలు అనేవాళ్ళు ప్రతిరోజు కూడా వెళ్ళొస్తూ ఉంటారన్నమాట. మరి ఇంతకీ అక్కడ వినాయకుడు ఎందుకున్నాడు, అగ్నిపర్వతం పైన ఎందుకు ఉన్నాడు, మరి ఇవన్నీ కూడా మాట్లాడుకుందాం. మరి అయితే ఇప్పుడు సమయం 12:30 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు ప్రసారం అవుతాయి.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. నూతన ఆవిష్కరణలు, డిజిటల్ విప్లవం, ఆధునిక తయారీ రంగాలు భారతదేశ ఉత్పాదకతను, పోటీతత్వాన్ని పెంచే ప్రధాన అంశాలని ఐఎంఎఫ్ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ నైజెల్ క్లార్క్ అన్నారు. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఈ రోజు నుండి 2 రోజుల పాటు భూటాన్లో పర్యటిస్తారు. ఈరోజు అంతర్జాతీయ ఓజోన్ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. దేశవ్యాప్తంగా పలు రాష్టాల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. నూతన ఆవిష్కరణలు, డిజిటల్ విప్లవం, ఆధునిక తయారీ రంగాలు భారతదేశ ఉత్పాదకతను, పోటీతత్వాన్ని పెంచే ప్రధాన అంశాలని ఐఎంఎఫ్ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ నైజెల్ క్లార్క్ అన్నారు. న్యూఢిల్లీ, ముంబై, చెన్నై నగరాల్లో 5 రోజుల పర్యటన ముగించుకున్న అనంతరం క్లార్క్ మాట్లాడుతూ, భారత్ బలమైన ఆర్థిక పునాదులు, ప్రైవేటు రంగ ప్రగతిశీలత, వేగంగా విస్తరిస్తున్న సాంకేతిక పరిజ్ఞానంతో ప్రపంచ ఆర్థిక వృద్ది తదుపరి దశను నడిపించే సామర్థ్యాన్ని కలిగి ఉందని అన్నారు. భారత్ ప్రపంచంలోనే అత్యంత వేగంగా ఎదుగుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా అభివర్ణించారు. అంతర్జాతీయ ఆర్థిక విస్తరణలో భారత్ కీలక పాత్ర పోషిస్తోందని ప్రశంసించారు. భారత్లోని ప్రైవేటు రంగం అపారమైన నైపుణ్యం కలిగిన మానవ వనరులు, సాంకేతికత, తయారీ రంగాల్లో వస్తున్న

విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఈరోజు నుండి 2 రోజుల పాటు భూటాన్లో పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా భూటాన్ విదేశాంగ మంత్రి లియోన్ పో డియన్ జుంగెల్తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. అలాగే భూటాన్ రాజుతో ఆ దేశ ప్రధానమంత్రితో కూడా సమావేశమవుతారు. భారత్ భూటాన్ దేశాల మధ్య క్రమం తప్పకుండా జరిగే ఉన్నత స్థాయి పర్యటనల ఆనవాయితీలో భాగంగా ఈ పర్యటన సాగుతోందని విదేశాంగ శాఖ తెలియజేసింది. ఇరు దేశాల మధ్య ఉన్న సన్నిహిత స్నేహ సంబంధాలను సహకారాన్ని మరింత బలోపేతం చేయడమే ఈ పర్యటన ముఖ్య ఉద్దేశమని వెల్లడించింది. న్యూఢిల్లీలోని యశో భూమిలో రేపు 5వ ఎడిషన్ సెమికాన్ ఇండియా 2026ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభిస్తారు. 3 రోజుల పాటు జరిగే ఈ సదస్సు గ్లోబల్ సెమీకండక్టర్ ఎలక్ట్రానిక్స్ వ్యవస్థలను ఒకే వేదికపైకి తీసుకొస్తుంది. పరిశ్రమల భాగస్వామ్యం, ఆవిష్కరణలు, తయారీ సామర్థ్యం, పెట్టుబడుల సేకరణ, భవిష్యత్ నైపుణ్యాల అభివృద్ది ఈ సదస్సు ప్రధాన ఉద్దేశం. ఈ సదస్సులో 600కు పైగా ఎగ్జిబిటర్లు, 300 అంతర్జాతీయ సంస్థలతో పాటు 40కి పైగా దేశాల ప్రతినిధులు పాల్గొంటున్నారు. ప్రపంచ సెమీకండక్టర్ రంగంలో నమ్మకమైన భాగస్వామిగా భారతదేశ స్థానాన్ని బలోపేతం చేయడానికి పెట్టుబడులు, సాంకేతిక భాగస్వామ్యాల అన్వేషణకు ఈ కార్యక్రమం ఉపకరిస్తుంది. కేంద్ర వ్యవసాయ సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈరోజు బీహార్లో పర్యటిస్తారు. పర్యటనలో భాగంగా ఆయన రాష్టంలో వరద పరిస్థితులను పరిశీలించి సహాయక చర్యలను అధికారులతో సమీక్షిస్తారు. వరద ప్రభావిత రైతులను, బాధితులను పరామర్శిస్తారు. మరోవైపు బీహార్లో వరద తీవ్రత ఇంకా ఆందోళనకరంగానే ఉంది. 15 జిల్లాల్లోని దాదాపు 50 లక్షల మంది ప్రజలు వరదల వల్ల తీవ్రంగా ప్రభావితమయ్యారని విపత్తు నిర్వహణ శాఖ తెలిపింది. గంగా, గండక్, కోసి, పున్పున్, బాగ్మతి, ఘాగ్రా నదులు పలుచోట్ల ప్రమాద హెచ్చరిక స్థాయిని దాటి ప్రవహిస్తున్నాయని కేంద్ర జల సంఘం వెల్లడించింది. ఈరోజు అంతర్జాతీయ ఓజోన్ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. భూమిపై జీవకోటిని కాపాడడంలో ఓజోన్ పొర వహిస్తున్న కీలక పాత్రపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు ఈ రోజును కేటాయించారు. సూర్యుడి నుంచి వచ్చే ప్రమాదకరమైన అతి నీలలోహిత కిరణాలను అడ్డుకునే ఓజోన్ పొరను భూమికి రక్షణ గొడుగుగా అభివర్ణిస్తారు. ఇది చర్మ క్యాన్సర్, శుక్లాలు, పర్యావరణ వ్యవస్థకు జరిగే నష్టాన్ని నివారిస్తుంది. చల్లని గ్రహం కోసం ప్రపంచ దేశాల చర్యలు అనేది ఈ సంవత్సరం ఓజోన్ దినోత్సవ ఇతివృత్తంగా ఉంది. ఓజోన్ పొర పరిరక్షణలో అంతర్జాతీయ సహకారం, సాధించిన విజయాలను, వాతావరణ మార్పులపై తీసుకుంటున్న చర్యలను ఈ ఇతివృత్తం ప్రతిబింబిస్తోంది. పర్యావరణ హిత సాంకేతికతలను, సురక్షితమైన ప్రత్యామ్నాయాలను ఉపయోగించవలసిన బాధ్యతను గుర్తు చేస్తోంది. ప్రపంచ ఓజోన్ దినోత్సవం సందర్భంగా కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖ సహాయ మంత్రి కీర్తివర్ధన్ సింగ్ ఒక సందేశమిస్తూ ఓజోన్ పొర సూర్యుడి నుంచి వచ్చే ప్రమాదకరమైన అతి నీల లోహిత కిరణాల నుంచి భూమిని కాపాడే రక్షణ కవచమని పేర్కొన్నారు. ఓజోన్ పొర పరిరక్షణ అనేది ప్రతి ఒక్కరి ఇంట్లోనే ప్రారంభమవుతుందని, ఈరోజు మనకు గుర్తు చేస్తోందని అన్నారు. ఇళ్లల్లో ఎయిర్ కండిషనర్లను 24 డిగ్రీల సెల్సియస్ వద్ద నిర్వహించడం, ఎక్కువ విద్యుత్ సామర్థ్యం ఉన్న ఉపకరణాలను ఎంచుకోవడం వంటి చిన్న చిన్న చర్యలు హానికర ఉద్గారాలను తగ్గించి ఆరోగ్యకరమైన భూమిని అందిస్తాయని అన్నారు. ఓజోన్ పొరను కాపాడుకోవడం వల్ల మానవాళి ఆరోగ్యం, జీవ వైవిధ్యం, వాతావరణ స్థిరత్వం సురక్షితంగా ఉంటాయని కీర్తివర్ధన్ సింగ్ చెప్పారు. సురక్షితమైన భవిష్యత్తు కోసం పర్యావరణ హిత అలవాట్లను స్వీకరించాలని ఆయన పిలుపునిచ్చారు.

0: సొంత నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛ, వ్యూహాత్మక స్వతంత్రతపై నమ్మకంతోనే ప్రపంచ వ్యవస్థకు భారత్ కట్టుబడి ఉందని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ చెప్పారు. న్యూఢిల్లీలో జరిగిన ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ వరల్డ్ అఫైర్స్ 25 ఏళ్ల ఉత్సవ ముగింపు సమావేశంలో మాట్లాడుతూ ఆయన, ప్రస్తుత ప్రపంచంలో ఎన్ని అస్థిర పరిస్థితులున్నా భారత్ మరింత అభివృద్ది చెందడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. గడిచిన 10 ఏళ్లలో భారత్ దౌత్యం, ఆర్థిక వ్యవస్థ, దేశీయ సామర్థ్యాలు ఎంతగానో పెరిగాయని, ఇవి ప్రపంచ దేశాలతో మన సంబంధాలపై సానుకూల ప్రభావం చూపుతున్నాయని అన్నారు. భారత దౌత్య విధానానికి శాంతి, అభివృద్దే ఎప్పుడూ ప్రధాన లక్ష్యాలని మంత్రి స్పష్టం చేశారు.
1: When India advocates dialogue and diplomacy, when we stress that endless war must give way to an end to war, this is our particular way of thinking. Indian diplomacy will always have peace and development as its central agenda, not just as an idealistic goal, but as a sensible prescription for the world order to advance progress and prosperity.
0: భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. అండమాన్ నికోబార్ దీవులు, అరుణాచల్ ప్రదేశ్, అస్సోం, మేఘాలయ, హర్యానా, చండీగఢ్, ఢిల్లీ ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని తెలిపింది. కేరళ, మాహే, పంజాబ్, పశ్చిమ బెంగాల్, సిక్కిం, తమిళనాడు, పుదుచ్చేరి ప్రాంతాల్లో కూడా ఇటువంటి వాతావరణ పరిస్థితులుంటాయని పేర్కొంది. మరోవైపు బీహార్, జమ్మూకాశ్మీర్, లద్దాఖ్, జార్ఖండ్, ఒడిశా, రాజస్థాన్ రాష్ట్రాల్లో రాగల 2 రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వాతావరణం కొనసాగుతుందని స్పష్టం చేసింది. ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, గుజరాత్, లక్షద్వీప్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో ఈరోజు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. నేపాల్ను ముంచెత్తిన వరదల తాకిడికి మరణించిన వారి సంఖ్య 1399కి చేరింది. 8 ప్రభావిత జిల్లాల్లో గాలింపు చర్యలు కొనసాగుతుండగా మరిన్ని మృతదేహాలు బయటపడ్డాయి. భద్రతా బలగాలు సంయుక్తంగా రెస్క్యూ ఆపరేషన్లు నిర్వహిస్తున్నాయి. కాగా ఇప్పటి వరకు 5170 మందికి పైగా ఆచూకీ లభించలేదని అంచనా వేస్తున్నారు. మరోవైపు ఇప్పటి వరకు 13742 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్టు అధికారులు వెల్లడించారు. ఆగస్టు 26న నేపాల్ టిబెట్ సరిహద్దు వద్ద మంచు ప్రాంతంలో కొండ చర్యలు విరిగిపడ్డంతో వచ్చిన ఈ వరదలు ఉత్తర మధ్య నేపాల్లోని గ్రామాలు, పట్టణాలను పూర్తిగా ముంచెత్తాయి. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. నూతన ఆవిష్కరణలు, డిజిటల్ విప్లవం, ఆధునిక తయారీ రంగాలు భారతదేశ ఉత్పాదకతను, పోటీతత్వాన్ని పెంచే ప్రధాన అంశాలని ఐఎంఎఫ్ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ నైజెల్ క్లార్క్ అన్నారు. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఈ రోజు నుంచి 2 రోజుల పాటు భూటాన్లో పర్యటిస్తారు. ఈ రోజు అంతర్జాతీయ ఓజోన్ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.

0: ఏంటండి ఈ టైంలో బాల్కనీలో కూర్చుని కృష్ణా తీరం వైపు చూస్తున్నారు?
1: ఈ సాయం సమయంలో ఈ కృష్ణానది, ఈ చల్లగాలి, ఆ చక్కని చందమామ, పక్కన కూర్చుని కబుర్లు చెప్పి నువ్వు, ఆహా ఎంత బాగుంది కదా.
0: ఆహా బాగుంది మీ వర్ణన. ఇంకా
1: ఈ టైంలో మంచి ఓల్డ్ క్లాసిక్స్ వింటుంటే భలే ఉంటుందే. ఆ నదిలో వెన్నెల వెలుగులో చిన్న పడవ మీద పోతూ ఆ చల్లగాలి ఆస్వాదిస్తున్నట్టుంటుంది.
0: ఎందుకు లేవు, అవి కూడా ఉన్నాయి. మన మనసుకు నచ్చే మధుర స్వరాలు వివిధ భారతిలో ప్రతిరోజు రాత్రి 9 గంటల నుంచి 10 గంటల వరకు విని ఆనందించండి.
1: అవునా, మరి ఇంత ఆలస్యంగా చెప్తావు. 9 అయిపోతుంది, రేడియో ఆన్ చేసి వివిధ భారతి ట్యూన్ చేయి.
2: చూడు ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
3: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
2: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
3: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి విబి తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
2: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా.
3: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

12 గంటల 47 నిమిషాలు దాటి 15 సెకండ్లు కావస్తోంది సమయం. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై విద్యురాజే ఆదిత్య. మనమున్నాం మీకు తెలుసాలో. మరి మీకు తెలిసిన పెద్ద టాపికే అన్నా కదా, ఏంటి అంటే అగ్నిపర్వతం పైన వినాయకుడు. మరి ఈ అగ్నిపర్వతం ఎక్కడ ఉంది అంటే గనక జావా, ఇండోనేషియాలోని ఒక ప్రాంతం అన్నమాట. సో ఈ జావాలోని ఆర్కిపెలాగోలో అంటే గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్ లో మౌంట్ బ్రోమో అనే ఒక వాల్కనో పైన వినాయకుడు ఉన్నాడు. మరి ఈ వినాయకుడు మౌంట్ బ్రోమో పైకి ఎప్పుడు ఎలా వచ్చారో మీకు తెలుసా? సో ఏంటంటే వాల్కనోకి చుట్టుపక్కల కూడా అక్కడ గ్రామాలు, ఆ గ్రామాల్లో ప్రజలు ఇప్పటికీ కూడా నివసిస్తూ ఉంటారన్నమాట. మొత్తం 35 వరకు ఇప్పటికీ కూడా యాక్టివ్ వాల్కనోస్ అనేవి జావా ప్రాంతంలో ఉన్నాయి. మరి ఏదైనా వాల్కనో పెళ్లితే గనక వారి ఉనికికే కష్టం. అలాగా ఈ మౌంట్ బ్రోమో కూడా కొన్ని 100 సంవత్సరాల క్రితం బాగా విస్ఫోటనం అవుతూ ఉండేదంట. అయితే 700 సంవత్సరాల క్రితం ఈ మౌంట్ బ్రోమో పైన వినాయకుడిని నెలకొల్పి ప్రతిరోజు కూడా పూజలు చేయడం ప్రారంభించారు అక్కటి ప్రజలందరూ కూడా. ఆ సాంప్రదాయం నేటికి కూడా కొనసాగుతూ ఉంది. మరి ఇంకా స్థానిక టెంగర్ కమ్యూనిటీ వాళ్ళు తప్పకుండా ప్రతిరోజు వాల్కనో పైకి వెళ్ళొస్తూ ఉంటారన్న కదా, దేనికి అంటే ఈ వినాయకుడిని పూజించడం కోసమే. మరి ఇప్పుడు పర్యాటకులు కూడా వెళ్తూ ఉన్నారు. సో వినాయకుడు వెనకాల వాల్క నుంచి పొగ వస్తూ ఉంటుంది. ఆ పొగ ఎలా వస్తుందంటే వినాయకుడికి అక్కడ ధూపంలాగా వస్తూ ఉంటుంది అన్నమాట. ఎస్, నెక్స్ట్ ఇంకా ఇప్పటి వరకు అంటే వినాయకుడిని నెలకొల్పినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆ వాల్కనో ఎప్పుడు కూడా బరస్ట్ అవ్వలేదంట. అంటే విస్ఫోటనం అవ్వలేదు, అయిన సందర్భాలు కూడా లేవు. ఇంకా పక్కన వేరేవి అవుతూ ఉంటాయి, ఇంకా రీసెంట్ గా అవుతూ ఉంటాయి అనమాట. అంటే దాని నుంచి లావా రావడం, ఒక్కసారిగా పొగ రావడం, లేకపోతే మొత్తం వాల్కనో అంతా బరస్ట్ అవడం, ఇలాగా కొన్ని కొన్ని అవుతూ ఉంటాయి అనమాట. కానీ ఈ మౌంట్ బ్రోమో నుంచి అటువంటి దాఖలాలు ఏమీ లేవని చెప్పేసి ఇప్పటికీ కూడా చెప్తూ ఉంటారు. ఇంకా ఎక్కువ మంది పర్యాటకులు కూడా ఈ జావాకి వచ్చినప్పుడు వాల్కనోస్ చూడాలనుకుంటే ముఖ్యంగా ఈ మౌంట్ బ్రోమోకి విచ్చేసి అక్కడ ఈ వినాయకుడిని దర్శించి ఇంకా వినాయకుడికి అక్కడ పూలు, పండ్లు, బియ్యం లాంటివి కూడా సమర్పించి వెళ్తూ ఉంటారు. అది అగ్నిపర్వతం పైన వినాయకుడు ఈరోజు మీకు తెలుసాలో. నిజంగా చాలా ఇంట్రెస్టింగ్ కదా. అగ్నిపర్వతం చూడాలని చాలా మందికి అనిపిస్తూ ఉంటుంది, కానీ దగ్గరికి వెళ్తేనే ఎంత టెంపరేచర్ తెలుసా, అసలు అంత దాకా ఎందుకు ఊహించుకోవడం. మనకి సమ్మర్ వస్తే చాలు, రోడ్డు పైన నుంచోవాలంటేనే గగనంగా ఉంటుంది. ఎందుకంటే 42-43 డిగ్రీ సెంటీగ్రేడ్ దాటితేనే మనం ఉండలేం. అటువంటిది ఒక వాల్కనో పక్కన లావా అనే మనం చూడాలి అంటే అది ఇంకా ఎన్ని డిగ్రీల సెల్సియస్ ఉంటుందో తెలుసా? ఎస్, మరి నిజంగా ఆ వాల్కనో గనక నిజంగా చూడాలి, ఒక యాక్టివ్ వాల్కనో నుంచి పొగ రావడం, లావా రావడం చూడాలి అంటే గనక ఈ జావా ప్రాంతంకి ఎక్కువగా పర్యాటకులు వెళ్తూ ఉంటారన్నమాట. కాబట్టి అన్ని వాల్కనోస్ ని కూడా మనం నమ్మలేం, ఎందుకంటే ఎప్పుడు అవి బరస్ట్ అవుతాయో తెలియదు, ఎప్పుడు సైలెంట్ గా ఉంటాయో తెలియదు. కాబట్టి ఈ మౌంట్ బ్రోమోకి ఎక్కువగా పర్యాటకులు వస్తూ ఉంటారన్నమాట, ఎందుకంటే ఇక్కడ వినాయకుడు ఉన్నాడు కదా, అందుకనే వాల్కనో అనేది పేలదు అని చెప్పేసి చాలా మంది ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా చాలా మంది ప్రతిరోజు కూడా వెళ్తూ ఉంటారంట. అది ఇక్కడ ఉన్న విషయం. మరి అయితే మీకు తెలుసాలో ఇప్పుడు ఒక సాంగ్ అయితే వచ్చేస్తుంది, వింటూ ఆనందిస్తూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే ఆదిత్య. జై చిరంజీవ మూవీ నుంచి

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో మురళీకృష్ణ. తిరుమలలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రెండో రోజు పర్యటించి పలు అభివృద్ది కార్యక్రమాలను ప్రారంభించారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ వద్ద యాత్రికుల ఎక్స్పీరియన్స్ కేంద్రాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించారు. నారాయణగిరి సర్కిల్ వద్ద 32 విద్యుత్ బస్సులను జనవరి ప్రారంభించి ఒక ఎలక్ట్రిక్ బస్సులో ఎస్వీ మ్యూజియం వరకు ప్రయాణించారు. ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామారెడ్డి పేర్కొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు పట్టణ అభివృద్ది పనులపై అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. పనుల నాణ్యత వేగంగా పూర్తి చేయడం, ప్రజలకు ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టడంపై అధికారులు సంబంధిత ఏజెన్సీలకు మంత్రి పలు సూచనలు చేశారు. పునరుద్దరించిన పంపిణీ రంగ పథకం ఆర్డీఎస్ఎస్ కింద గ్రామీణ విద్యుత్ మౌలిక వసతుల అభివృద్దికి సుమారు 10,000 కోట్ల రూపాయలతో పనులు చేపడుతున్నట్టు విద్యుత్ శాఖ మంత్రి గుట్టిపాటి రవికుమార్ వెల్లడించారు. విజయవాడ గుణదల్లో 28 మంది ఉద్యోగార్థులకు కారుణ్య నియామక ఉద్యోగ పత్రాలను మంత్రి ఈ రోజు అందజేశారు. మహిళల భాగస్వామ్యం పెరిగినప్పుడే సమాజం దేశం మరింత సమగ్రంగా అభివృద్ది చెందుతుందని రాజమహేంద్రవరం పార్లమెంట్ సభ్యురాలు దగ్గుబాటి పురంధేశ్వరి అన్నారు. దక్షిణాఫ్రికాలో జరుగుతున్న 69వ కామన్వెల్త్ పార్లమెంటరీ సదస్సులో మహిళా సాధికారత లింగ సమానత్వ అంశంపై ఆమె ప్రసంగించారు. కాకినాడ జగంపేటలో ఈ నెల 18వ తేదీన ఉద్యోగ మేళాను నిర్వహించనున్నట్టు కాకినాడ జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట నైపుణ్యాభివృద్ది సంస్థ ఆధ్వర్యంలో జగంపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈ మేళా జరుగుతుందని తెలిపారు. రాష్ట పోలీసు శాఖలో ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎస్ఐ కానిస్టేబుల్ సహా మొత్తం 2,50 ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్టు రాష్ట స్థాయి పోలీసు నియామక మండలి ప్రకటించింది. వైద్యులు తమ వద్దకు వచ్చే రోగులను పరీక్షించాక రాసే మందుల వివరాలు సమగ్రంగా ఉండాలని జాతీయ ఆరోగ్య మిషన్ కొత్త మార్గదర్శకాలతో కూడిన ప్రిస్క్రిప్షన్ ఆడిట్ తాజాగా విడుదల చేసింది. అంతర్జాతీయ ఓజోన్ పరిరక్షణ దినోత్సవాన్ని ఈరోజు ప్రపంచవ్యాప్తంగా నిర్వహిస్తున్నారు. ఓజోన్ పొరను పరిరక్షించేందుకు ప్రపంచ దేశాలు 1987 సెప్టెంబర్ 16 కెనడాలోని మాంట్రియాల్లో మాంట్రియాల్ ప్రోటోకాల్పై ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ చారిత్రక ఒప్పందాన్ని పురస్కరించుకుని ప్రతి ఏటా సెప్టెంబర్ 16వ తేదీన అంతర్జాతీయ ఓజోన్ పరిరక్షణ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. వార్తల ముఖ్యాంశాలు తిరిగి 3 గంటలకు

వింటున్నారు వివిధ భారతీయ ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై విత్యురాజే ఆదిత్య. మనం ఎంటర్ అయిపోయాం ధీరాలోకి. 1 గంట 7 నిమిషాలు దాటి 42 సెకండ్లు కావస్తోంది సమయం.

దేశ స్వాతంత్ర్యం కోసం కుటుంబాలను, తమ వ్యక్తిగత జీవితాలను త్యాగం చేసి కేవలం దేశ సేవ, దేశ స్వాతంత్ర్యం కోసం పాటుపడిన స్వాతంత్ర సమరయోధులు ఎంతో మంది. ఇంకా అలాగే కొంతమంది దారి వేరైనా దేశ స్వాతంత్ర్యం కోసం పాటుపడిన వారు ఎంతో మంది కూడా ఉన్నారన్నమాట. సో ఏంటంటే దారి వేరైనా ఇన్ ద సెన్స్, ముఖ్యంగా ఏంటంటే స్వాతంత్ర సమరయోధుల్లో మనకి కనిపించేది ప్రొటెస్ట్. సో ఏంటంటే బ్రిటిష్ గవర్నమెంట్ వాళ్ళు ఒక నిర్ణయాన్ని తీసుకుంటే ఆ నిర్ణయానికి వ్యతిరేకంగా పోరాటం చేయడం, ఇది మా భూమి, మా నేలను మేము పరిపాలించుకుంటామని చెప్పి. సో ఈ విధంగా మా నేలను పరిపాలించుకుంటాం మేము, దానికి తగ్గట్టుగా స్వాతంత్రానికి సంబంధించిన స్లోగన్స్ గానీ, దానికి సంబంధించిన నిరసనలు గానీ చేయడం, ఇంకా వాళ్ళ జీవితాలను, వాళ్ళ ఫ్యామిలీస్ ని కూడా త్యాగం చేసి మొత్తం జీవితం మొత్తాన్ని కూడా దేశానికి అర్పితం చేసిన ఫ్రీడమ్ ఫైటర్స్ ధైర్య సాహసాలు మనందరికీ తెలిసినవే. అయితే అలా కాకుండా గ్రౌండ్ వర్క్ చేసిన స్వాతంత్ర సమరయోధులు కూడా ఎంతో మంది ఉన్నారన్నమాట. వారిలో ఒకరు దాదాభాయ్ నౌరోజీ. ఆయన తన జీవితంలో ఇక్కడ భారతదేశంలో మాత్రమే కాదు విదేశాల్లో కూడా భారత స్వాతంత్ర ముఖ్య ఇంపార్టెన్స్ ని తెలిపి విదేశీయులు సైతం భారత స్వాతంత్రానికి తమ అంగీకారం తెలిపేలాగా కృషి చేశారన్నమాట. 1825 సెప్టెంబర్ 4 నౌసరాయ్ ముంబైలో జన్మించారు దాదాభాయ్ నౌరోజీ. సో నౌరోజీ గారు ఇక్కడ విదేశీయుల తరహాలో వారి స్థాయికి ఎదురు వెళ్లి మరీ స్వాతంత్రానికి, భారత స్వాతంత్రానికి గ్రౌండ్ వర్క్ అందించారన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే ముఖ్యంగా వైట్ మ్యాన్స్ బర్డెన్ అని చెప్పేసి బ్రిటిష్ వాళ్ళు చెప్తూ ఉండేవాళ్ళు. ఏంటి అంటే వాళ్ళు మిగిలిన దేశాలన్నింటికీ కూడా ఎడ్యుకేషన్ ఇస్తున్నామని, ఇంకా టెక్నాలజీ నేర్పిస్తున్నామని చెప్పేసి అప్పట్లో చెప్తూ ఉండేవారు అన్నమాట. ఎందుకంటే వాళ్ళ దగ్గరే టెక్నాలజీ ఉందని చెప్పి. కానీ అలా కాదు, మా దగ్గర కూడా విజ్ఞానం ఉంది, మా దగ్గర కూడా ఎంతో ఫిలాసఫీ ఉంది, ఇంకా ఎన్నో తెలివితేటలు ఉన్నాయి అని చెప్పేసి ఆయన తన పత్రిక ద్వారా, తన వ్యాసాల ద్వారా, ఇంకా చెప్పాలంటే వారి ముందుకు వెళ్లి వాళ్ల పక్కనే కూర్చుని మాట్లాడేంత ధైర్యం కలిగిన వారు దాదాభాయ్ నౌరోజీ. మరి దాదాభాయ్ నౌరోజీ గారు ఇంకా ఏమేం స్థాపించారు, ఇంకా బ్రిటిష్ వాళ్ల మధ్యలోకి వెళ్లి ఎలా పోరాడారు, ఎలా మాట్లాడారు, అవన్నీ కూడా ఈ రోజు మనం నీరాలు తెలుసుకుందాం. వింటూ ఆనందిస్తుండండి వివిధ భారతి ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే ఆదిత్య.

0: హాయ్ ఆద్య, ఎలా ఉన్నావు?
1: ఆ ఏదో బాగానే ఉన్నాలే.
0: ఏంటే వాయిస్ లో జోష్ లేదు, ఏమైంది?
1: ఏం లేదే, ఏదో కాస్త డిస్టర్బ్డ్ గా ఉన్నాను.
0: ఓహో, అయితే 1 గంట అవ్వాల్సిందే.
1: 1 గంటకి దీనికి సంబంధం ఏంటి?
0: ఓహో, సమయం లేదు మిత్రమా. ఆశకి అవకాశానికి, ఆశయానికి బాధ్యతలకి మధ్య సాగే మగువ జీవితం.
1: అమ్మో, ఏంటి ఈ పదజాలం?
0: ఇది నా క్రెడిట్ కాదు బాస్. వివిధ భారతిలో ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంటకు వచ్చే మగువల మాయాజాలం.
1: అంటే ఈ ప్రోగ్రాం వింటే ఏ పరిస్థితినైనా ఎదుర్కొనే మానసిక ధైర్యం వస్తుందా?
0: ఆఫ్ కోర్స్.
2: మగువల కోసం మగువలు మెచ్చే ధీర.
0: ఓన్లీ ఆన్ విజయవాడ వివిధ భారతి FM 101.3.

1:16 దాటి 18 సెకండ్లు కావస్తోంది సమయం. వింటున్నారు వివిధ భారతీయ ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై విద్యురాజే ఆదిత్య. మనమున్నాం ధీరాలో. సో దాదాభాయ్ నవరోజీ గారి గురించి అయితే మాట్లాడుకుంటాం కదా, మరి ఆయన భారతదేశంలో ముందుగా ప్రారంభించింది ఏంటి అంటే వాయిస్ ఆఫ్ ఇండియా అనే ఒక పత్రిక. సో ఈ వాయిస్ ఆఫ్ ఇండియా అనే పత్రిక స్థాపించి భారతీయుల వాణిని అటు బ్రిటిషర్స్ వాళ్ళు చదివేలాగా, ఇటు మన దేశానికి సంబంధించిన స్వాతంత్ర సమరయోధులు తమ దేశభక్తిని పెంచుకునేలాగా వ్యాసాలు ప్రదర్శించేవారన్నమాట నవరోజీ గారు ఇందులో. సో గుజరాత్లోని బరోడా సంస్థానంలో ఆయన ఉన్నత పదవిని అలంకరించారు. ఆ తర్వాత బ్రిటన్ కి వెళ్లి బ్రిటిష్ పార్లమెంట్ లో ఫిన్స్బరీ అనే సెంట్రల్ ఈ ఒక ప్రావిన్స్ నుంచి ఆయన ఎంపీగా అక్కడ ఎన్నికయ్యారనమాట. సో భారతదేశాన్ని భారతీయులను చిన్నచూపు చూసే బ్రిటిష్ వాళ్ల పార్లమెంట్ లో వాళ్ల పక్కనే కూర్చుని ఎంపీ స్థానంలో అక్కడ ప్రసంగిస్తూ ఉండేవారనమాట. సో బ్రిటిష్ వాళ్లు ముఖ్యంగా భారతదేశం పట్ల ఏం చేస్తున్నారు, ఎంత సంపదను భారతదేశంలోని ఎంత సంపదను వాళ్లు ఎలాగా దోచుకు వెళ్లిపోతున్నారు, ఇవన్నీ కూడా ఆయన ఎటువంటి జంకు లేకుండా బ్రిటిష్ పార్లమెంట్ లోనే నోరు విప్పి మాట్లాడేవారన్నమాట. సో ధైర్యంగా బ్రిటిష్ వాళ్ళని ఆ విధంగా తన పుస్తకాలతో వ్యాసాలతో ప్రసంగాలతో ఎదుర్కొనేవారు. ముఖ్యంగా డ్రైన్ థియరీని కూడా వివరించారన్నమాట. సో ముఖ్యంగా ఏంటంటే అప్పట్లో కరువు అని చెప్పేసి భారతదేశంలోని చాలా మందిని

0: వాళ్ళ ఆర్మీలోకి తీసుకోవడం, ఇంకా చదువు కోసమని ఇంగ్లాండ్కి పంపించడం, ఇలాగా చేస్తూ ఉండేవారు. సో ఈ విధంగా భారతదేశంలోని వాళ్ళు బ్రిటన్నే నమ్ముకోవాల్సిన అవసరం లేదు, మనకి ఒక తెలివితేటలు ఉన్నాయి, మనకంటూ ఒక భూమి ఉంది అని చెప్పేసి ఆయన ఇటు ఇండియన్స్ ని మోటివేట్ చేస్తూ ఉండేవాళ్ళు, అలాగే బ్రిటిషర్స్ ఏం చేస్తున్నారు వాళ్ళ అడ్మినిస్ట్రేషన్ ద్వారా భారతదేశంలో అని చెప్పేసి వాళ్ళని కూడా అపోజ్ చేస్తూ ఉండేవారన్నమాట. ఇంకా నవరోజీ గారు ముఖ్యంగా ఏంటి అంటే గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని చెప్పి ఆయన బిరుదును పొందారు. ఏంటంటే భారతదేశానికి స్వాతంత్ర్యం రావాలని చెప్పేసి చాలా మంది ఎన్నో సంవత్సరాల నుంచి పోరాడుతూనే ఉన్నారు. ఎస్, ఆ పోరాటానికి చెప్పాలంటే ఎందుకు చేస్తున్నాం ఈ పోరాటం అని చెప్పి దానికి ఒక కాజ్ అయితే ఉండాలి కదా. సో ఆ కాజ్ ని ఆయన నొక్కి చెప్పారనమాట. ఏంటంటే మన దేశంలోని సంపదని దోచుకు వెళ్ళిపోతున్నారు, వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో నమ్మకూడదు, మనం మన కాళ్ళ పైన నిలబడాలి అని చెప్పేసి వారికి ఎదురు వెళ్లి వారి పక్కనే కూర్చుని వారితో ప్రసంగాలు ఇంకా తన ఉపన్యాసాలు ధైర్యంగా ఇస్తుండేవారనమాట నవరోజీ. సో ఇంకా అలాగే లండన్ ఇండియన్ సొసైటీ అని స్థాపించి అక్కడ భారతదేశానికి వ్యతిరేకంగా బ్రిటిష్ వాళ్ళు రాసే వ్యాసాలకి ఆయన ప్రతి వ్యాసాలు రాస్తూ ఉండేవారు. ఇంకా చెప్పాలంటే 1901 లో ఆయన పోవర్టీ అండ్ అన్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా అనే ఒక పుస్తకాన్ని రాశారు. ఆ పుస్తకం ఎంతో మందిని ముందుకు నడిపించిందని చెప్పుకోవచ్చు. సో స్వాతంత్రానికి కావాల్సిన గ్రౌండ్ వర్క్ అసలు ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి, దాన్ని ఎంతవరకు కంటిన్యూ చేయాలి, ముఖ్యంగా ప్రపంచం మొత్తం ఇంకా ముఖ్యంగా భారతదేశంలో బ్రిటిష్ వాళ్ళు చేస్తున్న దౌర్జన్యాలను ఆయన తన వ్యాసాల ద్వారా అందరికీ తెలియజేసి స్వాతంత్ర్యం యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, దాన్ని మనం సాధించే వరకు అస్సలు ఆగకూడదని చెప్పేసి నిరూపించారు దాదాభాయ్ నవరోజీ. సో దాదాభాయ్ నవరోజీ గారి గురించి కొన్ని విషయాలు అయితే ధీరాలో తెలుసుకుని కదా, ఇంకా సమయం 1:20 కావస్తుంది. మరి కొద్ది క్షణాల్లో తెలుగులో ప్రాంతీయ వార్తలు ప్రసారమవుతాయి.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కె ఉమారాణి. ముఖ్యాంశాలు. తిరుమలలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 2వ రోజు పర్యటించి పలు అభివృద్ది కార్యక్రమాలను ప్రారంభించారు. గ్రామీణ ప్రాంతాల్లో విద్యుత్ మౌలిక వసతుల అభివృద్దికి 10,000 కోట్ల రూపాయలతో పనులు చేపడుతున్నట్లు మంత్రి గొట్టిపాటి రవికుమార్ వెల్లడించారు. రాష్టంలోని ప్రభుత్వ పాఠశాలలను అత్యాధునిక వసతులతో అభివృద్ది చేస్తున్నామని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. రాష్ట పోలీస్ శాఖలో 2,050 ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇక వివరాలు. తిరుమలలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 2వ రోజు పర్యటించి పలు అభివృద్ది కార్యక్రమాలను ప్రారంభించారు. ఇందులో భాగంగా తొలుత వైకుంఠం కాంప్లెక్స్ వద్ద యాత్రికుల ఎక్స్పీరియన్స్ కేంద్రాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించారు. స్వామివారికి నిర్వహించే పూజా కార్యక్రమాలు, తిరుమల విశిష్టతను భక్తులు తిలకించేలా 3D వీడియో ప్రదర్శనలతో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. అనంతరం నారాయణగిరి సర్కిల్ వద్ద 32 విద్యుత్ బస్సులను ముఖ్యమంత్రి జెండా ఊపి ప్రారంభించి ఒక ఎలక్ట్రిక్ బస్సులో నారాయణగిరి సర్కిల్ నుంచి ఎస్వీ మ్యూజియం వరకు ప్రయాణించారు. అలాగే తిరుమలలో ఆధునీకరించిన ఎస్వీ మ్యూజియాన్ని కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. కృత్రిమ మేధస్సు ఆధారిత వీడియో ద్వారా స్వామివారి పరిణయ విశేషాలతో పాటు తిరుమల ఏడుకొండలు, ఆలయాలు, శిల్పాలు, ప్రకృతి విశేషాలను వివరించే 3D నమూనాలను ముఖ్యమంత్రి తిలకించారు. పునరుద్దరించిన పంపిణీ రంగ పథకం ఆర్డీఎస్ఎస్ కింద గ్రామీణ విద్యుత్ మౌలిక వసతుల అభివృద్దికి సుమారు 10,000 కోట్ల రూపాయలతో పనులు చేపడుతున్నట్లు విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ వెల్లడించారు. విజయవాడ గుణదల్లో 28 మంది ఉద్యోగార్థులకు కారుణ్య నియామక ఉద్యోగ పత్రాలను మంత్రి ఈరోజు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మరణించిన ఉద్యోగుల కుటుంబ సభ్యులు కారుణ్య నియామకాల కోసం కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి తెలిపారు. ట్రాన్స్కో, జెన్కో వంటి విద్యుత్ సంస్థల్లో ఇప్పటి వరకు 389 మందికి కారుణ్య నియామకాలు చేపట్టినట్లు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో సౌర పవన ప్రాజెక్టును ప్రోత్సహిస్తున్నామని మంత్రి చెప్పారు. ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు పట్టణ అభివృద్ది పనులపై అధికారులతో నిన్న సమీక్ష నిర్వహించారు. పనుల నాణ్యత, వేగంగా పూర్తి చేయడం, ప్రజలకు ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టడంపై అధికారులు సంబంధిత ఏజెన్సీలకు మంత్రి పలు సూచనలు చేశారు. పాలకొల్లులో సుమారు 76,000 మెట్రిక్ టన్నుల చెత్తను తొలగించినట్లు తెలిపారు. పాలకొల్లులో చేపడుతున్న అభివృద్ది పనులను ప్రణాళికాబద్దంగా పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నామని ఈ సందర్భంగా మంత్రి తెలియజేస్తూ,
2: అప్పటికే 76,000 మెట్రిక్ టన్నుల చెత్తని 12 వార్డులో ఉన్నటువంటి డంపింగ్ యార్డ్ ని ఇక్కడ క్లీన్ చేసి దాన్ని చదును చేశాం. చరిత్రలో ఇది మొదటిసారిగా ఒక డంపింగ్ యార్డ్ ని 100% క్లియర్ చేసి ఇప్పుడు అక్కడ 5 కోట్ల రూపాయలతోటి అక్కడ మళ్ళీ ప్రాసెసింగ్ ప్లాంట్ ను కూడా నిర్మాణం చేస్తాం. ఆ ప్రజల్ని కూడా ఎడ్యుకేట్ చేసి అవేర్నెస్ చేసి తడి పొడి చెత్త తీసుకొచ్చి చెత్త కొండలు పాలకొల్లులో పెరగకుండా క్లియర్ చేసేటువంటి విధంగా ఆ ప్లాంట్ గ్రీనరీతో కంప్లీట్ అవుతుందని చెప్పి తెలియజేసుకుంటూ,
1: రాష్టంలోని ప్రభుత్వ పాఠశాలలను అత్యాధునిక వసతులతో అభివృద్ది చేస్తున్నామని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. నెల్లూరు నగరంలో 21 కోట్ల రూపాయలతో ఆధునీకరించిన ఆర్ఎస్ఆర్ నగరపాలక సంస్థ ఉన్నత పాఠశాల, డిఎస్ఆర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలను మంత్రి ఈరోజు ప్రారంభించారు. మంత్రులు పొంగూరు నారాయణ, ఎన్ఎండి ఫరూక్, నెల్లూరు లోక్సభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితో కలిసి ఆయన ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, రాష్టంలోని ప్రతి నియోజకవర్గంలో ఒక ప్రభుత్వ పాఠశాలను ఆదర్శ పాఠశాలగా తీర్చిదిద్దుతున్నామని తెలిపారు. భవిష్యత్తులో అన్ని ప్రభుత్వ పాఠశాలలకు కొత్త రూపును తీసుకొస్తామని మంత్రి వివరించారు. మహిళల భాగస్వామ్యం పెరిగినప్పుడే సమాజం, దేశం మరింత సమగ్రంగా అభివృద్ది చెందుతుందని రాజమహేంద్రవరం పార్లమెంటు సభ్యురాలు దగ్గుపాటి పురంధేశ్వరి అన్నారు. దక్షిణాఫ్రికాలో జరుగుతున్న 69వ కామన్వెల్త్ పార్లమెంటరీ సదస్సులో మహిళా సాధికారత, లింగ సమానత్వం అనే అంశంపై ఆమె ప్రసంగించారు. 1947లో స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచే మహిళలకు సమాన ఓటు హక్కు, సమానత్వాన్ని భారత్ కల్పించిందని చెప్పారు. ప్రస్తుతం మహిళల అభివృద్ది నుంచి మహిళల నేతృత్వంలోని అభివృద్ది దిశగా భారత్ పయనిస్తోందని పేర్కొన్నారు. 73వ, 74వ రాజ్యాంగ సవరణల ద్వారా స్థానిక సంస్థల్లో మహిళలకు ప్రాతినిధ్యం కల్పించడం నుంచి నారీ శక్తి వందన్ అధినియం ద్వారా పార్లమెంట్ శాసనసభల్లో మహిళల ప్రాతినిధ్యాన్ని పెంచే దిశగా భారత్ అడుగులు వేస్తుందని తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రాష్ట పోలీస్ శాఖలో ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎస్ఐ, కానిస్టేబుల్ సహా మొత్తం 2,050 ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు రాష్ట స్థాయి పోలీస్ నియామక మండలి ప్రకటించింది. వీటిలో ఎస్ఐ విభాగంలో సివిల్, ఆర్మడ్ రిజర్వ్, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్, ఎస్పీఎఫ్, కమ్యూనికేషన్ విభాగాలకు సంబంధించి పోస్టులున్నాయి. కానిస్టేబుల్ విభాగంలో సివిల్, జైల శాఖతో పాటు కమ్యూనికేషన్ విభాగంలో పోస్టులను భర్తీ చేయనున్నారు. అదేవిధంగా పోలీస్ రవాణా విభాగంలో మెకానిక్, డ్రైవర్ పోస్టులతో పాటు సైంటిఫిక్ అసిస్టెంట్ పోస్టులను కూడా భర్తీ చేయనున్నారు. రాత పరీక్షకు సంబంధించిన తేదీలను త్వరలో వెల్లడించనున్నామని పోలీస్ నియామక మండలి తెలిపింది. అభివృద్ది, సంక్షేమాన్ని ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందని మైలవరం శాసనసభ్యులు వసంత వెంకటకృష్ణ ప్రసాద్ అన్నారు. ఎన్టీఆర్ జిల్లా జీకొండూరు మండలం గంగినేనిపాలెం గ్రామంలో పలు అభివృద్ది పనులను ప్రారంభించి మరికొన్ని పనులకు ఈరోజు శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, మైలవరం నియోజకవర్గం వ్యాప్తంగా పంచాయతీ రహదారుల అభివృద్దికి సుమారు 20 కోట్ల రూపాయలతో పనులు చేపట్టామని తెలియజేస్తూ, ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని 20 సూత్రాల అమలు కమిటీ చైర్మన్ లంకా దినకర్ తెలిపారు. అమరావతిలో ఈరోజు పాత్రికేయులతో మాట్లాడుతూ ఆయన, జలజీవన్ మిషన్, స్వచ్ఛ భారత్, ధన్ ధాన్య కృషి యోజన వంటి పథకాల ద్వారా ప్రజలకు వివిధ రంగాల్లో ప్రయోజనాలు అందుతున్నాయని పేర్కొంటూ,
3: స్థిరమైనటువంటి నీటి భద్రత ఇచ్చేటటువంటి విధంగా కంకణ భద్రతతోటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నేతృత్వంలోనే కేంద్ర ప్రభుత్వం పనిచేస్తా ఉంది. వ్యవసాయ ఉత్పాదకులు పెంచేయడానికి అవసరమైనటువంటి నిధులు సమకూర్చడానికి పీఎం ధనధాన్య కృషి యోజన తీసుకోవడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ లో కూడా 4 జిల్లాలకి ఇవ్వడం జరిగింది. అనంతపురం జిల్లాకి, సత్యసాయి జిల్లాకి, పార్వతీపురం జిల్లాకి, అలాగే ఏఎస్ఆర్ జిల్లాకి లాభం చేకూరుతా ఉంది. స్వచ్ఛ భారత్ మిషన్ ని తీసుకుని గ్రామీణ పారిశుద్ధ్య కార్యక్రమాల కోసం దేశం మొత్తం కూడా 12 కోట్ల 11 లక్షల టాయిలెట్స్ ని నిర్మించడం జరిగింది.

అంతర్జాతీయ ఓజోన్ పరిరక్షణ దినోత్సవాన్ని ఈరోజు ప్రపంచవ్యాప్తంగా నిర్వహిస్తున్నారు. సూర్యుడి నుంచి వెలువడే అతినీలలోహిత కిరణాలు భూమిని నేరుగా తాకితే మానవులతో పాటు సమస్త జీవరాశికి తీవ్ర ముప్పు వాటిల్లే అవకాశముంది. ఈ హానికరమైన కిరణాల నుంచి భూమిని రక్షించడంలో ఓజోన్ పొర కీలక పాత్ర పోషిస్తోంది. అయితే పర్యావరణ మార్పుల కారణంగా ఓజోన్ పొర క్షీణిస్తున్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. ఓజోన్ పొరను పరిరక్షించేందుకు ప్రపంచ దేశాలు 1987 సెప్టెంబర్ 16 కెనడాలోని మాంట్రియాల్లో మాంట్రియాల్ ప్రోటోకాల్పై ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఈ చారిత్రక ఒప్పందాన్ని పురస్కరించుకుని ప్రతి ఏటా సెప్టెంబర్ 16 అంతర్జాతీయ ఓజోన్ పరిరక్షణ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఘన వ్యర్థాల నిర్వహణకు సంబంధించి కొత్త నిబంధనలు 2026 కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చింది. ఈ నిబంధనలు ఏడాది ఏప్రిల్ 1వ తేదీ నుంచి అమల్లోకి వచ్చాయి. కేంద్ర పర్యావరణ అటవీ వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం వృత్తాకార ఆర్థిక వ్యవస్థ విస్తరించిన ఉత్పత్తిదారు బాధ్యత సూత్రాలకు నిబంధనల్లో ప్రాధాన్యత ఇచ్చారు. వ్యర్థాలను ఉత్పత్తి చేసే ప్రదేశంలోనే 4 వర్గాలుగా వేరు చేయడం తప్పనిసరి చేశారు. వ్యర్థాల సరైన విభజన శాస్త్రీయ వ్యర్థాల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించారు. నిబంధనలు ఉల్లంఘించిన సందర్భాల్లో కాలుష్య కారకుడే చెల్లించాలి అనే సూత్రం ఆధారంగా పర్యావరణ నష్ట పరిహారం విధించేలా నిబంధనలు రూపొందించారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తిరుమలలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 2వ రోజు పర్యటించి పలు అభివృద్ది కార్యక్రమాలను ప్రారంభించారు. గ్రామీణ ప్రాంతాల్లో విద్యుత్ మౌలిక వసతుల అభివృద్దికి 10,000 కోట్ల రూపాయలతో పనులు చేపడుతున్నట్లు మంత్రి గొట్టిపాటి రవికుమార్ వెల్లడించారు. రాష్టంలోని ప్రభుత్వ పాఠశాలలను అత్యాధునిక వసతులతో అభివృద్ది చేస్తున్నామని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. రాష్ట పోలీస్ శాఖలో 2,050 ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. హే నేహా, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్ గా కనిపిస్తున్నావు.
1: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
2: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన, ఇది మన ప్రధాని మోదీ సంకల్పం.
3: యోజన ఉన్ నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే. ఆప్ అప్నా బుఢాపా భీ గౌరవ్ కే సాథ్ బితా సకో.
2: ఇప్పటి వరకు ఈ యోజనలో 9,50,00,000 పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారీ అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంక్ బ్రాంచ్ ను సంప్రదించండి.
4: అరే, సాయంత్రం 4 అయిపోయింది, బ్యాంక్ లాకర్ లో నుండి గోల్డ్ తెచ్చుకోవడం మర్చిపోయాను. సాయంత్రం పెళ్లి రిసెప్షన్ కూడా ఉంది, ఇప్పుడు ఎలా?
5: దానికంత కంగారు ఎందుకు? మన లాకర్ ఉన్నది కోస్టల్ బ్యాంక్ లో. నీకు తెలుసు కదా, మన కోస్టల్ బ్యాంక్ సాయంత్రం 6 గంటల వరకు పనిచేస్తుంది. లాకరే కాదు, బంగారం పెట్టి లోన్ కూడా 6 గంటల వరకు తీసుకోవచ్చు.
4: ఇప్పుడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి చేయబడిన షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్.
0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

1:38 దాటి 5 సెకండ్లు కావస్తోంది సమయం. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై విత్యుర్ ఆర్జే ఆదిత్య. మనమున్నాం ధీరాలో. ఈ రోజు కూడా ధీరాలో ఒక మంచి న్యూట్రిషనల్ టాపిక్ అయితే నేను మీతో షేర్ చేయడానికి రెడీగా ఉన్నాను అన్నమాట. మన న్యూట్రిషన్ అంటే ముందుగా ఎవరికైనా గుర్తుకొచ్చేది ముఖ్యంగా ఈ కరోనా కాలం తరువాత ఏంటంటే ఇమ్యూనిటీ. సో ఇమ్యూనిటీ పెరగాలంటే కావాల్సింది విటమిన్ సి. వర్షాకాలంలో వచ్చే రకరకాల సీజనల్ జ్వరాలను ఎదిరించి నిలబడాలన్నా కావాల్సింది విటమిన్ సిఏ. ఇమ్యూనిటీని పెంచుకోవడం కోసం మాత్రమే కాదు, అసలు లోపల క్యాన్సర్ సెల్స్ అనేవి మనిషికి తెలియకుండా వాటంతటా అవే అభివృద్ధి చెందుతూ ఉంటాయన్నమాట. ఇంకా తెలిసేది ఎప్పుడు అంటే గనక ఒక స్టేజ్ లో అని చెప్పేసి చెప్తుంటారు కదా, సో అటువంటి స్టేజ్ లో క్యాన్సర్ ఉందని చెప్పి తెలుస్తుంది. సో దానికి సంబంధించిన ఏవైతే ఎఫెక్ట్స్ ఉంటాయో ఆ ఎఫెక్ట్స్ అన్ని కూడా బాడీలో కనిపించవచ్చు కనిపించకపోవచ్చు, కానీ టెస్టింగ్ చేసిన తర్వాతనే తెలుస్తుంది క్యాన్సర్ ఉందని. మరి ఈ విధంగా క్యాన్సర్ ని అసలు ముందుగానే గుర్తించాలి అంటే ఎలాగా, ఏంటంటే అందుకనే రెగ్యులర్ హెల్త్ చెకప్స్ అనేవి చేయించుకోవాలని చెప్తూ ఉంటారు కదా. సో అలాగా ఇంకా ఏంటంటే మరి ఒక్కసారి నీరసం వస్తేనే అన్ని టెస్ట్లు చేయించుకోవాల్సిన అవసరం లేదు, కానీ 6 మంత్స్ కి ఒకసారి లేకపోతే 1 ఇయర్ కి కంపల్సరీగా రెగ్యులర్ హెల్త్ చెకప్ అనేది చేయించుకోవడం చాలా ఉత్తమం. సో ఇంకా వాటికంటే ముందుగా మనం ఎప్పుడు మాట్లాడుకునే మాట ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. సో ఇప్పుడు దాని గురించి అనమాట ఏంటంటే ఇటువంటి క్యాన్సర్ సెల్స్ తయారవ్వకుండా ఉండాలి అన్నా ఇంకా అలాగే మన శరీరంలో కొలాజన్ మంచిగా ఉత్పత్తి అవ్వాలన్నా నిగారింపు కావాలి అన్నా కావాల్సింది విటమిన్ సిఏ. ఎందుకు విటమిన్ సి అని చెప్పి ఇంతగా నొక్కి చెప్తున్నా, విటమిన్ సికి సంబంధించిన సిట్రస్ ఫ్రూట్స్ మాకు తెలియదా అని చెప్పేసి అనుకుంటారేమో. ఎస్, మరి ఎన్ని ఉపయోగాలున్న విటమిన్ సి చాలా సిట్రస్ ఫ్రూట్స్ లో దొరుకుతుందని అందరికీ తెలిసిన విషయమే. అయితే కేవలం వినాయక చవితి రోజునే కంపల్సరీగా వినాయకుడికి నైవేద్యం పెట్టి తీసుకునే సిట్రస్ ఫ్రూట్ అయితే ఒకటి ఉంది, ఏంటో తెలుసా, అది పోబిలో. ఏంటది పోబిలో? మన వినాయక చవితికి మనం పెట్టుకునే నైవేద్యానికి మళ్ళీ ఇంగ్లీష్ పేరు అవసరమా? ఎస్, ఏంటంటే పంపర పనసకాయ అని చెప్పేసి చెప్తుంటారు కదా, దాన్నే ఇంగ్లీష్ లో పోమిలో అని చెప్పి అంటారనమాట. మరి ఈ పంపర పనసకాయ వినాయక చవితి రోజునే వింటాము, తర్వాత రోజున వినము, కనిపించదు, ఒకవేళ కనిపించినా ఎవరు కూడా పట్టించుకోరు, అదేదో మనది కాదులే అని చెప్పేసి అనుకుంటారు. నిజంగా ఆ ఫ్రూట్ మన దగ్గరే పండుతుంది అనమాట ప్రపంచంలో. మరి ఏంటి ఈ పోమిలో, అదే పంపర పనసకాయ, దానికి సంబంధించిన న్యూట్రిషనల్ వాల్యూస్, అది తింటే నిగారింపు మరి ఎవరికైనా కావాల్సింది, అందం కదా, మరి పైన అందం ఉంటే సరిపోతుందా, లోపల కూడా బాగుండాలి అని చెప్పి అనుకుంటూ ఉంటారు చాలా మంది. ఎస్, పైన అందాన్ని ఇస్తుంది లోపల ఆరోగ్యాన్ని ఇస్తుంది ఈ పంపర పనసకాయ. అసలు ఏంటో ఈ సంగతి ఏంటో తెలుసుకుందాం ధీరాలో ఈ రోజు. వింటూ ఆనందిస్తూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే ఆదిత్య. Shit, love.

1:46 దాటి 7 సెకండ్లు కావస్తోంది. సమయం వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.0 ఫ్రీక్వెన్సీపై విత్యుర్ ఆర్జే ఆదిత్య. మనమన్నాం ధీరాలో. జీవి ప్రకాష్ కుమార్ గారి మ్యూజిక్ కంపోజిషన్ లో డార్లింగ్ మూవీ నుంచి సాంగ్ అయితే విన్నారు కదా. మరి మనం మాట్లాడుకుంటున్నాం ఏంటి అంటే పంపర పనసకాయ. వినాయక చవితి రోజున మాత్రమే వింటాం కదా, మరి ఇంతకీ ఏంటి ఈ పంపర పనసకాయ, దాని వెనకాల ఉన్న అసలు న్యూట్రిషన్ కానీ చరిత్ర కానీ. సో పంపర పనసకాయ కేవలం మన దేశంలోనే దొరుకుతుంది అన్న కదా. ఏంటంటే ఏషియన్ కాంటినెంట్ లోని మన దేశంలో, ఆ తర్వాత థాయిలాండ్, వియత్నాం, చైనా ఇటువంటి దేశాల్లో మాత్రమే పండుతుంది అన్నమాట. అయితే ప్రపంచవ్యాప్తంగా ఈ పంపర పనసకాయ పొమిలోకి ఎంతో మంది ఫ్యాన్స్ ఉన్నారు. అయితే అన్ని ప్రదేశాల్లో, అన్ని దేశాల్లోనూ ఈ పంపర పనసకాయ పండదన్నమాట. ఇక్కడి నుంచే ఆ దేశాలకి ఎక్స్పోర్ట్ అనేది చేస్తూ ఉంటారు. సో ఇప్పుడైతే జెనెటిక్ ఇంజనీరింగ్ కానీ హార్టికల్చర్ కానీ బాగా అడ్వాన్స్మెంట్ వచ్చింది కాబట్టి కొన్ని చోట్ల పండించే ప్రయత్నాలు చేస్తున్నారు. అక్కడ కూడా వస్తుంది, ఎంత చేసినా నాటు నాటే అని చెప్పేసి అంటారు కదా. అలాగా మన దేశానికి సంబంధించిన ఈ పొమిలో టేస్ట్ అనేది వాళ్ళ దేశానికి సంబంధించిన, ఒకవేళ హార్టికల్చర్ తో అడ్వాన్స్మెంట్ చేపించి బ్రీడింగ్ చేపించి ఇంకా పుట్టించినా కూడా ఆ టేస్ట్ కి సరిపోదంట. అందుకనే ఇక్కడి నుంచే ముఖ్యంగా థాయిలాండ్ నుంచి ఎక్కువగా ఎక్స్పోర్ట్ వెళ్తా ఉంటుంది. మన దేశంలో కూడా పండిస్తూ ఉంటారు కానీ మనకి తెలియదు కదా ఎక్కువగా. సో అదనమాట సంగతి. అయితే ఈ పండు ఎలా ఉంటుంది అందరూ చూసే ఉంటారు. నారింజ షేప్ లో ఉంటుంది కానీ నారింజ అంత సైజ్ లో ఉండదు, ఇంకొంచెం ఎక్కువగానే ఉంటుంది. లోపల పల్ప్ కూడా చూడటానికి చాలా పెద్దగా ఉంటుంది అన్నమాట, టమాటా రంగులో ఉంటుంది. ముఖ్యంగా వినాయక చవితి రోజున వినాయకుడికి నైవేద్యం పెట్టాలని పెద్దలు చెప్తారు. వినాయకుడు కూడా మన ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని సీజనల్ ఫ్రూట్ ని తన నైవేద్యంగా ఎంచుకున్నారు. మరి ఇందులో విటమిన్ సి చాలా పుష్కలంగా ఉంటుందన్న కదా, ఇంతకీ ఎంత అది ఉంటుందో తెలుసా? సో ప్రతి ఒక్క మనిషి శరీరానికి ఇంత విటమిన్ సి అనేది ప్రతిరోజు కూడా ఒక వాల్యూ అనేది ఉంటుంది కదా, ఇంత కావాలనే ఒక వాల్యూ. ఆ వాల్యూకి 400% అంటే 400 రెట్లు అధికంగా ఉంటుంది ఈ పంపర పనసకాయలో విటమిన్ సి అనేది. మరి ఈ వినాయక చవితి రోజున ఒక్కసారి ఈ పంపర పనసకాయని తిన్నా ఈ వర్షాకాలానికి కావాల్సిన రెసిస్టెన్స్ పవర్ ని మనం అందుకోగలుగుతాం అనమాట. అండ్ అలాగే ఇందులో ఇన్ని పోషకాలు విలువలు ఉన్నాయి కాబట్టే మన పెద్దలు తినమంటే ఎవరు తింటారులే అని చెప్పేసి పక్కన పెట్టేస్తారని, ఇది తినాలి, దేవుడికి నైవేద్యంగా పెట్టాలి, ముఖ్యంగా వినాయక చవితి రోజునే తినాలి అని చెప్పేసి ఒక నియమాన్ని మనకి పెట్టారనమాట. అందుకని కనీసం ఆ నియమాన్ని అయినా పాటిస్తాం కదా. సో నచ్చిన వాళ్ళు ఏంటంటే అది పంపర పంచకాయ ఆ రోజున తిన్నాం కదా వినాయక చవితి రోజున, మళ్ళీ ఇంకోసారి తీసుకుని కొనుక్కుందా తిందామా అని చెప్పి ఇంకో ఆలోచన వస్తుందనమాట. అసలు అది తెలియకపోతే ఆ ఆలోచనే రాదు కదా, అది ఇక్కడ విషయం. సో ఇందులో ఫైబర్ కంటెంట్ కూడా చాలా ఎక్కువ. సో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంది అంటే దాని తర్వాత వచ్చిన అడ్వాంటేజ్ ఏంటి అంటే డైజెస్టివ్ సిస్టమ్ ని మంచి క్లీన్ చేస్తుంది. నెక్స్ట్ అలాగే వెయిట్ లాస్ కావాలి అని అనుకునే వారికి, మాకు ఇమ్యూనిటీ కావాలి అని అనుకునే వారికి ఈ పొమిలో పంపర పనసకాయని తమ డైట్ లో భాగం చేసుకోవచ్చు. వర్షాకాలంలోనే వస్తుంది కదా, కొన్ని నెలలు తింటే సరిపోతుంది. మరి అయితే అందానికి ఆరోగ్యానికి కూడా ఈ పంపర పనసకాయ చాలా ఉపయోగపడుతుంది కదా. ఇంతకీ అందం అసలు ఎలా వస్తుంది మాట్లాడుకుందాం ధీరాలో.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: ఏంట్రా అలా ఉన్నావు? ఇంటి శంకుస్థాపన కూడా చేసావుగా, ఇంకేంటి?
2: అదేరా నా దిగులు, ఇల్లు పూర్తి చేయడానికి డబ్బు తగ్గింది. ఫైనాన్స్ వాళ్ళేమో వడ్డీ మీద వడ్డీ వేస్తున్నారు, బ్యాంకులకు వెళితేనేమో ఐటీ రిటర్న్స్ అని అవని ఇవని అడుగుతున్నారు. ఏం చేయాలో అర్థం కావట్లేదు.
1: దానికి ఇంత దిగులు ఎందుకు? మన కోస్టల్ బ్యాంక్ వాళ్ళు ఐటీ రిటర్న్స్ లేకపోయినా హౌసింగ్ లోన్స్ ఇస్తున్నారుగా.
3: ఎంతో మంది సొంత ఇంటి కలలను నిజం చేసే మన కోస్టల్ బ్యాంక్ ఇప్పుడు అయింది షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్.

1 గంట 56 నిమిషాలు దాటి 17 సెకండ్లు కావస్తోంది సమయం. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101 పాయింట్ ఫ్రీక్వెన్సీపై విద్యుదార్జే ఆదిత్య. మనమున్నాం ధీరాలో. నిజంగా అందం అనేది ఎలా వస్తుంది దాని గురించి మాట్లాడుకుందాం అన్నా కదా. సో యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి మనం తినే ఆహారంలో ఎక్కువగా ఉండాలన్నమాట. సో ఫ్రీ రాడికల్స్ అనేవి మన దేహంలో మనకి తెలియకుండా ఫ్రీగా అవి పెరిగిపోతూ ఉంటాయి. వాటిని గురించి మనం పట్టించుకోకపోతే అవే క్యాన్సర్ సెల్స్ కి కూడా కొన్ని సందర్భాల్లో దారి తీస్తూ ఉంటాయి అన్నమాట. కాబట్టి మూలాన్ని తొలగించాలి అని చెప్పేసి చెప్తూ ఉంటారు కదా. మామూలుగా ఎక్కడైనా ఒక కారణాన్ని పట్టుకోవాలంటే మూలాన్ని పట్టుకోవాలి. సో ఆ విధంగా ఈ ఫ్రీ రాడికల్స్ ని తొలగిస్తే గనక ముందు ఆరోగ్యంగా ఉంటాం. ఆరోగ్యం అలా ఉంటే మానసిక ఆనందం, మానసిక ఆరోగ్యం కూడా దానికి జతైతే అప్పుడు అందం అనేది దాని అంతటా అదే ఆటోమేటిక్ గా వస్తూ ఉంటుంది అనమాట. సో పంపర పనసకాయ గురించి మాట్లాడుతున్నాం కదా, అందులో యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి చాలానే ఉంటాయన్నమాట. అందులో ముఖ్యమైన యాంటీ ఆక్సిడెంట్స్ ఏంటంటే నారింజనిన్ ఇంకా నారింజన్. ఇవన్నీ ఈ రెండు పదాలు వింటే నారింజ అనే పదం కొత్తగా గుర్తొస్తుంది కదా. సో నారింజలో కూడా విటమిన్ సి ఉంటుంది, అదే పంపర పనసకాయలో కూడా ఉంటుంది, చూడటానికి అలాగే ఉంటుంది. ఇలాగా క్రోనాలజీ అంటే ఒక భాషకి సంబంధించి అలాగే నేచర్ కి సంబంధించి ఎన్నో రిలేషన్స్ ఉంటూ ఉంటాయి అంటారే అది ఇదేనేమో. ఇంకా అలాగే లైకోపిన్ అనే యాంటీ ఆక్సిడెంట్ కూడా ఇక్కడ పుష్కలంగా ఉంటుంది అనమాట. కాబట్టి ఫ్రీక్వెంట్ గా ఈ పంపర పనసకాయ పండును తీసుకుంటూ ఉంటే క్యాన్సర్ నుంచి కూడా మనల్ని మనం రక్షించుకోవచ్చు. హై యాంటీ ఆక్సిడెంట్స్ ఉండడం వల్ల మరో పెద్ద ఉపయోగం ఏమిటి అంటే ఏజింగ్ కారకాలైన గ్లైకేషన్ ఎండ్ ప్రొడక్ట్స్ ని ఈ పంపర పనసకాయ తినడం వల్ల మనం తగ్గించుకోగలుగుతాం అనమాట. సో ఇటువంటి ఏజింగ్ ప్రాపర్టీస్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా తగ్గితే గనక ఎప్పుడు నిత్య నూతనంగా యవ్వనంగా ఉంటారు. మరి అదే కదా ప్రతి ఒక్కళ్ళు కోరుకునేది. సో అదనమాట సంగతి, పంపర పనసకాయ ముఖ్యంగా వినాయక చవితి రోజున ఈ రోజు తినాలి అని చెప్పేసి చాలా మంది ముఖ్యంగా చెప్తూ ఉంటారు. ఎందుకంటే అది ఒక సాంప్రదాయంగా పెద్దవాళ్ళు చెప్పిన మాటలాగా మనకి క్యారీ ఫార్వర్డ్ అవుతూ వచ్చిందనమాట. నిజంగా ఇటువంటివి ఎక్కడ

0: దొరుకుతాయి అని చెప్పేసి చాలా మంది అడుగుతుంటారు. ఇంకా చెప్పాలంటే ఆ మామిడి ఆకులు కూడా ఎక్కడ దొరుకుతాయి అని చెప్పేసి ఇప్పుడు వెతకడం స్టార్ట్ అవుతుంటుంది. ఎందుకంటే మామిడి చెట్లు అంతగా కనిపించట్లేదు. ఏంటంటే ఇష్ట రాజ్యంగా పెరుగుతుంది, ఇంకా అది పండ్లు ఇచ్చేది కేవలం సమ్మర్లోనే కదా అడ్డొస్తుంది అని చెప్పేసి కొట్టేస్తూ ఉన్నారనమాట. అలా కాకుండా ఇలాగా వెరైటీ ఫ్రూట్స్ కానీ వెరైటీ ట్రీస్ కానీ ఏవైతే ఉంటాయో మనం ఇప్పుడు చెప్తూనే ఉంటాం. ఏంటంటే అవి మన ఇంట్లో పెంచుకుంటే కనుక ఏ వాళ్ళ ఇంట్లో ఆ చెట్టు ఉందంట, వాళ్ళ ఇంట్లో స్పెషల్ గా పెరిగే ఆ ఫ్రూట్స్ ఉన్నాయంట, ఇంకెక్కడ దొరకవంట అని చెప్పేసి చెప్తుంటారు. చిన్నపిల్లలు అయితే ఇంకా ఎక్కువగా చెప్పుకుంటుంటారు. ఇంకా పెద్దవాళ్ళు అయితే ఇంకా ల్యాండ్ మార్క్ కూడా ఇచ్చేస్తారనమాట. ఏంటంటే అదే వాళ్ళ ఇంట్లో అక్కడ ఆ చెట్టు ఉంది కదా వెలగ చెట్టు, ఆ ఇంట్లో వాళ్ళు అని చెప్పేసి పేరు కూడా పెట్టేస్తూ ఉంటారనమాట. సో ఇటువంటివి ఏమైనా ఉంటే గనక కొంచెం ప్లేస్ ఉంటే వాటిని మన ఇళ్లలో పెంచుకోవడానికి ట్రై చేయండి మరి. ఇంకా ఇది ఈ రోజు ధీరాలో సంగతులు మరి. ఇంకా సమయం చూస్తే 2 గంటలు కావస్తుంది. మరి కొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి.
1: Good afternoon. This is Akashwani and I am Lalima Aneja Dang with the midday news. The headlines. Finance Minister Nirmala Sitharaman calls for mature tax policy debate, keeping national interest first. India lodges strong protest with Pakistan over unacceptable conduct of Pakistani naval units, leading to naval collision in international waters. India Electric Mobility Index 2025 announced by Niti Aayog. Delhi emerges top performer in adopting electric mobility, followed by Maharashtra and Karnataka. Saudi Arabia says it intercepted Houthi drone near Makkah, warns of measures against further attacks. Houthis deny targeting the city. And forecast of heavy rainfall over Haryana, Chandigarh, Punjab, Delhi and some parts of Northeast today. Union Finance Minister Nirmala Sitharaman has stressed that tax-related proposals to the government must keep the nation first over and above seeking rate reduction, exemption or concessions. She was speaking at the inaugural of 2 days conference on New Age Taxation organized by the International Tax Research and Analysis Foundation in Bengaluru today. The minister called upon the academics, researchers and think tanks to make independent tax policy research a regular part of public discourse that can be examined, challenged and improved.
2: The question should not only be what should my sector get in this year's budget, but the larger question should be what kind of a tax system should India have over the next 2 decades as we move towards Viksit Bharat 2047. That requires better tax policy research and wherever possible offers a workable alternative. For decades, reforms in India, especially tax reforms, have been incremental by design. However, when you look back and put the reform measures together by this government, our government, you would feel the scale, the direction and the speed of the reform express.
1: New Zealand's parliament has passed legislation to implement its free trade agreement with India, paving the way for significant reductions in tariffs and expanded trade between the two countries. The legislation was approved by a vote of 93-29 with support from the opposition Labour Party. New Zealand's Trade Minister Todd McClay said the agreement would deliver immediate and substantial benefits for exporters. He said the high-quality trade deal is expected to enter into force later this year. Under the agreement, tariffs on about 95% of New Zealand's exports to India will be eliminated or significantly reduced. All Indian goods will receive duty-free access to New Zealand market. Wellington has also agreed to invest $20 billion in India over the next 15 years. Prime Minister Narendra Modi will inaugurate the 5th edition of Semicon India 2026 at Yashobhoomi in New Delhi tomorrow. The three-day conference will serve as a flagship platform bringing together the global semiconductor

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు. ఇక్కడ రేడియో కూడా లేదు. ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
2: ఈ మాత్రానికే బాధెందుకు? ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
1: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
1: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా.
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.
3: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్,
1: అయితే సినిమాకి వెళ్దామా? వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజు వచ్చేద్దామా?
4: అక్క, పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
3: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు 2 టైప్స్. టైప్ 1, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ 2, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ 2, ఓకేనా?
1: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఎంటర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.
5: एक जमाने से कहानी है सुना रही आकाशवाणी, फिर आया एंटरटेनमेंट का रेवोल्यूशन, जब कोने कोने पहुंचा दूरदर्शन. कहानी नहीं बदली, स्टाइल गया है बदल. जो कहानियां हम सुनते आए, देखते आए, अब वही वैसी ही कहानी सुनाएगा डिजिटल.
6: डाउनलोड वेव्स ओटीटी ऐप नाउ एंड वॉच फॉर फ्री.

2:18 దాటి 23 సెకండ్లు కావస్తోంది సమయం. వింటున్నారు వివిధ భారతి FM 101.3 ఫ్రీక్వెన్సీపై విత్యుర్ ఆర్జే ఆదిత్య. మనం ఉన్నాం సందడే సందడిలో. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు, ఎస్ జానకి గారు పాడిన పాట అభిలాష మూవీ నుంచి ఇప్పుడు వినండి.

0: నీకు నచ్చిందేంటి?
1: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

వింటున్నారు వివిధ భారతీయ 101.5 ఫ్రీక్వెన్సీపై విద్యురాజే ఆదిత్య మనం ఎంటరైపోయాం సందడే సందడిలో. మరింకా సందడే సందడిలో నేను అడగబోయే మొట్టమొదటి ప్రశ్నకు మీరందరూ రెడీగా ఉన్నారా? మరి రెడీగా ఉంటే ఇంకెందుకు ఆలస్యం? 8662488114 కి వాట్సాప్ మెసేజ్ చేయడానికి, అంతే ఎంటర్ కొట్టడానికి రెడీగా ఉండండి. మరి ఈ రోజు ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే గనక, కరిమింగిన పండు, అదే మధ్యలో ఒకటి నేను మింగేశానేమో పదం అనుకుంటున్నారు, నేనైతే ఏం మింగలేదు, ఆన్సర్ ని దాచానన్నమాట, అంతే. కరిమింగిన పండు, మరి కరి ఏం మింగిన పండు తెలిస్తే గనక 8662488114 కి వాట్సాప్ మెసేజ్ చేసేయచ్చు. కరిమింగిన పండు, మరి కరి ఏమి పండుని మింగింది?

0: ఏంట్రా అలా ఉన్నావు? ఇంటి శంకుస్థాపన కూడా చేసావుగా, ఇంకేంటి?
1: అదేరా నా దిగులు, ఇల్లు పూర్తి చేయడానికి డబ్బు తగ్గింది. ఫైనాన్స్ వాళ్ళేమో వడ్డీ మీద వడ్డీ వేస్తున్నారు, బ్యాంకులకు వెళితేనేమో ఐటీ రిటర్న్స్ అని అవని ఇవని అడుగుతున్నారు. ఏం చేయాలో అర్థం కావట్లేదు.
0: దానికి ఇంత దిగులు ఎందుకు? మన కోస్టల్ బ్యాంక్ వాళ్ళు ఐటీ రిటర్న్స్ లేకపోయినా హౌసింగ్ లోన్స్ ఇస్తున్నారుగా.
2: ఎంతో మంది సొంత ఇంటి కలలు నిజం చేసే మన కోస్టల్ బ్యాంక్ ఇప్పుడు అయింది షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్. వింటున్నారు వివిధ భారతి FM 101.3.

2:32 దాటి 42 సెకండ్లు కావస్తోంది సమయం. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.1 ఫ్రీక్వెన్సీపై విత్యుర్ ఆర్జే ఆదిత్య. మనమున్నాం సందడే సందడిలో. మరి అడిగిన ప్రశ్న ఏంటంటే కర్రీ మింగిన పండు. ఇక్కడ నేనైతే ఏ పదము మింగలేదు, కర్రీ అయితే మింగింది. మరి ఆన్సర్ ని దాచారనమాట. ఇంతకీ ఆన్సర్ ఏంటో శ్రోతలు ఏమేమి పండ్లు పంపించారో చూద్దాం. పెడన జోగానందర కాలనీ నుంచి అప్పలరాజు గారు, ఎస్ కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ ఇంకా మెసేజ్ ఎవరు చేస్తున్నారు, వివీ రెడ్డి గారు మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. శాంతినగర్ నుంచి ఒకే ఒకడు మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. కోనేరు విష్ణు గారు, అయ్యప్ప నగర్ విజయవాడ నుండి, ఎస్ కరెక్ట్ ఆన్సర్.

కడప నుంచి మెసేజ్ చేశారు. ఎస్ కరెక్ట్ ఆన్సర్. కర్నూలు జిల్లా గోనేగండ్ల గ్రామం నుంచి లక్ష్మీదేవి రంగస్వామి శెట్టి గారు మెసేజ్ చేశారు. కరెక్ట్ ఆన్సర్. తిరుపతి నుంచి దేవసేన మెసేజ్ చేశారు. కరెక్ట్ ఆన్సర్. సాయి శ్రీష గారు తిరుపతి బ్యాంక్ కాలనీ నుంచి. కరెక్ట్ ఆన్సర్. కమతం వెంకట లక్ష్మీరెడ్డి గారు భీమినిపాడు నుండి మెసేజ్ చేశారు. గుడ్ ఆఫ్టర్నూన్ ఆదిత్య, వినాయక చవితి శుభాకాంక్షలు అంటూ. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. కరెక్ట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ గారు. కరెక్ట్ ఆన్సర్. ఆదిత్య సార్ బాగున్నారా అంటూ. ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుండి. ఎస్ కరెక్ట్ ఆన్సర్ అండి. ఎస్ ఐ ఫైన్ అండి, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ ఇంకా మా దగ్గర వినాయకుడి నిమజ్జనం జరుగుతుంది, అంతా సందడిగా ఉంది అంటూ మెసేజ్ చేస్తున్నారు. ఇంకా మన వివిధ భారతిలో కూడా సందడి మొదలైపోయింది. ఇస్మాయిల్ గారు నందికొట్కూరు నుండి మెసేజ్ చేశారు. ఎస్ కరెక్ట్ ఆన్సర్ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూర్ మెసేజ్. నెక్స్ట్ ఇంకా నరేష్ రోజా శిరీష కుటుంబ సభ్యులు మహబూబ్ నగర్ జిల్లా మూసాపేట నుంచి. ఆన్సర్ అయితే పంపించలేదు. నెక్స్ట్ ఇంకా సుమనీ గారు పెడన నుండి మెసేజ్ చేశారు. రాంగ్ ఆన్సర్, మేడిపండు కాదు. దామోస్ వెంకటాచారి గారు మెసేజ్ చేస్తున్నారు. స్పెల్లింగ్ మిస్టేక్ లాగా అనిపిస్తుంది నాకు. కరెక్ట్ అయితే కొంచెం దగ్గరగా ఉంది ఆన్సర్ కి, కానీ కరెక్ట్ అయితే కాదు స్పెల్లింగ్ ప్రకారం. నెక్స్ట్ ఇంకా గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ జోగులాంబ గద్వాల్ జిల్లా నుండి మెసేజ్ చేశారు. మరి ఆన్సర్ అదే, ఎవరు మెసేజ్ చేశారో వాళ్ళ పేరైతే మెసేజ్ చేయలేదు. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరి గారు, ఎస్ జానకి రాజు గారు మెసేజ్ చేశారు. కరెక్ట్ ఆన్సర్. కొత్తగూడెం నుంచి రాజేశం సరోజిని మాయా మెసేజ్ చేశారు. ఎస్ గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఎర్రమిని సీతామహాలక్ష్మి గారు చెన్నై నుండి. కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా మీ ప్రశ్నకు సమాధానం, ప్రశ్న అర్థం కాలేదు అంటూ మెసేజ్ చేస్తున్నారు. ఎవరు? బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు. అయ్యో, క్వశ్చన్ మళ్ళీ రిపీట్ చేస్తాను. కరిమింగిన పండు, మరి ఏ పండును మింగింది? ఇది క్వశ్చన్ అనమాట. సో కరిమింగిన డాష్ పండు, ఈ బ్లాంక్ ని మీరు నింపాలన్నమాట. అది ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అంటారు కదా, అట్లాగా కరిమింగిన ఫిల్ ఇన్ ద బ్లాంక్ పండు. పంబర్ పనస గురించి చెప్పిన విషయాలు బాగున్నాయి, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ ఇంకా మహమ్మద్ జైనుద్దీన్, స్నేహభాను జైనుద్దీన్ మెసేజ్ చేశారు. ఉమ్మడ నిజామాబాద్ జిల్లా నుండి. కరెక్ట్ ఆన్సర్ అండి. పెడన నుంచి భాస్కర్ గారు. కరెక్ట్ ఆన్సర్. మంగళగిరి నుండి దామర్ల చినమస్తానరావు గారు, ప్రథమస్తానరావు గారు మెసేజ్ చేశారు. కరెక్ట్ ఆన్సర్. నరేష్ గారు, రోజా గారు, శిరీష గారు మహబూబ్ నగర్ నుండి మెసేజ్ చేశారు. దానిమ్మ పండు కాదండి. కర్ణాటక చిన్న తిరుపతి నుండి ప్రకాష్ శ్యామల మెసేజ్ చేశారు. ఎస్ కరెక్ట్ ఆన్సర్. మంచిర్యాల నుంచి చంద్రమొగలి పద్మరాణి, అక్షర, కృప మెసేజ్ చేశారు. కరెక్ట్ ఆన్సర్. కొత్తగూడెం నుంచి రాజేశం గారు మెసేజ్ చేస్తున్నారు. కరెక్ట్ ఆన్సర్ అండి. సత్తుపల్లి నుంచి కృష్ణమూర్తి గారు, శకుంతల, శివాన్వి మెసేజ్ చేశారు. కరెక్ట్ ఆన్సర్. మధుప్రసాద్ ఇంకా కుటుంబ సభ్యులు తలాంపాడు గ్రామం దొరవారి సత్రం మండలం తిరుపతి జిల్లా నుండి మెసేజ్ చేస్తున్నారు. కాదు. నెక్స్ట్ ఇంకా భద్రాద్రి కొత్తగూడెం నుంచి కట్ల సతీష్ గారు, సుమలత గారు కుటుంబ సభ్యులు మెసేజ్ చేశారు. కరెక్ట్ ఆన్సర్. చినమస్తానరావు గారు, ఎస్ కరెక్ట్ ఆన్సర్. నల్గొండ జిల్లా నుండి మెసేజ్ చేస్తున్నారు. దామోదర్ వెంకటాచారి గారు, ఎస్ కరెక్ట్ ఆన్సర్ అండి. జయలక్ష్మి గారు, దామోదర్ రెడ్డి గారు, బుక్కాపురం కలిమి పండ పంపించింది ఆన్సర్. కలిమి పండు కొత్తగా వింటున్నానే, కాదు. హైదరాబాద్ బౌరంపేట నుంచి సంతోష్, సుప్రియ మెసేజ్ చేశారు. కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా మెసేజ్ నరేష్ గారు. కరెక్ట్ ఆన్సర్ అండి. విశ్వేశ్వరయ్య గారు, శరణ్ తేజ్, రఘుపతి, ఈశ్వరమ్మ మెసేజ్ చేస్తున్నారు. కుదుమ నుంచి, ఎస్ ఐఎం ఫైన్ అండి, థ్యాంక్ యూ సో మచ్. ప్రొద్దుటూరు కడప జిల్లా నుండి మెసేజ్ చేస్తున్నారు దస్తగిరి సంధ్య గారు. కరెక్ట్ ఆన్సర్. కౌస్తుభ ఆత్మకూరు నంద్యాల జిల్లా నుంచి, వెలగపండు ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. కరి మింగిన పండు అని చెప్పి అన్నా కదా, మరి కరి ఏనుగు ఏం మింగింది అంటే వెలగపండు. ఇంతకీ ఏనుగు ఆ వెలగపండుని మింగితే గనక మళ్ళీ బయటకు కూడా అలాగే వచ్చేస్తుందంట, లోపల గుజ్జంతా మాయమైపోతుందంట. మరి నిజంగా ఎలా తింటుందో, మరి ఆ తినడం ఎవరైనా చూశారో లేదో కదా.

మరి సందడి సందడిలో రెండవ ప్రశ్న ఇప్పుడు ఏంటంటే, భారతదేశంలో అత్యధికంగా ప్రజలు మాట్లాడే స్వదేశీ భాష ఏమిటో తెలిసే గనక మెసేజ్ చేసేయచ్చు 8662488141 కి.

వింటున్నారు వివిధ భారతీయ ఎఫ్ఎం 101.9 ఫ్రీక్వెన్సీపై విత్యుర్ ఆర్జే ఆదిత్య. మనమ నాం సండే సందడిలో 2:49 దాటి 21 సెకండ్లు కావస్తోంది సమయం. మరి ఇంతకీ అడిగిన ప్రశ్న ఏంటంటే, భారతదేశంలో అత్యధికంగా ప్రజలు మాట్లాడే స్వదేశీ భాష ఏది? ఇంగ్లీష్ అయితే ఆన్సర్ కాదు, నేను ముందే చెప్పేస్తున్నా. ఎందుకంటే ఇక్కడ క్వశ్చన్ లో స్పెసిఫిక్ గా చెప్పాను స్వదేశీ భాష అని చెప్పి. సో చూద్దాము ఎవరెవరు మెసేజెస్ పంపించారో. పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పల్ రాజు గారు, ఎస్ కరెక్ట్ ఆన్సర్ అండి. శాంతినగర్ నుంచి ఒకే ఒకడు మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా పొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు, కరెక్ట్ ఆన్సర్. మూసాపేట మహబూబ్ నగర్ నుంచి నరేష్ రోజా గారు, రాంగ్ ఆన్సర్ అండి. పాలోజు గోపాల కృష్ణమాచారి గారు నాయుడుపేట నుంచి మెసేజ్ చేశారు, ఎస్ కరెక్ట్ ఆన్సర్. గుడ్ ఆఫ్టర్నూన్ ఆర్జే ఆదిత్య గారు అంటూ. ఎర్మిలి సీతామహాలక్ష్మి గారు చెన్నై నుండి, ఫస్ట్ రెండు కాదు మూడో ఆన్సర్ కరెక్ట్. ఆ మూడిట్లో నన్ను చూస్ చేసుకోమంటున్నారా? కరెక్ట్ ఆన్సర్, మూడో ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్. మహమ్మద్ జైనుద్దీన్, స్నేహభాన జైనుద్దీన్ మెసేజ్ చేశారు నిజామాబాద్ జిల్లా ఉమెన్ నుండి, కరెక్ట్ ఆన్సర్. విజయలక్ష్మి గారు విజయవాడ నుండి, కరెక్ట్ ఆన్సర్. అయ్యో కాదు కాదు, రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా అనంతపురం నుంచి అనురాధ గారు, కరెక్ట్ ఆన్సర్. కర్నూలు జిల్లా గోనేగండ్ల గ్రామం నుంచి లక్ష్మీదేవి రంగస్వామి గారు మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. సుమని గారు మెసేజ్ చేశారు పెడన నుంచి, కరెక్ట్ ఆన్సర్. దేవసేన గారు తిరుపతి నుండి, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా మెసేజ్, లక్ష్మీనారాయణమ్మ నారాయణ స్వామి మధుచరణ్ మెసేజ్ చేశారు మారూరు నుంచి. ఫస్ట్ ఆన్సర్ కరెక్టే, సెకండ్ ఆన్సర్ కాదు. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరి యశోద జానకిరాజు గారు, కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ మెసేజ్ ఎలా చేస్తున్నారు, సిద్ధేశ్వరరావు కొండ నుండి పురుషోత్తమ్ గారు మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. కొత్తగూడెం నుంచి రాజేశం సరోజిని మాయా గారు మెసేజ్ చేశారు, ఎస్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా కౌస్తుభ గారు ఆత్మకూరు నంద్యాల జిల్లా నుండి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. గోర్లకాంద్ దొడ్డి పాతింటి ఎల్లప్ప జయమ్మ గారు మెసేజ్ చేశారు, సుమలత గారు. ఇంగ్లీష్ కాదు కదా కాబట్టి సెకండ్ ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా గౌతమ్ చోడేపల్లి మండలం అన్నమయ్య జిల్లా నుండి, కరెక్ట్ ఆన్సర్. సత్తుపల్లి నుంచి కృష్ణమూర్తి శకుంతల శివాన్వి మెసేజ్ చేశారు, ఎస్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా మెసేజెస్ అయితే ఉన్నాయి, ఒక పాట తర్వాత ఇంకెవరు పంపించారో చదివి వినిపించేస్తాను.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా?
1: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వచ్చేద్దామా?
2: అక్క పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్ పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
1: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది.
2: అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

2:56 దాటి 57 నిమిషాలు కావస్తోంది సమయం. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై విత్యురాజే ఆదిత్య. మరి అడిగిన ప్రశ్న ఏమిటంటే, భారతదేశంలో అత్యధికంగా ప్రజలు మాట్లాడే స్వదేశీ భాష ఏమిటి? ఇంకా మెసేజెస్ అయితే ఉన్నాయన్న కదా, ఎవరు మెసేజెస్ పంపించారు అంటే మధు ప్రసాద్ ఇంకా కుటుంబ సభ్యులు తలాంపాడు గ్రామం దొరవారి సత్ర మండలం తిరుపతి జిల్లా నుండి మెసేజ్ చేశారు. కరెక్ట్ ఆన్సర్. జి రెడ్డన్న గారు ఎన్జిఓస్ కాలనీ కడప నుండి మెసేజ్ చేశారు. కరెక్ట్ ఆన్సర్. పెడన నుంచి భాస్కర్ గారు కరెక్ట్ ఆన్సర్. మంజీరియాల నుంచి చంద్రమొగలి పద్మరాణి అక్షరకృప మెసేజ్ చేశారు. కరెక్ట్ ఆన్సర్. నాగన్న గారు కర్నూలు నుండి కరెక్ట్ ఆన్సర్. నల్గొండ జిల్లా చిత్రియాల గ్రామం నుంచి దామోజ్ వెంకటాచారి గారు మెసేజ్ చేశారు. ఎస్ కరెక్ట్ ఆన్సర్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి రాంపురం నుంచి మెసేజ్ చేస్తున్నారు. కట్ల సతీష్ గారు, సుమలత గారు కరెక్ట్ ఆన్సర్. తిరుపతి బ్యాంక్ కాలనీ నుంచి సాయి శిరీష మెసేజ్ చేశారు. కాదండి, హైదరాబాద్ బౌరంపేట నుంచి సంతోష్ సుప్రియ మెసేజ్ చేశారు. కరెక్ట్ ఆన్సర్. కమతం వెంకట లక్ష్మీరెడ్డి గారు భీమినిపాడు నుండి కరెక్ట్ ఆన్సర్. గద్వాల్ దేవి మెసేజ్ చేస్తున్నారు. గజ్వాల జోగులాంబ గద్వాల్ నుంచి మెసేజ్ చేస్తున్నారు దేవి గారు. ఓకే, ఎస్ కరెక్ట్ ఆన్సర్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్ ఆదిత్య గారు అంటూ మెసేజ్ చేస్తున్నారు. గణపతి నిమజ్జనం మాకు సందడే సందడి, ఇక్కడ సందడే సందడి అంటూ రామలకోట గ్రామం నుంచి దుబాయ్ వాషా గారు మెసేజ్ చేస్తున్నారు. అవునా, ఎస్ కరెక్ట్ ఆన్సర్. మంగళగిరి నుండి దామర్ల చినమస్తానరావు గారు ప్రమస్తానరావు గారు మెసేజ్ చేశారు. కరెక్ట్ ఆన్సర్. ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుండి కరెక్ట్ ఆన్సర్. జాన్సన్ గారు విజయవాడ నుండి కరెక్ట్ ఆన్సర్. గడం అంకయ్య గారు బందరుపల్లి నెల్లూరు జిల్లా నుండి కరెక్ట్ ఆన్సర్. మూసాపేట గ్రామం మహబూబ్ నగర్ నుంచి నరేష్ రోజా మెస్సీ కుటుంబ సభ్యులు మెసేజ్ చేశారు. కరెక్ట్ ఆన్సర్. జయలక్ష్మి గారు దామోదర్ రెడ్డి గారు బుక్కాపురం నుండి మెసేజ్ చేశారు. కరెక్ట్ ఆన్సర్. కర్ణాటక చిన్న తిరుపతి నుండి ప్రకాశ శ్యామల మెసేజ్ చేశారు. కరెక్ట్ ఆన్సర్. వేదాంతం జానకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుండి కరెక్ట్ ఆన్సర్. వెంకటేష్ గారు కర్నూలు నుండి కరెక్ట్ ఆన్సర్. కీర్తి రాజ్ కుమార్ మెసేజ్ చేస్తున్నారు నిజామాబాద్ నుంచి. కరెక్ట్ ఆన్సర్. రాజల నుంచి జయన్న గారు కరెక్ట్ ఆన్సర్. కలమందలపాడ నుంచి కాసిం ముత్తజాబలి మెసేజ్ చేశారు. ఎస్ కరెక్ట్ ఆన్సర్. చిరంజీవి రామలింగా గారు మెసేజ్ చేస్తున్నారు దుమాయిగూడ హైదరాబాద్ నుండి. ఎస్ కరెక్ట్ ఆన్సర్ అండి. ఇంకా వేటపాలెం నుంచి మెసేజ్ చేస్తున్నారు రామానగర్ నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు. ఎస్ కరెక్ట్ ఆన్సర్.

దరిపినేని సాయికృష్ణ గారు కుటుంబ సభ్యులు మెసేజ్ చేస్తున్నారు. కర్నూలు నుండి కరెక్ట్ ఆన్సర్ గద్వాల జిల్లా ఎర్రవల్లి మండలం వల్లూరు నుండి పెద్ద నరసింహ పద్మాబాయి మెసేజ్ చేశారు. కరెక్ట్ ఆన్సర్ కర్ణాటక చిన్న తిరుపతి నుంచి శ్యామల ప్రకాష్ గారు. ఆల్రెడీ మెసేజ్ చదివాను, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా అవును, మాధవి గారు ఆంజనేయులు గారు పోచంపల్లి నుండి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. నారాయణపేట నుంచి మెసేజ్ చేస్తున్నారు అరుణమోహన్ దివ్యాబాయి, ఎస్ కరెక్ట్ ఆన్సర్. మరి ఇంకా సమయం 3 గంటలకు కావస్తుంది. న్యూస్ హెడ్లైన్స్ తర్వాత మన సందడిని కంటిన్యూ చేద్దాం.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: నమస్కారం. వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలతో కె ఉమారాణి. ఓజోన్ పొర భూమికి రక్షణ కవచంలా ఉంటూ హానికరమైన అతినీలలోహిత కిరణాల నుంచి కాపాడుతుందని, భూమాతాను కాపాడుకునేందుకు అందరూ సమిష్టిగా కృషి చేయాల్సిన అవసరముందని రాష్ట పర్యావరణ అటవీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. కర్ణాటక సంగీత విద్వాంసురాలు, ప్రముఖ గాయని, భారతరత్న రామన్ మెగసే పురస్కారం పొందిన తొలి భారతీయ సంగీత కళాకారిణి ఎంఎస్ సుబ్బలక్ష్మి జయంతి ఈరోజు. ఆమె ఆలపించిన విష్ణు సహస్రనామం, భజగోవిందం, కనకధారా స్తోత్రాలు నేటికీ ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేశాయి. శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండ మున్సిపాలిటీలో 17-18 వార్డుల్లో బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత ఈరోజు పర్యటించారు. ఈ సందర్భంగా 30 సంవత్సరాలుగా అపరిష్కృతంగా ఉన్న డ్రైనేజీ సమస్యలకు పరిష్కారం చూపడంతో పాటు సీసీ రోడ్ల నిర్మాణం పూర్తి చేయడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. ఒక నెల ఒక నియోజకవర్గం 4 పర్యటనల కార్యక్రమంలో భాగంగా నరసాపురం నియోజకవర్గంలో 2వ ప్రత్యేక పీజీఆర్ఎస్ కార్యక్రమాన్ని ఎల్లుండి మొగల్తోరు ఎంపీడీఓ కార్యాలయంలో నిర్వహిస్తున్నట్లు పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాజ్ తెలిపారు. రాష్ట పబ్లిక్ సర్వీస్ కమిషన్ విడుదల చేసిన గ్రూప్ 1 నోటిఫికేషన్ పార్వతీపురం మన్యం జిల్లాలోని అర్హులైన నిరుద్యోగ యువతి యువకులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి సూచించారు. నంద్యాల జిల్లా బనగానపల్లిలో 2 కోట్ల రూపాయలతో చేపట్టిన ఇండోర్ స్టేడియం నిర్మాణ పనులను మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఈరోజు పునః ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ యువతను క్రీడల వైపు ప్రోత్సహించేందుకు క్రీడా మైదానాలు, అవసరమైన మౌలిక వసతుల అభివృద్దికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని తెలిపారు. హోటళ్లు, రెస్టారెంట్లు, కేఫ్లలో వినియోగదారుల నుంచి తప్పనిసరిగా సర్వీస్ ఛార్జీలు వసూలు చేయరాదని వైఎస్ఆర్ కడప జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి సూచించారు. పోలవరం జిల్లాలోని నిరుద్యోగ యువతకు మెరుగైన ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో జిల్లా కలెక్టర్ కెఎస్ దినేష్ కుమార్ ఆదేశాల మేరకు 18 సంవత్సరాలు పైబడిన వారికి డ్రోన్ పైలట్ శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆసియా క్రీడల్లో పాల్గొనేందుకు భారత జట్టు పయనమైంది. గత ఆసియా క్రీడల్లో స్వర్ణ పతకాలు సాధించిన ఈ జట్టు ఈ నెల 18 నుంచి జరిగే ఆసియా క్రీడల్లో టైటిల్ను సాధించాలనే లక్ష్యంతో సన్నద్దమైంది. ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 4 గంటలకు.

మరిప్పుడు సదరే సందడిలో మూడవ ప్రశ్నకి వచ్చేస్తే గనక, సూర్యుడి అతినీల లోహిత కిరణాలు అల్ట్రావైలెట్ రేస్ అని చెప్పి అంటారు కదా, మరి ఈ అల్ట్రావైలెట్ రేస్ నుంచి మన భూమిని కాపాడేందుకు ఒక పొర అయితే ఉంది. ఇంతకీ ఏమిటా పొర, మరి ఏంటో తెలిస్తే గనక 8664881468684881 మీ మెసేజ్ పంపించేయచ్చు. సూర్యుడి నుంచి వచ్చే అల్ట్రావైలెట్ రేస్ ని నుంచి మన భూమిని రక్షించేందుకు భూమి చుట్టూరా ఉన్న ఒక పొర, మరి ఆ పొర ఏమిటో తెలిస్తే మెసేజ్ చేసేయచ్చు.

0: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన ఇది మన ప్రధాని మోదీ సంకల్పం.
1: యోజన ఉన్ నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా విత్ గౌరవ్ కే సాథ్ బితా సకో.
0: ఇప్పటి వరకు ఈ యోజనలో 9,50,00,000 పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారీ అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంక్ బ్రాంచ్ ను సంప్రదించండి.
2: అరేరే, సాయంత్రం 4 అయిపోయింది, బ్యాంక్ లాకర్ లో నుండి గోల్డ్ తెచ్చుకోవడం మర్చిపోయాను. సాయంత్రం పెళ్లి రిసెప్షన్ కూడా ఉంది, ఇప్పుడు ఎలా?
3: దానికి అంత కంగారు ఎందుకోయ్, మన లాకర్ ఉన్నది కోస్టల్ బ్యాంక్ లో. నీకు తెలుసు కదా, మన కోస్టల్ బ్యాంక్ సాయంత్రం 6 గంటల వరకు పనిచేస్తుంది. లాకరే కాదు, బంగారం పెట్టి లోన్ కూడా 6 ఇంటి వరకు తీసుకోవచ్చు.
2: ఇప్పుడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు చేయబడిన షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్.
4: భారతి FM 101.3.

3:14 దాటి 42 సెకండ్లు కావస్తోంది సమయం. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై విద్యురాజే ఆదిత్య. మనమున్నాం సందడే సందడిలో. మరి అడిగిన ప్రశ్న ఏమిటంటే, సూర్యుడి నుంచి వచ్చే అల్ట్రావైలెట్ రేస్ నుంచి మన భూమిని రక్షించేందుకు భూమి చుట్టూరే ఒక లేయర్ పొర అయితే ఉందన్నమాట. ఇంతకీ ఏమిటా పొర చూద్దాం.

ఎడన జోగానందర కాలనీ నుంచి అప్పల్ రాజు గారు మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. కోనేరు విష్ణు గారు అయ్యప్ప నగర్ విజయవాడ నుండి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. శాంతినగర్ నుంచి ఓకే ఒకడు మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. ఆచార్య చిరంజీవి రామలింగ గారు దమ్మాయిగూడ నుండి మెసేజ్ చేస్తున్నారు, హైదరాబాద్ నుండి, కరెక్ట్ ఆన్సర్. కమతం వెంకట లక్ష్మీరెడ్డి గారు భీమునిపాడు నుండి, కరెక్ట్ ఆన్సర్. జి రెడ్డన్న గారు ఎన్జిఓస్ కాలనీ కడప నుండి, కరెక్ట్ ఆన్సర్. ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుండి, కరెక్ట్ ఆన్సర్. సుమని గారు పెడన వీరభద్రాపురం నుండి, కరెక్ట్ ఆన్సర్. పురుషోత్తం గారు సిద్ధేశ్వర కొండ నుండి, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా రామకృష్ణ గారు సునీత గారు రాజోల్ నుండి, కరెక్ట్ ఆన్సర్. నంద్యాల జిల్లా ఆత్మకూరు నుంచి కౌస్తుభా గారు, కరెక్ట్ ఆన్సర్. జయలక్ష్మి గారు దామోదర్ రెడ్డి గారు బుక్కాపురం నుంచి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. పిఎస్ రంగారావు గారు వెస్ట్ తాంబరం చెన్నై లేనంద, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహబాను జైనుద్దీన్ మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. పాపారావు గారు టి నర్సాపురం నుండి, ఎస్ గుడ్ ఆఫ్టర్నూన్ అండి, కరెక్ట్ ఆన్సర్. ఒంగోలు నుండి భీమేశ్వరరావు గారు విష్ణుప్రియ మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. భాస్కర్ గారు పాండిచేరి నుండి, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా మెసేజ్ మహాలక్ష్మి గారు విజయవాడ నుండి, కరెక్ట్ ఆన్సర్. గోర్లకాంద్ రెడ్డి పాతింటి ఎల్లప్ప గారు జయమ్మ గారు రమేష్ బాబు సుమలత, కరెక్ట్ ఆన్సర్. పెద్దగూడెం గ్రామం వనపర్తి జిల్లా నుండి మెసేజ్ చేస్తున్నారు షబానా గారు, కరెక్ట్ ఆన్సర్. పలమారి నాగన్న గారు కర్నూలు నుండి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా గుడ్ ఆఫ్టర్నూన్ ఆదిత్య గారు అంటూ లతా గారు ఉయ్యూరు నుండి, గుడ్ ఆఫ్టర్నూన్ అండి, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్ మురారి మహేష్ గారు బేదంచర్ల గౌరీపేట నుండి, స్ట్రాటోస్పియర్ లో ఉంటుంది, ఎస్ కరెక్ట్ ఆన్సర్. మూసాపేట నుంచి మెసేజ్ చేస్తున్నారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ మెసేజ్ నరేష్ గారు. గొల్లేపల్లి నుంచి మిరియాల గోవర్ధన్ గారు వాణి గారు మెసేజ్ చేశారు, ఎస్ కరెక్ట్ ఆన్సర్. మరిన్ని మెసేజెస్ అయితే ఇంకా తెలుసుకునే ముందు ఇప్పుడు ఒక సాంగ్ అయితే వచ్చేస్తుంది మేజర్ మూవీ నుంచి.

3:18 దాటి 6 సెకండ్లు కావస్తోంది. సమయం వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.1 ఫ్రీక్వెన్సీపై విద్యురాజే ఆదిత్య. మనమున్నాం సన్నడే సన్నడిలో. మరి అడిగిన క్వశ్చన్ ఏంటంటే, సూర్యుడి నుంచి వచ్చే అల్ట్రా వైలెట్ రేస్ నుంచి మన భూమిని కాపాడేందుకు భూమి చుట్టూ ఒక లేయర్ అయితే ఉంటుందన్న కదా, మరి ఇంతకీ ఏమిటా లేయర్? ఇంకొంతమంది మెసేజెస్ అయితే పంపించారు, మరి ఎవరెవరు పంపించారో చూద్దాం. మధుప్రసాద్ గారు, కుటుంబ సభ్యులు, తలాంపాడు గ్రామం, దొరవారి సత్రం మండలం, తిరుపతి జిల్లా నుండి. కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా వేదాంతం జానకి శ్రీనివాస్ గారు, మచిలీపట్నం నుండి. కరెక్ట్ ఆన్సర్. గౌతమ్ గారు, చౌడేపల్లి మండలం, అన్నమయ్య జిల్లా నుండి. కరెక్ట్ ఆన్సర్. శీలవారణము. మరి పంపించిన అవసరం అయితే నాకు అర్థం కాలేదు. నేను అడిగిన క్వశ్చన్కి అదే పూర్తి తెలుగులోనా? అయినా పూర్తి తెలుగులో, తెలుగులో కూడా దాన్ని అలాగే పిలుస్తారు, ఇంగ్లీష్లో ఉన్న పేరుతోనే పిలుస్తారు. నల్గొండ జిల్లా చిత్రియాల గ్రామం నుంచి దామోస్ వెంకటాచార్య గారు మెసేజ్ చేశారు. మరి పంపించిన అవసరం అయితే నాకు అర్థం కాలేదు. నెక్స్ట్ ఇంకా, అల్ట్రా వైలెట్ కిరణాల నుంచి భూమిని కాపాడేది. కీర్తి రాజ్ కుమార్, ఆదర్శ్ నగర్, నిజామాబాద్ నుండి మెసేజ్ చేశారు. మరి ఆన్సర్ అయితే మెసేజ్ చేయలేదు, దానికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ అయితే మెసేజ్ చేశారు. మారూర్ నుంచి లక్ష్మీ నారాయణమ్మ, నారాయణ స్వామి, మధుచరణ్ మెసేజ్ చేశారు. కరెక్ట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ గారు, కరెక్ట్ ఆన్సర్.

బ్రహ్మయ్య గారు కర్నూలు నుండి. ఎస్, నెక్స్ట్ ఇంకా ఎర్రమిల సీతామహాలక్ష్మి గారు చెన్నై నుండి. కలమందలపాడు గ్రామం నుంచి కాసిం ముతిజావల్లి గారు, కరెక్ట్ ఆన్సర్. దొంతి నుంచి, సారీ, రమేష్ దొంతి గారు అనంతపురం నుంచి, కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ ఇంకా గడ్డం అంకయ్య గారు బందరుపల్లి నెల్లూరు జిల్లా నుండి, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా నరేష్ రోజా శిరీష మెసేజ్ చేశారు మహబూబ్ నగర్ జిల్లా మూసాపేట గ్రామం నుంచి, కరెక్ట్ ఆన్సర్. వి కోటేశ్వరరావు గారు ఒడిశా నుండి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. కుస్మ గారు అంబటి నగర్ నుండి, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఎస్, అల్ట్రా వైలెట్ రేస్ నుంచి భూమిని కాపాడుతుంది ఒక పొర, అది భూమి చుట్టూరే ఉంటుంది. ఆన్సర్ యూవి రేస్ అయితే కాదు, ఆ యూవి రేస్ నుంచే కాపాడేందుకు ఒక పొర అయితే ఉంది. మురారి గారు యశోద జానకిరాజు నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి, కరెక్ట్ ఆన్సర్. గద్వాల్ జిల్లా నుంచి దేవి గారు, కరెక్ట్ ఆన్సర్ అండి. దస్తగిరి సంధ్యా గారు ప్రొద్దుటూరు కడప జిల్లా నుండి, రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి నుంచి మెసేజ్ చేస్తున్నారు. కృష్ణ సంతోష్ గారు, కరెక్ట్ ఆన్సర్. మురళీధరన్ చిత్తూరు నుంచి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్ ఇంకా గద్వాల్ జిల్లా నుంచి మెసేజ్ చేస్తున్నారు పెద్ద నరసింహ పద్మాబాయి గారు, ఇంకా శ్రీవాణి జగదీష్ శివరాణి కుటుంబ సభ్యులు. ఎస్, కరెక్ట్ ఆన్సర్, ఓజోన్ లేయర్. ఇంకా మెసేజెస్ అయితే, సో ఇవన్నమాట మెసేజెస్ అయితే వచ్చాయి. సూర్యుడి నుంచి చాలా కిరణాలు అయితే వస్తాయన్నమాట, అందులో అల్ట్రా వైలెట్ రేస్, అతి నీల లోహిత కిరణాలు కూడా ఆ కిరణాలన్నింటిలో ఒక రకం. ఇవి డైరెక్ట్ గా పడితే మనకి స్కిన్ ఇన్ఫెక్షన్స్, ఎలర్జీస్ అనేవి వస్తాయన్నమాట. సో అటువంటివి ఏమీ రాకుండా భూమి చుట్టూర ఓజోన్ పొర అయితే ఉంది, అది క్షీణిస్తుంది. ఎందుకు అంటే పొల్యూషన్ వల్ల. ఆ పొల్యూషన్ ఎక్కడి నుంచి? మన ఇళ్లలో నుంచేనంట. అవును, మన ఇళ్లలో వాడే ఎయిర్ కండిషనర్ గాని, రెఫ్రిజరేటర్ గాని, వీటి నుంచి క్లోరో ఫ్లోరో కార్బన్స్ అనేవి వస్తాయన్నమాట. వీటిని సిఎఫ్సీస్ అని చెప్పేసి పిలుస్తుంటారు. సో ఈ సిఎఫ్సీస్ అనేవి మన ఇంట్లో నుంచి అలా గాల్లోకి, గాల్లో నుంచి ఎక్కడో స్ట్రాటోస్పియర్, స్ట్రాటోస్పియర్ ఇన్ ద సెన్స్ ఎక్కడైతే మనకి కొంచెం పైన బాగా హెలికాప్టర్ కాదు కదండి, ఏరోప్లేన్ ప్రయాణిస్తుందో ఆ ప్రాంతంలో ఈ స్ట్రాటోస్పియర్ అనేది ఉంటుందన్నమాట. ఆ స్ట్రాటోస్పియర్ లో ఓజోన్ లేయర్ అనేది ఉంటుంది, అది క్షీణిస్తుంది. సో మరి అది క్షీణించకుండా ఉండాలి అంటే మనం ఈ రెఫ్రిజరేటర్ వాడకాన్ని తగ్గించాలి. ఇంకా రెండవది ఏంటంటే ఎయిర్ కండిషనర్ వాడకాన్ని కూడా తగ్గించాలి. సో తగ్గించాలంటే ఏసీ వేసుకోకుండా పడుకోమంటావా ఏంటి అని చెప్పేసి అనుకుంటారేమో, వర్క్ చేసుకోమంటావా అని చెప్పి అడుగుతారు. ఎస్, అవును, మరి కట్టేసి వర్క్ చేసుకోవాలి అని చెప్పి చెప్పట్లేదు, కానీ కొంచెం తగ్గించాలి. తగ్గించాలి ఇన్ ద సెన్స్ కూలింగ్ లో కాదు, అంటే దానికి మినిమం టెంపరేచర్, మాక్సిమం టెంపరేచర్ ఉంటుంది కదా. సో కొన్నిటికి అంటే మినిమం 16-18 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉంటుంది, ఇంకా మాక్సిమం చూస్తే కనుక 22-24 అలా ఉంటుంది. సో అలాగా 22-24 అరౌండ్ అలా టెంపరేచర్ మెయింటైన్ చేసుకుంటుంటే సరిపోతుంది, ఎందుకంటే బయట ఎలాగో 32-34 అంటుంటుంది, ఇంకా సమ్మర్ అయితే చెప్పక్కర్లా. కాబట్టి 10 డిగ్రీల సెల్సియస్ అనేది మన ఇంట్లో వర్క్ ప్లేస్ లో తగ్గిపోతుంది, కాబట్టి 22-21 డిగ్రీ సెంటిగ్రేడ్ కి మెయింటైన్ చేస్తూ ఉంటే సరిపోతుంది. ఇంకా అంతకంటే తగ్గించి మరీ 16-18 లో పెడుతూ ఉంటే కనుక మన ఏసీ వాడకం వల్ల మన ఇల్లు చల్లబడుతుందేమో, కానీ మన ప్లానెట్ మాత్రం వేడెక్కిపోతుంది మరి. సో అందుకని ఈ ఓజోన్ పొర ఎంత ఇంపార్టెంట్, ఇంకా పొల్యూషన్ ని ఏ విధంగా తగ్గించాలి, వీటన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకుని ఈ రోజు ఈ ఓజోన్ పొరకి సంబంధించిన ఒక డేని అయితే అబ్జర్వ్ చేస్తున్నారన్నమాట. అందుకనే ఓజోన్ పొర గురించి మనం ఇప్పుడైతే మాట్లాడుకున్నాం. మరి మరి ఇంకా ఇప్పుడు వర్షాలు కూడా కొన్ని చోట్ల పడుతున్నాయి, కొన్ని చోట్ల పడట్లేదు. మరి కారణం ఏంటంటే ఎల్నినో అని చెప్పేసి చాలా వార్తల్లో వింటూనే ఉన్నాం. అది కూడా కారణం ఏంటంటే మన ఇంట్లో నుంచి, ఇంకా ఫ్యాక్టరీస్ ముఖ్యంగా, తర్వాత వెహికల్స్ నుంచి వచ్చే పొల్యూషన్ వల్లే. కాబట్టి ఇంత పొల్యూషన్ తగ్గించాలి అంటే ఏం చేయాలి? మనం ఎంత వరకు న్యాచురల్ గా ఉండగలమో అంత న్యాచురల్ గా ఉంటే సరిపోతుంది. ఆ విధంగా న్యాచురల్ గా ఉంటే మనకి ఆరోగ్యమే, పర్యావరణానికి కూడా ఆరోగ్యమే. సో ఇంకా సందడే సందడిలో ఇప్పుడు అడగబోయే ప్రశ్న ఏమిటంటే, పాతకాలంలో ఎక్కడో ఉన్న వాళ్ళతో మాట్లాడాలంటే కావాలి టెలిఫోన్, మరి పాటలు వినాలంటే కావాల్సింది ఏంటి? పాతకాలంలో ఎక్కడో ఉన్న వాళ్ళతో మాట్లాడాలంటే కావాలి టెలిఫోన్, మరి పాతకాలంలోనే ఇష్టమైన పాటలు వినాలి అంటే కావాల్సిన ఎక్విప్మెంట్ ఏంటి? తెలిస్తే కనుక మెసేజ్ చేసే 8662488146268 4 8 8 1 కి మెసేజ్ చేసేయండి మరి.

3:31 దాటి 10 సెకండ్లు కావస్తోంది. సమయం వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై విద్యుడ జే ఆదిత్య. మరి అడిగిన ప్రశ్న ఏంటి అంటే గనక పాతకాలంలో ఎక్కడ ఉన్న వాళ్ళతో మాట్లాడాలంటే కావాల్సింది టెలిఫోన్. మరి ఇష్టమైన పాటలు వినాలంటే కావాల్సింది ఏంటో చూద్దాం. పెడన జోగాలందరూ కాలనీ నుంచి మెసేజ్ చేశారు. ఎస్ కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ ఇంకా బివి సుబ్బారావు గారు మార్కాపూర్ నుండి మెసేజ్ చేశారు, ఆల్రెడీ క్వశ్చన్ అయిపోయింది. శాంతినగర్ నుంచి ఒకే ఒకడు కరెక్ట్ ఆన్సర్. బ్రహ్మయ్య గారు కర్నూలు నుండి కరెక్ట్ ఆన్సర్. మూసాపేట మహబూబ్ నగర్ నుంచి నరేష్ మెర్సి విజయ కుటుంబ సభ్యులు మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. రెడ్డన గారు ఎన్జిఓస్ కాలనీ కడప నుండి కరెక్ట్ ఆన్సర్. రామానగర్ నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు మెసేజ్ చేస్తున్నారు, మరీ పాతకాలంలో అప్పుడు టీవీ ఇంకా రాలేదు కదా, సో అదనమాట సంగతి. నెక్స్ట్ ఇంకా ఆచార్య చిరంజీవి రామలింగం గారు దమాయిగూడ హైదరాబాద్ నుండి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. నల్గొండ జిల్లా చేతిరియాల గ్రామం నుంచి దామోస్ వెంకటాచారి గారు, వరలక్ష్మి గారు కుటుంబ సభ్యులు మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. దొంతి రమేష్ గారు అనంతపురం నుంచి మెసేజ్ చేశారు, ఎస్ కరెక్ట్ ఆన్సర్. కమతం వెంకట లక్ష్మీరెడ్డి గారు భీమినిపాడు నుండి, కరెక్ట్ ఆన్సర్. పురుషోత్తం గారు సిద్ధేశ్వర కొండ నుండి మెసేజ్ చేశారు, అవునా, కరెక్ట్ ఆన్సర్. ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుండి, కరెక్ట్ ఆన్సర్. దస్తగిరి సంధ్యా గారు ప్రొద్దుటూరు కడప జిల్లా నుండి, కరెక్ట్ ఆన్సర్. పుట్టపాక నుండి మిరియాల తిరుమలయ్య ఆండాళ్లు మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా మురళీధరన్ చిత్తూరు నుండి, కరెక్ట్ ఆన్సర్. జాన్సన్ గారు విజయవాడ నుండి, ఎస్ కరెక్ట్ ఆన్సర్ అండి. కర్ణాటక చిన్న తిరుపతి నుండి శ్యామలా ప్రకాష్ మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. భాస్కర్ గారు పాండిచేరి నుండి, ఎస్ కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ ఇంకా నిజామాబాద్ నుంచి మురహరి యశోద జానకి రాజు గారు మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. పలమారి నాగన్న గారు కర్నూలు నుండి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ గారు, కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ ఇంకా మెసేజ్ రామకృష్ణ గారు, సునీత గారు రాజోల నుండి, కరెక్ట్ ఆన్సర్. విజయవాడ నుండి మహాలక్ష్మి గారు, కరెక్ట్ ఆన్సర్. నంద్యాల జిల్లా బాణముక్కల నుండి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. రాజోల నుండి జయన్న గారు మెసేజ్ చేస్తున్నారు, ఎస్ కరెక్ట్ ఆన్సర్. ఫస్ట్ ఆన్సర్ అర్థమైంది, మరి సెకండ్ ఆన్సర్ నాకు అర్థం కాలేదు. గోర్లకాందొడ్డి పాతింటి ఎల్లబ్బ గారు మెసేజ్ చేస్తున్నారు, జయమ్మ గారు కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్ కౌస్తుభ గారు నంద్యాల జిల్లా ఆత్మకూరు నుండి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. రమేష్ గణేష్ నగర్ కర్నూలు నుండి మెసేజ్ చేశారు, అవునా. కలమందలపాడు గ్రామం నుంచి కాశీ ముతుజావల్లి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. ఆదిత్య గారు మీరడిగిన ప్రశ్నకు సమాధానం అంటూ నిజామాబాద్ జిల్లా నుండి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహబంధు జైనుద్దీన్ మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. లతా గారు ఉయ్యూర్ నుండి, కరెక్ట్ ఆన్సర్. జయలక్ష్మి గారు, దామోదర్ రెడ్డి గారు బుక్కాపురం గ్రామం నుండి మెసేజ్ చేస్తున్నారు, ఓకే. నెక్స్ట్ ఇంకా కోటేశ్వరరావు గారు ఒడిశా నుండి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. మధుప్రసాద్ గారు తలాంపాడు గ్రామం దొరవారి సత్ర మండలం తిరుపతి జిల్లా నుండి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా విజయ కైలాస్ గారు, సాయి కృతిక మారుతి నగర్ అనంతపురం నుండి మెసేజ్ చేశారు, ఎస్ కరెక్ట్ ఆన్సర్. ఇంకా మెసేజెస్ అయితే ఉన్నాయి, మరిన్ని మెసేజెస్ చదివే ముందు ఇప్పుడైతే ఒక సాంగ్ అయితే వచ్చేస్తుంది, వింటూ ఆనందిస్తూ ఉండండి. వివిధ భారతి ఎఫ్ఎం విద్యుడ జే ఆదిత్య.

3:39 దాటి 5 సెకండ్లు కావస్తోంది సమయం. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.1 ఫ్రీక్వెన్సీపై విద్యురాజే ఆదిత్య. మనము నాం సందడే సందడిలో. మరి అడిగిన ప్రశ్న ఏంటంటే, పాతకాలంలో దూరంగా ఉన్న వాళ్ళతో ఎవరితో అయినా మాట్లాడాలి అంటే కావాల్సింది టెలిఫోన్. మరి నచ్చిన పాటలను వినాలి అంటే కావాల్సింది ఏమిటి? గద్వాల జిల్లా నుండి దేవి గారు మెసేజ్.

చేశారు, కరెక్ట్ ఆన్సర్. రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి నుంచి కృష్ణ సంతోష్ మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. నాగార్జున గారు, లక్ష్మి గారు, బడియంపేట అనంతపురం నుండి, కరెక్ట్ ఆన్సర్. దామోస్ వెంకటాచారి గారు, వరలక్ష్మి గారు కుటుంబ సభ్యులు మెసేజ్ చేస్తున్నారు, చిత్రియాల నల్గొండ జిల్లా నుండి, కరెక్ట్ ఆన్సర్. భీమేశ్వరరావు గారు పెడన నుంచి, కరెక్ట్ ఆన్సర్. విజయవాడ నుంచి విజయలక్ష్మి గారు, కరెక్ట్ ఆన్సర్. మురారి మహేష్ గారు బేతంచెర్ల గౌరీపేట నుండి మెసేజ్ చేశారు, ఎస్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా నరేష్ గారు కరెక్ట్ ఆన్సర్ అండి, తిప్పర్తి నుంచి మెసేజ్ చేస్తున్నారు, నల్గొండ జిల్లా నుంచి. చిలకమర్రి ఉపేంద్రచారి గారు, బ్రహ్మచారి గారు, అంజయ్యచారి గారు మెసేజ్ చేస్తున్నారు, ఎస్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా రామానగర్ నుంచి బోర్డు బాలసుబ్రహ్మణ్యం గారు మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. వేదాంతం జానకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుండి, అవును. నెక్స్ట్ ఇంకా నెల్లూరు జిల్లా ఇనమడుగు నుండి చేబ్రోలు రామకృష్ణయ్య గారు, సిద్ధాంతి గారు మెసేజ్ చేస్తున్నారు. కైలాష్ మనోజ్ సాగానా, నాకైతే అర్థం కాలేదు మరి పంపించిన మెసేజ్. ఎస్ఏజిఏ దానికి ఏమైనా ఫుల్ ఫామ్ అయ్యా. నెక్స్ట్ ఇంకా గెడ్డ మంకయ్య గారు బందరపల్లి నెల్లూరు జిల్లా నుండి, కరెక్ట్ ఆన్సర్ అండి. సుమని గారు పెడన నుంచి, కరెక్ట్ ఆన్సర్. కుస్మ గారు అమ్మటి నగర్ నుండి, కరెక్ట్ ఆన్సర్. భానుముఖల నుండి రెహమాన్ గారు, కరెక్ట్ ఆన్సర్. గద్వాల్ జిల్లా నుండి మెసేజ్ చేస్తున్నారు, పెద్ద నరసింహ పద్మాబాయి గారు, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా జమలయ్య దొడ్డదేవరపాడు నుంచి మెసేజ్ చేస్తున్నారు, ఎస్ గ్రామ్ ఫోన్ టేప్ రికార్డ్ ఇంకా అందరికీ మెచ్చేది నచ్చేది మన రేడియో. సందర్భ సందర్భంలో మరి ఇప్పుడు అడగబోయే ప్రశ్న, భాగవతం ప్రకారం కాళీయ మర్దనంని కృష్ణుడు ఏ నదిలో ప్రదర్శించాడు? భాగవతం ప్రకారం కాళీయ మర్దనంని కృష్ణుడు ఏ నదిలో ప్రదర్శించాడు? తెలిస్తే కనుక మెసేజ్ చేసేయండి 8662 4111 4కి.

3:44 దాటి 3 సెకండ్లు కావస్తోంది. సమయం వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై విత్యురాజ్ ఆదిత్య. సందనే సందడిలో మరి అడిగిన ప్రశ్న, భాగవతం ప్రకారం కాళీయ మర్దనంని కృష్ణుడు ఏ నదిలో ప్రదర్శించారు? మరి చూద్దాం ఫస్ట్ మెసేజ్ ఎవరు చేశారు. రాజన్ నుండి జయన్న గారు మెసేజ్ చేశారు. ఎస్ కరెక్ట్ ఆన్సర్. పెడన జోగానందర కాలనీ నుంచి అప్పల్ రాజు గారు కరెక్ట్ ఆన్సర్. మూసాపేట

గ్రామం నుంచి నరేష్ శిరీష రోజా కుటుంబ సభ్యులు మెసేజ్ చేశారు, అయ్యో కాదు, కృష్ణుడు ఉంది అటు ఉత్తరప్రదేశ్ బృందావన్ దగ్గర, మరి కృష్ణానది ఇక్కడ కదా. వెంకటేష్ గారు మెసేజ్ చేస్తున్నారు నందిపేట నుండి, వన్స్ మెసేజ్ చేశారా మరి. నెక్స్ట్ ఇంకా మంగళగిరి నుంచి యశోద గారు మెసేజ్ చేశారు, తెలియపోతే ఎట్లాగా, కరెక్ట్ ఆన్సర్. శాంతినగర్ నుంచి ఒకే ఒకడు మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. భాస్కర్ గారు పాండిచేరి నుండి కాదనుకుంటా, ఆన్సర్ అయితే నా దగ్గర ఉంది. ఆచార్య చిరంజీవి రామలింగా గారు దమ్మాయి కూడా హైదరాబాద్ నుండి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. సుమనీ గారు పడన నుండి, కరెక్ట్ ఆన్సర్. దొంతి రమేష్ గారు అనంతపూర్ నుండి, కరెక్ట్ ఆన్సర్. నెల్లూరు జిల్లా ఇనమడుగు నుండి చేబ్రోలు రామకృష్ణయ్య గారు మెసేజ్ చేస్తున్నారు, ఎస్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా అనంతపూర్ నుంచి అనురాధ గారు, కరెక్ట్ ఆన్సర్. విజయ కైలాస్ సాయి కృతిక మారుతినగర్ అనంతపూర్ నుంచి, కరెక్ట్ ఆన్సర్. బ్రహ్మయ్య గారు కర్నూలు నుండి మెసేజ్ చేశారు, ఎస్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా కల్వకుర్తి నాగర్ కర్నూలు జిల్లా నుండి మెసేజ్ చేస్తున్నారు రుత్విక్ శ్రీ వైష్ణవ్, ఎస్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా మెసేజ్ నల్గొండ జిల్లా చిత్రియాల గ్రామం నుంచి దామోస్ వెంకటాచారి గారు మెసేజ్ చేస్తున్నారు, కుటుంబ సభ్యులు, ఎస్ కరెక్ట్ ఆన్సర్. గనగలూరు నుంచి రామకృష్ణారెడ్డి గారు కరెక్ట్ ఆన్సర్ మెసేజ్ చేశారండి. నెక్స్ట్ ఇంకా పెడన నుంచి మెసేజ్ చేస్తున్నారు నరసన్న శివగంగా గారు, కరెక్ట్ ఆన్సర్. ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుండి, కరెక్ట్ ఆన్సర్. తిప్పర్తి నల్గొండ జిల్లా నుండి మెసేజ్ చేస్తున్నారు చిలకమర్రి ఉపేంద్రచారి గారు, అంజయ్యచారి గారు, బ్రహ్మచారి గారు, కరెక్ట్ ఆన్సర్. బాలసుబ్రహ్మణ్యం గారు మెసేజ్ చేస్తున్నారు రామానగర్ నుండి, కరెక్ట్ ఆన్సర్. టైలర్ రమేష్ గారు, వెంకట సరపతి గారు అనంతపురం నుంచి, కరెక్ట్ ఆన్సర్. వేదాంతం జానకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుండి, వాటలో కూడా ఉందిగా. అవును, మరి ఇంకా మెసేజెస్ అయితే చాలానే ఉన్నాయి, ఒక పాట తర్వాత మెసేజెస్ చదివి వినిపించేస్తాను.

3:52 కావస్తోంది సమయం. వింటున్నారు వివిధ భారతీయ FM 101.3 ఫ్రీక్వెన్సీ బై విత్యరాజే ఆదిత్య. శృతి లయలు మూవీ నుంచి సాంగ్ అయితే విన్నారు కదా, మరి పాడిన వారు ఎవరు అంటే వాణి జయరామ్ గారు. ఈ పాట నారాయణ తీర్థ తరంగం నుంచి తీసుకున్నారనమాట. పాడినవారైతే వాణి జయరామ్ గారు, శృతి లైలు మూవీ నుంచి. మరి ఇంతకీ నేను అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్స్ ఎవరు పంపించారో చూద్దాం. శ్రీకృష్ణుడు కాళీయమర్దనాన్ని ప్రదర్శించారు కదా, మరి ఇంతకీ ఎక్కడ ప్రదర్శించారు, ఇది క్వశ్చన్.

జి రెడ్డన్నా గారు, ఎన్జీఓస్ కాలనీ కడప నుండి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. శవానా గారు, పెద్దగూడెం విలేజ్ వనపర్తి నుండి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ ఇంకా ఇమ్మనేని వెంకటేశ్వరరావు గారు, ఆమోదగిరిపట్నం వేటపాలెం బాపట్ల జిల్లా నుండి, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా మెసేజ్ విజయవాడ నుండి విజయలక్ష్మి గారు, రాంగ్ ఆన్సర్ అండి. కలమందలపాడు గ్రామం నుంచి కాశీ ముత్తుజావల్లి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. గోర్లకాందొడ్డి గ్రామం పాతింటి ఎల్లప్ప గారు, జయమ్మ గారు, రమేష్ బాబు మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. నాగార్జున గారు, లక్ష్మీ గారు, బడియంపేట అనంతపూర్ నుంచి, కరెక్ట్ ఆన్సర్. జయలక్ష్మి గారు, దామోదర్ రెడ్డి గారు, బుక్కాపురం గ్రామం నుండి, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్ లలిత గారు, పద్మ గారు, కర్నూలు నుండి, కరెక్ట్ ఆన్సర్. మురారి మహేష్ గారు, బేదం జిల్లా గౌరీపేట నుండి, నంద్యాల జిల్లా నుండి, కరెక్ట్ ఆన్సర్. మధుప్రసాద్ గారు, కుటుంబ సభ్యులు, తలంపాడు గ్రామం, దొరవారి సత్రం మండలం, తిరుపతి జిల్లా నుండి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. నంద్యాల జిల్లా భానుముఖల నుండి సర్దార్ రెహమాన్ గారు మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. పాపారావు గారు, టి నర్సాపురం నుండి, కరెక్ట్ ఆన్సర్. మూసాపేట మహబూబ్ నగర్ నుంచి నరేష్ గారు, కుటుంబ సభ్యులు, కరెక్ట్ ఆన్సర్. కమతం వెంకట లక్ష్మీరెడ్డి గారు, భీమినిపాడు నుండి, కరెక్ట్ ఆన్సర్. అవును, గద్వాల్ జిల్లా నుండి దేవి గారు మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా మెసేజ్ నరేంద్రబాబు గారు, కృష్ణలంక విజయవాడ నుండి, కరెక్ట్ ఆన్సర్. బీవీ సుబ్బారావు గారు, మార్కాపురం నుండి, కరెక్ట్ ఆన్సర్. థ్యాంక్ యూ సో మచ్ అండి. శాంతినగర్ నుంచి ఒకే ఒకడు, పాండిచేరి నుండి భాస్కర్ గారు, కరెక్ట్ ఆన్సర్. కల్వకుర్తి నుండి నాగర్ కర్నూల్ నుండి మెసేజ్ చేస్తున్నారు నేదునూరి కళ్యాణ్చారి గారు, కరెక్ట్ ఆన్సర్. నిజాము

హైదరాబాద్ వీక్లీ బజార్ నుండి మురహరి గారు యశోద జానకిరాజ్ మెసేజ్ చేశారు. కరెక్ట్ ఆన్సర్. నెల్లూరు జిల్లా ఇనమడుగు నుండి చేబ్రోలు రామకృష్ణయ్య గారు, కుటుంబ సభ్యులు సుభాషిణి గారు మెసేజ్ చేశారు. కరెక్ట్ ఆన్సర్. కుసుమ గారు అమర్ నగర్ నుండి

నల్గొండ చిత్రియాల గ్రామం నుంచి దామోస్ వెంకటాచారి గారు ఆన్సర్ పంపించారు కదా. ఎస్ కరెక్ట్ ఆన్సర్. నందిపేట నుండి వెంకటేష్ గారు మెసేజ్ చేశారు. ఆన్సర్ వచ్చేసి యమునా నదిలో కాళింది అనే మడుగులో ఈ కాళీయ మర్దనాన్ని శ్రీకృష్ణుడు ప్రదర్శించారనమాట. సో ఇంకా ఇప్పుడైతే షార్ట్ బ్రేక్ వచ్చేస్తున్నాయి. ఆ తర్వాత ఇంకా మనీ మాట్లాడుకుందాం సంగతులు సందడి సందడిలో.

0: కృష్ణా తీరాన వెలిసి,
1: పంగాటి సీమలో మెరిసి,
0: గోదావరి ఒడ్డున విరిసి,
1: విశాఖ తీరాన చేరి,
0: అంచెలంచెలుగా ఎదిగి,
1: విజయనగరం, ఖమ్మం, ప్రకాశం జిల్లాలలో అడిగిడి
0: సరికొత్తగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారిచే ఇవ్వబడిన షెడ్యూల్డ్ హోదాతో ముందుకు దూసుకెళ్తోంది మన కోస్టల్ బ్యాంక్. విశ్వసనీయమైన సేవలకు నేడే మీ దగ్గరలో ఉన్న కోస్టల్ బ్యాంక్ ని సంప్రదించండి.

0: వివిద్ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: నమస్కారం, వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలతో కె ఉమారాణి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినం, నరేంద్ర మోదీ 25 సంవత్సరాల ప్రజాసేవ ప్రస్థానాన్ని విజయవంతంగా పూర్తి చేసుకున్న సందర్బంగా రేపటి నుండి అక్టోబర్ 17వ తేదీ వరకు నెల రోజుల పాటు దేశవ్యాప్తంగా సేవా సంకల్ప అభియాన్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తున్నట్లు కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమ శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ తెలిపారు. ప్రపంచ ఓజోన్ దినోత్సవం ఈరోజు. ఈ నేపథ్యాన్ని పురస్కరించుకుని భవిష్యత్ తరాల కోసం ఆరోగ్యకరమైన పచ్చని భూగోళాన్ని తీర్చిదిద్దే దిశగా కృషి చేద్దామని కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ పిలుపునిచ్చారు. భారతీయ శాస్త్రీయ కర్ణాటక సంగీత వైభవాన్ని విశ్వ యవనికపై సగర్వంగా నిలబెట్టి తన గానామృతంతో కోట్లాది భక్తుల హృదయాలలో నిలిచి ప్రతిరోజు ఉదయాన్నే వినే వెంకటేశ్వర సుప్రభాతం, విష్ణు సహస్రనామ స్తోత్రం, ఆదిశంకరాచార్యుల భజగోవింద స్తోత్రాలకు తన గాత్రంతో శాశ్వత జీవం పోసి ఆసియా నోబుల్ బహుమతిగా భావించే రామన్ మెగససే పురస్కారం పొందిన తొలి భారతీయ సంగీత విద్వాంసురాలిగా భారతరత్న అందుకున్న ప్రథమ సంగీత కళాకారిణిగా చరిత్రకెక్కిన అమర గాన కోకిల ఎంఎస్ సుబ్బలక్ష్మి జయంతి ఈరోజు. ప్రతి భక్తుడికి ఎల్ఐసీతో కలిసి ఆధార్ బేస్డ్ ఆన్లైన్ బీమా చేయాలని తిరుమల తిరుపతి దేవస్థానం నిర్ణయించిందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈరోజు తిరుమల 2వ రోజు పర్యటనలో తెలిపారు. తిరుమలలో ఎవరైనా భక్తులు దురదృష్టవశాత్తు మృతి చెందితే వారికి 2 లక్షల రూపాయల ఆర్థిక సాయం అందించేలా బీమా వర్తింపజేస్తామన్నారు. భారత్ను ప్రపంచ సెమీకండక్టర్ తయారీ హబ్గా తీర్చిదిద్దే లక్ష్యంతో సెమికాన్ ఇండియా 2026 5వ ఎడిషన్ ఢిల్లీలోని యశోభూమిలో రేపటి నుంచి 3 రోజుల పాటు జరగనుంది. ఎన్టీఆర్ భరోసా పింఛన్ల దాఖలకు గడువును 2018 వరకు రాష్ట ప్రభుత్వం పొడిగించింది. తమిళనాడులోని ప్రపంచ ప్రఖ్యాత మధుర మీనాక్షి ఆలయంలో రేపు మహాకుంభాభిషేకం జరగనుంది. ప్రతి పుష్కరానికి ఒకసారి ఆలయంలో కుంభాభిషేకం నిర్వహిస్తారు. గతంలో 2009లో ఈ కుంభాభిషేకం నిర్వహించారు. దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ దాని ఆనుకొని ఉన్న పరిసర ప్రాంతాలపై ఉపరితల ఆవర్తనం రాయలసీమ ప్రాంతాలపై సగటు సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ ఎత్తులో విస్తరించి ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. వీటి ప్రభావంతో రాష్టంలోని కోస్తాంధ్రప్రదేశ్ యానాంలలో ఈ రోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1-2 చోట్ల కురిసే అవకాశముందని, ఈదురుగాలు గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశముందని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఎఫ్ఎంఎస్ హెడ్లైన్స్ తిరిగి 5 గంటలకు.

4 గంటల 4 నిమిషాలు దాటి 39 సెకండ్లు కావస్తోంది సమయం. వింటున్నారు వివిధ భారతి FM 101.3 ఫ్రీక్వెన్సీపై, నేను మీ ఆదిత్య.

వామయామి అంటూ అన్నమాచార్య సంకీర్తన ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి గళంలో విన్నారు కదా. మరి ప్రతి తెలుగు లోగిళ్లలో మామూలుగా పొద్దున అయ్యిందంటే చాలు, అది మూవీస్ లో గానీ.

ఇంకా మనం పల్లెల్లో వెళ్ళినప్పుడు అక్కడక్కడ చాలా చోట్ల వినిపిస్తూ ఉంటుంది అనమాట, వెంకటేశ్వర స్వామి సుప్రభాతం. సో ఆ వెంకటేశ్వర స్వామి సుప్రభాతం ఎంఎస్ సుబ్బులక్ష్మి గారి గళంలో వినిపిస్తూ ఉంటుంది. దాంతోనే చాలా మంది వాళ్ళ ఇళ్లలో రోజు కూడా ప్రారంభమవుతుందన్నమాట. ఆ తర్వాత ఇంకా ఎన్నో అన్నమాచార్య కీర్తనలు, భజన, ఇంకా భజగోవిందం అనే ఈ సాంగ్ తో ఆమె ఎంతో పాపులర్ అయ్యారు అనమాట. ఇంకా యునైటెడ్ నేషన్స్ లో ముఖ్యంగా భారతదేశం నుంచి ఒక గాయకురాలు అక్కడ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఆ గాయకురాలు ఎవరో కాదు, ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు. ఇంకా అలాగే రామన్ మెగసెసే అవార్డు, ఇలా ఎన్నో పురస్కారాలని, జాతీయ పురస్కారాలు, ఇంకా తమిళనాడు, ఆంధ్రాకి చెందిన ఎన్నో రాష్ట్ర పురస్కారాలని కూడా ఆమె తన గళానికి ఇచ్చిన ప్రతిభకు అందుకున్నారన్నమాట. ఇంకా సమయం 4:06 దాటి 4 సెకండ్లు కావస్తోంది. ఇప్పుడు వివిధాలు శ్రేయా ఘోషల్ పాడిన సాంగ్స్ అయితే వినిపించేస్తున్నాను. ముందుగా మందారా మందారా అంటూ భాగమతి మూవీ నుంచి సాంగ్ అయితే వస్తుంది, వింటూ ఆనందిస్తూ ఉండండి. వివిధ భారతి ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే ఆదిత్య.

4:16 దాటి 34 సెకండ్లు కావస్తోంది. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.1 ఫ్రీక్వెన్సీపై విద్యుత్ ఆర్జే ఆదిత్య. మనమున్న వివిధాలు శ్రేయా ఘోషల్ పడిన సాంగ్స్ అయితే వినిపిస్తున్నాను. అనంత్ శ్రీరామ్ గారు లిరిక్స్ అందించగా శ్రేయా ఘోషల్ పడిన పాట మిస్టర్ పర్ఫెక్ట్ మూవీ నుంచి అయితే విన్నారు. నెక్స్ట్ ఇంకా ఇప్పుడు వచ్చేస్తున్న సాంగ్ సిరివేనల సీతారామ శాస్త్రి గారి లిరిక్స్ లో శ్రేయా ఘోషల్ ఇంకా కేకే పడిన సాంగ్ అయితే వచ్చేస్తుంది నేనున్నాను మూవీ నుంచి.

4:27 దాటి 50 సెకండ్లు కావస్తోంది సమయం. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై విత్ యువర్ ఆర్జే ఆదిత్య. అతడు మూవీ నుంచి సిరిబెన్నెల సీతారామ శాస్త్రి గారి లిరిక్స్ లో శ్రేయా ఘోషల్ పడిన సాంగ్ అయితే విన్నారు కదా. నెక్స్ట్ ఇంకా వివిధాలో వరుడు కావలిన మూవీ నుంచి శ్రేయా ఘోషల్ పడిన సాంగ్ అయితే వచ్చేస్తుంది. వింటూ ఆనందిస్తుండండి. స్టే ట్యూన్డ్ టు వివిధ భారతి విత్ యువర్ ఆర్జే ఆదిత్య.

శ్రీమణి లిరిక్స్ అందించగా తమన్ మ్యూజిక్ కంపోజిషన్ లో శ్రేయ ఘోషల్ పడిన సాంగ్ అయితే విన్నారు తొలి ప్రేమ మూవీ నుంచి. 4:36 దాటి 37 కాబోతోంది సమయం. నెక్స్ట్ ఇంకా శ్రేయ ఘోషల్ పడిన సాంగ్ అయితే వచ్చేస్తుంది ఫ్యామిలీ స్టార్ మూవీ నుంచి.

గేమ్ చేంజర్ మూవీ నుంచి కార్తీక్ శ్రేయ ఘోషల్ పడిన సాంగ్ అయితే విన్నారు. 4 గంటల 46 నిమిషాలు దాటి 14 సెకండ్లు కావస్తుంది. నెక్స్ట్ ఇంకా వివిధాలో చివరిగా ఈ రోజు శ్రేయ ఘోషల్ పాడిన పాట పుష్ప మూవీ నుంచి.

సమయం 4:50 దాటి 40 సెకండ్లు కావస్తుంది. వివిధాలో శ్రేయా ఘోషల్ పడిన సాంగ్స్ అయితే విన్నారు. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై. ఇప్పుడు వివిధ భారతిలో ఈరోజు వెన్నెలర్ ప్రోగ్రామ్ అయితే వస్తుంది. విత్ దిస్ యువర్ ఆర్జే ఆదిత్య ఈ సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే. మరి ఇంకా మరిన్ని ఆసక్తికరమైన విషయాలు కబుర్లతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు అన్నెసరీ థాట్స్ ఏమీ లేకుండా అవసరమైన వాటి గురించే ఆలోచిద్దాం. ఇప్పుడు వచ్చేస్తుంది వెన్నెలర్ ప్రోగ్రామ్.

హలో డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెన్నెల ప్రోగ్రామ్ విత్ మీ యువర్ ఆర్జే చేతన్. ఓసారి కిడ్నీల పనితీరు తగ్గి అవి ఫెయిల్ అయితే వాటిని తిరిగి బాగు చేయడం కష్టం. ఇది చాలా ఖర్చుతో కూడుకున్న పని కూడా. కిడ్నీ ఫెయిల్ అయితే కృత్రిమంగా రక్తాన్ని శుద్ధి చేస్తూ ఉండాలి. దీనినే డయాలసిస్ అంటారు. దీనికి దాదాపు నెలకు 4,000 నుండి 5,000 వరకు ఖర్చు ఉంటుంది. ఇతర సమస్యలు కూడా వస్తాయి. ఇంత చేశాక కూడా కిడ్నీ హెల్తీగా మారదు. గుండె జబ్బులు, అవయవాలు దెబ్బతినడం జరుగుతాయి. దెబ్బతిన్న కిడ్నీలను మార్చుకోవాలంటే దాతలు దొరకాలి. అది మరీ కష్టం. ఎలాగో అలాగా ఈ ఆపరేషన్ అయితే ఆ తర్వాత తీసుకోవాల్సిన మెడిసిన్స్ ఖర్చు కూడా ఎక్కువగానే ఉంటుంది. అన్నీ జరిగాక కూడా కొన్నిసార్లు లైఫ్ స్పాన్ తగ్గొచ్చు. అందుకే ముందు నుండే కిడ్నీస్ పాడవకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రివెన్షన్ ఈజ్ ఆల్వేస్ బెటర్ దెన్ క్యూర్ అని 100 సార్లు చెప్పినా, 1000 సార్లు చెప్పినా గానీ మనం ఏంటంటే ప్రివెన్షన్ నే వదిలేస్తాం, తర్వాత బాధపడతారు. మన దేశంలో రోజు రోజుకి షుగర్ వ్యాధి పెరుగుతూనే వస్తుంది. దీంతో పాటే కిడ్నీ ఫెయిలియర్ కేసులు కూడా పెరుగుతున్నాయి. టైప్ 1 డయాబెటీస్ వ్యాధిగ్రస్తుల్లో 10 నుండి 30%, టైప్ 2 షుగర్ వ్యాధిగ్రస్తుల్లో 40% మంది కిడ్నీ సమస్యల బారిన పడే అవకాశం ఉంటుందట. ఒక్కసారి కిడ్నీ ప్రాబ్లం మొదలైతే దాన్ని పూర్తిగా కంట్రోల్ చేయడం కష్టమే. అందుకే ముందుగానే సమస్యను గుర్తిస్తే కంట్రోల్ చేసే అవకాశం ఎక్కువగానే ఉంటుంది. సో షుగర్ లెవెల్స్ ని ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ షుగర్ రాకుండా చూసుకోవాలి. టైప్ 1 డయాబెటీస్ ఉన్నవారు 5 ఏళ్లకోసారి కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయో లేదో చెక్ చేసుకుంటూ ఉండాలి. టైప్ 2 వారై దాని గురించి వెంటనే టెస్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత కనీసం సంవత్సరానికి ఒకసారైనా క్రమం తప్పకుండా రెగ్యులర్ గా టెస్ట్ చేయించుకోవాలి. దీంతో సమస్యల గురించి ముందుగానే తెలుస్తుంది. ఆల్బుమిన్ అనేది ఓ రకం ప్రోటీన్. యూరిన్ లో శుద్ధ ఎక్కువగా బయటికి పోతే కిడ్నీలు ఫిల్టర్ కాసేపటికి తగ్గినట్లే. అందుకే ప్రతి సంవత్సరం తప్పనిసరిగా ఈ టెస్ట్ చేయించుకోవాలి. దట్ ఈస్ ఆల్బుమిన్ టెస్ట్. ఇది మీ యూరిన్ టెస్ట్ లో నిర్ధారిస్తారు. కిడ్నీల ఫిల్టర్ కాసేపట్లో ఎలా ఉందో చెప్పేందుకు ఈ టెస్ట్ చేస్తారు. దీని కారణంగా వడపోత సామర్థ్యాన్ని అంటే ఎస్టిమేట్ గ్లోమెరులర్ ఫిల్టరేషన్ రేట్ EGFR ను లెక్కించి కిడ్నీల సమస్య వచ్చే అవకాశం ఉందో లేదో అంచనా వేస్తారు. సాధారణంగా 110 మిల్లీలీటర్ల వరకు ఉంటుంది. 60 మిల్లీలీటర్ల కన్నా తక్కువగా ఉంటే కిడ్నీ సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువ. కేవలం ఈ టెస్ట్ చేయించుకుంటే సరిపోదు. కిడ్నీ 50% దెబ్బతినే వరకు ఈ సీరం క్రియాటినిన్ పెరగకపోవచ్చు. కాబట్టి EGFR ని చూడడం ముఖ్యం. ఇది వయసు, బరువు, ఎత్తు ప్రకారం చూస్తారు. కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే షుగర్ BP కంట్రోల్లో ఉండాలి. షుగర్ ఉన్నవారు HbA1c 7 కన్నా తక్కువగా ఉండాలి. ఈ జాగ్రత్తలు తీసుకోవాలి. గత 3 నెలల్లో షుగర్ కంట్రోల్లో ఉందా లేదా చెప్పే విషయమే ఈ టెస్ట్. షుగర్, హై బీపీ కలిసి చివరికి కిడ్నీలను దెబ్బతీస్తాయి. అందుకే బీపీ కూడా 130/80 ఉండేలా చూసుకోవాలి. రక్తంలో కొలెస్ట్రాల్ పెరగకుండా, రక్తహీనత లేకుండా చూసుకోవాలి. మూత్రంలో శుద్ధ పోతుంటే వెంటనే ట్రీట్మెంట్ తీసుకుని రెగ్యులర్ గా చెకప్ చేసుకోవాలి. కిడ్నీల విషయంలో ముందు నుంచి జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం. దీనివల్ల ఎలాంటి సమస్యలు రావు. కానీ కొంతమంది నిర్లక్ష్యం చేసేసరికి అది ప్రాణాల మీదకి వస్తుంది. ఈ నేపథ్యంలోనే పాలిసిస్టిక్ కిడ్నీ డిజీజ్ అనే వ్యాధి గురించి

0: తెలుసుకుందాం.
1: కిడ్నీలో పెరిగే తిత్తులనే ఈ సమస్య అంటారు. పూర్తి వివరాలు వెన్నెల ప్రోగ్రామ్ లో వినండి మీ ఆర్జే చేతంతో. మీ అమూల్యమైన సలహాలు సూచనల కొరకు మాకు మెసేజ్ లేదా కాల్ చేయగలరు. మా నంబర్ 0951522272.

0: భారతదేశంలో కిడ్నీ ప్రాబ్లమ్స్ రావడానికి షుగర్ వ్యాధి, హై బీపీ కారణాలు. మూత్రపిండాలు ఆరోగ్యంగా ఉండేందుకు రెగ్యులర్ గా చెకప్స్, ట్రీట్మెంట్ అనేది చాలా అవసరం. పాలిసిస్టిక్ కిడ్నీ డిజీజ్ పీకేడి వివిధ వయసులు, జాతుల వ్యక్తులపై ప్రభావం చూపుతుంది. పురుషులు, మహిళలు ఇద్దరు కూడా ఈ పరిస్థితికి ఇబ్బంది పడతారు. పాలిసిస్టిక్ కిడ్నీ డిజీజ్ అనేది చాలా ప్రపంచాల్లో 400 నుండి 1000 మందిలో ఒకరిని ప్రభావితం చేస్తుంది. ఇది పిల్లల్లో కూడా కనిపిస్తుంది. ప్రతి 20,000 మంది యువకుల్లో ఒకరు పీకేడి ద్వారా ఇబ్బంది పడతారు. పాలిసిస్టిక్ కిడ్నీ డిజీజ్ వంశ పారంపర్యంగా వచ్చే సమస్య. మూత్రపిండాలు అనేక ద్రవాలతో కూడిన తిత్తులను ఏర్పడతాయి. ఈ తిత్తులు కిడ్నీలను కూడా ప్రభావితం చేస్తాయి. బొబ్బలు పెద్దవిగా అయి వాటి ఆకారాన్ని కూడా ప్రభావితం చేస్తాయి. దీన్ని అదనంగా దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధి అంటారు. ఇది మూత్రపిండాల సామర్థ్యాలను ప్రభావితం చేస్తుంది. ఇది కాకుండా పీకేడి సంబంధించిన అనేక ఫలితాలు, సమస్యలున్నాయి. ఇందులో హైపర్ టెన్షన్, లివర్ సెరెబ్రమ్, గుండెలో సిరులు, హార్ట్ డిజీజ్ ఇవన్నీ కూడా వాటి కారణాలు అవుతాయి. మూత్రపిండాల్లో తిత్తులు రావడం వల్ల పీకేడి వస్తుంది. వంశ పారంపర్యంగా ఇది రావడం కూడా ఒక కారణమే. ఈ వ్యాధి రావడానికి కారణమైన జన్యువులు మీ కుటుంబ సభ్యులు కలిగి ఉందో లేదో నిర్ధారించుకోవచ్చు. ఈ సమస్య కేవలం కిడ్నీలు కాకుండా ఇతర అవయవాలు కూడా ప్రభావితం చేయవచ్చు. పీకేడి ఉన్న వ్యక్తుల్లో కాలేయం, ప్యాంక్రియాస్, స్ప్లీన్, ఓవరీస్, లార్జ్ ఇంటెస్టైన్, ఈ అవయవాల్లో బొబ్బలు సాధారణంగా సమస్యలు కలిగించవు, కానీ అవి నిర్దిష్ట వ్యక్తుల్లో ఉంటాయి. ఎక్స్పర్ట్స్ ప్రకారం వ్యక్తులు తమకు పాలిసిస్టిక్ కిడ్నీ డిజీజ్ ఉందని గుర్తించుకోవడానికి చాలా రోజులు గడుపుతారు. ఎవరైనా ఆ లక్షణాలుంటే ముందుగా ఆ వైద్యుణ్ణి సంప్రదించడం మంచిది. 30 నుంచి 40 సంవత్సరాల వయసున్న వ్యక్తుల్లో ఎలాంటి లక్షణాలు కనిపించవు. అసలు లక్షణాలు ఏమిటంటే వెన్ను నొప్పి, పొత్తి కడుపులో నొప్పి, మూత్రంలో రక్తం, పల్స్ ఎక్కువగా ఉండడం. హై బీపీ ఉన్నవారికి ఈ రిస్క్ ఎక్కువ. దీని కారణంగా వారు మరికొన్ని ఆరోగ్య సమస్యల్ని కూడా అనుభవిస్తారు. హైపర్ టెన్షన్ తగ్గించుకునేందుకు రెగ్యులర్ గా డాక్టర్ సలహా మేరకు మందులు వాడడం కూడా ముఖ్యమే. ఆరోగ్య నిపుణులు అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాను. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం, గమనించగలరు. ఇట్లు ద యూనిట్ ఆఫ్ వెన్నెలా ప్రోగ్రామ్. అండ్ దిస్ ఇస్ యువర్ ఆర్జే చేతన్ సేయింగ్ బాయ్.
1: మీ అమూల్యమైన సలహాలు, సూచనల కొరకు మాకు మెసేజ్ లేదా కాల్ చేయగలరు. మా నంబర్ 0951522739. నంబర్ మరోసారి 0951522739. మా ఇమెయిల్ అడ్రస్ feedbackamc1@gmail.com. ఐ రిపీట్, feedbackamc1@gmail.com. This program is produced and sponsored by Adventist Media Center.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం సమయం 5 గంటలకు అవస్తుంది. ముందుగా ఇప్పుడు విందాం ఈ సాయంకాలం పూట అలాగే రేపు ప్రసారం కానున్న సింహపురి ఎఫ్ఎం కేంద్రం ప్రసార విశేషాల వివరాలు.

ఈ సాయంత్రం పూట 5:05 వడగావాణి కార్యక్రమంలో మహిళలు పోషకాహారం, పిల్లల పెంపకంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వింటూ కొన్ని సినీ గీతాలు వింటారు. 5:30 యువతరంగం కార్యక్రమంలో విద్య, ఉద్యోగ సమాచారం, యూత్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ మరియు యూత్ వెల్ఫేర్ స్కీమ్స్ గురించి వింటూ కొన్ని సినీ యూత్ఫుల్ ఎంటర్టైన్మెంట్ సాంగ్స్ వింటారు. 6:00 హిందీలో వార్తలు, 6:05 ఆంగ్లంలో వార్తలు టెలికేంద్రం.

నుంచి ప్రసారం వింటారు. 6:30 గ్రామదర్శిని కార్యక్రమంలో సమాచార వేదిక ప్రసారమవుతుంది. అనంతరం ఆస్తులు అంతస్తులు కథానిక వింటారు. కథానిక సమర్పణ శ్రీనివాస్ గారు. 7:00 అలనాటి మధుర గీతం. 7:15 పాడిపంటలు కార్యక్రమంలో హోమ్ గార్డెనింగ్, టెర్రస్ గార్డెనింగ్ యాజమాన్యం గురించి డాక్టర్ పి శ్యాంప్రసాద్ గారితో జరిపిన పరిచయ కార్యక్రమం వింటారు. అనంతరం పొలం కబుర్లు ప్రసారమవుతుంది. 7:45 నుండి రాత్రి 11:10 వరకు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రకటించిన కార్యక్రమాలు వినడంతో ఈ సాయంకాలం పూట ప్రసారాలు సమాప్తమవుతుంది.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం ఇప్పుడు విందాం రేపు ప్రసారం కానున్న సింహపురి ఎఫ్ఎం కేంద్రం ప్రసార విశేషాల వివరాలు. రేపు ఉదయం 6:10 అర్చన కార్యక్రమంలో భక్తి గీతాలు వింటారు. 6:30 సూక్తి సుధ కార్యక్రమంలో శ్రీమతి కెకెఎస్ రాజ్యలక్ష్మి గారి వ్యాఖ్యానంలో సూక్తులు వింటారు. 6:35 పొలం కబుర్లు, 7:00 ప్రసార విశేషాల వివరాలు, 7:15 శుభోదయం సింహపురి కార్యక్రమంలో సింహపురి సమాచారం, అనంతరం స్వరార్చన ప్రసారమవుతుంది. అనంతరం ప్రాథమిక చికిత్స పాటించాల్సిన అంశాలు. ఈ అంశం గురించి డాక్టర్ ఎస్ మదన్మోహన్ గారితో జరిపిన పరిచయ కార్యక్రమం వింటారు. అనంతరం సమాజంలో అన్ని రంగాల్లో రాణిస్తున్న మహిళలు, ఈ అంశం గురించి డాక్టర్ జి రజనీ గారి ప్రసంగం వింటారు. 8:35 విహారీ కార్యక్రమం ప్రసారమవుతుంది. కార్యక్రమ సమర్పణ శ్రీమతి ఏ శ్రీవత్సల, నిర్వహణ శ్రీ తమనం నాగేశ్వరరావు. 9:30 హలో అభిరుచి కార్యక్రమంలో భాగంగా వాట్సాప్ రిక్వెస్ట్ ద్వారా ఆకాశవాణి శ్రోతలు కోరుకునే సినీ గీతాలు వింటారు. సాయంత్రం 5:00 సాయంకాల ప్రసార విశేషాల వివరాలు ప్రసారమవుతుంది. 5:05 వనితావాణి కార్యక్రమంలో ఫోన్ ఇన్ లైఫ్ ద్వారా ఆకాశవాణి మహిళా శ్రోతలు కోరుకునే సినీ గీతాలు వింటారు. 5:30 యువతరంగం, 6:30 గ్రామదర్శిని కార్యక్రమంలో సమాచార వేదిక, అనంతరం ఈ సంగతి మీకు తెలుసా కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమ సమర్పణ శ్రీమతి బి కావ్యశ్రీ, నిర్వహణ శ్రీ తమనం నాగేశ్వరరావు. 7:00 అలనాటి మధుర గీతం ప్రసారమవుతుంది. 7:05 నుండి రాత్రి 11:10 వరకు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రకటించిన కార్యక్రమాలు వినడంతో రేపటి ప్రసారాలు సమాప్తమవుతుంది. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం మీరు ఇంతవరకు ఈ సాయంకాలం పూట, అలాగే రేపు ప్రసారం కానున్న సింహపురి ఎఫ్ఎం కేంద్రం ప్రసార విశేషాల వివరాలు విన్నారు.

హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు వనితవాణి కార్యక్రమం. వనితవాణి కార్యక్రమంలో ప్రతిరోజు కూడా మన ఆకాశవాణి మహిళా శ్రోతల కోసం ఉపయోగపడేటువంటి ఎన్నో అంశాలను వినిపిస్తోంది. అండ్ అలాగే ఈనాటి వనితవాణి కార్యక్రమంలో మీకోసం సిద్దంగా ఉంది పిల్లల పెంపకంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి. బద్ధకంతో వదిలేసిన పని భవిష్యత్తులో పశ్చాత్తాపాన్నిస్తుంది. ఈ మాటని ఎంతమంది నమ్ముతారు? వినే ప్రతి ఒక్కరు కూడా నమ్మేటువంటి నగ్న సత్యమే ఇది. ఎందుకంటే ఇప్పుడు మనం ఏ పనైనా నిర్లక్ష్యం చేశామనుకోండి, భవిష్యత్తులో ఈ పనికి సంబంధించిన ఫలాలన్నీ కూడా మనం కోల్పోయిన వారమవుతాం. కానీ ఈ సత్యం అనేది మాటలతో చెప్తే ఎవరు కూడా అంత ఈజీగా మైండ్లోకి తీసుకోరు. ఎవరైతే ఈ విషయం గురించి ఎక్స్పీరియన్స్ అయ్యుంటారో, ఈ విషయంలో ఇబ్బందులు పడుంటారో, వాళ్లకు మాత్రమే ఈ మాట చెప్పంగానే ఉలికిపాటు కలుగుతుంది. కాని చిన్నపిల్లలు, పిల్లల విషయానికొస్తే వాళ్ళకసలు ప్రపంచంలో ఏం జరుగుతుందో అర్థం చేసుకోవడం చాలా కష్టం. ఇకపైన ఇలాంటి వేదాలు మాటలు మాట్లాడితే ఏమైనా వింటారా? వినకపోగా మనం చెప్పే మాటలన్నీ అర్థం లేని మాటలని కొట్టిపారేస్తూ ఉంటారు. ఇలా కాకుండా పిల్లలకి బద్ధకం వల్ల జరిగేటువంటి అనర్థాలు ఎలా ఉంటాయో వాటి గురించి చెప్పాలంటే, మాటల కన్నా ఎఫెక్టివ్గా పనిచేసేది ఒకటి పాట రూపంలో లేదా కథల రూపంలో. దానికి సంబంధించినటువంటి ఒక బ్యూటిఫుల్ స్టోరీనైతే పిల్లలకు ఎలా చెప్పాలో నేర్చుకుందాం. వినే ముందుగా ఒక మంచి బ్యూటిఫుల్ సాంగ్తో మన కార్యక్రమాన్ని మొదలు పెట్టేద్దాం. చూసి చూడంగానే చిత్రం నుంచి

0: ఎందుకు ఆడుతున్నావు?
1: బ్రో, ఇది చిరిగింది.
0: ఇదిగో చిరిగిన లేదా పాతబడిన నోట్లని బ్యాంక్ బ్రాంచ్ లో ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు.
1: వావ్, కొత్త నోట్ ఇస్తారా?
0: అవును, వాటితో నువ్వు మాకు పిజ్జా పార్టీ చేస్తావు. ఆర్బీఐ అంటుంది స్మార్ట్ అవ్వండి, కూల్ గా ఉండండి.
2: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం మన వింటున్నాం వనితవాణి కార్యక్రమంలో పిల్లల పెంపకంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి, ఎస్పెషలీ ఇవాల్టి కార్యక్రమంలో పిల్లల పెంపకం విషయంలో బద్ధకం వల్ల కలిగేటువంటి అనర్థాలు ఎలా ఉంటాయి, ముఖ్యంగా నిబద్ధతతో పనిచేయడం ఎందుకు అంత ఇంపార్టెంట్, ఈ విషయం గురించి పిల్లలకు మనం వాళ్ళకు అర్థమయ్యే రీతిలో ఎలా చెప్పాలి అనేటువంటి విషయమే. సమయాన్ని సద్వినియోగం చేసుకుని ప్రతి పనిని నిబద్ధత చేస్తే విజయం తప్పకుండా దక్కుతుంది కదా. ఈరోజు మనం చేసేటువంటి పనులే రేపు మన జీవితాన్ని నిర్ణయిస్తాయి. ఈ విషయాన్ని మనం పిల్లలకిప్పుడు ఒక కథ రూపంలో అర్థమయ్యేలా చెబితే పిల్లలు సమయం వృధా చేసుకోకుండా చదువుపైన చక్కగా శ్రద్ధ పెడతారు. మరి ఏంటా కథ? ఒక అందమైన నగరంలో ఒక రాజుండేవాడు. తన ప్రజలను ఎంతో ప్రేమగా చూసుకునేవాడు. తన రాజ్యంలో ఎవరికి ఏ సమస్య వచ్చినా వెంటనే పరిష్కరించేవాడు. అయితే కొంతకాలంగా రాజుకు తన దగ్గర పనిచేస్తున్న ముగ్గురు ముఖ్యమైన మంత్రులపై అనుమానం వచ్చింది. వారిలో ఒకరు రాజ్యానికి సంబంధించిన నిధులను సక్రమంగా ఉపయోగించడం లేదని, మరొకరు తన బాధ్యతలను నిర్లక్ష్యం చేస్తున్నారని రాజుకు అనిపించింది. కాని అసలు నిజం ఎవరో తెలుసుకోవడం రాజుకు అతి కష్టంగా మారింది. అందుకే ఒకరోజు ఆ ముగ్గురు మంత్రులను రాజు పిలిపించాడు. త్వరలో నా పుట్టినరోజు రాబోతుంది. ఆ రోజు కోసం నాకు అడవిలో దొరికే మంచి మంచి పళ్ళు కావాలి. మీ ముగ్గురు ఒక్కొక్క బ్యాగ్ తీసుకుని వేర్వేరు ప్రాంతాలకు వెళ్ళండి. మంచి పళ్ల చెట్లను వెతికి తాజా పళ్లతో మీ బ్యాగుల్ని నింపుకొని సాయంత్రానికి తిరిగి రండి అని ఆదేశించాడు. ముగ్గురు మంత్రులు బ్యాగులు తీసుకుని అడవికి బయలుదేరారు. మొదటి మంత్రి చాలా నిజాయితీపరుడు. రాజు తనకు అప్పగించిన పని కాబట్టి దాన్ని ఎంతో శ్రద్ధగా చేయాలని అనుకున్నాడు. అడవంతా తిరిగి తిరిగి మంచి మంచి పళ్లను చెట్ల నుండి వెతికి కొయ్యడం మొదలుపెట్టాడు. ఒక్కో పండును జాగ్రత్తగా పరిశీలిస్తూ తాజాగా ఉన్న పళ్లు మాత్రమే కోసి బ్యాగులో వేసుకుంటున్నాడు. చివరకు తన బ్యాగ్ మొత్తం మంచి పళ్లతో నింపుకొని సాయంత్రానికి రాజు దగ్గరకు చేరుకున్నాడు. ఇక రెండో మంత్రి కొంచెం తెలివిగా ఆలోచిస్తున్నానని అనుకున్నాడు. రాజుగారికి ఎన్ని పళ్లను ఒక్కొక్కటిగా చూసే సమయం ఎక్కడుంటుంది? బ్యాగులో పళ్లు ఉన్నాయా లేదా అనేదే చూస్తారు. కాబట్టి కష్టపడి చెట్లెక్కి తాజా పళ్లే కొయ్యాల్సిన అవసరమేం లేదు అని అనుకున్నాడు. అతను చెట్లపై ఉన్న మంచి పళ్లను కొయ్యకుండా నేలపై పడిపోయి రాలిపోయిన పళ్లను ఏరడం ప్రారంభించాడు. అవి మంచివైనా పాడైనవైనా పట్టించుకోకుండా బ్యాగు మొత్తం నింపుకున్నాడు. ఇక మూడో మంత్రి మాత్రం బద్ధకానికి అలవాటు పడిన వ్యక్తి. మరి ఈ మంత్రి ఏం చేశాడు విందా? ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేసి, అమరం చిత్రం నుంచి రమ్య బెహ్రా అలాగే అనురాగ్ కులకర్ణి ఆలపించిన ఒక బ్యూటిఫుల్ సాంగ్ ని విన్న తర్వాత మూడో మంత్రి

0: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? LIC ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. LIC హర్ పల్ ఆప్కే సాథ్.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం మన వింటున్నాం వనితవాణి కార్యక్రమంలో పిల్లలకు బద్ధకం విషయంలో నేర్పించాల్సినటువంటి పాఠాన్ని ఒక కథ రూపంలో మనం చక్కటి కథనైతే వింటూ ఉన్నాం కదా. రాజు ముగ్గురు మంత్రుల్ని అడవికి పంపించి తాజా పళ్లు పట్టుకుని రమ్మని ఆదేశించగా మొదటి మంత్రేమో మంచి తాజా పళ్లను తన బ్యాగ్ నిండా వేసుకుని రాజు దగ్గరికి వెళ్లిపోయాడు. ఇక రెండో మంత్రేమో రాజు ఏమైనా లోపలున్న పళ్లు మంచివా కావాని పరిశీలిస్తాడేంటి, ముందు బ్యాగ్ నిండా పళ్లు ఉన్నాయా లేదా అని మాత్రమే చూస్తాడు. కాబట్టి మనం మంచివైనా లేకపోతే పాడైనవైనా పర్లేదు, ముందు బ్యాగ్ నింపేయాలని బ్యాగ్ నిండా కింద పడి పాడైపోయినటువంటి పళ్లను కూడా తన బ్యాగ్ నిండా వేసుకుని వెళ్లిపోతాడు. అయితే మూడో మంత్రి మాత్రం బద్ధకానికి బాగా అలవాటు పడిన

వ్యక్తి. అతనికి పనిచేయడం అస్సలు ఇష్టం ఉండేది కాదు. రాజుగారు నా బ్యాగులో ఉన్న ప్రతి వస్తువును తనిఖీచేరు. ఏదో ఒకటి ఉంటే సరిపోతుంది అని అనుకున్నాడు. అతను పళ్ల కోసం వెతకడానికి కూడా కష్టపడటం లేదు. బ్యాగులో ఎండిపోయిన ఆకులు చిన్న చిన్న రాళ్లు వేసుకుని నింపుకున్నాడు. సాయంత్రానికి ముగ్గురు రాజు దగ్గరకు చేరుకున్నారు. రాజు వారి బ్యాగుల్ని తీసుకున్నాడు, కాని వాటిని తెరిచి చూడలేదు. మీ ముగ్గురిని ఒక నెల రోజుల పాటు వేర్వేరు గదుల్లో ఉంచబోతున్నాను. ఈ నెల రోజుల పాటు వారికి బయట నుంచి ఎలాంటి ఆహారం ఇవ్వకండి. వారు తెచ్చుకున్న బ్యాగుల్లో ఉన్న వాటిని ఆహారంగా తినాలి అని రాజు తన సైనికులను ఆదేశించాడు. ముగ్గురు మంత్రులు ఆ మాట వినంగానే షాక్ అయిపోయారు. ఏంటి, నెల రోజుల పాటు మనం తెచ్చుకున్నటువంటి బ్యాగుల్లో ఉన్న పళ్ళని తిని బతకాలా? నెల రోజుల తర్వాత మొదటి మంత్రి తన బ్యాగులో ఉన్న తాజా పళ్లను తింటూ ఆరోగ్యంగా నెల రోజులు చక్కగా గడిపేశాడు. ఇక రెండో మంత్రి తెచ్చిన పళ్లలో చాలా వరకు పాడైపోయి ఉన్నాయి. వాటిని తినడంతో అతనికి అనారోగ్యం వచ్చింది. ఇక తన తప్పును అప్పటికే గ్రహించాడు రెండో మంత్రి. కాకపోతే మూడో మంత్రి పరిస్థితే చాలా దారుణంగా మారిపోయింది. అతని బ్యాగుల్లో పళ్లు లేవు, కేవలం ఎండిపోయిన ఆకులు, రాళ్లు, రప్పలు మాత్రమే ఉన్నాయి. అతనేమో బ్యాగులో ఏమీ లేదు, బయటికి చెప్పుకోలేడు. కాబట్టి ఏం మాట్లాడాలో, ఎలా అడగాలో అర్థం కాక ఆకలితో అలమటిస్తూ, ఆ రోజు కొంచెం కష్టపడి మంచు పండ్లు తెచ్చి ఉంటే నాకు ఈరోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా, అప్పుడే నా పని నేను నిజాయితీగా చేసి ఉంటే ఎంతో బావుండేది అని తన తప్పును తెలుసుకుని పశ్చాత్తాపడ్డాడు. కాని ప్రయోజనమేంటి? అప్పటికే సమయం మొత్తం దాటిపోయింది. కాబట్టి ఈ కథ విన్న తర్వాత చక్కటి నీతి మనకే అర్థమవుతుంది కదా. ఈ కథ మనకు ఒక గొప్ప విషయాన్ని చెబుతుంది. మనం చేసుకునేటువంటి అలవాట్లే రేపటి మన భవిష్యత్తును నిర్మిస్తాయి. ఈరోజు మనం చేసే చిన్న పని రేపు పెద్ద ఫలితాన్ని ఇస్తుంది. అదేవిధంగా ఈరోజు మనం బద్ధకంతో వదిలేసిన చిన్న పని కూడా భవిష్యత్తులో పెద్ద సమస్యగా మారొచ్చు. ఇప్పుడు చేయకపోతే ఏమవుతుంది అని కొన్ని సందర్భాల్లో మనం అనుకోవచ్చు. కాని కాలం గడిచిన తర్వాత ఆ రోజు ఆ పని చేసి ఉంటే ఎంత బావుండేది అని బాధపడే పరిస్థితి కూడా రావచ్చు. కష్టపడి పైకి రావాలనుకునే వ్యక్తి తన పనిని నిజాయితీగా, నిబద్ధతతో చేస్తాడు. బద్ధకానికి అలవాటు పడిన వ్యక్తి మాత్రం అవకాశాలు వచ్చినా నాకెందుకులే అంటూ వదులుకుంటాడు. సమయం విలువ తెలుసుకోవాలి. డబ్బును కోల్పోతే మళ్లీ సంపాదించుకోవచ్చు, వస్తువులను పోగొట్టుకుంటే మళ్లీ కొనుక్కోవచ్చు. కాని గడిచిపోయిన కాలాన్ని మనం వెనక్కి తీసుకురాలేం కదా. పేదవాడైనా, ధనవంతుడైనా, ఉద్యోగైనా, వ్యాపారైనా, ప్రతి ఒక్కరికి రోజులు 24 గంటలే. ఆ 24 గంటల్ని ఎవరు ఎలా ఉపయోగించుకుంటారో వాళ్ళ భవిష్యత్తు కూడా అలాగే ఉంటుంది. కాబట్టి పనిని వాయిదా వేయకూడదు, బద్ధకాన్ని అలవాటుగా మార్చుకోకూడదు. మనకు అప్పగించిన ప్రతి పనిని నిజాయితీగా, శ్రద్ధగా చేయాలి. ఎందుకంటే ఈరోజు మనం చేసే పనులే రేపటి మన జీవితాన్ని నిర్ణయిస్తాయి కాబట్టి. ఎంత చక్కటి నీతి కదా. మరి ఇలాంటి నీతి మాటల్ని పిల్లలకు మనం డైరెక్ట్గా చెప్పామనుకోండి, బెదిరిపోయి ఇక మనం ఏమైనా మాట్లాడినా కానీ మన మాటల్ని వినకుండా పెడచెవిని పెడతారు. సో ఇలా కథల రూపంలో పిల్లలకు కనుక ఎక్స్ప్లెయిన్ చేశామంటే పిల్లలు చాలా ఇంట్రెస్టింగ్గా వింటారు. వాళ్ళు ఎప్పుడైనా ఇలా బద్ధకంగా ప్రవర్తిస్తున్నప్పుడు ఈ కథ వాళ్ళను అలర్ట్గా ఉండమని చెప్పి గుర్తు చేస్తుంది. చక్కటి విషయాన్నైతే ఈనాటి వనితవాణి కార్యక్రమంలో విన్నాం. ఇంతటితో ఈనాటి వనితవాణి కార్యక్రమాన్ని ముగించుకుందాం. ముగించుకునే ముందుగా ఒక మంచి బ్యూటిఫుల్ సాంగ్ నైతే విందాం. మైండ్ బంగారం చిత్రం నుంచి చిన్మయి శ్రీపాద ఆలపించగా.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం యువతరంగం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ప్రతిరోజు కూడా యువతరంగం కార్యక్రమంలో మన ఆకాశవాణి యువతకు ఉపయోగపడేటువంటి కెరీర్ గైడెన్స్ కు సంబంధించిన అలాగే ఉద్యోగ వివరాలను అందిస్తున్నటువంటి ఈనాటి యువతరంగం కార్యక్రమంలో మీకోసం బోల్డంత విద్యా ఉద్యోగ సమాచారం అయితే సిద్దంగా ఉంది. మన కార్యక్రమాన్ని మొదలు పెట్టేద్దాం. బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగాలు కోరుకుంటున్న వారికి గ్రామీణ బ్యాంకులు స్వాగతం పలుకుతోంది. మల్టీటాస్కింగ్ స్టాఫ్ మొదలు ఆఫీసర్ స్కేల్ 3 వరకు వేల ఉద్యోగాల భర్తీకి ఐబీపీఎస్ నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ద్వారా 28 రీజనల్ రూరల్ బ్యాంకుల్లో 13,745 పోస్టులకు ఎంపిక ప్రక్రియ చేపట్టనున్నారు. ఎంపికైతే ప్రారంభం నుంచి ఆకర్షణీయమైన వేతనాలు అందుకునే అవకాశముంది. అంతేకాకుండా ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఉజ్వలమైనటువంటి కెరియర్ ని ఖాయం చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఐబీపీఎస్ ఆర్ఆర్బీ పోస్టులు, దరఖాస్తుకు అర్హతలు, ఎంపిక ప్రక్రియ, ప్రిపరేషన్ వివరాలు ఈనాటి యువతరంగం కార్యక్రమంలో విందాం. వినే ముందుగా ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే విందామా? లవ్ స్టోరీ చిత్రం నుంచి జోనితా గాంధీ అలాగే నకుల్ అభ్యంగర్ ఆలపించిన ఒక బ్యూటిఫుల్ సాంగ్ విందాం.

0: ఎందుకు ఆడుతున్నావు?
1: బ్రో ఇది చిరిగింది.
0: ఇదిగో చిరిగిన లేదా పాతబడిన నోట్లని బ్యాంక్ బ్రాంచ్ లో ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు.
1: వావ్, కొత్త నోట్ ఇస్తారా?
0: అవును, వాటితో నువ్వు మాకు పిజ్జా పార్టీ చేస్తావు. ఆర్బీఐ అంటుంది స్మార్ట్ అవ్వండి, కూల్ గా ఉండండి.
2: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం యువతరంగం కార్యక్రమంలో మనం వింటున్నాం బ్యాంకింగ్ ఎగ్జామ్స్ కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ ఐబీపీఎస్ దేశంలోని ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో నియామకాలు చేపట్టేటువంటి ప్రతిష్టాత్మక సంస్థ. తాజాగా ఐబీపీఎస్ సిఆర్పి ఆర్ఆర్బి అంటే కామన్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఫర్ రీజనల్ రూరల్ బ్యాంక్స్ పేరుతో ప్రత్యేక ఎంపిక ప్రక్రియ ప్రారంభించింది. అన్ని రాష్ట్రాల్లోని 28 గ్రామీణ బ్యాంకుల్లో మొత్తం 13,745 ఉద్యోగాలను భర్తీ చేయనుంది. ఇందులో ఏపీలో 1,300 అలాగే తెలంగాణలో 997 పోస్టులున్నాయి. ఇక పోస్టుల వివరాల్లోకి వచ్చినట్లయితే ఆఫీస్ అసిస్టెంట్ మల్టీపర్పస్ విభాగంలో 8,222 పోస్టులున్నాయి. అలాగే ఇందులో ఆఫీసర్ స్కేల్ 1, ఆఫీసర్ స్కేల్ 2 జనరల్ బ్యాంకింగ్, ఆఫీసర్ స్కేల్ 2 ఐటీ విభాగం, ఆఫీసర్ స్కేల్ 2 సీఏ విభాగం, లా విభాగంలో అగ్రికల్చరల్ విభాగంలో ట్రెజరీ మేనేజర్గా మార్కెటింగ్, అలాగే ఆఫీసర్ స్కేల్ 3 పోస్టులు అవైలబిలిటీలో ఉన్నాయి. మరి వీటికి సంబంధించిన అర్హత వివరాలు చూసినట్లయితే ఆఫీస్ అసిస్టెంట్ మల్టీపర్పస్ విభాగానికి గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణులయ్యి ఉండాలి. స్థానిక భాషపై అవగాహన, కంప్యూటర్ నాలెడ్జ్ తప్పనిసరిగా ఉండాలి. వయోపరిమితి 18 నుంచి 28 ఏళ్ల మధ్యలో ఉండాలి. ఇక ఆఫీసర్ స్కేల్ 1 అసిస్టెంట్ మేనేజర్ విభాగానికైతే బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. స్థానిక భాషపై అవగాహన, కంప్యూటర్ నాలెడ్జ్తో పాటు వయసు 18 నుంచి 30 ఏళ్ల మధ్యలో ఉండాలి. అలాగే ఆఫీసర్ స్కేల్ 2 జనరల్ బ్యాంకింగ్ విభాగానికైతే గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి కనీసం 50% మార్కులతో ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత కలిగి ఉండాలి. ఏదైనా బ్యాంక్ లేదా ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్లో ఆఫీసర్గా 2 ఏళ్ల పని అనుభవం ఉండాలి. ఇక అలాగే స్పెషలిస్ట్ ఆఫీసర్స్ కైతే గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఎలక్ట్రానిక్స్ లేదా కమ్యూనికేషన్స్ లేదా కంప్యూటర్ సైన్స్ లేదా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విభాగాల్లో బ్యాచిలర్ డిగ్రీలో 50% మార్కులతో ఉత్తీర్ణత కలిగి ఉంటే చాలు. అలాగే చార్టర్డ్ అకౌంటెంట్ కైతే ఐసీఏఐ నుంచి సీఏతో పాటు 7 అనుభవం కలిగి ఉండాలి. అలాగే లా ఆఫీసర్స్ కి బ్యాచిలర్ ఆఫ్ లాలో 50% మార్కులతో ఉత్తీర్ణులవ్వాలి. బ్యాంకులు లేదా ఆర్థిక సంస్థలు అడ్వకేట్ గా 2 ఏళ్ల అనుభవం కలిగి ఉండాలి. ఇక ట్రెజరీ మేనేజర్ విభాగానికైతే సీఏ లేదా ఎంబీఏ ఫైనాన్స్ ఉత్తీర్ణులై ఉండాలి. సంబంధిత విభాగంలో 7 పాటు పని అనుభవం కలిగి ఉండాలి. అలాగే మార్కెటింగ్ ఆఫీసర్స్ కైతే ఎంబీఏ మార్కెటింగ్ స్పెషలైజేషన్ ఉత్తీర్ణులవ్వాలి. 7 పని అనుభవం కలిగి ఉండాలి. అలాగే అగ్రికల్చరల్ ఆఫీసర్ విభాగానికి కూడా కొన్ని అర్హతలు నిర్దేశించడం జరిగింది. ఏంటంటే అగ్రికల్చరల్ లేదా హార్టికల్చర్ లేదా డైరీ లేదా యానిమల్ హస్బెండరీ లేదా ఫారెస్టరీ, వెటనరీ సైన్స్, అగ్రికల్చరల్ ఇంజనీరింగ్, పీసీ కల్చర్లో కనీసం 50% మార్కులతో ఉత్తీర్ణత సాధించాలి. దీంతోపాటు 2 ఏళ్ల పని అనుభవం కలిగి ఉండాలి. ఇక ఆఫీసు స్కేల్ 2 పోస్టులకైతే వయసు 21 నుంచి 32 ఏళ్ల మధ్యలో ఉండాలి. సో ఇలా వివిధ రకాలైనటువంటి విభాగాలకు రకరకాలైనటువంటి అర్హతల్ని కూడా నిర్దేశించడం జరిగింది. ఇక రాత పరీక్షలు ఎలా ఉంటాయి, మరి వీటికి సంబంధించినటువంటి

నైపుణ్యాలు మనం ఎలా మనం ప్రొసీడ్ అవ్వాలి, ఏ కాన్సెప్ట్స్ నేర్చుకోవాలి, ఏ విధంగా మనం ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అయితే ఈ ఎగ్జామ్ ని క్రాక్ చేయడం అవకాశం ఉంటుంది, వీటి గురించి కూడా విందాం. అలాగే ఎంపిక ప్రక్రియ ఎలా జరుగుతుంది, ఇందులో దొరికేటువంటి వేతనం ఎలా ఉంటుంది, ఈ సమాచారం అంతా కూడా వినే ముందుగా మరొక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేద్దాం. యువతరంగం కార్యక్రమంలో ఖుషీ చిత్ర నుంచి

0: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, మీరు వింటున్నారు యువతరంగం కార్యక్రమంలో. గ్రామీణ బ్యాంకులపై ఐబీపీఎస్ రిలీజ్ చేసినటువంటి ఉద్యోగ నోటిఫికేషన్ వివరాలు.

ఇక ఇందులో రిలీజ్ చేసినటువంటి నోటిఫికేషన్ లో ఆయా పోస్టులకు ఎంపికైన వారు ఆకర్షణీయమైన వేతనాలు అందుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఆఫీసర్ అసిస్టెంట్ కైతే నెలకు 40,000 రూపాయలు, ఆఫీసర్ స్కేల్ 1 పోస్టులకు 77,000, ఆఫీసర్ స్కేల్ 2 పోస్టులకు 87,000, ఆఫీసర్ స్కేల్ 3 పోస్టులకు 90,000 రూపాయల వరకు నెల వేతనం లభిస్తుంది. ఆఫీస్ అసిస్టెంట్ ఆఫీసర్ స్కేల్ 1 పోస్టులకు 2 దశల రాత పరీక్ష అంటే ప్రిలిమినరీ మెయిన్స్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఆఫీసర్ స్కేల్ 1 పోస్టులకు తదుపరి దశలో ఇంటర్వ్యూ కూడా నిర్వహిస్తారు. ఇక ఆఫీసర్ స్కేల్ 2 స్కేల్ 3 పోస్టులకు మాత్రం రాత పరీక్ష, అందులో ప్రతిభ ఆధారంగా ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపిక చేస్తారు. ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తుకు చివరి తేదీ 2026 సెప్టెంబర్ 21, ప్రిలిమినరీ పరీక్ష తేదీ 2026 నవంబర్ లేదా డిసెంబర్ నెలలో ఉంటుంది. మరింత సమాచారం కోసం మీరు సంప్రదించాల్సిన అధికారిక వెబ్సైట్ www.ibps.in. వెబ్సైట్ మరొకసారి www.ibps.in. యువత రంగం కార్యక్రమంలో మరొక విద్యా ఉద్యోగ సమాచారం వినే ముందుగా మరొక బ్యూటిఫుల్ సాంగ్ నీతి వినేద్దాం. లెనిన్ చిత్రం నుంచి ఎస్పీ చరణ్, వాగ్దేవి అలాగే విజయలక్ష్మి ఆలపించగా సంగీతం ఎస్ఎస్ తమన్.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం మీరు వింటున్నారు యువతరంగం కార్యక్రమంలో ఆకాశవాణి యువతకు ఉపయోగపడేటువంటి

విలువైన సమాచారం. ఇంతవరకు కూడా ఐబీపీఎస్ రిలీజ్ చేసినటువంటి గ్రామీణ బ్యాంకుల్లో ఉద్యోగుల నోటిఫికేషన్ గురించి విన్నారు. మరి ఇప్పుడు మరొక బ్యూటిఫుల్ కాన్సెప్ట్ విందాం. ఒకవైపు భారతదేశ డిజిటల్ ఆర్థిక వ్యవస్థ వేగంగా విస్తరిస్తోంది, అదే సమయంలో దాన్ని రక్షించగల సైబర్ సెక్యూరిటీ నిపుణుల కొరత కూడా నెలకొంది. ఇటీవల జనరేటివ్ ఏఐ ఎల్ఎల్ఎం ఆధారిత సిస్టంలను ఉపయోగించి బ్యాంకులు, ఫిన్టెక్ ప్లాట్ఫామ్లు, ప్రభుత్వ పోర్టల్స్, ఈ కామర్స్ కంపెనీల సాఫ్ట్వేర్లోకి హ్యాకర్స్ చొరబడుతున్నారట. దీంతో స్కిల్డ్ సైబర్ సెక్యూరిటీ నిపుణులను నియమించుకోవడం సంస్థలకు అనివార్యంగా మారిపోతుంది. సో ఎథికల్ హ్యాకర్లకు కంపెనీలు భారీ ప్యాకేజీలు ఆఫర్ చేస్తున్నాయి. ఎథికల్ హ్యాకింగ్, తాజా ట్రెండ్స్, అవసరమైన నైపుణ్యాలు, కెరీర్ మార్గాలపై కూడా మనం దృష్టి పెట్టడం ఇప్పుడు అనువైన సమయం. ఎందుకంటే ముందు అసలు ఎథికల్ హ్యాకింగ్ అంటే ఏంటి, డిగ్రీ కన్నా నైపుణ్యానికే పెద్దపీట ఇందులో ఎందుకు, ఈ విషయం గురించి విందాం. ఎథికల్ హ్యాకర్లు సంస్థల సైబర్ భద్రతకు రక్షణ వలయంగా నిలుస్తారు. వాస్తవానికి ఎథికల్ హ్యాకర్ అనేది ఒక విస్తృతమైన పదం. ఇందులో వివిధ ప్రత్యేకతలు కలిగిన నిపుణులు సేవలు అందిస్తూ ఉంటారు. ఎవరంటే ఎన్ఓసి అనలిస్ట్, పెనిట్రేషన్ టెన్షర్లు, అలాగే అప్లికేషన్ సెక్యూరిటీ ఇంజనీర్స్, క్లౌడ్ సెక్యూరిటీ స్పెషలిస్ట్, ఇలా రకరకాలైనటువంటి విభాగాల్లో నైపుణ్యం కలిగిన వారు సేవలు అందిస్తూ మన యొక్క డేటాని సురక్షితంగా హ్యాక్ కాకుండా కాపాడుతూ ఉంటారన్నమాట. వీటితో పాటే హ్యాకర్ వన్, బగ్ బౌండరీ ప్రోగ్రాంల ద్వారా ఫ్రీలాన్సర్లుగా భారీగా ఆర్జిస్తున్న వారి సంఖ్య కూడా ఇటీవల కాలంలో బాగా పెరిగిపోతుంది. కాబట్టి ప్రస్తుతం మార్కెట్లో నియామకాలు ఊపందుకోవడానికి ఎన్నో కారణాలైతే ఉన్నాయి. కాబట్టి ఎథికల్ హ్యాకర్గా రాణించడానికి డిగ్రీ తప్పనిసరి కాదు. కంప్యూటర్ సైన్స్ లేదా సైబర్ సెక్యూరిటీ డిగ్రీ లేకున్నా ఎథికల్ హ్యాకర్గా అవకాశాలు అందుకోవచ్చు. ఎలా? ఆన్లైన్ ఉచిత కోర్సులు, స్వల్పకాలిక సర్టిఫికేట్ల ద్వారా నైపుణ్యాలు సొంతం చేసుకోవచ్చు. నిత్యం ప్రాక్టీస్ చేయడం ద్వారా సొంత పోర్ట్ఫోలియోను బిల్డ్ చేసుకోవచ్చు. నెట్వర్కింగ్, లెనక్స్ ఫండమెంటల్స్, పైథాన్, బాష్ స్క్రిప్టింగ్, వెబ్, ఏపీఐ భద్రతా భావనలు, క్లౌడ్ ప్లాట్ఫామ్లపై చక్కగా అవగాహన కలిగి ఉండాలి. వీటితో పాటు క్లౌడ్ ప్లాట్ఫామ్లపై అవగాహన, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిస్టంపై హ్యాకర్స్ ఎలా దాడి చేస్తారో తెలుసుకోవడం వంటి నైపుణ్యాలు మనం డిగ్రీతో పాటు నేర్చుకుంటూ ఉంటే మనకు ఇలాంటి అవకాశాలని చాలా ఈజీగా సొంతం చేసుకోవచ్చు. కేవలం టెక్నికల్ విషయాలే కాకుండా సాంకేతిక పరిజ్ఞానం లేని క్లయింట్స్ కి కూడా అర్థమయ్యేలా నివేదికలు రాయగలగడం కూడా ఇందులో చాలా చాలా ముఖ్యం. ఐఐటి కాన్పూర్, ఐఐటి మద్రాస్ వంటి టాప్ ఇన్స్టిట్యూట్ సైబర్ సెక్యూరిటీ డిగ్రీలను అందిస్తున్నాయి. అదేవిధంగా ప్రతిష్టాత్మక ఐటీ సాఫ్ట్వేర్ సంస్థలు సైతం సైబర్ సెక్యూరిటీ కోర్సులను అందిస్తున్నాయంటే ఎథికల్ హ్యాకింగ్ కు మార్కెట్లో ఉన్న డిమాండ్ అర్థం చేసుకోవచ్చు. టెక్నికల్ హైరింగ్ మేనేజర్ల దృష్టిలో అఫెన్సివ్ సెక్యూరిటీ సర్టిఫైడ్ ప్రొఫెషనల్ అత్యంత ప్రాధాన్యత కలిగిన సర్టిఫికేషన్. పెనిట్రేషన్ రంగంలో నిపుణులను నియమించుకోవాలనుకునే వారికి ఇది ఒక గోల్డెన్ స్టాండర్డ్స్ లాంటిది. భవిష్యత్తులో హ్యాకింగ్లో మరింత ముందుకు వెళ్లాలని కోరుకునే వారు సీఐఎస్ఎస్పీ లేదా సీఐఎస్ఏలను ఎంచుకోవచ్చు. సో ఇలా కూడా మన కెరీర్ని మనం చక్కగా బిల్డ్ చేసుకోవచ్చు. కేవలం డిగ్రీలు, ఆ తర్వాత పీజీ కోర్సులను చేసుకుంటూ ఏదో శాస్త్రబద్దమైనటువంటి ఉద్యోగాలు మాత్రమే కాకుండా మనం చేసేటువంటి డిగ్రీలతో పాటుగా కొంచెం తెలివి కలిగి ఉంటే, ఇలా కూడా మనం కొద్దిగా నైపుణ్యాన్ని గనక నేర్చుకున్నామనుకోండి, ఈజీగా మనం కెరీర్లో చాలా ఎక్కువ వేతనాలకి చాలా తొందరగా కూడా మన భవిష్యత్తును మనం సిద్దం చేసుకోవచ్చు అన్నమాట. ఇది ఈనాటి యువతరంగం కార్యక్రమంలో మనం విన్నటువంటి బ్యూటిఫుల్ ఇన్ఫర్మేషన్. కార్యక్రమాన్ని ముగించుకునే సమయం కూడా ఆసనమైంది. ముగించుకునే ముందుగా మహానటి చిత్రం నుంచి ఒక బ్యూటిఫుల్ సాంగ్ నైతే వినేద్దాం.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం మీరు ఇంతవరకు యువతరంగం కార్యక్రమంలో విద్యా ఉద్యోగ సమాచారం విన్నారు. ఇంతటితో ఈనాటి యువతరంగం కార్యక్రమం సమాప్తం.

0: निर्यात खेपों के लिए वैध आरसीएमसी या पंजीकरण प्रमाण पत्र की आवश्यकता बनी रहेगी। भाजपा के वरिष्ठ नेता और रक्षा मंत्री राजनाथ सिंह ने बताया है कि प्रधानमंत्री नरेंद्र मोदी के जन्म दिवस के अवसर पर कल एक महीने का सेवा संकल्प अभियान शुरू किया जाएगा। इस दौरान देश भर में 12 कार्यक्रमों का आयोजन किया जाएगा। श्री मोदी 7 अक्टूबर को मुख्यमंत्री और प्रधानमंत्री के रूप में अपना 25 वर्ष का कार्यकाल पूरा करेंगे। कोलकाता में एक प्रेस वार्ता में उन्होंने कहा कि श्री मोदी के जन सेवा के 25 वर्ष पूरे होने पर यह अभियान समाज से हर वर्ग से जुड़ने का अवसर है।
1: इस अभियान का मेन ऑब्जेक्टिव यह है कि जिस सेवा, जिस समर्पण और जिस निष्काम भाव से मोदी जी ने आजीवन काम किया है, उसी स्पिरिट के साथ हम उनके जीवन के माइल स्टोन्स को भी मनाएं। और सेवा संकल्प अभियान, मैं मानता हूं कि यह केवल एक कार्यक्रम नहीं है, बल्कि समाज के हर वर्ग को सेवा, सहयोग और जन भागीदारी से जोड़ने का हमारा यह फर्म कन्विक्शन है, एक दृढ़ संकल्प है।
0: महान कलाकार अनंत नाग को वर्ष 2024 का दादा साहेब फाल्के पुरस्कार दिया जाएगा। प्रधानमंत्री नरेंद्र मोदी ने उन्हें बधाई दी है। श्री मोदी ने कहा कि कई दशकों से उनके सहज अभिनय, अद्भुत बहुमुखी प्रतिभा और शानदार काम ने भारतीय सिनेमा और विशेषकर कन्नड़ सिनेमा पर गहरी छाप छोड़ी है। विदेश मंत्री सुब्रमण्यम जयशंकर ने आज थिम्फू में भूटान के विदेश मंत्री लिम्यो डी एन थुंगेल से मुलाकात की और व्यापक सहयोग की समीक्षा की। इस दौरान विकास, साझेदारी, ऊर्जा, व्यापार, संपर्क, संस्कृति और लोगों के बीच संबंधों के क्षेत्र में भारत भूटान के बहुआयामी सहयोग को आगे बढ़ाने पर चर्चा की गई। भारत ने सऊदी अरब के मक्का के नजदीक ड्रोन हमले की घटना पर गहरी चिंता व्यक्त की है। विदेश मंत्रालय के प्रवक्ता रणधीर जायसवाल ने कहा कि भारत सऊदी अरब पर हमलों में लोगों और बुनियादी ढांचे को खतरे में डालने वाली कार्रवाइयों की कड़ी निंदा करता है। पर्यावरण, वन और जलवायु परिवर्तन मंत्री भूपेंद्र यादव ने विश्व ओजोन दिवस के अवसर पर लोगों से विज्ञान आधारित उपायों, टिकाऊ शीतलन और पर्यावरण के अनुकूल तकनीकों को अपनाने का आह्वान किया है। श्री यादव ने कहा कि ओजोन परत पृथ्वी की सुरक्षा कवच है और इसकी रक्षा करना हम सभी की साझा जिम्मेदारी है। इंडिया इलेक्ट्रिक मोबिलिटी इंडेक्स 2025 के अनुसार इलेक्ट्रिक वाहनों को अपनाने में दिल्ली को राज्यों और केंद्र शासित प्रदेशों में शीर्ष स्थान मिला है। इस सूचकांक में उपराष्ट्रीय स्तर पर इलेक्ट्रिक वाहनों को बढ़ावा देने के लिए नीतिगत ढांचे और कार्यान्वयन परिणामों की रूपरेखा प्रस्तुत की गई। दिल्ली के बाद महाराष्ट्र, कर्नाटक, चंडीगढ़ और गोवा का स्थान है। दक्षिण कोरिया में विश्व पैरा निशानेबाजी चैंपियनशिप में मिली शाह, मोना अग्रवाल और अवनी लेखरा ने 10 मीटर एयर राइफल R2 टीम स्पर्धा में स्वर्ण पदक जीत लिया है। राकेश निदागुंडी, आनंदा कृष्णा और स्वरूप उन्हालकर ने पुरुषों की 10 मीटर एयर राइफल R1 स्टैंडिंग SH1 टीम स्पर्धा में रजत पदक हासिल किया। इसके साथ ही ये समाचार बुलेटिन समाप्त हुआ।
2: This is Akashvani, the news read by Valsa Williams. The Union Cabinet has approved the increase in the wage ceiling for mandatory coverage under the Employees Provident Fund organization from 15,000 rupees to 25,000 rupees per month. Information and Broadcasting Minister Ashwini Vaishnav made the announcement while addressing the media after the cabinet meeting in New Delhi today. He said the revised wage ceiling will come into effect from Vishwakarma Jayanti tomorrow.
3: 25,000 rupees per month salary will be the new ceiling for PF deductions. Isse kareeb 51 lakh employees ko iska benefit milega, jo ki 15 to 25 wale band mein the, they will start getting covered in the new PF rules. Bharat Sarkar ka ispe estimated government expenditure rahega about 11,339 crore rupees every year.
2: The government has introduced an exemption from the requirement of registration cum membership certificate or certificate of registration for small value export consignments up to 3 lakh rupees. The Ministry of Commerce and Industry said the measure is aimed at reducing the compliance burden for new and small exporters and facilitating exports through postal, courier and other emerging channels. The government has declared Pakistan-based Shahzad Bhatti Network as a terrorist organization under the Unlawful Activities Prevention Act. The terrorist group is involved in smuggling of arms, explosives and narcotics across borders, apart from inciting youth and petty criminals into terrorism. The Union Home Ministry has issued a gazette notification in this regard. The ministry said the decision was taken in keeping with Prime Minister Narendra Modi's vision of adopting a zero-tolerance approach towards terrorism. India has expressed deep concern at the drone attack near Makkah in Saudi Arabia. Responding to media queries regarding the drone attack, External Affairs Ministry spokesperson Randhir Jaiswal said the incident near Makkah is particularly concerning given the special significance of the city to Muslims across the world. The spokesperson further said India expresses hope for the early restoration of peace and stability in the region. The External Affairs Ministry today summoned the Chargé d'Affaires of the High Commission of Pakistan in New Delhi and lodged a strong protest over the unacceptable conduct of Pakistani naval units at sea, which led to a collision with a unit of the Indian Navy. In a statement, the ministry said while the incident which took place in international waters did not cause any major damage, the conduct was in direct contravention of the agreement between India and Pakistan on advance notice on military exercises, maneuvers and troop movements of April 1991. A special court of the National Investigation Agency at Jagdalpur in Chhattisgarh today sentenced all 10 convicts to death in the 2013 Jhiram Valley Maoist attack case. The convicts have been given 30 days to appeal against the verdict in the High Court. The attack took place on the 25th of May 2013 in Jhiram Valley in Bastar district, killing 27 people, including several senior Congress leaders, and injuring 35 others. Veteran actor Anant Nag will be presented with the prestigious Dada Saheb Phalke Award 2024 for his contribution to Indian cinema and an illustrious cinematic journey that has inspired generations. The Ministry of Information and Broadcasting announced this today. The award will be presented at the 72nd National Film Award Ceremony on the 22nd of this month in Kevadia, Gujarat. Prime Minister Narendra Modi has congratulated legendary actor Anant Nag on being conferred the Dada Saheb Phalke Award. In a social media post, the Prime Minister said Mr. Nag's effortless performances, remarkable versatility and brilliance have left a very strong mark on Indian cinema that for several decades. The Prime Minister said this is indeed a richly deserved honour for a truly distinguished artist. Benchmark domestic equity indices ended over 0.4% higher today. The Sensex gained 333 points to close at 74,336. An e-auction of mementos and gifts received by Prime Minister Narendra Modi will commence from tomorrow. Addressing media in New Delhi, Minister of Culture and Tourism Gajendra Singh Shekhawat said around 1,500 items have been kept for auction this year. And with that, we end this news bulletin.
4: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు. తిరుమలను పవిత్రమైన దివ్యక్షేత్రంగా అభివృద్ధి చేయాలన్నది ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాలలో గ్రీన్ ఎనర్జీని ప్రోత్సహించేందుకు సౌర పవన విద్యుత్ ప్రాజెక్టులను అందుబాటులోకి తెస్తున్నామని మంత్రి గొట్టుపాటి రవికుమార్ తెలిపారు. ప్రైవేట్ పాఠశాలలతో ప్రభుత్వ పాఠశాలలు పోటీ పడాల్సిన అవసరం ఉందని రాష్ట విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని సేవా సంకల్ప అభియాన్లో భాగంగా రాష్ట వ్యాప్తంగా రేపటి నుంచి నెల రోజుల పాటు వైద్య శిబిరాలు నిర్వహించనున్నారు. పవిత్రమైన దివ్యక్షేత్రంగా తిరుమలను అభివృద్ది చేయాలన్నది రాష్ట ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. తిరుమల పర్యటనలో భాగంగా ఆయన తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ అధికారులతో ఈరోజు సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం పాత్రికేయులతో మాట్లాడుతూ గతంలో ఏర్పాటు చేసిన ఎస్వీ మ్యూజియంను ఆధునీకరించి పునఃప్రారంభం చేశామని చెప్పారు. శ్రీ వెంకటేశ్వర స్వామివారి వైభవం, తిరుమల చరిత్ర, పురాణ గాథలు, శ్రీవారి పరిణయం లాంటి అంశాలను ప్రదర్శించేలా మ్యూజియంలో ఏర్పాటు చేశామన్నారు. తిరుమలలో భక్తుల రాకపోకల కోసం 32 విద్యుత్ బస్సులు అందుబాటులోకి వచ్చాయని చెప్పారు. రాష్ట వ్యాప్తంగా నియోజకవర్గ కేంద్రాలు, ఇతర ప్రాంతాల్లో స్వామివారి ఆలయాలు ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి పేర్కొంటూ,
5: ప్రతి భక్తుడు కూడా ఒక భద్రత ఇవ్వడానికి ఎల్ఐసి

0: 200,000 రూపాయలు బీమా కలిగించే కార్యక్రమానికి కూడా ఈరోజు శ్రీకారం చుట్టాం. ఇది ఆధార్ ఆధారిత పేపర్ లెస్ క్లెయిమ్స్ విధానం తీసుకొచ్చారు. కొంతమంది చనిపోయినప్పుడు ఇమ్మీడియట్ గా 200,000 రూపాయలు ఆర్థిక సహాయం చేసే పరిస్థితి వస్తుంది. ఇంకొక పక్కన ఒక మెడిటేషన్ సెంటర్ కూడా పెట్టి కంటిన్యూగా భక్తుల్ని నెక్స్ట్ లెవెల్లో వాడి యొక్క సమస్యలకు హీలింగ్ పరిష్కారం చూపించడానికి ఏమేం చేయాలో అవన్నీ చేయడం కోసం కూడా ఆలోచించాం.
1: గ్రామీణ ప్రాంతాలలో గ్రీన్ ఎనర్జీని ప్రోత్సహించేందుకు సౌర పవన్ విద్యుత్ ప్రాజెక్టులను అందుబాటులోకి తెస్తున్నామని రాష్ట విద్యుత్ శాఖ మంత్రి గొట్టపాటి రవికుమార్ తెలిపారు. విజయవాడ గుణదలలోని ఆంధ్రప్రదేశ్ మధ్య ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థలో కారుణ్య నియామక ఉత్తర్వులు అందించే కార్యక్రమంలో మంత్రి ఈరోజు పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ సౌర విద్యుత్ వినియోగాన్ని మరింత విస్తరించే చర్యల్లో భాగంగా సుమారు 6 లక్షల మంది ఎస్సీ ఎస్టీ వర్గాల కుటుంబాలకు పీఎం సూర్యగారి పథకం ద్వారా ఇళ్లపై సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. గ్రామీణ ప్రాంతాల్లో విద్యుత్ మౌలిక వసతులను బలోపేతం చేసేందుకు ఆర్డీఎస్ఎస్ పథకం ద్వారా సుమారు 10,000 కోట్ల రూపాయలతో అభివృద్ది పనులు చేపడుతున్నామని తెలిపారు. ప్రైవేట్ పాఠశాలలతో ప్రభుత్వ పాఠశాలలు పోటీ పడాల్సిన అవసరం ఉందని రాష్ట విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు. నెల్లూరు నగరంలోని స్టోన్ హౌస్ పేటలో ఆధునీకరించిన ఆర్ఎస్ఆర్ మున్సిపల్ కార్పొరేషన్ హైస్కూల్ను మంత్రి ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో ఆధునిక సదుపాయాలను సమకూర్చుతున్నామని చెప్పారు. దానిని సద్వినియోగం చేసుకోవాలని విద్యార్థులను కోరారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ మధ్యాహ్న భోజనం నాణ్యతపై ఆరా తీశారు. బాగా చదువుకుని తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు లోక్సభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, పురపాలక శాఖ మంత్రి పి నారాయణ తదితరులు పాల్గొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని సేవా సంకల్ప అభియాన్లో భాగంగా రాష్ట వ్యాప్తంగా రేపటి నుంచి అక్టోబర్ 17 వరకు నెల రోజుల పాటు వైద్య శిబిరాలు నిర్వహించనున్నారు. ఈ శిబిరాల్లో ప్రజలకు అవసరమైన వైద్య సేవలు అందించడంతో పాటు కేంద్ర రాష్ట ప్రభుత్వాలు అమలు చేస్తున్న ఆరోగ్య పథకాలు, కార్యక్రమాలపై అవగాహన కల్పించనున్నారు. స్వర్ణ భారత్, స్వర్ణ ఆంధ్రప్రదేశ్ 2047 లక్ష్యాలకు అనుగుణంగా కార్యక్రమాలను చేపడుతున్నామని రాష్ట వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఈరోజు ఒక ప్రకటనలో తెలిపారు. ఇదిలా ఉండగా రాష్ట వ్యాప్తంగా నిర్వహించనున్న వైద్య శిబిరాల నిర్వహణపై కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ డాక్టర్ చక్రధర్ బాబు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో ఈరోజు సమీక్ష జరిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 సంవత్సరాల ప్రజాసేవ ప్రస్థానాన్ని పురస్కరించుకుని వారణాసిలో రేపు నిర్వహిస్తున్న సేవా సంకల్ప అభియాన్ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొనున్నారు. ఆయన రేపు ఉదయం 7:30 విజయవాడ నుంచి బయలుదేరి 9:35 వారణాసి చేరుకుంటారు. రుద్రాక్ష అంతర్జాతీయ కన్వెన్షన్ సెంటర్ చేరుకుని సేవాయాత్ర ప్రారంభ కార్యక్రమంలో పాల్గొంటారని అధికార వర్గాలు తెలిపాయి. విజయనగరం జిల్లాలో రేపటి నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు నిర్వహించనున్న స్వచ్ఛతా హీ సేవ 2026 కార్యక్రమాలను సమర్థవంతంగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈరోజు కలెక్టరేట్ నుంచి నిర్వహించిన దృశ్య మాధ్యమ సమాపేశంలో ఆయన మాట్లాడుతూ ప్రతిరోజు నిర్దేశించిన కార్యక్రమాలను చేపట్టాలని కోరారు. ప్రజల్లో స్వచ్ఛత పరిశుభ్రత గురించి అవగాహన కల్పించాలని ఆయన పేర్కొంటూ
2: రూరల్ ఏరియాస్లో 17 తారీఖు నుంచి వచ్చే నెల 2వ తారీఖు వరకు అంటే గాంధీ జయంతి వరకు కూడా మనము మ్యాసివ్ క్లీన్లీనెస్ ప్రోగ్రామ్ మనం తీసుకోవడం జరుగుతుంది. ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ బోర్డు క్లీన్లీనెస్ డ్రైవ్ తీసుకోవడం జరుగుతుంది. దీంట్లో అందరు కూడా ఎవరు గవర్నమెంట్ ఎంప్లాయీస్ అనేదే కాకుండా శానిటేషన్ వర్కర్స్ అనేదే కాకుండా ప్రతి ఒక్కరూ మనం పార్టిసిపేట్ చేయాల్సిన అవసరం. స్వచ్ఛతే సేవ.
1: రోగికి వైద్యం అందించడం ఎంత ముఖ్యమో ఆ వైద్యం వల్ల ఎలాంటి హాని కలగకుండా చూడడం కూడా అంతే ముఖ్యమని రాష్ట వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. రేపు ప్రపంచ రోగి భద్రతా దినోత్సవం సందర్బంగా మంత్రి ఈరోజు విడుదల చేసిన ప్రకటనలో వ్యాధిని ముందుగానే గుర్తించడం, సకాలంలో చికిత్స అందించడం ప్రధానమేనని పేర్కొన్నారు. అలాగే మందులను సురక్షితంగా వినియోగించడం, చికిత్స అనంతరం రోగి ఆరోగ్యాన్ని పర్యవేక్షించడం ద్వారా రోగి భద్రతను బలోపేతం చేయాలని అధికారులకు సూచించారు. ఎన్ఎస్డీ 4.0లో ఇప్పటికే 2,83,00,000 మందికి పైగా పరీక్షలు నిర్వహించగా 59,38,000 మందిలో అధిక రక్తపోటు, 48,32,000 మందిలో మధుమేహం గుర్తించినట్లు తెలిపారు. వ్యాధి గుర్తించిన వారికి సకాలంలో వైద్యం అందేలా సంజీవని ద్వారా సేవలను అనుసంధానం చేస్తున్నామని చెప్పారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపైన వెలసిన శ్రీ కనకదుర్గమ్మ ఆలయంలో దసరా ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తామని పాలక మండలి చైర్మన్ బుర్రా గాంధీ తెలిపారు. విజయవాడలో ఈరోజు పాత్రికేయులతో ఆయన మాట్లాడుతూ సామాన్య భక్తులకు ప్రాధాన్యత ఇస్తామన్నారు.

0: ఆర్జిత సేవల విషయంలో భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. సామాన్య భక్తులకు కూడా ఈసారి అంతరాలయ దర్శనం కల్పించాలని నిర్ణయించామని ఆలయ కార్యనిర్వహణాధికారి సేనా నాయక్ చెప్పారు. మంగళగిరి క్రికెట్ స్టేడియంలో ఈ నెల 19 నుంచి 27వ తేదీ వరకు ఆంధ్ర ఉమెన్ ప్రీమియర్ లీగ్ మ్యాచ్లు జరుగుతాయని ఆంధ్ర డబ్ల్యూపీఎల్ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యకుడు విజయవాడ లోక్సభ సభ్యులు కేశినేని శివనాథ్ పాత్రికేయులకు ఈరోజు వెల్లడించారు. ఉమెన్ ప్రీమియర్ లీగ్ మ్యాచ్లను ప్రేక్షకులు ఉచితంగా చూడవచ్చని ఆంధ్ర డబ్ల్యూపీఎల్లో 4 జట్లు పోటీ పడుతున్నాయని ఆయన చెప్పారు. ఈ సీజన్లో డబ్ల్యూపీఎల్ మ్యాచ్లన్నీ మంగళగిరి స్టేడియంలోనే జరుగుతాయని తెలిపారు. వచ్చే సీజన్ నుంచి విశాఖ కడపలోనూ డబ్ల్యూపీఎల్ మ్యాచ్లు నిర్వహిస్తామని వెల్లడించారు. వాతావరణం. ఉత్తర థాయిలాండ్ ప్రాంతంలో సముద్ర మట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఇది ఈ నెల 18వ తేదీ సాయంత్రం నాటికి ఉత్తర అండమాన్ సముద్రం వైపు కదిలే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారి ఎం వెంకట్రావు వెల్లడిస్తూ,
1: ఇది సెప్టెంబర్ 18 సాయంత్రం నాటికి ఉత్తర అండమాన్ సముద్రం వైపు కదిలే అవకాశం ఉంది. దీని ప్రభావంతో సెప్టెంబర్ 19 సాయంత్రం నాటికి అదే ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. ఆ తర్వాత క్రమంగా బలపడి తదుపరి 3-4 రోజుల్లో పశ్చిమ వాయు దిశ కదులుతూ దక్షిణ ఒడిశా ఉత్తర ఆంధ్రప్రదేశ్ తీరాల వైపు పయనించే అవకాశం ఉంది. ఈ రోజు కోస్తాంధ్రప్రదేశ్ యానంలో తేలిపాటి మోస్తరు వర్షాలు ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. రేపు తేలిపాటి మోస్తరు వర్షాలు ఒకటి లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది.
0: అర్హులైన లబ్దిదారులకు సామాజిక భద్రత కల్పించేందుకు రాష్ట ప్రభుత్వం కొత్తగా దరఖాస్తు రిజిస్టేషన్ చేసుకునే అవకాశాన్ని కల్పించిందని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చతలవాడ నాగరాజు చెప్పారు. భీమవరం మండలం రాయిలం గ్రామ సచివాలయంలో సామాజిక పింఛన్ల కోసం జరుగుతున్న కొత్త దరఖాస్తుల రిజిస్ట్రేషన్ ప్రక్రియను జిల్లా కలెక్టర్ నాగరాణి ఈరోజు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, కొత్తగా సామాజిక పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకోవాలనుకునే అర్హులైన లబ్దిదారులు తమకు సమీపంలోని గ్రామ వార్డు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట నైపుణ్యాభివృద్ది సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల 24వ తేదీన చీరాలలో ఉద్యోగ మేళాను నిర్వహిస్తున్నామని బాపట్ల జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ తెలిపారు. జాబ్ మేళాకు సంబంధించిన గోడపత్రికలను జిల్లా కలెక్టరేట్లో ఆయన ఈరోజు విడుదల చేశారు. ఈ ఉద్యోగ మేళాలో 20 బహుళజాతి సంస్థలు పాల్గొంటున్నాయని, నిరుద్యోగ యువతీ యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. తిరుమలను పవిత్రమైన దివ్యక్షేత్రంగా అభివృద్ది చేయాలన్నది ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాలలో గ్రీన్ ఎనర్జీని ప్రోత్సహించేందుకు సౌర పవన విద్యుత్ ప్రాజెక్టులను అందుబాటులోకి తెస్తున్నామని మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. ప్రైవేట్ పాఠశాలలతో ప్రభుత్వ పాఠశాలలు పోటీ పడాల్సిన అవసరం ఉందని రాష్ట విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని సేవా సంకల్ప అభియాన్లో భాగంగా రాష్ట వ్యాప్తంగా రేపటి నుంచి నెల రోజుల పాటు వైద్య శిబిరాలు నిర్వహించనున్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 8:30 జాతీయ వార్తలు వింటారు.
2: సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచకః జతిన శర్మ. ఆదౌ ముఖ్య వార్తాః. కరనీతి చర్చాయాం రాష్ట్రహితం ప్రథమం ఇతి సర్వోపరి నిధ్యాయ ప్రౌఢవిమర్శస్య ఆవశ్యకతా ఇతి కేంద్రీయ విత్తమంత్రిణః నిర్మలా సీతారామనస్య సమాహ్వానం. అంతారాష్ట్రీయ జలక్షేత్రే పాకిస్తానీయ నౌసేనా ఘటకానాం అస్వీకార్య వ్యవహారం విరుద్ధ్య భారతేన తీవ్రాపత్తిః ప్రదర్శితా. నీతి ఆయోగేన 25th 2000 భారత విద్యుత్ సంచార సూచకాంకః ప్రఖ్యాపితః. విద్యుత్ వాహనానాం అంగీకరణే నవదిల్లీ శీర్షస్థానే, మహారాష్ట్ర కర్ణాటక రాజ్యే చ ద్వితీయ తృతీయ స్థానే వర్తేతే. సౌదీ అరబ్ దేశేన హూథీ విద్రోహిణాం డ్రోన విమానం నిరుద్ధం. భవిష్యత్ ఆక్రమణానాం విరోధే దృఢ పదక్షేపాణాం సంచేతన. హూథీ సమూహేన ఆక్రమణ వార్తా ప్రత్యాఖ్యాత. అపిచ హర్యాణా రాజ్య చండీగఢే పంజాబే పూర్వోత్తర భారతస్య చ కతిచిత్ భాగేషు అద్య అతి తీవ్ర వృష్టే వర్తతే పూర్వానుమానం. అథ వార్తాః విశదీకృత్య. కేంద్రీయ విత్తమంత్రి నిర్మలా సీతారామనః దృఢతయా ప్రతిపాదితవతి యత్ సర్వకారాయ సమర్ప్యమాణేషు

ఇంజనీరింగ్ రంగానికి దివంగత మోక్షగుండ విశ్వేశ్వరయ్య అందించిన సేవలు చిరస్మరణీయమని శ్రీ వెంకటేశ్వర ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపల్ ఎం శ్రీనివాస్ కుమార్ తెలిపారు. నార్తరాజుపాలెంలోని కళాశాలలో ఇంజనీర్స్ డేను మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ మోక్షగుండ విశ్వేశ్వరయ్య జయంతి నాడు ఇంజనీర్స్ డే నిర్వహించుకోవడం సంతోషకరమన్నారు. కళాశాల చైర్మన్ డాక్టర్ పి గుణశేఖర్ మాట్లాడుతూ ఇంజనీరింగ్ విద్యార్థులు విశ్వేశ్వరయ్య జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని సమాజ శ్రేయస్సుకు దోహద పడాలని సూచించారు. ముందుగా మోక్షగుండ విశ్వేశ్వరయ్య చిత్రపటానికి నివాళి అర్పించారు. కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపల్ జయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. స్థానిక శ్రీ వైకేఆర్ అండ్ కే ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఓజోన్ దినోత్సవం సందర్బంగా జాతీయ స్థాయి వెబినార్ ను నిర్వహించనున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సుజాత తెలిపారు. కళాశాలలోని బాటనీ, కెమిస్ట్రీ, జువాలజీ శాఖల సంయుక్త ఆధ్వర్యంలో బుధవారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 వరకు వెబినార్ నిర్వహించినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో అంతర్జాతీయ స్థాయిలో

విశ్వవిద్యాలయాలకు చెందిన అధ్యాపకులు విద్యార్థులు పాల్గొన్నట్లు తెలిపారు. పర్యావరణ పరిరక్షణలో ఓజోన్ పొర ప్రాధాన్యతపై అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమం దోహదపడుతుందన్నారు.

స్కౌట్స్ లో పాల్గొనడం ద్వారా సమాజ సేవ చేసే తత్వం పెరుగుతుందని భారత స్కౌట్స్ అండ్ గైడ్స్ నెల్లూరు జిల్లా ట్రెజరర్ నెల్లూరు రూరల్ ఎంఈఓ మురళీధర్ అన్నారు. మండలంలోని ముదివర్తిపాలెం జెర్పీ ఉన్నత పాఠశాలలో మంగళవారం స్కౌట్స్ గ్రూప్ ను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు భారత స్కౌట్స్ అండ్ గైడ్స్ విధి విధానాల గురించి, విద్యార్థుల వ్యక్తిత్వంలో కలిగే మార్పుల గురించి తెలియజేశారు. స్కౌట్స్ మాస్టర్గా ఆ పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయుడు వింజమూరు నాగరాజు వ్యవహరిస్తారని చెప్పారు. స్కౌట్స్ కు సంబంధించిన 24 జతల యూనిఫామ్ ను పాఠశాల పూర్వ విద్యార్థి సుబ్బారెడ్డి అందజేశారు. ప్రభుత్వం అందిస్తున్న వ్యవసాయ సబ్సిడీలు, సంక్షేమ పథకాలు పొందేందుకు ప్రతి రైతు తప్పనిసరిగా పంట నమోదుతో పాటు ఈ కేవైసీ పూర్తి చేయాలని మండల వ్యవసాయ అధికారి సిహెచ్ఎస్ లక్ష్మి సూచించారు. మండలంలోని తుమ్మగుంట చౌకర్ల గ్రామాల్లో మంగళవారం నిర్వహించిన పొలం పిలుస్తుంది కార్యక్రమంలో ఆమె పాల్గొని రైతులకు పలు సూచనలు చేశారు. రైతులందరూ తక్షణమే తమ పేర్లను విశిష్ట సంఖ్య కింద నమోదు చేసుకోవాలని కోరారు. అదేవిధంగా ప్రస్తుతం రైతు సేవా కేంద్రాల వద్ద పిల్లి పెసర, జీలుగు విత్తనాలు తగినంత పరిమాణంలో అందుబాటులో ఉన్నాయని, ఆసక్తి కలిగిన రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఏఈఓ అనుష, సొసైటీ సిబ్బంది రాజేష్, రైతులు సమాధి శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. సమతుల్య ఆహారం, పోషకాహారంతోనే తల్లులు, పిల్లల్లో రక్తహీనతను పూర్తిగా నివారించవచ్చని విడవలూరు ఐసీడీఎస్ సూపర్వైజర్ సిహెచ్ సురేఖ తెలిపారు. స్థానిక కామాక్షినగర్ రామాలయం వీధి అంగన్వాడీ కేంద్రం పరిధిలో మంగళవారం పోషకాహార మాసోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ గర్భిణీలు, బాలింతలు, పిల్లలకు పోషకాహారంపై అవగాహన కల్పించారు. రోజువారీ భోజనం ప్లేట్లలో పప్పుధాన్యాలు, చిరుధాన్యాలు, ఆకుకూరలు, కూరగాయలు, గుడ్లు, పాలు, పండ్లు తప్పనిసరిగా చేర్చుకోవాలని సూచించారు. సరైన పోషకాలైన ఆహారం తీసుకోవడం ద్వారా ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మించవచ్చని ఆమె పేర్కొన్నారు. కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

స్వతంత్ర సంగ్రామం కోసం సర్వం అర్పించిన ధీర వనిత పొనకా కనకమ్మ అని పల్లిపాడు పినాకిని సత్యాగ్రహ గాంధీ ఆశ్రమ కోఆర్డినేటర్ పందిపాటి జనార్దన్ రెడ్డి అన్నారు. ఆశ్రమంలో మంగళవారం స్థలదాత కనకమ్మ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పల్లిపాడులో గాంధీజీ ఆశ్రమం నిర్వహణకు స్థలాన్ని ఆమె ఏర్పాటు చేశారన్నారు. ఆశ్రమాన్ని గాంధీజీ స్వహస్తాలతో ప్రారంభించారని చెప్పారు. స్వాతంత్ర్యం కోసం కనకమ్మ సేవలు నెల్లూరుకు జాతీయ కీర్తిని తెచ్చిపెట్టాయని కోఆర్డినేటర్ జనార్దన్ రెడ్డి పేర్కొన్నారు. తొలుత జాతిపిత మహాత్మాగాంధీ స్థలదాత పొనకం కనకమ్మ విగ్రహాలకు పూలమాలలు ఖాదీ వస్త్రాలు వేసి నివాళులు అర్పించారు.

వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని ఇరుకళ్ల పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం దగ్గర ఉన్న గణేష్ ఘాట్ వద్ద సోమవారం రాత్రి సంబరాలు కోలాహలంగా నిర్వహించారు. గణేష్ మంటపాన్ని నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ప్రారంభించారు. నిమజ్జనోత్సవ ఏర్పాట్లను ప్రజాప్రతినిధులు అధికారులు పర్యవేక్షించారు. కంచి కామకోటి పీఠానికి చెందిన ఆస్థాన నాదేశ్వర విద్వాంసులచే ప్రదర్శితమైన కచేరి వీణులు విందుగా సాగింది. కార్యక్రమంలో రాష్ట మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, పొంగూరు నారాయణ, ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి, స్వర్ణ భారత్ ట్రస్టీ దీపా వెంకట్ తదితరులు పాల్గొన్నారు.

0: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం మీరు ఇంతవరకు గ్రామదర్శిని కార్యక్రమంలో సమాచార వేదిక విన్నారు. ఇంతటితో ఈనాటి సమాచార వేదిక సమాప్తం.
1: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన ఇది మన ప్రధాని మోదీ సంకల్పం.
2: యోజన ఉన్ నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా విత్ గౌరవ్ కే సాథ్ బితా సకో.
1: ఇప్పటి వరకు ఈ యోజనలో 9,50,00,000 పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారి అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంక్ బ్రాంచ్ ను సంప్రదించండి.
0: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం గ్రామదర్శిని కార్యక్రమంలో ఇప్పుడు విందాం ఆస్తులు అంతస్తులు కథానిక. సమర్పణ శ్రీ శ్రీనివాస్ గారు.
3: ఎటు చూసినా పచ్చని పంట పొలాలు, నింగిని తాకాలనే తాడి చెట్లు, కోరుకొండలా నిలచిన కొబ్బరి చెట్లు, పరవశించి ప్రవహిస్తున్న పంట బోధలు, గున్నమామిడి చెట్లు, అందులో పెసరా మినప మొక్కలు తీగలేసుకుని చూడముచ్చట గొలపడమే కాకుండా ఆయా పంటల్ని అందంగా ఆనందంగా రైతులకు అందించిన నేల తల్లి నేనున్నాను, ఏం భయం ఉండదు అని పొలం చుట్టూ కర్కశంగా సరిహద్దులా కనిపించే కంచెలు. ఇది గతం మాట. ఇప్పుడు ఆ బోధులు లేవు, కొరలు లేవు, కంచెలు లేవు, అన్నీ ఆక్రమణలే. అయినా గత వైభవాన్ని కాదనలేంగా. అంత అందమైన ప్రకృతిని, తోటల్ని, పొలాలను, పాడి పంటలను వదులుకొని పట్టుదల కోసం ఆస్తులను తెగనమ్ముకుని గ్రామం నుంచి పట్టణం చేరిన జగన్నాథం కుటుంబం బాధ్యతలు లేకుండా ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా తిరుగుతున్నారు. బరువు బాధ్యతలన్నీ నాకేనా, అందరికీ ఉండాలి అని కష్టపడటం మానేశారు. దానితో 7 పదులు దాటిన వయసు వరకు ఎడతెరిపి లేకుండా కష్టపడి సంపాదించినది అభివృద్ధి చెందకపోగా కుప్పకూలిపోయింది. కలత చెందిన జగన్నాథం హృదయం ఏడ్చి గుండె బరువు దించుకుందామన్న కళ్ళలో నీరు ఎగిరిపోయింది. గతంలో అనేక పరిమితుల్ని, పరిస్థితుల్ని అధిగమించినవాడు, సమస్యలను ఎదురొడ్డి నిలిచినవాడు, ఆయుర్వేద వైద్యునిగా, వ్యవసాయదారునిగా ఎదిగినవాడు, ఒక సంస్థానాన్నే నిర్మించినవాడు జగన్నాథం తండ్రి. అతని హయంలో కోడళ్లు కూడా చురుకైన బాధ్యతలను చేపట్టారు. కూతుళ్ళు, అల్లుళ్ళు, కొడుకులు ఎవరి స్థానం వారిదే, అందరూ ఒకే కుటుంబంగా సమాన భాగస్వామ్యంతో ఉండేవారు. ఆ స్థితి నుంచి పొలాలమ్ముకుని ఊరు విడిచి వచ్చారు. జగన్నాథం కుటుంబం పట్నం వచ్చినప్పటి నుంచి ఎవరు ముందు ఎవరు వెనుక, ఎవరి స్థానమేమిటో, ఎవరి అధికారం ఎంత అనే ప్రశ్నలు తలెత్తాయి. కుటుంబంలో గాని, వ్యాపారంలో గాని, పరిశ్రమలో గాని, రాజకీయాల్లో గాని ఇలాంటి వివాదాలు లేకుండా ఉండవు. అయితే వ్యవసాయ కుటుంబాల్లో ఇలాంటి వ్యవహారాలు ఎక్కువైతే వివాదాలు ఇంకా ఎక్కువ అవుతాయి. అంతటితో ఆగవు, ఇంటిలోనూ పొలాల్లోనూ సరిహద్దురాలు పుట్టుకొస్తాయి. అంతవరకు ఆ కుటుంబం ఉన్నటువంటి విలువలు తారుమారవుతాయి. బంధాలు కళ్ళజోడు లాంటివి, జారిపడితే ముక్కలవుతుంది. అంతవరకు ఆనందంగా చూసిన కళ్ళు ఆహ్లాదంగా మురిసిపోయిన మనసు మసకబారిపోతుంది. అనుబంధాలు, ఆత్మీయతలు రెండు కళ్ళు, వాటిని ప్రేమగా సంరక్షించుకోవాలి. గొడవలు, అభిప్రాయ భేదాలు పట్టించుకున్నా, పట్టించుకోకపోయినా ఎంతటి కుటుంబంలోనైనా మంటలు రేపుతాయి. అందుకని వాటిని ఆదిలోనే తుంచివేయాలి. అది చేయకపోవడమే జగన్నాథం కుటుంబం పతనం అవడానికి కారణమైంది. ఇక్కడ గమనించాల్సింది ఒకటుంది. మొదటి తరం కష్టపడి సంపాదిస్తుంది, రెండవ తరం దాన్ని అనుభవిస్తూ బాధ్యతలను స్వీకరిస్తుంది, మూడవ తరం అన్నదమ్ముల పోరుతో బాధ్యతలను విస్మరించి ఒకరంటే ఒకరు గిట్టక, ఒకరి ఎదుగుదలకు ఒకరు సహించలేక పెద్దలు సంపాదించిన ఆస్తుపాస్తులకు రెక్కలు తెస్తారు, అదే అమ్మేస్తారు. ఈ పతనం జగన్నాథం తండ్రి కనుక తెలిస్తే విత్తు నాటి, నీరు పోసి, సాగు చేసి, కంటికి రెప్పలా కాపాడి తన వారసులకు కొండంత ఆస్తిని అప్పగించిన అతని ఆత్మ ఎంతగా కుమిలిపోతుందో వేరే చెప్పనక్కర్లేదు. పిల్లలకు ఆస్తిపాస్తులు పంచడమే కాదు, నైతిక విలువలు, సంస్కారం, సేవాభావం, మంచి ఆలోచన విధానాలు కూడా పంచాలి. తాను ఎంత సంపాదించి ఇచ్చాను అనే దానికన్నా ఎంత కష్టపడితే సంపాదించాను అనేది కూడా తమ బిడ్డలకు చెప్పాలి. అప్పట్లో జగన్నాథం ఆయుర్వేద వైద్యునిపుడుగా రాత్రనక పగలనక, ఎండనక వాననక, కాలినడకను రెండెడ్ల బండి మీద గ్రామ గ్రామాలు తిరిగి ఆస్తిపాస్తులు కూడబెట్టాడు. కాని బాధ్యతల పట్ల ఏ ఒక్కరికీ అవగాహన కలిగించలేదు. అందుకే కలిసి ఉండలేకపోయారు. ఇక్కడ కలిసి ఉండడం అంటే ఒక మండువాలోకిలో ఇరుకు గదుల మధ్య ఇరుక్కుని బ్రతకమని కాదు, ఎక్కడున్నా ఏం చేస్తున్నా మనసులో దగ్గరగా ఉండడం,

బాధ్యతలకు అనుగుణంగా లక్ష్య సాధనతో పనిచేయడం. ఒక కుటుంబంలో తలెత్తిన భేదాభిప్రాయాలు కేవలం ఆ నలుగురికే పరిమితం కాదు. అలాగే ఒక ఫ్యాక్టరీలో గాని, ఒక వ్యాపారంలో గాని, ఒక కంపెనీలో గాని, ఒక డిపార్ట్మెంట్లో గాని, పరిపాలనలో గాని తలకోదారి అయితే వ్యవస్థ నాశనమైపోతుంది. ఇది వేల కోట్ల ప్రజల భవిష్యత్తుకు సంబంధించింది. ఎంతో మంది ప్రయోజనాలతో ముడిపడినటువంటిదని గుర్తించాలి. ఆస్తులు ఉన్నా లేకపోయినా బంధాల్ని, అనుబంధాల్ని, ఆస్తుపాస్తులంతా అపురోగంగా కాపాడుకోవాలి. ప్రతి వ్యక్తి తపించాలి. వ్యాపారాన్ని కాని, కంపెనీని గాని, పరిశ్రమను గాని విజయవంతంగా నిర్వహించాలి అంటే మనస్పర్ధలు లేని శ్రమశక్తి కావాలి. బాధ్యతలతో సంబంధం లేదు అని అనుకోకూడదు. లాభ నష్టాలతో సంబంధం లేదని అనుకోకూడదు. ఇది అందరిది, అందరూ కలిసి సాగాలి అనుకోవాలి. అలా అనుకోనపోవడం వల్లే జగన్నాథం కుటుంబం చల్లా చెదురైపోయింది. ఎంతో ఉన్నతంగా ఎదిగిన కుటుంబం అమాంతంగా అట్టడిక్కుపోయింది. జగన్నాథం కొడుకు మనవడు రవి ఇంటర్మీడియట్ చదువుకున్నాడు. డిగ్రీ చదవాలంటే ఆర్థిక స్తోమత లేక పూట గడవటమే కష్టంగా ఉంది. తండ్రి ఎలాగో కుటుంబాన్ని ఇట్టుకొస్తున్నాడు. రవి తండ్రి తన ఆస్తుపాస్తులను ఊహించుకుని బ్రతుకుతున్నాడు. చదువు సంధ్యలు అక్కర్లేదు అనుకున్నాడు. పెత్తనం వెలగబెడితే జీవితం హాయిగా సాగిపోతుంది అనుకున్నాడు. అది కాస్త తలగిందులైంది. పెద్దవాళ్లు మనస్పర్ధలతో అందుకే ఆ పని ఈ పని చేస్తూ బ్రతుకుతున్నాడు. పూలమ్మిన చోట కట్టెలెమ్మలేక మరో పట్టణానికి మారాడు. చిన్న బడ్డీ కొట్టు పెట్టుకున్నాడు. దాని ప్రక్కనే ఒక టీ స్టాల్, నెమ్మదిగా కుటుంబ సభ్యుల సహకారంతో టిఫిన్ సెంటర్ కూడా ప్రారంభించాడు. అయినా గొర్రెకు బెత్తుడే తోకలాగా ఎంత వచ్చినా ఖర్చుకు సరిపోతుందే తప్ప మిగులంటూ ఉండడం లేదు. ఇక కుర్రాడిని ఏం చదివిస్తాడు? అందుకే రవి చదువు మానేసి వ్యాపారం మీద దృష్టి సారించాడు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ రాబడి రావాలి అనుకున్నాడు. ఎలాగా? అంతేకాకుండా వినియోగదారుడు సంతృప్తిగా తన దగ్గర టిఫిన్ చేసి వెళ్లాలి, ఈ నేపథ్యంలో బాగా ఆలోచించాలి అనుకుని తల్లిని, చెల్లిని, తండ్రిని, తమ్ముణ్ణి కూర్చోబెట్టి మాట్లాడాడు. ఏ కుటుంబంలో అయితే ఆత్మీయతలు, అనుబంధాలు బలపడుతూ ఉంటే ఆ కుటుంబం ఆర్థికంగా, సామాజికంగా ఎంతో ప్రగతిని సాధించవచ్చు అన్న నమ్మకంతో కుటుంబ సభ్యులంతా రవి చెప్పినట్లు చేయడానికి ఒప్పుకున్నారు. ఇంతకీ రవి చెప్పినది ఏంటి అంటే, కలిసి పనిచేయాలి, కలిసి సంపాదించాలి, కలిసి నడవాలి, కలిసి ఎదగాలి. ఏ నిర్ణయం తీసుకున్నా, ఏ ఆలోచన చేసినా అది అందరి కోసమే ఉండాలి. పరోక్షంగా గాని, ప్రత్యక్షంగా గాని ఒకరిని ఒకరు విమర్శించుకోకూడదు. ఆ సంవత్సరానికి ఆ సంవత్సరం కుటుంబ సభ్యుల అవగాహనతో ఖచ్చితమైనటువంటి ప్రగతి కోసం కృషి చేయాలి. దేనికి ఎంత ప్రాధాన్యతనివ్వాలి? కుటుంబానికి, వ్యాపారానికి అన్న స్పష్టత కావాలి. నన్ను ఎవరూ అర్థం చేసుకోవడం లేదు అనేది లేకుండా అపోహలకు తావివ్వకుండా ఉండాలి. ఒకరిది పెత్తనం, ఒకరిది చాకరీ అన్నమాట లేకుండా శ్రమ, నిర్వహణ, నైపుణ్యాలు, గుర్తింపు రావాలి. రవి మాటలు అందరికీ ఆనందాన్ని కలిగించాయి. మరో ప్రక్క ఇవి సాధ్యమేనా అన్న అనుమానం. ఏది ఏమైనా ఈ కుటుంబం తిరిగి పూర్వవైభవాన్ని సంతరించుకోవాలనుకున్నారు. అందుకు అందరూ ఒకే మాట, ఒకే బాట కావాలనుకున్నారు. సంపన్నులు కావచ్చు, సామాన్యులు కావచ్చు, మధ్యతరగతి వారు కావచ్చు. అవునంటే కాదని, కాదంటే అవుననే కంటే ఆ కుటుంబం తుఫాన్లో చిక్కుకున్న నావవుతుంది. రవి బ్యాంకు ద్వారా వ్యక్తిగత లోను తీసుకుని చిన్న టిఫిన్ సెంటర్ ప్రారంభించాడు. ఇందు యజమానులు వారే, సర్వర్లు వారే, సరుకు మాస్టర్లు వారే. జొన్న రొట్టెల దగ్గర నుంచే రాగులు, చోళ్లు మొదలైన వాటితో రొట్టెలు ఆరోగ్యాన్ని కాపాడే రీతిలో టిఫిన్స్ చేస్తుంటే ఇక తినడానికి జనం లైన్ కట్టారు. నెమ్మది నెమ్మదిగా టిఫిన్ సెంటర్ స్థిరపడింది. రవి ఆలోచనలు శుభప్రదమయ్యాయి. కుటుంబ సభ్యుల మనసుల్లో పసిడి కాంతులు తొంగిచూశాయి. రవి అందరికీ రవీంద్రనాథ్ ఠాగూర్ అయ్యాడు. ఆ కుటుంబం శాంతినికేతన అనిపించింది. అక్కడ ఈర్ష్యల్లేవు, ద్వేషాల్లేవు, నేనంటే నేను అన్న తారతమ్యాల్లేవు. అందుకనే అనతి కాలంలోనే రవి ప్రారంభించిన టిఫిన్ సెంటర్ వృద్ధి చెందింది అని ఆనందం ఉన్నా రవి తల్లిదండ్రుల కళ్ళలో నీళ్లు సుళ్లు తిరిగాయి. అంత ఆస్తి నుంచి అందరూ చెట్టుకొకరు పుట్టుకొకరు అయిపోయారు. ఏ వ్యసనాలు లేకుండా ఎందుకు అలా జరిగింది అని ఆలోచిస్తుండగా రవి తల్లిదండ్రులు ఆవేదనను గుర్తించి దగ్గరికి వెళ్లి, నాన్న మీరు ఎందుకు ఇంతగా తల్లడిల్లిపోతున్నారో నాకు తెలుసు. ఎంచేతంటే విజయానికైనా వినాశనానికైనా ఎవరో కారకులు కాదు, మనమే. ఉద్యోగమైనా, వ్యాపారమైనా, పరిశ్రమలైనా సజావుగా సాగకపోవడానికి వ్యసనాలే కారణం కానక్కర్లేదు. అంతకంటే భయంకరమైనవి నిర్లక్ష్యం, సోమరితనం, డబ్బుని ఖర్చు చేయడంలో సమన్వయం లేకపోవడం, పైగా దేనిమీద నమ్మకం లేకపోవడం. బాధ్యతలను తప్పించుకోవాలనుకోవడం అంటే ఇందువల్లే. మన ఆస్తులన్నీ తరగిపోయాయంటావా? తరిగిపోలేదు, కరిగిపోయాయి అన్నాడు రవి. మన వాళ్లు నేను నాది అనుకున్నారే తప్ప మనం మనది అనుకోలా. నేను బాగుంటే చాలు అనుకున్నా.

0: బాగున్నారే తప్ప మనం బాగుండాలనుకోలేదు. మన కుటుంబం గురించి తీసుకోండి. మనకు అరమరికలు లేవు ఆశయం తప్ప, ఆశలు లేవు ఆలోచన తప్ప, తిరస్కారాలు లేవు అందుకే అనుకున్నది సాధించాం. ఒక నావలో నలుగురు వ్యక్తులుంటారు. ఎవరికి దోచినట్లు వాళ్లు తెడ్లు వేస్తే ఆ నావ ముందుకు జరుగుదు. ఆ నలుగురు ఒక చోట కూర్చుని ఎటువైపు వెళ్లాలి అన్నది ముందుగానే నిర్ణయించుకుంటే ఆ ప్రయాణం సాఫీగా సాగుతుంది. అలాగే కుటుంబం కూడా. ఇందుకు నైతిక విలువలుండాలి, దీర్ఘదృష్టి కావాలి, కలిసిమెలిసి ఉండాలి, పని పట్ల బాధ్యత పట్ల స్పష్టత ఉండాలి, ఒకరంటే ఒకరికి ప్రేమ ఉండాలి, మనుషుల మధ్య సమన్వయం ఉండాలి, మనం అన్న భావన బలంగా ఉండాలి. అందరూ బాగుండాలనుకోగలిగినప్పుడు ఆస్తులు అంతస్తులు పెరుగుతాయే తప్ప తరగవు అన్న రవి మాటలు నిలువెత్తు మానవతకు అర్థమా అనిపించింది. అందరికీ స్వామి వివేకానందుడు చెప్పినట్లు మనిషి ఒక పవర్ హౌస్, అది నమ్మితే లేనిది కానిది అంటూ ఉండదు అన్న నిజాన్ని గుర్తించిన వాడు శ్రమయేవ జయితే కాకుండా పోతుందా?
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, మీరు ఇంతవరకు గ్రామదర్శిని కార్యక్రమంలో ఆస్తులు అంతస్తులు కథానిక విన్నారు. కథానిక సమర్పణ శ్రీ పి శ్రీనివాస్ గారు. గ్రామదర్శిని కార్యక్రమంలో ఇప్పుడు విందాం కొన్ని జానపద గీతాలు.

జానపద గీతాల్లో శృంగార రసం కాస్త ఎక్కువ మోతాదులో కనిపించవచ్చు. సామాన్యంగా జానపద గీతాలు వినోదం కోసం ఏర్పడినవి కావటం వల్ల వలపు పాటలు ఎక్కువగా కనిపిస్తాయి. అంతమాత్రం చేత అవి పచ్చి బూతులు కావు, ద్వంద్వార్థ పూరితాలు కావు. పచ్చి కొబ్బరి నీళ్ళలా స్వచ్ఛంగా, పుట్ట తేనెలా తీయగా ఉంటాయి.

0: అబ్బాయి, మన శరీరంలో ఎన్ని ఎముకలు ఉంటాయో తెలుసా?
1: తెలీదు.
0: బటర్ఫ్లైస్ మొత్తం ఎన్ని రకాలు ఉన్నాయో చెప్పు.
1: తెలీదు.
0: పూరి గుడిలో దేవుడి బొమ్మలు దేంతో చేశారో తెలుసా?
1: తెలీదు.
0: ఎల్లోర గుహలు ఎక్కడున్నాయో చెప్పు చూద్దాం.
1: తెలీదు తెలీదు తెలీదు. అయినా ఇవన్నీ నీకెలా తెలుసు?
2: తను ఈ మధ్య ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం లో ఈ సంగతి మీకు తెలుసా ప్రోగ్రామ్ వింటూ ఉంది.
0: అందులో మనకి తెలియని ఎన్నో కొత్త కొత్త విషయాలు చెప్తున్నారు బాబాయ్.
2: మీరు కూడా ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకోవాలంటే తప్పకుండా వినండి ఈ సంగతి మీకు తెలుసా. ప్రతి సోమవారం ఉదయం 8:35 తిరిగి గురువారం సాయంత్రం 6:30 మన ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం లో.
3: ఏంటి బామ్మగారు, ఎక్కడికో బయలుదేరుతున్నట్టుగా ఉన్నారు.
4: ఎక్కడికి లేదురా అబ్బాయి.
3: మరి ఎక్కడికో ప్రయాణం లాగా రెడీ అయి కూర్చొని ఉన్నారేంటి రేడియో పట్టుకుని?
4: అదే మన సింహపురి ఎఫ్ఎం లో విహారీ కార్యక్రమం వచ్చే టైం అయింది కదా.
3: అయితే
4: నేను ఈ వయసులో ప్రయాణాలు చెయ్యలేకపోయినా నా జీవితంలో ఇప్పటి వరకు సందర్శించలేని ఎన్నో గొప్ప గొప్ప ఆలయాలు, వాటి విశిష్టత ఇంకా ప్రాముఖ్యత గురించి కళ్ళకు కట్టినట్టుగా విహారి కార్యక్రమంలో వింటూ అబ్బా నిజంగా ఆలయాలు సందర్శించినట్ట అనుభూతి చెందుతున్నాను.
3: అవునా? అయితే ఫ్రీగా అన్ని టెంపుల్స్ కవర్ చేస్తున్నారన్నమాట. ఏ సమయంలో వస్తుంది చెప్పండి బామ్మగారు, నేను కూడా వింటాను కదా.
4: తప్పకుండా. ప్రతి గురువారం ఉదయం 8:35 తిరిగి ఆదివారం సాయంత్రం 6:30 మన సింహపురి ఎఫ్ఎం 102.7 MHz పై వినవచ్చు.
5: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం. మీరు ఇంతవరకు గ్రామదర్శిని కార్యక్రమం విన్నారు. ఇంతటితో ఈనాటి గ్రామదర్శిని కార్యక్రమం సమాప్తం. సమయం 7:00. ఇప్పుడు విందాం అలనాటి మధురగీతం. ఈనాటి అలనాటి మధురగీతం సంచికలో మనం వినబోతున్న ఆపాత మధురగీతం మంచి కుటుంబం చిత్రం నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మరియు జానకి ఆలపించిన యుగల గీతం. సంగీతం రాజ్కోటి, సాహిత్యం వేటూరి.

0: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం మీరు ఇంతవరకు అలనాటి మధుర గీతం సంచికలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మరియు జానకి ఆలపించిన యుగల గీతం విన్నారు. ఇంతటితో ఈనాటి సంచిక సమాప్తం. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం మరికొద్ది క్షణాలలో తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారం వింటారు.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది భమిడిపాటి సరిచోత్సన. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. ఉద్యోగుల భవిష్యనిధి ఈపీఎఫ్ఓ ప్రయోజనాల పరిధిలోకి మరింత మంది వచ్చేలా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 15,000గా ఉన్న వేతన పరిమితిని 25,000 రూపాయలకు పెంచాలన్న ప్రతిపాదనను కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది. పన్ను రేటు తగ్గింపు, మినహాయింపు, రాయితీలకు సంబంధించి ప్రభుత్వానికి సమర్పించే ప్రతిపాదనలు దేశ ప్రయోజనాలకు ప్రాధాన్యతనివ్వాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. అంతర్జాతీయ జలాల్లో భారతీయ నౌకను పాకిస్తాన్ నౌక ఢీకొట్టడంపై భారత్ తీవ్ర అభ్యంతరం తెలియజేసింది. 3,00,000 రూపాయలలోపు జరిపే ఎగుమతి లావాదేవీలను రిజిస్టేషన్ కమ్ మెంబర్షిప్ సర్టిఫికెట్ నుంచి మినహాయించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ముస్లింల పవిత్ర తీర్థం మక్కాపై హౌతీలు ద్రోణి దాడికి పాల్పడడాన్ని భారత్ తీవ్రంగా ఖండించింది. ఇక వివరాలు. ఉద్యోగుల భవిష్యనిధి ఈపీఎఫ్ఓ ప్రయోజనాల పరిధిలోకి మరింత మంది వచ్చేలా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నెలవారీ వేతన పరిమితి పెంపు ప్రతిపాదనకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ప్రస్తుతం 15,000గా ఉన్న వేతన పరిమితిని 25,000 రూపాయలకు పెంచాలన్న ప్రతిపాదనకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. మంత్రివర్గ సమాపేశం అనంతరం కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ తాజా నిర్ణయం వల్ల కొత్తగా 51 లక్షల మందికి పైగా ఉద్యోగులకు సామాజిక సంక్షేమ లబ్ది చేకూరుతుందన్నారు. ఈపీఎఫ్ఓ పథకానికి ప్రభుత్వం అదనంగా ఏటా 11,339 కోట్ల రూపాయలను వెచ్చిస్తుందన్నారు. సవరించిన సీలింగ్ రేపు జరపబోయే విశ్వకర్మ జయంతి నుంచి అమలవుతుందని మంత్రి తెలిపారు.
2: आज कैबिनेट में हमारे देश भर में इंडस्ट्रीज में काम करने वाले जो कर्मचारी हैं उनके लिए एक बहुत बड़ा निर्णय लिया है. प्रोविडेंट फंड का जो नियम है उस नियम में अब तक 15,000 रुपीज की सीलिंग रहा करती थी. ये सीलिंग 2014 में तय की गई थी. इसको बढ़ाकर 25,000 रुपए पर मंथ सैलरी पे लेके आ गए. इससे करीब 51 लाख एम्प्लॉयज को इसका बेनिफिट मिलेगा.
1: ఉద్యోగుల పెన్షన్ పథకం ద్వారా ప్రావిడెంట్ ఫండ్ నిధులు, పెన్షన్లు ఇకపై మరింత సులభంగా అందుబాటులోకి రాగలవని మా ఆకాశవాణి ప్రతినిధి తెలియజేస్తున్నారు. పన్ను రేటు తగ్గింపు, మినహాయింపు, రాయితీలకు సంబంధించి ప్రభుత్వానికి సమర్పించే ప్రతిపాదనలు దేశ ప్రయోజనాలకు ప్రాధాన్యతనివ్వాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. ఇంటర్నేషనల్

ట్యాక్స్ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ ఫౌండేషన్ బెంగళూరులో నిర్వహిస్తున్న 2 రోజుల న్యూ ఏజ్ టాక్సేషన్ సదస్సు ప్రారంభోత్సవంలో సీతారామన్ ప్రసంగించారు. స్వతంత్ర పన్ను విధాన పరిశోధనను ప్రజా చర్చలో భాగంగా మార్చాలని, విధానాన్ని పరిశీలించి మెరుగుపర్చాలని మంత్రి విద్యావేత్తలకు, పరిశోధకులకు, మేధో సంస్థలకు పిలుపునిచ్చారు. తమ మంత్రిత్వ శాఖ చేపట్టిన బడ్జెట్ పూర్వ సంప్రదింపుల గురించి మాట్లాడుతూ, వికసిత్ భారత్ 2047 దిశగా పయనిస్తున్న తరుణంలో రాబోయే 2 దశాబ్దాల్లో భారతదేశం ఎలాంటి పన్నుల వ్యవస్థను కలిగి ఉండాలనే దానిపై సంప్రదింపులు విస్తృతమైన చర్చలను లేవనెత్తాలని అన్నారు. పరపతి విధానంలోని అన్ని కోణాలను పరిశీలించి, ప్రభావాలను అంచనా వేసి, లాభ నష్టాలను గుర్తించి, ఖజానాకు కలిగే రాబడి నష్టానికి ఆచరణీయమైన ప్రత్యామ్నాయాలను అందిస్తూ మంచి పన్ను విధానం రూపుదిద్దుకోవడానికి అవసరమైన ఎంపికలను రూపొందించే దిశగా మెరుగైన పన్ను పరిశోధన జరగాలని ఆర్థిక మంత్రి సూచించారు. అంతర్జాతీయ జలాల్లో భారతీయ నౌకను పాకిస్తాన్ నౌక ఢీకొట్టడంపై భారత్ తీవ్ర అభ్యంతరం తెలియజేసింది. ఇందుకు సంబంధించి విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ న్యూఢిల్లీలోని పాకిస్తాన్ హైకమిషన్ చార్జ్డీ అఫైర్స్ ను పిలిపించి, ఇటువంటి ప్రవర్తన తమకు ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదంటూ తీవ్ర నిరసనను తెలియజేసింది. 1991లో ఇరు దేశాల మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం సైనిక విన్యాసాలు, సేనల కదలికలకు సంబంధించిన ముందస్తు సమాచార మార్పిడి జరగాల్సి ఉండగా, ఆ ఒప్పందాన్ని పాక్ తాజా చర్య ఉల్లంఘించిందని భారత్ పేర్కొంది. అంతర్జాతీయ జలాల్లో చోటు చేసుకున్న ఈ పరిణామం వల్ల భారత్కు పెద్దగా నష్టం వాటిల్లనప్పటికీ, భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ఒప్పందాన్ని గౌరవించేలా చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని మంత్రిత్వ శాఖ పాకిస్తాన్ అధికార ప్రతినిధికి తెలియజేసింది. ఇస్లామాబాద్లోని భారత చార్జ్డీ అఫైర్స్ సైతం పాకిస్తాన్ విదేశాంగ శాఖకు నిరసనను తెలపాలని విదేశాంగ శాఖ ఆదేశించింది. 3 లక్షల రూపాయలలోపు జరిపే ఎగుమతి లావాదేవీలకు రిజిస్టేషన్ కమ్ మెంబర్షిప్ సర్టిఫికెట్ ఆర్సీఎంసీ నుంచి మినహాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. పోస్టల్, కొరియర్ సహా నూతనంగా ఆవిర్భవిస్తున్న చిరు ఎగుమతి వ్యాపారులకు ప్రభుత్వ అనుమతుల భారాన్ని తగ్గించేందుకు ఈ చర్య తీసుకుంటున్నట్లు వ్యాపార, పరిశ్రమల మంత్రిత్వ శాఖ తెలియజేసింది. గత సాయంత్రం మక్కా వద్ద తిరగాడుతున్న ఒక హౌతీ డ్రోన్ ను తమ గగనతల సేనలు నిర్వీర్యం చేశాయని సౌదీ అరేబియా వెల్లడించింది. 2017లో కూడా హౌతీ దళాలు మక్కాపై దాడి చేసేందుకు ప్రయత్నించాయని కోయలిషన్ ఫోర్సెస్ టు సపోర్ట్ లెజిటిమసీ ఇన్ యెమెన్ అధికార ప్రతినిధి మేజర్ జనరల్ తుర్కీ అల్ మలికి గుర్తు చేశారు. ఇకపై ఇటువంటి దాడులు జరగకుండా నిలువరించేందుకు సౌదీ నేతృత్వంలోని సంకీర్ణ సేనలు తగిన బలమైన చర్యలు తీసుకుంటాయని హెచ్చరించారు. సౌదీ హౌతీల మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో తాజా సంఘటన జరిగింది. ద్రోణి దాడి పట్ల విదేశాంగ మంత్రిత్వ శాఖ కార్యదర్శి రణధీర్ జైస్వాల్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ప్రపంచవ్యాప్తంగా ముస్లింలు మక్కాని అత్యంత పవిత్ర తీర్థంగా భావిస్తారని, ఈ నేపథ్యంలో తాజా సంఘటన ఆందోళన కలిగిస్తోందన్నారు. ఆ ప్రాంతంలో శాంతి సుస్థిరతలు త్వరగా పూర్వస్థితికి చేరుకోవాలని భారత్ ఆకాంక్షిస్తోందని చెప్పారు. వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. నీతి ఆయోగ్ ఈరోజు న్యూఢిల్లీలో ప్రారంభించిన ఇండియా ఎలక్ట్రిక్ మొబిలిటీ ఇండెక్స్ IEMI 2025 ప్రకారం విద్యుత్ వాహనాల వినియోగంలో ఢిల్లీ అగ్రస్థానంలో నిలిచింది. విద్యుత్ వాహనాల వినియోగంలో వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల జాబితాలో తదుపరి స్థానంలో వరుసగా మహారాష్ట్ర, కర్ణాటక, చండీగఢ్, గోవా నిలిచాయి. ఈ సందర్భంగా నీతి ఆయోగ్ సభ్యుడు రాజీవ్ గౌబా మాట్లాడుతూ, 2047 నాటికి సంపూర్ణ వికసిత్ భారత్ ఆశయ సిద్ది దిశగా విద్యుత్ వాహనాల వాడకం ఆర్థిక పరంగా, పర్యావరణ పరంగా, వ్యూహాత్మకంగా అత్యంత కీలకమైందన్నారు. 2040 నాటికి కొత్తగా ముడయ్యే కాలంలో 40% విద్యుత్ ఆధారితంగా నడిచేవే ఉండగలవని అన్నారు. వివిధ సందర్భాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి అందిన బహుమతులు, మొమెంటోల ఈ ఆక్షన్ రేపు ప్రారంభమవుతుంది. న్యూఢిల్లీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమాపేశంలో కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ మాట్లాడుతూ, దేశ సాంస్కృతిక వైవిధ్యాన్ని, హస్తకళల వైభవాన్ని చాటే పెయింటింగ్లు, వస్తాలు, విగ్రహాలు, చారిత్రక ప్రాముఖ్యం కలిగిన వస్తువులు వంటివి ఈ ఆక్షన్లో ఉంటాయని చెప్పారు. వీటి అమ్మకం ద్వారా లభించే ఆదాయాన్ని ప్రధానమంత్రి నమామి గంగే ప్రాజెక్టుకు అంకితం చేస్తున్నారని చెప్పారు. పవిత్ర గంగానది పరిశుభ్రత లక్ష్యంగా ప్రారంభించిన నమామి గంగే ప్రాజెక్టుకు ఇతోదకంగా సహాయపడేందుకు పౌరులు ముందుకు రావాలని, ఆక్షన్లో భాగస్వాములు కావాలని గజేంద్ర సింగ్ షెకావత్ పిలుపునిచ్చారు. పాకిస్తాన్కు చెందిన షెహజాద్ భట్టి నెట్వర్క్ను అక్రమ కార్యకలాపాల నిరోధక చట్టం UAPA కింద గుర్తిస్తున్నట్లు ప్రభుత్వం తెలియజేసింది. ఆయుధాలు, మాదక ద్రవ్యాల అక్రమ రవాణా వంటి అనేక అక్రమ చర్యలకు ఈ సంస్థ పాల్పడుతోందని తెలియజేసింది. ఇందుకు సంబంధించి కేంద్ర హోంశాఖ గెజెట్ ప్రకటనను విడుదల చేసింది.

0: ఉగ్రవాదం పట్ల జీరో టాలరెన్స్ అవలంబించాలన్న ప్రధానమంత్రి నిర్ణయానికి అనుగుణంగా ఈ నిర్ణయాన్ని తీసుకుంటున్నట్లు ప్రకటన తెలిపింది. 2013 జిరామ్ వ్యాలీ మావోయిస్టు దాడి కేసుకు సంబంధించి 10 మంది నిందితులకు మరణశిక్షను ఖరారు చేస్తూ ఛత్తీస్గఢ్ జగ్దల్పూర్లోని నేషనల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ ప్రత్యేక కోర్టు తీర్పు వెలువరించింది. తీర్పుకు వ్యతిరేకంగా హైకోర్టులో అప్పీల్ చేసుకునేందుకు నిందితులకు 30 రోజుల గడువునిచ్చింది. ఛత్తీస్గఢ్ బస్తర్ జిల్లాలో 2013 మే 25న మావోయిస్టులు చేసిన దాడిలో పలువురు సీనియర్ కాంగ్రెస్ నేతలు సహా 27 మంది చనిపోగా 35 మంది గాయాల పాలయ్యారు. గాజా సిటీలో ఇజ్రాయెల్ దాడి వల్ల ధ్వంసమైన అపార్ట్మెంట్ భవనంలో చిక్కుకుపోయిన వారి కోసం అన్వేషణ కొనసాగుతోంది. భవనం నేడు కుప్పకూలింది. ఇప్పటివరకు 5 పిల్లలు సహా 20 మంది పాలస్తీనా పౌరులు ఈ దుర్ఘటనలో మరణించగా 14 మంది క్షతగాత్రులయ్యారని అధికారులు తెలియజేశారు. శిథిలాల్లో మరో 100 మంది చిక్కుకుపోయి ఉండవచ్చని భావిస్తున్నారు. ఐక్యరాజ్య సమితి సహా పలు సంస్థలు సహాయక చర్యల్లో పాలుపంచుకుంటున్నట్లు యుఎన్ డెవలప్మెంట్ ప్రోగ్రాం అధికారి తెలియజేశారు. ద్వీపాలు, అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మేఘాలయ, హర్యానా, చండీగఢ్, పంజాబ్లలో భారీ వర్షాలు కురియవచ్చని భారత వాతావరణ శాఖ తెలియజేసింది. కేరళ, మాహే, పంజాబ్, సిక్కిం, పశ్చిమ బెంగాల్లోని హిమాలయ ప్రాంతాలు, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్లో కూడా ఇంచుమించు ఇటువంటి వాతావరణ పరిస్థితులే ఉండవచ్చని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఇక రానున్న 2-3 రోజుల్లో బీహార్, జమ్మూకాశ్మీర్, లద్దాఖ్, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, గుజరాత్ సహా పలు ప్రాంతాల్లో ఉరుములతో కూడిన జల్లులు కురియవచ్చని వాతావరణ శాఖ ప్రకటన తెలియజేస్తోంది. ఉద్యోగుల భవిష్యనిధి ఈపీఎఫ్ఓ ప్రయోజనాల పరిధిలోకి మరింత మంది వచ్చేలా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 15,000గా ఉన్న వేతన పరిమితిని 25,000 రూపాయలకు పెంచాలన్న ప్రతిపాదనను కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది. పన్ను రేటు తగ్గింపు, మినహాయింపు, రాయితీలకు సంబంధించి ప్రభుత్వానికి సమర్పించే ప్రతిపాదనలు దేశ ప్రయోజనాలకు ప్రాధాన్యతనివ్వాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. అంతర్జాతీయ జలాల్లో భారతీయ నౌకను పాకిస్తాన్ నౌక ఢీకొట్టడంపై భారత్ తీవ్ర అభ్యంతరం తెలియజేసింది. 3,00,000 రూపాయల లోపు జరిపే ఎగుమతి లావాదేవీలను రిజిస్టేషన్ కమ్ మెంబర్షిప్ సర్టిఫికెట్ నుంచి మినహాయించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ముస్లింల పవిత్ర తీర్థం మక్కాపై హౌతీలు ద్రోణి దాడికి పాల్పడడాన్ని భారత్ తీవ్రంగా ఖండించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం. నమస్కారం.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం. సమయం 7:17. ఇప్పుడు విందాం పాడి పంటలు కార్యక్రమం.

0: పాడిపంటల కార్యక్రమంలో ఇప్పుడు విందాం హోమ్ గార్డెనింగ్ టెర్రస్ గార్డెనింగ్ యాజమాన్యం గురించి డాక్టర్ పి శ్యాంప్రసాద్ గారితో జరిపిన పరిచయ కార్యక్రమం.
1: నగరాల్లో పట్టణాల్లో ఇటీవల కాలంలో విశేషమైనటువంటి ఆదరణ పొందుతున్నటువంటి ప్రక్రియ హోమ్ గార్డెనింగ్ అలాగే టెర్రస్ గార్డెనింగ్. అపార్ట్మెంట్స్లో చాలామంది వాళ్ళకి ఎక్కడ స్పేస్ ఉండదు కాబట్టి ఉన్న కాస్త జాగాలోనే అన్ని చక్క పండించుకోవాలని, అలాగే ఎవరెవరైతే మిద్దె మీద అన్ని పంటలు పండించుకోవటము, ఇలాంటిది ఒక విశేషమైనటువంటి ప్రాచుర్యం పొందుతోంది. మరి ఇందులో ఎక్కువగా కృషి చేస్తూ తన ఇంటికి తన చుట్టుపక్కల వాళ్ళకి ఈ

0: విషయంలో అనేకమైనటువంటి ప్రాతిపదికలు చేస్తున్నటువంటి పెనుమత్స శ్యామ్ ప్రసాద్ గారు మన స్టూడియోస్ లో ఉన్నారు. నమస్కారం అండి.
1: నమస్కారం అండి.
0: చదువుకున్న వాళ్ళకి ఎంతో మందికి చాలా ఎక్కువగా వాళ్ళు ఇష్టపడుతున్నటువంటి సబ్జెక్టు ఏంటి, వాళ్ళకి కావాల్సిన మొక్కలు పెంచుకోవాలి, వాళ్ళకి కావాల్సిన కూరగాయలు ఇంట్లో పెంచుకోవాలి అట్లా అని. సో అలాంటిది మీరు చేస్తున్నారు కదా, మీ అనుభవాలు చెప్పండి, ఎలాగా మీరు ఇందులో రాణిస్తున్నారు చెప్పండి.
1: నేను గత 6 సంవత్సరాల నుండి అయితే టెరస్ గార్డెనింగ్ చేస్తున్నానండి. మా తండ్రి తాతలు వీళ్ళంతా కూడా వ్యవసాయ కుటుంబం కాబట్టి ప్రస్తుతానికి మాకు భూములు అనేవి లేకపోయినా వ్యవసాయం మీద ఉన్నటువంటి మక్కువతో నేను టెరస్ గార్డెనింగ్ 6 ఇయర్స్ నుండి చేస్తున్నాను. జనరల్గా మనం ఏంటంటే మన పిల్లలకి మంచి భవిష్యత్తు ఇవ్వాలని ఆశపడుతూ ఉంటాం. సో భవిష్యత్తుతో పాటు మనం వాళ్ళకి నాణ్యమైన ఆహారం అనేది ఇవ్వడం చాలా ముఖ్యం. సో బయట కొనుక్కొచ్చే కూరగాయలే కానీ ఇంకేదైనా ఇతర పదార్థాల్లో కానీ నాణ్యత ఉందా అంటే మనకు అక్కడ క్వశ్చన్ మార్క్ వచ్చేస్తుంది. ఆ క్రమంలో అసలు నేను నా టెరస్ మీద ఎందుకు కూరగాయలు పెంచకూడదు, పెంచి ఆ కూరగాయల్ని నా పిల్లలకి ఎందుకు పెట్టకూడదు అనే ఒక ఉద్దేశంతో ఈ టెరస్ గార్డెనింగ్ అనేది నేను స్టార్ట్ చేశానండి.
0: ఓకే, ఆచరణలో పెట్టడం అనేది కష్టమైన విషయం కదా, మనకు ఆలోచనలు చాలా మందికి ఉంటాయి, ఏదో అక్కడ మొక్క ఇక్కడ మొక్క వేసుకుంటాం అలాగా. అలా కాకుండా చక్కగా పూర్తి స్థాయిలో అన్ని చేసుకుంటూ ఎటువంటి ఇబ్బందులు రాకుండా తక్కువ ఖర్చుతో ఎలా చేసుకుంటున్నారు?
1: మొదట నేను ఒక 10 కుండీలు వరకే తీసుకున్నాను. ఒక 5 కుండీల్లో వంగ మొక్కలు, ఒక 5 కుండీల్లో టమాటా మొక్కలు పెట్టుకున్నా. 45 రోజుల తర్వాత దీని నుండి నేను దిగుబడి అయితే తీసుకుంటాను. నాకు ఈ 45 రోజుల తర్వాత ఏమవుతుందంటే ఒకరోజు కూరగాయ అంటే వంకాయ కానీ టమాటా కానీ సో నేను కొనుక్కునే పని అవసరం లేదు, టెరస్ గార్డెన్ నుండి నేను తీసుకుంటున్నా. ఈ విధంగా నాకు నెలకు వచ్చేసరికి దగ్గర దగ్గర 150 నుండి 200 రూపాయలు నేను సేవ్ చేసుకోగలుగుతున్నా. ఈ అమౌంట్ తోటి మళ్ళీ నెక్స్ట్ మంత్ ఇంకొక 2 కుండీలు కొనుక్కోవడం, అలా అలా ఈ 6 ఇయర్స్లో నా దగ్గర 1500 కుండీలు వరకు నేను పెంచుకోగలిగాను. ప్రధానంగా మనకేంటంటే సంవత్సరం పొడుగునా వచ్చే కూరగాయలు వంగ, కాకర, దొండ అనమాట. అలాగే మన వాతావరణానికి కూడా కొంచెం అనుకూలంగా పెరిగేవి ఈ కూరగాయలు. ఈ మూడింటిని నేను వారంలో 3 రోజులు వచ్చే విధంగా ప్లాన్ చేసుకున్నా. మిగతా రిమైనింగ్ డేస్ ఏంటంటే ఆకుకూరలు, అలా ప్లాన్ చేసుకున్నాను. నేను చాలా వరకు కూడా 7 రోజుల్లో 5 రోజులు నా టెరస్ నుండే నేను తీసుకోవడం జరుగుతుంది.
0: మరి దీనికి పెట్టుబడి ఎలా ఉంటుంది?
1: పెట్టుబడి పెట్టే క్రమంలో ఒక చిన్న సలహా అన్నమాట, మిద్దె మీద మనం గార్డెనింగ్ చేస్తున్నామంటే స్లాబ్ పాడైపోతుంది, ఇంకొక స్లాబ్ మీద బరువు ఎక్కువైపోతుంది, ఇట్లాంటి అపోహలు చాలా మందికి ఉన్నాయి. సో స్లాబ్ పాడైపోవడం అనేది సహజము. అప్పుడు ఏం చేయాలంటే మనం ప్లాస్టిక్ స్టూల్స్ కానీ లేదా ఐరన్ స్టాండ్స్ కానీ ఇట్లాంటివి ఏర్పాటు చేసుకోవాలి. కుండీ పెట్టే ముందు కుండీకి దానితో పాటు ఒక స్టాండ్ అనేది పెట్టాలి. ఈ విధంగా పెట్టడం వల్ల మనం స్లాబ్ మీద తడి ఉండకుండా ఎప్పటికప్పుడు ఆరిపోతుంది, స్లాబ్ పాడయ్యే ఛాన్స్ కూడా ఉండదు. వచ్చేటటువంటి ఎండాకులు ఇట్లాంటి వాటిని మనం కంపోస్ట్గా కూడా చేసుకోవచ్చు.
0: మరి అంటే రోజు వాటర్ అద్దె పోస్తుంటారు కదా, మరి ఆ వాటర్ పోసేటప్పుడు నేచురల్ గా రెగ్యులర్ గా స్లాబ్ తడవటము, నానిపోవటము, లేదా ఎక్కువగా నాచు పట్టి వర్షంలో మళ్ళీ వర్షాలు పడినప్పుడు ఎక్కువగా వాటర్ నిలబడటం, ఇలా కూడా ఏదో జరుగుతాయి కదా.
1: అందుకే ఏం చేయాలంటే ఒక మనిషికి మనం దాహం వేస్తే ఎన్ని నీళ్ళే తాగుతామో అన్ని నీళ్ళే, అలాగే మొక్కకు కూడా ఎంత వాటర్ అవసరం ఉందో అంత వాటర్ రోజుకు ఒక్కసారి అయినా లేదా 2 సార్లు అయినా అలా ఇవ్వడం వల్ల ఎక్సెస్ వాటర్ కుండీలోని స్లాబ్ మీద పడే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. మీరు అన్నది ఇంకో పాయింట్, వర్షాకాలంలో డ్రైనేజ్ ప్రాబ్లం. మనం కుండీ తీసుకున్నప్పుడు డ్రైనేజీ హోల్ అనేది పెద్దది పెట్టుకోవడం వల్ల అక్కడ నీళ్ళు నిలబడదు, వర్షం పడిన తర్వాత నీరు మొత్తం కూడా స్లాబ్ నుండి వెళ్ళిపోతుంది. ఒకటి సార్, మనం టెరస్ గార్డెన్ స్టార్ట్ ఉన్నా గానీ లేకపోతే మామూలుగా ఉన్న స్లాబ్ అయినా కానీ వర్షం పడితే డ్రైనేజీ హోల్లోకి వాటర్ వెళ్ళిపోవడం జరుగుతుంది. టెరస్ గార్డెన్ ఉంటే 1 గంట లేటుగా వెళ్తుంది. మనం ఈ స్టాండ్లన్నీ పెట్టడం వల్ల వచ్చేటటువంటి ఎండకి ఈ తేమంతా ఎండిపోతుంది, ప్రాబ్లం అయితే ఏమీ ఉండదు.
0: విజయవాడ లాంటి ఊళ్ళలో విపరీతంగా ఎండలు, దాదాపు మనకి 3-4 నెలలు బాగా ఎండలుంటాయి, ఆ తర్వాత కూడా వేడి కంటిన్యూ అవుతూనే ఉంటుంది కదా, ఇలాంటి పరిస్థితుల్లో చాలా చక్కగా మొక్కలు పెంచుకునేటటువంటి అవకాశం ఉంటుందా?
1: అంటే ఒకటి గమనించాలి, మనం ఎండాకాలం ఉండే 4 నెలలు కూడా ఆకుకూరలు ఎక్కువ వచ్చే విధంగా ఎక్కువ ప్లాన్ చేసుకోవాలి. ఎండాకాలం స్టార్ట్ అవ్వగానే మనం షేడ్ నెట్లు వేసుకోవాలి. కొంచెం షేడ్ నెట్లు వేసుకోవడం వల్ల ఏంటంటే ఎండ తీవ్రత మొక్కలకి చాలా తక్కువగా ఉంటుంది. మనం అనుకున్న ప్లాన్ ప్రకారం ఆకుకూరలు నేను అనుకున్న 5 రోజుల జాబితాలో ఆకుకూరలు భర్తీ చేస్తాయి అన్నమాట. ఈ విధంగా మనం ఎండాకాలంలో ఆకుకూరలకు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వాలి.
0: షేడ్ నెట్లు అంటే గ్రీన్ నెట్స్ వేస్తారా అండి?
1: గ్రీన్ నెట్ అండి.
0: మరి అది వేసినప్పుడు ఎండ తగ్గిపోయి మళ్ళీ వాటికి దిగుబడి తగ్గిపోతుంది.

0: జనరల్గా మనం పొలాల్లో చూసుకున్నా టెరెస్ గార్డెన్ చూసుకున్నా ఎండాకాలంలో దిగుబడి అనేది తగ్గుతుంది. అంటే మా ఫ్యామిలీ పరంగా చెప్పాలంటే ఎండాకాలం మేము ఎక్కువ పప్పుచారు కానీ ఆకుకూర పులుసు కానీ ఇట్లాంటి ఎక్కువగా తినడానికి ఇష్టపడతాం. సో చాలామందికి కూడా అదే ఇంట్రెస్ట్ అనుకుంటున్నాను నేను. ఆ విధంగా మనం దిగుబడి తగ్గినప్పుడు ఇట్లా ఆకుకూరలు ఇట్లాంటివి అడ్జస్ట్ చేసుకుంటా. అంటే ఒకటి సార్, టెరెస్ గార్డెన్ స్టార్ట్ చేసామంటే ఉన్న దాంట్లో సర్దుకునే మెంటాలిటీ ఉంటే అప్పుడు మనం సర్దుకుంటాం. సపోజ్ ఒక 4 కూరగాయలు వచ్చినాయి అనుకోండి, ఒక 4 టమాటాలు 4 వంకాయలు వచ్చినాయి అనుకోండి, పాతకాలం మన అమ్మలు అమ్మమ్మలు చక్కగా రోట్లో నీరు కొంచెం నెయ్యి వేసి వేడి వేడి అన్నం కలిపి పెట్టేవాళ్ళు. సో తలుచుకుందంటే అవన్నీ మనం మిస్ అయిపోయాం అనుకుంటాం. చాలాసార్లు మాటల వరకే పరిమితం అవుతుంది. ఇలా అప్పుడప్పుడు కూరగాయలు తక్కువ వచ్చినాయి అనుకోండి, మన ఇంట్లో వాళ్ళ చేత కూడా చక్కగా రోటి పచ్చళ్ళు చేసుకొని వేడి వేడి అన్నంలో చుక్క నెయ్యి పొట్టు వేసుకొని తింటే ఆ రుచి మనం అనుభవిస్తూ నేటి తరాలకు కూడా ఆ రుచిని పరిచయం చేయొచ్చు. మనం
1: పిల్లలకు కూడా కొంచెం అవన్నీ అలవాటు చేస్తారా, మీ పిల్లలు ఇంట్లో చేస్తారా?
0: చేయించుతానండి. అంటే నేను వ్యవసాయ కుటుంబం నుండి వచ్చాను కాబట్టి నాకు ఏ విత్తనం నుండి ఏ మొక్క వస్తుంది, ఏ మొక్కకి ఏ విత్తనం ఒక అవగాహన ఉంది. కానీ నెక్స్ట్ జనరేషన్ కి వాళ్ళు తినే కూరగాయలే కానీ ఆకుకూరలు దాని విత్తనాలు ఎలా ఉంటుంది, దాని లైఫ్ సైకిల్ ఎలా ఉంటుంది తెలియదు అనమాట. మనం ఒకవేళ వాళ్ళకి వీటి గురించి చెప్పాలన్నా ఏ పొలాలకో తీసుకెళ్లి ఎక్కడికో చూపించాలంటే అయ్యే పని కాదు. అదే మనం ఇద్దు మీద 4 రకాల కుండీలు పెట్టి వాళ్ళకి ఈ విధంగా ఇదిగో ఇది వంకాయ సీడ్స్, ఇవి టమాటా సీడ్స్, ఇవి వేస్తే ఇలా మొక్కలు వస్తాయి, ఇవి ఇలా ఎదుగుతాయి, దాని పింద ఎలా ఉంటుంది, దాని కాయ ఎలా వస్తుందని మనం వాళ్ళకి ప్రత్యేకంగా నేర్పించవసరం. మన చిన్నతనం నుండి ఎలా తెలుసుకున్నామో మన పిల్లలకు కూడా అలా చెప్పచ్చు.
1: ఇప్పుడు ఈ హోమ్ గార్డెనింగ్ టెర్రస్ గార్డెనింగ్ అంటే మనం కేవలం అంటే ఈ కూరగాయలు ఆకుకూరలు ఇవి పండించుకోవటమైనా లేకపోతే మిగతా ఏమైనా కూడా అన్ని చేస్తారా?
0: మిగతావి కూడా పండించుకోవచ్చు. మిగతావి అన్ని అంటే జనరల్ గా పసుపు అంటే మనం యాంటీబయాటిక్ అనుకుంటాం. ఆ పసుపు బయటకు ఉండంటే ఎంత కల్తీగా ఉంటుందో మన అందరికి తెలుసు. అందుకని నేను 4 ఇయర్స్ నుండి నా గార్డెన్ లోనే పసుపు పండించుకుంటున్నా. ఆకుకూరలు కూరగాయలే కాదు, ఆల్రెడీ నా టెరస్ గార్డెన్ లో ఒక 4 అరటిగెలలు రావడం, అలాగే పసుపు అనమాట. అది నేను ఎలా పెంచుకుంటున్నానంటే క్రమేణా పెంచుకుంటున్నా. నేను ఎంత బరువు మోయగలను ఉన్న సమయంలో ఎంత గార్డెనింగ్ చేయగలను, అంటే సపోజ్ 2 అవర్స్ ఉందనుకోండి, ఆ 2 అవర్స్లో నేను ఎంత గార్డెన్ మాత్రమే చేయగలను అంతా చేసుకోగలుగుతున్నా, అంత మించి పెట్టుకోవట్లా. ఎందుకంటే ఇది ఒకరోజుతో పోయే వ్యవహారం కాదు. మనం జీవించి ఉన్నంత కాలం అలాగే మన నేటి తరాలకి మన ఆస్తులతో పాటు ఈ టెర్రస్ గార్డెనింగ్ అనేది ఇవ్వడం ఒక ఆచారంగా వచ్చేస్తుంది. ఎందుకంటే తినే ఫుడ్ చాలా ముఖ్యమైంది, దాని విలువ చెప్పాలి, అలాగే గార్డెనింగ్ విలువ కూడా మన పిల్లలకు తెలియజేయాలి.
1: ఇప్పుడు అరటి చెట్లు అన్నారు కదా, అరటి చెట్లు రూఫ్ పైన వేస్తారా?
0: రూఫ్ పైన
1: ఎలాగా మరి? అంటే
0: అది గ్రో బ్యాగ్స్ పెడతానండి. గ్రో బ్యాగ్స్ పెట్టి కింద స్టాండ్ పెట్టేసి అందులో అరటి మొక్కలు వేస్తాను. బయట 9-10 నెలలకు వస్తే గార్డెన్ లో వచ్చేసరికి కొంచెం 1.5 సంవత్సరం అలా పడుతుంది, కాకపోతే కాయలు అయితే వస్తాయి అనమాట. మనకి
1: బాగా గాలి వేసినప్పుడు అవన్నీ పడిపోవడాలు, దానికి వచ్చి ప్రాబ్లమ్స్, తర్వాత ఈ బరువు ఎక్కువగా స్లాబ్ కి ఏదైనా దెబ్బ తీయటం ఇవన్నీ కూడా ఉంటాయి కదా, వీటి గురించిన జాగ్రత్తలు ఎలా తీసుకోవాలి?
0: మనం ఏంటంటే ఈ కుండీలు అంటే బరువు ఎక్కువ ఉన్న కుండీలన్నీ కూడా గోడల అంచుల మీద పెట్టుకుంటే మనం ఆ బరువు అంతా కూడా గోడలు బేస్ అయి ఉంటుంది కాబట్టి స్లాబ్ మీద బరువు ఎక్కువ అవుతుంది అనే ప్రాబ్లం ఉండదు. జనరల్ గా మనం గమనించుకుంటే మన ఇంటిలో టీవీయో ఫ్రిడ్జో మంచమో ఇవన్నీ తీసుకుంటే అవి మనం మోయలేనంత బరువు ఉంటుంది, కానీ మనం పెట్టే కుండీ స్లాబ్ మీద మనం మోసే అంత బరువే ఉంటుంది. కాబట్టి అదంత ప్రాబ్లం అని నాకు అనిపించలేదు ఇన్ని సంవత్సరాల్లో కూడా.
1: న్యూట్రిషన్ అవన్నీ కూడా ఎలా వేస్తారు?
0: జనరల్ గా మనం డైరెక్ట్ గా మట్టి వేయకుండా ఒక 60% 50% మట్టి తీసుకొని తర్వాత కనీసం ఒక 30-35% మాగిన పశువులు ఎరువు ఏదైనా సరే. ఇది నెక్స్ట్ ఏంటంటే కొంచెం కోకోపీట్ కానీ అంటే మన కొబ్బరి పుట్టు అంటారు, అలాగే ఊక్ అంటాం కదా మనం రైస్ మిల్లుల్లో ఆడించుకుంటే బియ్యం తీయగా వచ్చే ఊక్ అనమాట వేస్ట్, ఇట్లాంటి కలపడం వల్ల ఏమవుతుందంటే మట్టి గుల్లగా ఉండడం, అలాగే కుండి బరువు కూడా మనం చాలా వరకు తగ్గించుకోవచ్చు అనమాట. మిగతా పర్సంటేజ్ మనకి సాయిల్ నుండి ఏమన్నా ఫంగస్ అవి రాకుండా వేప పిండి అట్లాంటివి కలుపుకోవచ్చు.
1: ఇప్పుడు మీరు ఈ సమ్మర్ లో ముఖ్యంగా ఈ టెర్రస్ గార్డెనింగ్ వల్ల మీరు పొందిన ఎక్స్ట్రా బెనిఫిట్స్ ఏంటి? అంటే టెంపరేచర్ అది కూడా తగ్గుతుందా?
0: తప్పనిసరిగా సార్. అంటే మనం జనరల్ గా బయటికి వెళ్తే మన దేశానికి ఏదో ఒకటి చేయాలి లేదా మన రాష్ట్రానికి మన ఊరికి ఏదో ఒకటి చేయాలనుకుంటాం. టెర్రస్ గార్డెనింగ్ చేయడం వల్ల ఏమవుతుందంటే ప్రధానంగా మనం పొద్దునే ఎక్కడికో వెళ్ళి వ్యాయామం చేయవసల్లా, వాకింగ్ చేయవసల్లా, శారీరక శ్రమ అక్కడ సరిపోతుంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ప్రశాంతత కోసం ఏ మెడిటేషన్ చేయవసల్లా, మొక్కల్లో కూర్చొని ప్రశాంతంగా వాటిని పని చేసుకుంటే

0: ఆటోమేటిక్ గా ఏకాగ్రత అట్లాంటిది వచ్చేస్తుంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఆహార విలువ. పెళ్లిళ్ళలో కానీ ఎక్కడైనా ఫంక్షన్ లో గమనిస్తూ ఉంటాం, చాలా మంది వాళ్ళకి కావాల్సిన ఆహారం కన్నా ఎక్కువ పెట్టుకుని వృధాగా పారేస్తూ ఉంటారు. అది ఎవరు చెప్పాలి? ఇంట్లో ఉన్న తల్లిదండ్రులే పిల్లలకి చెప్పాలి. సో ఆహారం విలువ ఇది. ఇది ఒక కూరగాయ రావాలంటే దానికి నిర్ణీతమైన ఒక గడువు ఉంటుంది. ఇంత కష్టపడితే గానీ ఆ కూరగాయలు బియ్యం రావు. కాబట్టి ఆహార విలువని పిల్లలకు తెలియజేయచ్చు. అలాగే విత్తనం విలువ, అంటే ఏ చెట్టు నుండి ఏ విత్తనం వస్తుంది, ఇట్లాంటివి తెలియజేయచ్చు. నెక్స్ట్ కార్పొరేషన్కి మనం చెత్త అనేది ఇవ్వకుండా, అంటే కిచెన్ నుండి వచ్చేటటువంటి వేస్ట్ కానీ, మనం పెంచుకునే మొక్కల నుండి వచ్చేటటువంటి వ్యర్థాలే కానీ, ఇవన్నీ కూడా కంపోస్ట్ చేసుకుని మనం వాడుకోవచ్చు. ఇంకొకటి గమనించింది ఏంటంటే, నేను టెరస్ గార్డెన్ లేని ఇళ్ల కన్నా కూడా మా ఇల్లు కొంచెం చల్లగా ఉంటుంది. అంటే మనకి 35 డిగ్రీస్ ఉంటే మా ఇంట్లో 32-31 మేమైతే గమనించాం అది చాలా వరకు కూడా.
1: అలాగే పొద్దున్న లేవగానే పక్షులు అవన్నీ కూడా వస్తుంటాయా?
0: పక్షులు వస్తాయి సార్. మనకి అబ్దుల్ కలాం గారు అన్నారు, ఒక చెట్టు పెంచితే ఉడతా వచ్చేస్తుంది, పక్షి వస్తేస్తుంది, అన్ని వస్తాయి. మనం టెరస్ గార్డెన్ స్టార్ట్ చేసామంటే వాటికి ఆవాసం అనేది ఇక్కడ ఉందని ఆటోమేటిక్ గా పక్షులు అయితే వచ్చేస్తాయి. నేను గార్డెన్ స్టార్ట్ చేసిన 6 ఇయర్స్ నుండి కూడా అంతరించిపోతున్న జాతుల్లో మన పిచ్చుకలు కొన్ని ఒక 50-60 వరకు నా గార్డెన్ లో వస్తాయి. నేను అవి గమనించిన తర్వాత వాటికి సపరేట్ గా ఫుడ్ పెట్టడం, వాటర్ పెట్టడం, ముఖ్యంగా ఎండాకాలంలో నా డాబా మీద ఉన్నటువంటి పారాపెట్ వాళ్ళ మీద నాలుగు పక్కల కూడా మట్టి కుండీలే కానీ సిమెంట్ కుండీలే కానీ పెట్టి వాటి నిండా వాటర్ పెట్టేస్తా. అవి వచ్చి తాగడము ఇలా గార్డెన్ లో తిరుగుతూ ఉంటాయి. ఈ గార్డెన్ లో తిరుగుతున్న సందర్భంలో మనకి మొక్కలకు వచ్చేటటువంటి కొన్ని రకాల పురుగుల్ని ఈ పక్షులు అయితే తినేస్తాయి. దీనివల్ల కూడా మనం పర్యావరణాన్ని కాపాడిన వాళ్ళం కూడా అవుతాం.
1: అలాగే మీరు మరి బయట వాడినట్టుగా యూరియా లేకపోతే ఇంకేమైనా అలాంటివేమైనా వాడతారా? అలా కాకుండా ఉన్న వాటిలో అంతా నేచురల్ గానే చేస్తారా?
0: అవేమి వాడము సార్. ఎందుకు అంటే ఒకసారి నేను అంతకుముందు టెరస్ గార్డెన్ స్టార్ట్ చేయకముందు బయట నుండి కూరగాయలు తెచ్చుకుంటే నాకు 3-4 డేస్ లోనే అవి ఫ్రిడ్జ్ లో పెట్టినా గానీ కుళ్ళిపోవడం జరిగేవి. నేను పండించుకున్న కూరగాయలు ఫ్రిడ్జ్ లో పెట్టకుండా బయట 4 రోజులైనా కొంచెం వడిలినట్టు ఉంటాయి గానీ అవి కుళ్ళిపోవడం గానీ అదేం జరగదు మనకి. సో అక్కడ మనకి వేరియేషన్ అనేది కనబడుతుంది కూరగాయలు.
1: తర్వాత మీరు పాదులు అవి ఎలా వేస్తారు? మరి పాదులు అవన్నీ వేస్తే మిగతా వాటికి నీడ వచ్చేస్తుంది కదా.
0: పాదులు వచ్చేసరికి మనకి నిలువు పందిర్లు, అడ్డపందిర్లు రెండు రకాలుగా వేసుకోవచ్చు. మనకి జనరల్ గా పొలాల్లో అయితే అడ్డపందిర్లు వేస్తారు, కానీ టెర్రస్ గార్డెన్ లో అనేసరికి ఎక్కువ నీడ వచ్చేసింది అనుకోండి, అన్ని మొక్కలు పెరగవు కాబట్టి నీడ కింద వచ్చేటటువంటి మొక్కల్ని మనం అడ్డపందిర్ కింద ఏర్పాటు చేసుకుని అలా మనకి ఎలా కావాలంటే మనకున్నట్టు టెరస్ గార్డెన్ లో నిలువు పందిరి సెట్ అవుతుందా అడ్డపందిరి సెట్ అవుతుందా అని చూసుకుని అలా వేసుకోవాలి మనం.
1: నిలువు పందిరి అంటే ఎలా వేస్తారు?
0: నిలువు పందిరి అంటే గోడకి ఆ చివర ఒక కర్ర ఈ చివర ఒక కర్ర పెట్టి దానికి మనం వాల్కి తీగలు కట్టుకుంటాం అనమాట.
1: ఆ గ్రిల్ కి అలా పాకిపోతాయి అన్నమాట.
0: పాకిపోతాయి
1: అట్లా కాకరపాదు దండపాదు అవన్నీ అట్లానా?
0: అన్ని పాకించవచ్చు. తీగ జాతి ఏదైనా సరే మనం అలా పాకించేసుకోవచ్చు. దీనివల్ల బెనిఫిట్ ఏంటంటే సూర్యరశ్మి డైరెక్ట్ గా మొక్కలకి తగలకుండా కొంచెం మనం ఈ చల్లదనం అనేది అనుకున్నాం కదా అలా కూడా ప్లాన్ చేసుకోవచ్చు. అంటే మన గార్డెన్ ఎలా ఉంది అనే దాన్ని బట్టి మనం వేస్ట్ చేసుకుని వేసుకోవాలి.
1: అలాగే కంపోస్ట్ ఎట్లా తయారు చేసుకుంటారు?
0: కంపోస్ట్ అంతా కూడా నేను కిచెన్ నుండి వచ్చేదే కానీ, అలాగే ఎండు ఆకులు, మాకు రోడ్డు మీద పెద్ద మామిడి చెట్టు ఉంది, దాని ఆకులు సీజన్ గా రాలిపోతుంటాయి కాబట్టి ఫస్ట్ ఏం చేస్తానంటే పెద్ద ఒక డ్రమ్ పెట్టుకుని కింద మట్టి వేసేసి ఒక లేయర్ కిచెన్ వేస్ట్, తర్వాత ఎండు ఆకులు, తర్వాత మళ్ళీ కొంచెం మట్టి, అలా లేయర్ వైజ్ గా వేసుకుంటూ వెళ్తా. ఒక 3 మంత్స్ అయ్యేసరికి మొత్తం కంపోస్ట్ అయిపోతుంది, అది మళ్ళీ నేను యూజ్ చేసుకుంటా మొక్కలకి.
1: ఎవరి సలహాలు సంప్రదింపులు తీసుకుంటారా? నెట్ లో అట్లా ఏమైనా చూసి కొత్త కొత్త జాతులు అట్లా వేస్తుంటారా?
0: కొత్త కొత్త జాతులు అంటే మన వాతావరణానికి పెరిగే మొక్కలైతే మనం చేసే శ్రమ చాలా తక్కువగా ఉంటది. అదే మన వాతావరణానికి పెరగని మొక్కలు అనుకోండి, వాటికి మనం చాకరీ చేయాలి, ప్రతిఫలం చాలా తక్కువగా ఉంటది. జనరల్ గా చాలా మంది రైతులు అంటారు దేశవాళీ విత్తనాలని పెంచితే మన వాతావరణానికి అనుకూలంగా ఉంటుందని చెప్తారు. అలాగా మన వాతావరణానికి పెరిగేటటువంటి మొక్కల్ని మనం పెంచుకుంటే చాలా బాగుంటుంది, మనం చేసే శ్రమ కూడా చాలా తక్కువగా ఉంటుంది.
1: అంటే పిల్లలు ఎక్కువగా ఈ టీవీలకు అడిక్ట్ అయిపోవడం, తర్వాత ఈ సెల్ ఫోన్లకు అడిక్ట్ అయిపోవడం, వీటి నుంచి కూడా వాళ్ళని తప్పించడానికి ఫ్యామిలీ కానీ పిల్లల్ని కానీ అట్లా ఒక అవకాశంగా అనుకుంటున్నారా?
0: అవును. ఇప్పుడు మా పాప మిగిలిన టైంలో అంటే నార్మల్ డేస్ లో కాలేజీకి వెళ్ళినా సండే వచ్చేసరికి నేను పైకి తీసుకెళ్లిపోతా, తను అలా గార్డెన్ లో తిరుగుతా, ఈ పక్షులను చూడడము. అంటే వాళ్ళకి మొక్కలు ఒక అవగాహన ఉంటుంది కానీ వాటి పువ్వులు కానీ కాయలు కానీ వచ్చినప్పుడు చాలా కొత్తగా ఉంటుంది, ఎప్పుడు చూడనే కదా. అది చూసినప్పుడు ఆహా ఇది దీని పువ్వు ఇలా ఉంటుందా కాయ ఇలా ఉంటుందా అని వాళ్ళకి ఏంటంటే స్ట్రెస్ తగ్గిపోతుంది.

0: ఆటోమేటిక్ గా పిల్లలకు కూడా మొక్కల మీద ఒక అవగాహన వచ్చేస్తుంది.
1: అంటే మనం చాలా చిన్న విషయంగా భావించేటటువంటి ఇది కొన్ని వేల లక్షల మంది పిల్లల్లో ఈరోజు లేదు. ఈ అబ్జర్వేషన్ లేదు. ఎంతసేపు కళ్ళకి స్ట్రెయిన్, ఎంతసేపు టీవీల్లోనూ సెల్ ఫోన్స్లోనూ చూసి వైకేరియస్ అంటారు, అట్లా చేయడమే తప్పితే ప్రత్యక్షంగా వాళ్ళు చూడడం అనుభవించడం అనేటటువంటిది లేదు. సో వీటన్నింటినీ ఎక్కువ ఖర్చు లేకుండా తక్కువ స్థాయిలోనూ తక్కువ పెట్టుబడితో అనుభవంతో కూడా తక్కువ శ్రమతో కూడా తృప్తిగా మన ఇంట్లో చేసుకుని మనం ఎంజాయ్ చేస్తూ ఆరోగ్యంగా ఉంటూ పర్యావరణాన్ని కాపాడుతూ డబ్బులు సేవ్ చేసుకుంటూ పిల్లలకి ఎంతో చక్కటి ప్రాక్టికల్ ఎడ్యుకేషన్ ఇచ్చినట్టుగా ఇస్తూ ఇవన్నీ కూడా చాలా బాగుందండి. చాలా సింపుల్ గా కనబడుతుంది, ఏమి ఎక్కువ చేసినట్టు కనిపించట్లేదు, కానీ దీని ప్రతిఫలం మాత్రం ఎన్నో రెట్లుగా ఉన్నది. ఇన్నాళ్ళు తరతరాలుగా మన వాళ్ళందరూ చేసినటువంటి వాటిని మళ్ళీ మీరు నగరాల్లో పట్టణాల్లో ఆచరించి చూపిస్తున్నారు. ఇలాంటిది మీకు గ్రూప్స్ అవి కూడా ఉన్నాయా?
0: టెరస్ గార్డెన్ గ్రూప్స్ ఉన్నాయండి. జనరల్ గా ఇట్లా ఎవరైనా మేము చెప్పిన వెంటనే మేము కూడా పెంచాలని చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది వాళ్ళకి, కానీ ఎలా పెంచాలి ఏంటనే చాలా డౌట్స్ ఉంటాయి అన్నమాట. మేము డైరెక్ట్ గా వెళ్ళి చెప్పడం అంటే అయ్యే పని కాదు. ఈ టెరస్ గార్డెన్ గ్రూపులు ఉండడం వల్ల గ్రూపుల ద్వారా వాళ్ళని మేము యాడ్ చేసుకుని రోజుకి ఆకుకూరలు ఎలా పెంచుకోవాలి, ఆకుకూరలకి కావాల్సిన టబ్బులు ఇవి, మట్టి మిశ్రమం ఇది, ఏమన్నా ప్రాబ్లమ్స్ వస్తే ఇలా మేము ఆ గ్రూపుల్లో చెప్తూ ఉంటాం. సో ఇలా టెరస్ గార్డెనింగ్ అనేది విజయవాడలో చాలా వరకు డెవలప్ చేయాలని వాట్సాప్ గ్రూపులు కూడా మేము నిర్వహిస్తున్నాం.
1: నంబర్స్ ఏమైనా ఉన్నాయా?
0: నా నంబరే ఉందండి, నేనే వాట్సాప్ గ్రూప్ నిర్వహిస్తున్నా.
1: ఫ్రీ కదా, దీనికి ఏం ఛార్జ్ చేయరు కదా?
0: ఎటువంటి ఛార్జీ ఉండదు అనమాట, మొత్తం ఫ్రీనే అనమాట. నా నంబర్ వచ్చేసరికి 9290440759. టెరస్ గార్డెనింగ్ గురించి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి వాళ్ళు చెయ్యాలి అనుకుంటే, అలాగే ఆల్రెడీ ఉన్న వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉంటే ఈ నంబర్ గనక కాల్ చేసినా లేదా వాట్సాప్ లో మెసేజ్ పెట్టినా నేను రిప్లై ఇస్తాను.
1: మరొకసారి చెప్పండి నంబర్.
0: 9290440759.
1: చాలా ధన్యవాదాలండి. పెనుమత్స శ్యాంప్రసాద్ గారు ధన్యవాదాలు. నమస్కారం.
0: నమస్కారం సార్.
2: మీరు ఇంతవరకు పాడి పంటలు కార్యక్రమంలో హోమ్ గార్డెనింగ్ మరియు టెర్రస్ గార్డెనింగ్ యాజమాన్యం గురించి డాక్టర్ పి శ్యాంప్రసాద్ గారితో జరిపిన పరిచయ కార్యక్రమం విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు విందాం పొలం కబుర్లు.
3: పశుగణన గురించి తెలుసుకుందాం. ఏ ఊళ్ళో అయినా పశువుల ఆసుపత్రి వెళితే అక్కడ గొడ మీద సమాచార పట్టిక తప్పకుండా ఉంటుంది. అందులో ఆవులు, ఎద్దులు, గేదెలు, దున్నలు, మేకలు, గొర్రెలు ఎన్ని ఉన్నాయో అంకెలు ఉంటాయి. కొక్కెర వ్యాధి, గాలికుంటు, గొంతువాపు టీకాలు లెక్కలుంటాయి. ఇంకా సంకరజాతి ఆవులు, ముర్రా గేదెలు, కృత్రిమ సంపర్కాల సంఖ్య, మగ పశువుల సంతానోత్పత్తి, అరికట్టే విధానం తెలియజేసే సమాచారం కూడా ఉంటుంది. గ్రామంలో పశువులను లెక్కించడం వలన, పశువుల ఆసుపత్రిలో కార్యక్రమాల వలన ఈ వివరాలు తెలుస్తాయి. మన గ్రామంలో లెక్కనున్నట్లే జిల్లా సమాచారం కూడా ఉంటుంది. రాష్ట్రానికి అంతటికి పశువుల సంఖ్యలు, వివరాలు, వాటి ఉత్పత్తి మొదలగు విషయాలు రాష్ట్ర పశువర్ధక శాఖ కార్యాలయంలో ఉంటాయి. అదేవిధంగా దేశంలో ఉన్న జంతువులు, వాటి ఉత్పత్తి, వ్యాధులు మొదలైన సమాచారం దేశ రాజధానిలో పశుపోషణ పాడి పరిశ్రమ శాఖలో భద్రంగా ఉంచుతారు. పశువులను లెక్కించినప్పుడు పల్లెల్లో పట్టణాలలో ఉన్న ఆవులు, గేదెలు, మేకలు, గొర్రెలు, గుర్రాలు, గాడిదలు, ఒంటెలు, మిథున్, యాక్, పందులు, కుక్కలు, కుందేళ్లు, ఏనుగులు, కోళ్లు, బాతులు, ఇతర పక్షులు ఇళ్లల్లో పెంచేవి, ఫారాల్లో పెంచేవి అన్నిటినీ పరిగణిస్తారు. అన్ని రాష్ట్రాల నుంచి, యూనియన్ టెరిటరీస్ నుండి వచ్చిన సమాచారం క్రోడీకరించి దేశ రాజధానిలో నిక్షిప్తం చేస్తారు. ఈ సమాచారాన్నంతటినీ కిందటి పశు గణాంకాలతో బేరీజు వేసి వ్యత్యాసం రావడానికి కారణాలను విశ్లేషిస్తారు. పశువుల జాతులు పెరగడం, తగ్గడం, ఉత్పత్తులు వృద్ధి చెందడం, క్షీణించడం, వ్యాధుల పోకడలు మొదలగు అంశాలను పరిశీలించి తగు ప్రణాళికలు నిర్ణయిస్తారు. జాతీయ ఉత్పత్తిలో పశుపాలన ఎంత శాతం ఉన్నది, ఎగుమతుల్లో భాగం జాతీయ ఆదాయంలో నిష్పత్తిని తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. మనం పెంచే ఆవులు, గేదెలు, మేకలు, గొర్రెలు మనకు ఎంత ముఖ్యమో ఇతర జంతువులు కూడా ఆయా ప్రాంతాలకు, రాష్ట్రాలకు అంత ముఖ్యం. పరిస్థితులను బట్టి, అవసరాలను బట్టి, ప్రయోజనాలను బట్టి అన్ని జంతువులు ముఖ్యమైనవే. ఉత్తర ప్రాంతంలో హిమాలయాల దగ్గర మంచు కొండల్లో ఉన్న రాష్ట్రాలలో పాల కొరకు మిథున్, యాక్ జంతువులను పెంచుతారు. అరుణాచల్ ప్రదేశ్ లో మిథున్ ఎక్కువ, నాగాలాండ్, మిజోరాం, మణిపూర్ రాష్ట్రాల్లో కూడా ఉన్నాయి. జడల బర్రెలు అరుణాచల్ ప్రదేశ్ లో అధికంగా ఉంటాయి. వీటి నుండి ఊలు తీస్తారు.

బరువులు మోయడానికి, మాంసానికి వీటిని వినియోగిస్తారు. రాజస్థాన్ రాష్ట్రంలో ఒంటెలు అధికంగా ఉంటాయి. హర్యానా, పంజాబ్ రాష్ట్రాల్లో కూడా ఉన్నాయి. పాల కొరకు, వినోదానికి, విహారాలకు ఒంటెలను పెంచుతారు. రోడ్ల మీద తిరిగే అనాథ పశువులు, ఆవులు, దూడలు, ఆంబోతులు 50 లక్షలుంటే ఊర కుక్కలు 153 లక్షలున్నట్లు అంచనాలో చెబుతున్నాయి. ఊర కుక్కలు ఊరకనే ఉండవు. మనుషుల్ని కరవడం వలన అనేక మంది గాయాల పాలు కావడమే కాదు, పిచ్చి కుక్క వ్యాధి సోకి చనిపోతున్నారు. పశుగణన ఎప్పుడు చేస్తారు? 5 సంవత్సరాలకొకసారి పశు గణాంకాలు తీస్తారు. మొట్టమొదటిసారిగా 1919 సంవత్సరంలో తీశారు. తరువాత ప్రతి 5 సంవత్సరాలకు పశుగణన చేస్తున్నారు. 2019లో 20వ పశు గణాంకాలు తీయడం వలన అంతకు ముందు కంటే పాడి పశువుల సంఖ్య పెరిగినట్లు తెలిసింది. ఈసారి 21వ పశుగణన ఈ సంవత్సరం సెప్టెంబర్ డిసెంబర్ మధ్య చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. భారత ప్రభుత్వానికి సంబంధించిన మత్స్య, పశుపాలన మరియు పాడి పరిశ్రమ శాఖ కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు సంబంధించిన జిల్లా, రాష్ట నోడల్ ఆఫీసర్లకు విశాఖపట్నంలో శిక్షణా తరగతులు ఏర్పాటు చేసింది. పశుగణన చేయడానికి 150 మందికి పైగా సుశిక్షితులైన ఉద్యోగులను నియమించడం జరిగింది. వారు చరవాణి వివరాలు నమోదు చేసుకుంటారు. దేశం మొత్తం మీద 27 కోట్ల కుటుంబాల నుండి సమాచారాన్ని సేకరిస్తారు. ఈ సేకరించిన సమాచారాన్ని క్రోడీకరించి 2025 ఫిబ్రవరి మార్చి నెలల్లో విడుదల చేస్తారు. పశుగణన విజయవంతంగా జరిగేలా చూడడానికి కీలకమైన వర్క్ షాపుల్లో పాల్గొనడానికి భాగస్వాములందరినీ మత్స్య, పశుపోషణ మరియు పాడి పరిశ్రమ శాఖ, మంత్రిత్వ శాఖ నైపుణ్య శిక్షణ ఇచ్చింది. వివిధ జాతుల పశు పక్ష్యాదుల గురించి తెలుసుకోవడం కొరకు అవగాహన కల్పిస్తుంది. 21వ పశుగణనను సమర్థవంతంగా నిర్వహించడానికి మొబైల్ యాప్, సాఫ్ట్వేర్తో సహా అవసరమైన సాధనాలతో రాష్ట కేంద్రపాలిత ప్రాంతాల అధికారులను సన్నద్దం చేయడం వర్క్ షాప్ ప్రాథమిక లక్ష్యం. అధిక నాణ్యత డేటా సేకరించేలా శిక్షణను అందిస్తారు. జాతుల వారీగా పశు పక్ష్యాదుల సంఖ్యలను సేకరించడంపై జాతీయ, రాష్ట స్థాయిలలో కార్యాచరణ సిద్దమవుతోంది. ప్రణాళికలు రూపొందించడానికి, మౌలిక వసతులు కల్పించడానికి, ఉత్పత్తులను పెంచడానికి, అలాగే ఎగుమతులు వృద్ధి చేయడానికి పశువుల గణాంకాలు ఎంతో ముఖ్యం. అధిక ఉత్పత్తినిచ్చే జాతులను గుర్తించి అభివృద్ది చేయడానికి పశుగణన ఉపయోగపడుతుంది. అంతేకాదు, ఈ మధ్య కాలంలో వచ్చిన ముద్ద చర్మ వ్యాధి వలన 10 లక్షల ఆవులు, ఎద్దులు మరణించినట్లు లెక్కలు చెబుతున్నాయి. అటు యజమాని, ఇటు దేశం ఎంతో నష్టపోయింది. ముద్ద చర్మ వ్యాధి వలన పాల ఉత్పత్తి కొంతమేర తగ్గింది. ఈ చేదు అనుభవాన్ని పురస్కరించుకుని టీకా మందులు తయారు చేయడం, కొత్త మందులు కనుగొనడం వంటి చర్యలు చేపడతారు. వ్యాధిని అరికట్టే ప్రయత్నం కూడా చేస్తారు, లేదా వ్యాధి ఉగ్రతను తగ్గించడానికి మార్గాలు వెతుకుతారు. ప్రపంచంలో అత్యధికంగా పశువులున్న దేశం మన భారతదేశం. పాల ఉత్పత్తిలో మనమే ముందున్నాం. గుడ్లు ఉత్పత్తిలో మనం 2వ స్థానంలో ఉన్నాము. ప్రపంచం మొత్తం మీద మన దగ్గరే గేదెలు 109.85 మిలియన్లు ఎక్కువ, మేకలు మన దగ్గరే 148.8 మిలియన్లు అధికంగా ఉన్నాయి. కోళ్లు, చేపల ఉత్పత్తిలో మనది 2వ స్థానం, గొర్రెల పెంపకంలో 3వ స్థానం. భారతదేశం స్థూల దేశీయోత్పత్తిలో 5.5% పశువుల నుండే వస్తుంది. వ్యవసాయ ఉత్పత్తుల్లో 30% పశుపోషణ వలనే సమకూరుతుంది. పశువుల పెంపకంలో కూడిన వ్యవసాయంలో లాభాలు ఎక్కువ. పశువుల పెంపకం దేశ ఆర్థిక వ్యవస్థకు అతి ముఖ్యమైన విభాగం. 2 కోట్లకు పైగా ప్రజలు పశువుల మీద ఆధారపడి జీవిస్తున్నారు. ఆహారమే కాకుండా ఇతరత్ర మనిషికి పశువులు అనేక రకాలుగా ఉపయోగపడుతూనే ఉన్నాయి. అసలు పశు పక్షాదులు లేకుంటే మనిషి జీవనం సాగించగలడా? పాలు, గుడ్లు, మాంసం వాటి నుండే వస్తూ ఉన్నాయి. పాల ఉత్పత్తిలో మనమే ముందున్నాము. 2022-23 సంవత్సరాలలో 230.58 మిలియన్ టన్నుల పాల ఉత్పత్తి చేశాము. ప్రపంచంలో 25% పాలు మన ఆవులు, గేదెల నుండే వస్తున్నాయి. మనిషి ఒక్కింటికి 459 గ్రాముల పాలు లభిస్తున్నాయి. 138.8 బిలియన్ల గుడ్లు, 9.77 మిలియన్ టన్నుల మాంసము ఉత్పత్తి అవుతుంది. సంవత్సరానికి మనిషికి 101 గుడ్లు లభిస్తున్నాయి.
174.4

0: 4-5 లక్షల టన్నుల చేపలు ఉత్పత్తి అవుతున్నాయి. ఇక తోళ్లు, చర్మాలు, ఊలు విషయానికొస్తే వెంట్రుకలు, ఊలు, చర్మము, తోళ్లు ఇతర దేశాలకు ఎగుమతి అవుతున్నాయి. అంతేకాకుండా మన దేశానికి విదేశీ మారక ద్రవ్యాన్ని కూడా తెచ్చిపెడుతున్నాయి. బరువులు లాగడంలో వ్యవసాయంలో యంత్రాలు ప్రవేశించిన పశువుల కష్టం కొనసాగుతూనే ఉంది.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం మీరు ఇంతవరకు పాడి పంటలు కార్యక్రమంలో పొలం కబుర్లు విన్నారు. ఇంతటితో ఈనాటి పాడి పంటలు కార్యక్రమం సమాప్తం.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం మరికొద్ది క్షణాలలో వికసిత్ భారత్ కార్యక్రమం హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారం వింటారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం

0: ఈనాటి కార్యక్రమంలో వికసిత్ కృషి సంకల్ప్ అభియాన్ ఈ అంశం గురించి ఎర్రగొండపాలెం ఉద్యాన శాఖ అధికారి శ్రీ పల్లకి ఆదిరెడ్డి గారితో పరిచయం అంటారు.
1: ఆకాశవాణి వికసిత్ భారత్ కార్యక్రమంలో భాగంగా వికసిత్ కృషి సంకల్ప్ అభియాన్ గురించి ఎర్రగొండపాలెం ఉద్యాన శాఖ అధికారి శ్రీ పల్లకి ఆదిరెడ్డి గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ పి ప్రశాంత్ కిరణ్.
2: భారత ప్రభుత్వం వారు ప్రజల సంక్షేమం కోసం అనేక రకాలైన కార్యక్రమాలని అమలు చేస్తున్నారు. దానిలో భాగంగానే ముఖ్యంగా రైతుల ప్రయోజనార్థం వికసిత్ కృషి సంకల్ప్ అభియాన్ అనే కార్యక్రమాన్ని రూపొందించి తద్వారా రైతులకు వ్యవసాయ రంగంలో వస్తున్న మార్పుల పట్ల అవగాహన కలిగించడానికి ఈ కార్యక్రమాన్ని రూపొందించారు. ఈ నేపథ్యంలో వికసిత్ కృషి సంకల్ప అభియాన్ కార్యక్రమం ఏమిటి, దాని ముఖ్య ఉద్దేశం ఏమిటి వంటి అనేక అంశాలని వివరించడానికి ఎర్రగొండపాలెం ఉద్యాన శాఖ అధికారి పి ఆదిరెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. నమస్కారం సార్.
3: నమస్కారం అండి.
2: వికసిత్ కృషి సంకల్ప్ అభియాన్ అనే ఈ కార్యక్రమం ఏమిటి, దీన్ని ఏ ఉద్దేశంతో రూపొందించారో చెప్తారా?
3: మాన్య ప్రధానమంత్రి గారు కొత్తగా ఈ సంవత్సరం నుంచే మనకి ఈ కార్యక్రమం అనేది రూపొందించడం జరిగింది. వికసిత్ కృషి సంకల్ప అభియాన్ అనే కార్యక్రమం, దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే దేశవ్యాప్తంగా ఇప్పుడు కొత్తగా మనకి ఖరీఫ్ సీజన్ మొదలవబోతుంది కాబట్టి దాంట్లో భాగంగా వాళ్ళు కొత్త కొత్త ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఏదైతే రైతులకు అందుబాటులో ఉందో దాన్ని రైతుల వద్దకు తీసుకెళ్లడం, అలాగే వాళ్ళు పండించే పంటలు ఆ ప్రాంతంలో వాళ్ళు పండించే పంటల్లో మెరుగైనటువంటి యాజమాన్య పద్ధతులు ఏదైతే ఉన్నాయో అవి శాస్త్రవేత్తల బృందాలు అట్లాగే వ్యవసాయ శాఖ, ఉద్యాన శాఖ, వ్యవసాయ అనుబంధ శాఖలు ఏదైతే ఉన్నాయో ఈ అధికారులతో పాటు కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో పనిచేస్తున్నటువంటి శాస్త్రవేత్తలు గాని అలాగే కృషి విజ్ఞాన కేంద్రాల్లో పనిచేస్తున్నటువంటి శాస్త్రవేత్తలు వీరందరి బృందము ఒక్కొక్క గ్రామంలో వాళ్ళు వెళ్లి ఈ కార్యక్రమం అనేది చేపట్టడం దీని ముఖ్య ఉద్దేశం. ఇది మన ప్రధానమంత్రి గారి ఇదేంటంటే దాదాపుగా 1.5 కోట్ల మంది రైతుల్ని ఈ ప్రోగ్రాం ద్వారా డైరెక్ట్ గా రైతులతో మాట్లాడాలి శాస్త్రవేత్తలు. దాదాపుగా 700 జిల్లాల్లో ఇది అమలు చేస్తాం.

0: దాంట్లో 2000 మంది మన కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో పనిచేస్తున్నటువంటి శాస్త్రవేత్తల బృందాలు దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి అందరూ ఇప్పుడు వివిధ ప్రాంతాల నుంచి వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొంటా ఉన్నారు. ఇది అసలు ఈ వికసిత్ కృషి సంకల్ప అభియాన్ యొక్క ముఖ్య ఉద్దేశం అన్నమాట.
1: మరి మన ప్రకాశం జిల్లాలో మన ప్రాంతంలో ఈ కార్యక్రమ వివరాలు ఏ విధంగా ఉన్నాయండి?
0: మన జిల్లాలో మన ప్రకాశం జిల్లాలో మనకి 29 మే నుంచి మనకి జూన్ 12 వరకు ప్రోగ్రాము షెడ్యూల్. దీనిలో భాగంగా మనకి జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో అన్ని ప్రాంతాల్లో ప్రతి సబ్ డివిజన్ కవర్ అయ్యే విధంగా ఈ షెడ్యూల్ అనేది రూపొందించడం జరిగింది. దాంట్లో భాగంగా మన కృషి విజ్ఞాన కేంద్రం దర్శి వారు నోడల్ వ్యవస్థగా ఉండి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు.
1: మరి ఈ కార్యక్రమం ద్వారా మన రైతులకు గాని లేదా ప్రజలకు గాని ప్రభుత్వ పథకాలు ఏవే అందుతున్నాయి వంటి అంశాల గురించి ఏ విధంగా ప్రచారం చేస్తున్నారండి?
0: ముఖ్యంగా మనకి ఈ కార్యక్రమం ద్వారా ఈ కృషి సంకల్ప అభియాన్ లో మనము కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం తోటి అనుసంధానమయ్యి అమలు చేస్తున్నటువంటి పథకాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా ప్రజల వద్దకు తీసుకెళ్తున్నాము. దాంట్లో భాగంగా ముఖ్యంగా మనం చూసినట్లయితే మొదటిది మనకి ప్రధాన మంత్రి కిసాన్ యోజన, మనకి మీకు అందరికి తెలిసిందే పీఎం కిసాన్ అంటారు దాన్ని. దానిలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం పెట్టుబడికి సహాయంగా 6000 రూపాయలు అనేది ప్రతి రైతుకు అందజేస్తా ఉంది. దానికి రాష్ట్ర ప్రభుత్వం కూడా వారి యొక్క కొంత మనీ దానికి కూడా జత చేసి ఇప్పుడు కొత్తగా ఈ సంవత్సరం నుంచి ఈ రెండు కలిపి కేంద్ర ప్రభుత్వం అటు రాష్ట్ర ప్రభుత్వం కలిపి 20,000 రూపాయలు అన్నదాత సుఖీభవ అని చెప్పి మన రాష్ట్ర ప్రభుత్వం వారు కూడా దానికి పేరు పెట్టారు. అతి త్వరలో ఖాతాల్లోకి నేరుగా జమ చేసే ఏర్పాట్లు అయితే జరుగుతూ ఉన్నాయి. దాంట్లో భాగంగా ప్రతి ఒక్క రైతుని కూడా ఫార్మర్ ఐడి అనేది ఒకటి మనం మనకి ఎలా అయితే ఆధార్ ఉందో అలాగే ప్రతి ఒక్క రైతు సంబంధించిన ఖాతా నెంబర్ ని ఒక భూ ఆధార్ లాగా పరిగణించి వారికి కూడా ఈ 11 సంఖ్యల నెంబర్ అనేది ఇవ్వడం జరిగింది. దాంట్లో నమోదైనటువంటి ప్రతి ఒక్క రైతు కూడా ఈ పథకానికి అర్హులన్నమాట. అది అతి త్వరలో అది అమలు చేయబోతున్నాం. రెండోది కేంద్ర ప్రభుత్వం అలాగే రాష్ట్ర ప్రభుత్వం రెండు సమన్వయంతో మనకి ప్రతిష్టాత్మక ప్రోగ్రాము మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్ట్. ఇది మనకి బిందు సేద్యము, తుంపర సేద్యం ఇవన్నమాట. ఇవి కేంద్ర ప్రభుత్వం అలాగే రాష్ట్ర ప్రభుత్వం రెండు భాగస్వామ్యంతో నిర్వహిస్తున్న పథకం. దీంట్లో భాగంగా మనకి కొత్తగా ఈ సంవత్సరం నుంచి ప్రకాశం జిల్లాని కూడా వెనకబడిన జిల్లాలతో గుర్తించి రాయలసీమ జిల్లాలతో పాటుగా మనకి 10 ఎకరాల వరకు కూడా రైతులకు 90% రాయితీతోటి ఈ బిందు సేద్య పరికరాలు ఇవ్వడానికి మనకి ఏర్పాటు చేస్తున్నారు. ఆల్రెడీ ఇది గవర్నమెంట్ దగ్గర ఓకే అయిపోయింది, జియో కూడా వచ్చింది. ఇప్పుడు త్వరలో ఆ యాప్ అనేది పూర్తయిన వెంటనే దీన్ని జూలై నెలలో అమల్లోకి తీసుకొచ్చేదానికి ఇచ్చేస్తున్నారు. దీని గురించి కూడా మనం విస్తృతంగా ప్రచారం చేస్తున్నాము. అట్లాగే దీనిలో భాగంగా ఎస్సీ ఎస్టీ రైతులకి ఉచితంగా ఈ బిందు తుంపర సేద్య పరికరాలు అనేది ఇవ్వడం జరుగుతుంది. ప్రభుత్వం వారు దీన్ని రైతులకు ఇంకా అందుబాటులోకి ఎస్సీ ఎస్టీ చిన్న సన్నకారు రైతులందరికీ అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో ఇది ఒకటి ప్రవేశపెట్టడం జరిగింది. అలాగే ఇంకొక పథకం మనకి ఉద్యాన పంటల్ని బాగా ప్రోత్సహించాలి. ఎందుకంటే రైతుకి ఒక ఉన్న ఎకరా పొలంలో ఎక్కువ ఆదాయం తెచ్చే పంటలు ఉద్యాన పంటలు కాబట్టి వాటిని బాగా అభివృద్ధిలో తీసుకురావాలనే ఉద్దేశంతో సమీకృత ఉద్యాన అభివృద్ధి మిషన్ అని చెప్పేసి మిషన్ ఫర్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఆఫ్ హార్టికల్చర్, ఇది కేంద్ర ప్రభుత్వం వారి పథకం అన్నమాట. దీనిలో భాగంగా మనకి పండ్ల తోటలు అలాగే కూరగాయలు హైబ్రిడ్ కూరగాయల పంటలు అలాగే పూల తోటలు ఇవి వేసే రైతులకి ప్రోత్సాహకంగా మనము వారికి ప్రభుత్వం తరఫున రాయితీ వేయడం జరుగుతుంది. అది మనం కానీ చూసినట్లయితే పండ్ల తోటలు మనకి మామిడి, బత్తాయి, నిమ్మ, జామ అలాగే సపోటా ఇతర మనకి నీరు తక్కువగా ఉన్న ప్రాంతాల్లో మనకి సీతాఫలం, నేరేడు, రేగు, చింత ఇలాంటి పంటలు వేసుకున్నందుకు ఆ రైతులకి మనం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా ఒక పథకం ఆల్రెడీ ఉంది. దాంట్లో ఏంటంటే 5 ఎకరాల లోపు పొలం ఉండి ఉపాధి హామీ జాబ్ కార్డు ఉన్న వాళ్ళకి ఉపాధి హామీ పథకం ద్వారా 3 సంవత్సరాలు మెయింటెనెన్స్ ఇస్తూ దాంట్లో వాడికి రాయితీ ఇవ్వడం జరుగుతుంది. అలా కాకుండా పెద్ద రైతులు ఎవరైతే ఉంటారో దాంట్లో అర్హత లేని రైతులు ఎవరైతే ఉంటారో ఉద్యాన శాఖ తరపు నుంచి మేము వారికి రాయితీ ఇవ్వడం జరుగుతుంది. ఓవరాల్ గా ఏదైతేనేమి ఉద్యాన పంటలు ఎక్కువగా విస్తీర్ణం పెరగాలనేది ప్రభుత్వ ఉద్దేశం. దీంట్లో భాగంగానే మనకి నీటి కుంటలు బోర్లలో నీళ్లు తక్కువగా వచ్చే ప్రాంతాల వారికి అనుగుణంగా ఈ ఫార్మ్ పాండ్స్ ఏర్పాటు చేసుకుని దానికి ఒక షీట్ వేసుకుని చుట్టూ ఫెన్సింగ్ వేసుకోవడానికి దానికి కూడా మనం ప్రభుత్వం తరపు నుంచి 150,000 దాని ఒక ఖర్చు అవుతుందని దాంట్లో 50% రాయితీ అంటే మనం 75,000 రైతుకి ఇస్తాం అన్నమాట. ఇది కూడా ఒక మంచి చక్కని పథకం. మన పశ్చిమ ప్రాంత ప్రకాశం రైతులకి చాలా ఉపయోగమైనటువంటి పథకం.

0: ఇదే కాకుండా కేంద్ర ప్రభుత్వం నుంచి మనం యంత్ర పరికరాలు కూడా ఇస్తున్నాము. యంత్ర పరికరాల్లో భాగంగా చిన్న ట్రాక్టర్లు, అట్లాగే సాళ్ల మధ్యలో సేద్యం చేసుకోవడానికి చిన్న పవర్ టిల్లర్లు, అట్లాగే పురుగు మందులు గాని తెగులు మందులు ఇలాంటివి పిచికారీ చేసుకోవడానికి తైవాన్ స్ప్రేయర్లు, అట్లాగే ట్రాక్టర్ కి అటాచ్డ్ గా ట్రాక్టర్ మౌంటెడ్ స్ప్రేయర్లు, ఇవన్నీ కూడా మనకి 50% రాయితీలో ఉద్యాన యాంత్రీకరణ పథకం ద్వారా రైతులకు అందిస్తా ఉన్నాము. ఇవి కాకుండా వ్యవసాయ శాఖలో కూడా తీసుకుంటే కేంద్ర ప్రభుత్వ సహకారంతో కొత్తగా డ్రోన్లు, వికసిత్ కృషి సంకల్ప అభియాన్ భాగంగా ప్రతి గ్రామంలో కూడా ఈ డ్రోన్ ప్రదర్శన అనేది చేపట్టడం జరుగుతూ ఉంది సార్. అక్కడ మనకి రైతులందరికీ చూపిస్తున్నాము ఈ డ్రోన్ ఎలా ఉపయోగించాలి, ఈ డ్రోన్ ద్వారా మనం మందులు పిచికారీ చేసినప్పుడు పంటల మీద అది ఎలా కవర్ అవుతుంది, ఎంత బాగా దాని యొక్క ఉపయోగం ఉంది, టైం ఎంత మనకి సేవ్ అవుతుంది, అట్లాగే నీళ్లు ఎంత సేవ్ అవుతున్నాయి, అది ఎంత ఎఫెక్టివ్ గా ఉంది, ఇటువంటి అంశాలు వాళ్ళకి అక్కడ డెమో లాగా ప్రోగ్రామ్ లో కూడా ప్రతి గ్రామంలో కూడా ఈ డ్రోన్ అనేది మనం ప్రదర్శించడం జరుగుతూ ఉంది. కేంద్ర ప్రభుత్వం సహకారంతో ఇప్పుడు మండలానికి ఒక డ్రోన్ అనేది ఇప్పుడు ఇవ్వడం జరుగుతుంది. ఈ ఫేజ్ లో భాగంగా ఒక రైతుకి ఆల్రెడీ ట్రైనింగ్ తీసుకుని వాళ్ళు సర్టిఫై అయి ఉన్నారు, అలాంటి వారికి బ్యాంక్ లోన్ ఇప్పించేసి అది 10 లక్షల రూపాయలు దాని ఖర్చు అవుతుంది. దాంట్లో 80% వారికి లోన్ ఇప్పించి వారికి ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో 50% ప్రభుత్వ సబ్సిడీ పోతుంది. ఆ మిగిలిన 30% ఏదైతే ఉందో అది రైతులు నిదానంగా బ్యాంకుకి చెల్లించుకుంటూ దాన్ని ఉపయోగించుకోవచ్చు అన్నమాట. దీనికి ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో దాదాపుగా ఎకరాకి 300 నుంచి 400 రూపాయలు తీసుకుని వారు ఈ డ్రోన్ ద్వారా మందులు పిచికారీ చేస్తున్నారు. ఇప్పటికీ దాని యొక్క ప్రభావం గాని దాని యొక్క రైతుల్లో స్పందన గాని చాలా బాగుంది. ఇంకా భవిష్యత్తులో దీన్ని ఇంకా బాగా ఎక్కువగా ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో వికసిత్ కృషి సంకల్ప అభియాన్ లో దీన్ని విస్తృతంగా ప్రచారం చేస్తా ఉన్నాము.
1: ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి అధికారులు ఎంతమంది వెళ్తూ ఉంటారండి గ్రామాలకి?
0: ఈ కార్యక్రమంలో సార్ ఇప్పుడు ఒక శాస్త్రవేత్త, మన కేంద్రీయ పరిశోధనా సంస్థలో ఉన్నటువంటి ఒక శాస్త్రవేత్త వస్తారు, అలాగే కృషి విజ్ఞాన కేంద్రం నుంచి ఒక శాస్త్రవేత్త వస్తారు, తర్వాత లోకల్ గా అక్కడ ఉన్నటువంటి వ్యవసాయ అధికారి, ఉద్యానాధికారి, అట్లాగే పశుసంవర్ధక అధికారి, వీరు ఖచ్చితంగా వీరు ప్రతి గ్రామంలో కూడా వారు పాల్గొని వారి వారి శాఖలకు సంబంధించినటువంటి ప్రభుత్వ పథకాలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి వివరించడం జరుగుతుంది. శాస్త్రవేత్తలు వచ్చేసి వాళ్ళు ఈ రైతులు పండిస్తున్నటువంటి పంటల్లో పురుగులు తెగుళ్ల యాజమాన్యం, అట్లాగే వీటిలో ముందస్తు జాగ్రత్తలు, ఇంకా కొత్త సాంకేతికత ఏది అందుబాటులో ఉంది, ఆ పంటల్లో మంచి కొత్త రకాలు అంగడాలు ఏవైతే అందుబాటులో ఉన్నాయో వాటి గురించి శాస్త్రవేత్తలు తెలియజేయడం జరుగుతుంది.
1: మరి ఈ కార్యక్రమం పట్ల ప్రజల నుంచి ఎటువంటి స్పందన తెలుస్తుందండి?
0: ఇందులో ఒక మంచి విషయం ఏంటంటే ఈ వికసిత కృషి సంకల్ప అభియాన్ లో భాగంగా ఇవన్నీ మనం చెప్పిన తర్వాత రైతుల స్పందన కూడా అక్కడ మేము తీసుకుంటున్నాం సార్. 6 నుంచి 7 రైతులు రిటర్న్ గా ఫార్మ్స్ ద్వారా వారి ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నాము, అలాగే కొంతమంది రైతులకు అక్కడ మాట్లాడడానికి అవకాశం ఇస్తున్నాము. దాని ఏంటంటే వారికి ఆ ప్రాంతంలో ఆ గ్రామంలో ఉన్న సమస్యలు ఏంటి, ప్రభుత్వం నుంచి వారికి ఏం చేస్తే ఇంకా బాగుంటుంది, వారికి ఏం కావాలి అనేది వారి ద్వారానే వీడియో రూపంలో దాన్ని రికార్డ్ చేసి పంపిస్తున్నాము. దీని ద్వారా ఏంటంటే కేంద్ర ప్రభుత్వం తెలుసుకోవాలనుకుంటుంది అనమాట, గ్రామాల్లో ఇంకా రైతులకి ఏం చేస్తే బాగుంటుంది, ఇంకా ఏమి వాళ్ళకి కావాలి అనేది అనుకుంటున్నారో దాన్ని చేయడం. దీని పట్ల రైతులు చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అంటే కేవలం మీరు ఏదో అధికారులు చెప్పేసి వెళ్లిపోకుండా మా యొక్క అభిప్రాయం కూడా మేము గవర్నమెంట్ కి దృష్టికి తీసుకెళ్లేదానికి అవకాశం కల్పిస్తున్నారు సార్. ఈ ప్రోగ్రామ్ చాలా బాగుందని చెప్పి రైతుల ద్వారా కూడా మంచి స్పందన వస్తుంది సార్ ఈ కార్యక్రమానికి.
1: మరి వికసిత కృషి సంకల్ప అభియాన్ ఈ కార్యక్రమంలో ఉన్న సాంకేతిక అంశాలు ఏంటంటే,
0: మనకి ఇప్పుడు ఖరీఫ్ సీజన్ మొదలవబోతుంది కాబట్టి అన్ని పథకాలు చెప్పే దాంట్లో భాగంగానే కొన్ని సాంకేతిక అంశాల మీద ఎక్కువ దృష్టి పెట్టాము. దాంట్లో వచ్చేసి మనకి ముఖ్యంగా ఈ పచ్చి రొట్టె ఎరువుల వాడకం, ఇప్పుడు మనం వ్యవసాయ శాఖ ద్వారా జనుము, జీలుగ, పిల్లి పెసర ఇటువంటి వారి రైతులకి మనం రాయితీలో ఈ విత్తనాలు ఇస్తున్నాము. ఈ తొలకరిలో వాటిని భూమిలో చల్లి 30 నుంచి 40 రోజుల వ్యవధిలో వాటిని భూమిలో కలియదనుకుంటే మనకి పశువుల ఎరువు వేసే అవసరం అనేది తగ్గిపోతుంది, భూమి కూడా మంచి సారవంతంగా తయారవుతుంది, నీళ్లను ఎక్కువగా ఉంచుకునే సామర్థ్యం పెరుగుతుంది, మంచి సారవంతంగా తయారవుతాయి కాబట్టి ముఖ్యంగా దాని గురించి అవగాహన కల్పిస్తున్నాము. అట్లాగే రెండోది మనకి ఏదైతే ఎరువులు వినియోగం అనేది చాలా విచ్చలవిడిగా ఎక్కువగా రైతులు ఒకరిని చూసి ఒకరు ఆతృతతోటి ఎక్కువగా ఈ కాంప్లెక్స్ ఎరువులు వేయటం జరుగుతూ ఉంది, దానికి మన కేంద్ర ప్రభుత్వం కూడా చాలా సబ్సిడీ రాయితీ అనేది చాలా అందించడం జరుగుతుంది. ప్రభుత్వం వాటి భారం తగ్గించుకోవడానికి ఈ జీవన ఎరువుల్ని ప్రోత్సహిస్తా ఉంది. జీవన ఎరువులు అంటే మనకి భూమిలో ఆల్రెడీ నిక్షిప్తంగా

విలువలు ఉన్నాయి. మనం వేసినటువంటి ఇన్ని సంవత్సరాల నుంచి ఎరువులు, భాస్వరం గాని, నత్రజని గాని, పొటాష్ గాని, అవి కొంత మొక్కకు ఉపయోగపడకుండా నిల్వ ఉన్నాయి అన్నమాట. ఈ జీవన ఎరువులు మనం గాని భూమిలో మనం ఎక్కువ పెరిగేటట్టుగా చేస్తే బ్యాక్టీరియా, తద్వారా ఆ భూమిలో ఉన్నటువంటి వాటిని కూడా మొక్కకు అందుబాటులోకి తీసుకొస్తాయి అన్నమాట. మనం

0: ఎన్నో విషయాలని, అలాగే మన ప్రాంతంలో ఏ విధంగా అమలవుతున్నది అన్న తీరును కూడా వివరించారు ఎర్రగొండపాలెం ఉద్యానవన శాఖ అధికారి పి ఆదిరెడ్డి గారు. ధన్యవాదాలు సార్.
1: ధన్యవాదాలు. వికసిత్ భారత్ కార్యక్రమంలో భాగంగా వికసిత్ కృషి సంకల్ప్ అభియాన్ గురించి ఎర్రగొండపాలెం ఉద్యాన శాఖ అధికారి శ్రీ పల్లకి ఆదిరెడ్డి గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త శ్రీ పి ప్రశాంత్ కిరణ్. ఈ కార్యక్రమం ఆకాశవాణి మార్కాపురం కేంద్ర సమర్పణ.
2: ఈనాటి వికసిత్ భారత్ కార్యక్రమం ఆకాశవాణి మార్కాపురం కేంద్ర సౌజన్యంతో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం.

0: ఆకాశవాణి తిరుమలలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా హంసవాహన సేవపై ప్రత్యక్ష ప్రసారమంటారు వ్యాఖ్యాతలు శ్రీ ప్రశాంత్ గారు మరియు శ్రీ పి వెంకట జలపతి గారు. మరికొంచెం సేపట్లో ఈ కార్యక్రమం తిరుపతి కేంద్రం నుంచి వింటారు.
1: హంసవాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం వింటారు వ్యాఖ్యాతలు డాక్టర్ ఎం ప్రశాంత్ శర్మ, డాక్టర్ పి వెంకట చలపతి. నిర్వహణ శ్రీ ఎం సుధాకర్ మోహన్, శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్. సాంకేతిక సహకారం పి శైలజ గారు. శ్రీయుతులు కె రామాంజనేయులు, వై ఈశ్వరయ్య, కె వాసుదేవ కుమార్. వినండి హంసవాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం.
2: నమో వేంకటేశాయ భవ్యస్వరూపాయ నమో నమః.
3: శుభ సాయం అంటూ చక్కగా అదిగో వెంకటనాథుడు అద్భుతమైనటువంటి తన యొక్క స్వరూప స్వభావ విశేష లావణ్యాలతో సమస్తమైనటువంటి విశ్వాన్ని అలరిస్తూ వస్తున్నటువంటి దివ్య క్షణాలలో రెండు రాష్ట్రాలలో ఉన్నటువంటి ప్రజలు భక్తులు గోవింద నామస్మరణ పూర్వకంగా తమ చెవులను రిక్కించి ఆ భగవంతుని యొక్క దివ్య ఘంటా నాదాలతో కూడిన విశేషాలకు తమ యొక్క హృదయాన్ని అర్పించి చక్కగా ఆ భగవంతుడిని సేవిస్తున్న సాయంకాల క్షణాలు. అదిగో కాలస్వరూపుడుగా భగవానుడు ఈ పరాభవనామ సంవత్సరం చక్కగా హైందవ సమయాన్ని అనుసరించి ఇప్పుడు ప్రస్తుతం 34:57 విఘడియల ఈ సమయంలో లౌకిక సమయాన్ని అనుసరించి 8:01 సాగుతున్న ఈ శుభముహూర్తంలో అయ్యవారు అందమైన అయ్యవారు అద్భుతమైనటువంటి కళాస్వరూపంగా సరస్వతి దివ్య మాతృ రూపంలో ప్రత్యక్షమై అడుగడుగు దండాలు అర్పించేటువంటి భక్తులను అలవోకగా అక్కున చేర్చుకునేటువంటి అద్భుత స్వరూపంతో అదిగో కదలి వస్తున్నాడు కడలి కన్యక హృదయాధినేత. అందమైనటువంటి ఈ సాయంకాల సమయంలో దేవదేవా మమ్మలను కాపాడు రక్షించు అంటూ ఉంటే అదిగో అమ్మవారి రూపంలో ప్రత్యక్షమైనాడు హంసవాహనం మీద అయ్యవారు. చతుర్దశ మహాలోక శరీరాం భక్తవత్సలాం ఆ బ్రహ్మస్తంభ పర్యంతం ప్రోతాం చిచ్చక్తిమాశ్రయే అంటూ మహర్షులు ఆ భగవతిని అంటే పరమాత్మలో ఒక భాగమైనటువంటి శక్తి రూపాన్ని చిచ్చక్తి స్వరూపంగా జ్ఞానశక్తి స్వరూపంగా ఉపాసిస్తారు. అటువంటి జ్ఞానశక్తి స్వరూపమే 14 లోకాలే తన యొక్క శరీరంగా కలిగినటువంటిదై భక్త వాత్సల్యంతో బ్రహ్మగారు మొదలుకొని తోటకూర కాడ వరకు ఉండేటువంటి సమస్త ప్రాణులను కూడా వాళ్ళ లోపల తానే ఉంటూ లోపల బయట అంతా కూడా తానే అయి అలవోకగా విశ్వరూపంతో చక్కగా పీడిస్తూ ఉన్నారు. అందుకని ఆ బ్రహ్మ భువనాల్లో ఒక పునరావర్తినోర్జున అంటారు. సాక్షాత్తు భగవానుడు కృష్ణుడుగా ఆయన. ఎందుకంటే మొత్తం 14 లోకాలు కూడా ఎవరి యొక్క ప్రభావంతో ఎవరి యొక్క ఉదరంలో తిరుగుతోందో అటువంటి ఉదరంలో తిరుగుతున్నటువంటి విశ్వంభరుడు, విశ్వోదరుడు, విశ్వరూపుడు, విశ్వనాయకుడు, బ్రహ్మాండ నాయకుడుగా ఇక్కడ అద్భుతమైనటువంటి సప్తగిరి సుందర

0: సార్వభౌముడుగా ఎవరినైతే కొలుస్తున్నారో రెండు రాష్ట్రాల ప్రజలుగా ఈనాడు అందరూ అనుకుంటున్నా మేమందరం ఒక్కటే సుమా భక్తులుగా భగవానునికని వాళ్ళు నిరూపిస్తూ తమ హృదయాలను ఎవరైతే ఆ పరమాత్ముడికి అర్పిస్తున్నారో అటువంటి ఆ సమస్త భక్తులను కూడా అలవోకగా అలరించేటువంటి దేవదేవుడు అదిగో ఈనాడు ఇప్పుడు ఈ క్షణంలో శ్రేష్టమైనటువంటి తిరుమల గిరుల మీద అద్భుతమైనటువంటి రాజమాడ వీధులలో పడమరమాడ వీధిలో చక్కగా ప్రవేశించి పడమరమాడ వీధిలో చక్కగా ప్రవేశించి వసంత మండపం ముందు నుంచి కదులుతున్నటువంటి ఈ వైనాన్ని మనం చక్కగా కనులారా దర్శిస్తున్నాం. ప్రభో దేవదేవ మంగళనాయక మంగళస్వరూప అంటూ ఆయన్ను కీర్తిస్తున్నారు భక్తులు. ఒక్కసారి చూస్తుంటే చాలు, అందమైనటువంటి హంస అద్భుతమైనటువంటి బంగారు వన్నెతో బంగారు తామర తూడును అలవోకగా తన ముక్కున కరుచుకొని నల్లనయ్యను నల్లని అయ్యవారిని తెల్ల గొడుగుల కింద చక్కగా విచ్చినటువంటి కన్నులతో నల్లని అయ్యవారు తెల్లని కన్నులతో తెల్లని స్వరూపమైన జ్ఞానంగా తాను తన యొక్క రూపాన్ని ఈనాడు విశ్వానికి అందిస్తూ వస్తున్నాడు. అందుకనే ఆయన్ను కీర్తిస్తూ అంటారు పెద్దలు, దైవత దైవత మంగళ మంగళ పావన పావన కారణ కారణ వెంకట భూధర మౌళి విభూషణ మాధవ భూధవ దేవ జయ భవ మాధవ భూధవ దేవ జయ భవ. ప్రభో మాధవ రమాధవ భూదేవిని చక్కగా హృదయంలో పెట్టుకుని సాక్షాత్తు ఆ వరాహస్వరూపంగా తన యొక్క తొడ మీద కూర్చోబెట్టుకున్నటువంటి ప్రభు మీకు జయం కలుగులాక అని ఆశీర్వదిస్తున్న సమయంలో అదిగో అందుకోండి స్వామి చలపతి గారు అద్భుతమైన ఆ అమ్మవారి విశేషాలను అలవోకగా అందించండి మన భక్తులందరికీ కూడా. గోవింద.
1: ధన్యవాదాలు ప్రశాంత్ శర్మ గారు, చాలా చక్కగా బ్రహ్మోత్సవ శోభను ఇప్పటి వరకు మీరు వర్ణించారు. స్వామివారు ఈ వెంకటాచల క్షేత్రంలో భక్తుల పాలిట కొంగు బంగారమై దివ్యమైన తన దర్శన భాగ్యాన్ని అనుగ్రహింపజేస్తూ బ్రహ్మోత్సవాలలో వైభవోపేతమైన దర్శనాన్ని కటాక్షిస్తూ ఉన్నాడు. శ్రీ వెంకటాచలాధీశం శ్రీయాధ్యాసిత వక్షసం శ్రితచేతన మందారం శ్రీనివాసమహం భజే అని ఆ పరంధాముని దివ్యమైన స్వరూపాన్ని కీర్తిస్తూ ఉంటారు. నిత్య కళ్యాణం పచ్చ తోరణంగా భాసించేటటువంటి ఈ వెంకటాచల క్షేత్రం భూలోక వైకుంఠం నిత్యము కూడా ఆ పరంధాముని యొక్క దివ్యమైనటువంటి దర్శన భాగ్యం కోసం నిరీక్షణ చేసేటటువంటి భక్త కోటితో గోవిందరామస్మరణతో పులకరించేటటువంటి తిరువీధులలో తాను బ్రహ్మోత్సవాలలో రెండవ రోజు రాత్రి చక్కగా హంసవాహనాన్ని అధిరోహించినటువంటి పరమాత్మ దర్శన భాగ్యాన్ని కటాక్షిస్తూ ఉన్నాడు. ఇవిటయ్యా స్వామివారి యొక్క వాహనం గరుత్మంతుడు కదా, స్వామివారు హంసను అనుగ్రహించి హంసవాహనాన్ని అధిరోహించారేమిటి అని అంటే ఆయన పరబ్రహ్మ సర్వాధార సర్వసాక్షి సర్వాపేక్షియో అతిసుందర సర్వోత్తమశ్చ సర్వజ్ఞ సర్వస్వామి చ సర్వద సర్వశక్త అగ్నేయచర్య వ్యక్తో అవ్యక్త సనాతన శేషో అశేషశ్చ నిర్లిప్తో బ్రహ్మణ్య శాశ్వత శుభ అని అంటారు. సర్వస్త జగత్తుకు కూడా విశ్వమంతటికి కూడా ఆధారమైనటువంటి విశ్వాధారుడవే, విశ్వమందు సర్వకార్యములకు కూడా సాక్షీభూతుడైనటువంటి వాడే, తమ అస్తిత్వానికి జీవరాశులన్నింటి చేత కూడా అపేక్షింపబడేటటువంటి పరంధాముడు ఆయన చక్కగా అత్యంత సుందరాకారుడై లోకమునకు ఆద్యంత శ్రేష్ఠుడై సమస్తమును కూడా సమగ్రంగా తెలిసినటువంటి జ్ఞానస్వరూపుడు జ్ఞాన విజ్ఞాన సంపన్నుడైనటువంటి పరమాత్మ విశ్వమునకు అధిపతి అయినటువంటి వాడు, కోరిన కోరికలన్నింటినీ కూడా అనుగ్రహింపజేయగలిగేటటువంటి వాడు, సమస్త కార్యములను నిర్వహించగలిగిన సామర్థ్యం కలిగినటువంటి వాడు, అలాంటి ఆ పరమాత్మ ఆయన చేసేటటువంటి కార్యములు తెలుసుకోవడానికి వీలు లేనటువంటి వాడు, ఇంద్రియమునకు కనిపించనటువంటి వాడు, అలాంటి ప్రాచీనుడమైనటువంటి ఆ స్వామి బ్రహ్మశబ్దం చేత పిలువబడేటటువంటి వాడు. ఆయన వాహనమేమిటయ్యా? హంస. ఆ హంస వాహనాన్ని అధిరోహించినటువంటి పరబ్రహ్మ తిరువీధులలో చక్కగా దర్శన భాగ్యాన్ని అనుగ్రహింపజేస్తూ ఉన్నాడు. అలాంటి దివ్య దర్శన భాగ్యాన్ని పొంది వీణాపాణి చేత ధరించినటువంటి ఆ దివ్యమైనటువంటి జ్ఞానాన్ని అనుగ్రహింపజేస్తున్నటువంటి వాడుగా ఆశ్రయించినటువంటి వారి

0: అందరినీ కూడా కటాక్షిస్తూ బ్రహ్మోత్సవాలలో చక్కటి దర్శన భాగ్యాన్ని అంటే సత్యాసత్యములను ధర్మాధర్మములను వివేచించేటటువంటి జ్ఞానాన్ని అనుగ్రహింపజేస్తూ ఆయన ఈ తిరువీధులలో దర్శనాన్ని కటాక్షింపజేస్తూ ఉన్నాడు. ఎందుకయ్యా అంటే ప్రతి జీవికి కూడా లౌకికమైనటువంటి విషయ వాంఛలు మాత్రమే కాదు ఆధ్యాత్మికమైనటువంటి చింతన వైపు కూడా జీవితాన్ని మరల్చాలి, ఆధ్యాత్మిక దృష్టితో పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి తత్వాన్ని గ్రహించాలి అని చెప్పి అక్కడ పరమాత్మ యొక్క వైభవాన్నంతటినీ కూడా అంటే తమ యొక్క జీవితాలను ఆధ్యాత్మికం వైపు మరలించడానికి సార్థకం చేసుకోవడానికి అవసరమైనటువంటి జ్ఞానాన్ని అనుగ్రహింపజేస్తున్నటువంటి పరంధాముడిగా తాను హంసవాహనాన్ని అధిరోహించి తిరువీధులలో విహరిస్తూ ఉన్నాడు. భక్త బృందాల సందోహం, కళా బృందాల విన్యాసం, వివిధ దేవతా స్వరూపములతో మహర్షి బృందములతో దివ్య శోభతో తిరువీధులన్నీ కూడా శోభిల్లుతూ ఉన్నాయి. తిరుమలేశుడు దివ్య తేజస్సుతో అలరారుతూ ఉన్నాడు. గజరాజులు, హయరాజులు, వృషభాలు భక్తి ప్రపత్తులతో సేవిస్తూ భక్తి ప్రపత్తులతో చక్కటి సంకీర్తనలతో ఆ పరమాత్మను సేవిస్తూ ఉంటే అక్కడ ఆ నృత్యముల మధ్య, గీతముల మధ్య, వాద్య విశేషముల మధ్య, భాజా భజంత్రీల నడుమ పరమహంస చక్కగా విహరిస్తూ దర్శన భాగ్యాన్ని కటాక్షింపజేస్తూ ఉన్నాడు. అలా స్వామివారు తన దివ్యమైనటువంటి దర్శనం చేత భక్తకోటి యొక్క అజ్ఞానాన్నంతటినీ కూడా తొలగింపజేస్తూ జ్ఞానమును అనుగ్రహింపజేసేటటువంటి విధంగా చక్కటి దర్శనాన్ని హంసవాహనం మీద అధిరోహిస్తూ ఉన్నాడు. అలాంటి హంసవాహన వైభవాన్ని చక్కగా మనం ప్రశాంత శర్మ గారి మాటల్లో తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. స్వామి, ఆ వాహన విశేషాలన్నింటినీ కూడా మీరు చక్కగా తెలియజేయండి. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద.
1: కృతజ్ఞతలు వెంకటాచలపతి గారు. అదిగో అందమైనటువంటి అమ్మవారుగా కనబడుతున్న అయ్యవారు శ్రేష్టమైనటువంటి తన నీతి మీద చక్కగా దిద్దినటువంటి అద్భుతమైనటువంటి ఆ తిరునామంతో సాక్షాత్తు నాసాగ్రే నవమౌక్తికం అని అమ్మవారిని రూపంలో అయ్యవారిని కొలుస్తాడు కృష్ణుడుగా. అటువంటి కృష్ణుడు కృష్ణ ఆనంద స్వరూప అని ఆనందం జ్ఞానం ద్వారా వస్తుంది. ఆ జ్ఞానము సాక్షాత్తు ఇక్కడ సరస్వతి రూపంలో కనబడుతోంది. ఇప్పుడు చూడండి, సరే అక్కడ హంస ఎప్పుడూ తెల్లగా ఉంటుంది, కానీ ఇక్కడ విచిత్రం విశేషం స్వర్ణమయమైనటువంటి రెక్కలతో కూడిన ముక్కుతో చక్కగా తామరతూడును పట్టుకున్నటువంటి అందమైన పక్షిగా హంస కనబడుతుంటే నల్లనయ్య అందమైనటువంటి తన యొక్క నుదుటి మీద చెక్కినటువంటి కస్తూరి నామంతో పైన కలికితురాయి కిందుగా వేలాడుతున్నటువంటి శ్రేష్టమైనటువంటి ఆ రతనాల వరుసలు మెరుస్తూ ఉండగా మెడలో ధరించినటువంటి అందమైనటువంటి పరిమళ భరితమైన పుష్పాల సరాలు, అద్భుతమైనటువంటి గజపుష్పమాలల యొక్క విన్యాసం, శ్రేష్టమైనటువంటి విద్యుత్ కాంతులలో మెరిసిపోతూ భక్తుల హృదయాలను కట్టి లేపుతూ ఉంది భగవంతుణ్ణి చూడమని. అలాగే తన దగ్గర తనను పిలుస్తూ తలుస్తూ కొలుస్తూ ఉన్న భక్తులను అలవోకగా అందంగా అక్కున చేర్చుకునేటువంటి అయ్యవారు అమ్మవారుగా కనబడుతున్నారు. ఎలా ఉన్నారో చూడండి. మహర్షులు ఆమెను కీర్తిస్తూ సరస్వతీ మాతను అంటారు, సువక్షోజ కుంభం సుధాపూర్ణ కుంభం ప్రసాదావలంబం ప్రపుణ్యావలంబం సదస్యందు బింబం సదానోష్టబింబం భజే శారదంబం అజస్రం మదంబం. భక్తులందరూ కూడా అరమోర్పు కన్నులలో అద్భుతమైనటువంటి ఆ సరస్వతీ మాత మూర్తిని తమ హృదయంలో చక్కగా ధరిస్తున్నారు. అనేక రకాలైన రతనాలు పొదిగినటువంటి బంగారు వీణ మెట్లతో కూడి చక్కగా ఇక్కడ అమ్మవారు ఆ హంస వాహనం మీద ఉంటే ఆ అద్భుతమైన ఆధ్యాత్మిక పరిమళాలు చక్కగా అమ్మవారి యొక్క స్వరూపం నుంచి వెదజల్లబడుతుంది. ఇక్కడ మనం మామూలుగా సరిగమల సప్తస్వరాలతో కూడినటువంటి ఒక వాద్య విశేషంగా మనం చూస్తాము వీణాను. ఇక్కడ వీణాపాణిగా అమ్మవారు ఉన్నారంటే దాని అర్థం ఏమిటంటే జ్ఞానమైనటువంటి దాని యొక్క సహాయంతో యోగ శాస్త్రాన్ని అనుసరించి ప్రతి ఒక్క జీవి యొక్క వెన్నెముక వీణగా చెప్పబడతారు. ఆ వెన్నెముకలో ఉండేటువంటి వరుసలో ఆ సాగిపోతున్న

0: ఉన్నటువంటి ఆ యొక్క చిచ్చక్తి జ్ఞానశక్తి యొక్క ప్రభావం శ్రేష్టమైనటువంటి పరమాత్మను దర్శించేటువంటి ఫలితాన్ని అందిస్తుంది. ఆ అందించేటువంటి దానికి సంకేతంగా అమ్మవారు అద్భుతమైనటువంటి వీణను తన యొక్క సాంకేతికమైన రూపంలో, ఆధ్యాత్మిక సాంకేతిక రూపంలో ధరించి ఉన్నారు. అలాగే హంస, ఆ హంసను అధిరోహించి వస్తోంది అంటే హంస అనేటువంటి మాటకు హంస హంస పరమ హంస సోహం హంస సోహం హంస అంటుంది చక్కగా నమక చమకాలతో కూడినటువంటి వేద భాగం. ఏమంటే సాక్షాత్తు జ్ఞానమే ఇక్కడ సరస్వతి అనే మాటకు అర్థం జ్ఞానస్వరూపిణి అని అర్థం. అందుకనే చిచ్చక్తి అని కూడా అంటారు. అందుకనే లలితా సహస్రనామంలో అమ్మవారిని చక్కగా కీర్తిస్తూ అమ్మా నిన్ను ఏమని కీర్తించమంటావు, మొత్తం శక్తి, శక్తి గూడుగడితే విశ్వంగా మారుతుంది, విశ్వం మళ్ళా శక్తిలో లయిస్తుంది. ఇంతగా ఉన్న ఆ శక్తికి ఆకారం లేదు. ఆకారం లేనటువంటి శక్తి జ్ఞాన రూపంలో ప్రతి ఒక్క శరీరంలో ఉంది. ఆ బయటికి కనబడదు జ్ఞానం, కానీ ఆ జ్ఞానానికి అన్ని కనబడుతుంది. మొత్తం విశ్వమంతా కూడా చూస్తున్నటువంటి జ్ఞానం, తనకు ఆకారం లేదు. నిరాకారమైన జ్ఞానం సాకారమైనటువంటి ప్రపంచాన్ని దర్శిస్తోంది. దాన్ని చూపిస్తూ ఇక్కడ సోహం భావం అని చక్కగా వేదం చెబుతారు. హంస హంస పరమహంస, అందుకనే పరమహంస అనేటువంటి మాటతో హంస పక్షికి ఉన్నటువంటి గొప్పతనాన్ని చెబుతారు. హంస అనేది ఒక బాతులాగా ఉండే పక్షిని కొన్ని చోట్ల చెబుతారు, కానీ అది ఆకారం మాత్రమే. అది అయితే హంసకు బాతుకు ఉండే తేడా ఏమిటి అంటే హంస అనేది పాలను నీళ్లను వేరే చేసేటువంటి శక్తి కలిగినటువంటిది. అటువంటి అందుకనే ఇక్కడ విశ్వరూపంలో ఉన్నటువంటి దాంట్లో ఉన్న పరమాత్మను దర్శించే శక్తి కలిగినటువంటి ఆధ్యాత్మిక వేత్తను పరమహంస అంటారు. అందుకనే మనం రామకృష్ణ పరమహంస మొదలైన వారి యొక్క పేర్లలో వింటున్నాం పరమహంస శబ్దం. అటువంటి పరమహంస శబ్దాన్ని ఇక్కడ హంస అంటే ప్రాణశక్తి అని అర్థం. ప్రాణశక్తితో నిండినటువంటి సమస్త విశ్వము జ్ఞాన రూపంతో ఇక్కడ ప్రకాశిస్తోంది. అలా ప్రకాశిస్తున్నటువంటి జ్ఞానశక్తి యొక్క ఆరాధనే ఈనాడు ఇప్పుడు ఈ క్షణంలో మనం అందరం చేస్తూ చూస్తూ ఆనందిస్తున్నటువంటి ఈ సరస్వతి వాహన సేవ అంటే హంస వాహన సేవ. జ్ఞాన వాహనం జ్ఞానానికి సంకేతం హంస. అటువంటి హంస మీద సాక్షాత్తు ఆ పరమాత్మ ఇక్కడ మనకు సగుణ సాకార రూపంలో సప్తగిరి సుందర సార్వభౌముడిగా అది కూడా దివ్యమైన చిచ్చక్తి రూపంలో ఇక్కడ వస్తున్నాడు. అందుకనే చిచ్చక్తి చేతనారూప జడశక్తి జడ ఆత్మిక అంటూ చక్కగా విశ్వ లలితా సహస్రనామం కీర్తిస్తుంది. అటువంటి అనేక విశేషాలతో కూడిన అద్భుత వైభవ విశేషాన్ని మనం చక్కగా అందుకుందాం. స్వామి చలపతి స్వామి వారు అందుకోండి.
1: ధన్యవాదాలు ప్రశాంత్ శర్మ గారు. చక్కటి హంస మంత్ర వైభవాన్ని మీరు ఇప్పటి వరకు మాకు అందించారు. హంస మంత్రము అనేటటువంటిది యోగ శాస్త్రంలో చాలా చక్కగా వివరిస్తూ అంటారు, హకారేతి బహిర్యాతి సకారేణ విషేత్ పునః హంస హంసేత్యమం మంత్రం జీవో జపతి సర్వదా. మీరు చెప్పినటువంటి ఆ హంస మంత్ర వైభవాన్ని ఇంకొద్దిగా వివరణకు వెడితే ప్రతినిత్యము కూడా జీవుడు తీసుకునేటటువంటి ఉచ్ఛ్వాస నిశ్వాసలు ఏవైతే ఉన్నాయో ఆ జీవుని యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసలే హంస మంత్రంగా చెప్పబడింది అని అంటారు. ఎలాగయ్యా అనంటే హకారేణ బహిర్యాతి, శ్వాసను మనం బయటకు వదులుతున్నప్పుడు అది హకారముతో వచ్చినటువంటి హకారాన్ని ఉచ్చరిస్తే వచ్చినటువంటి శబ్దంలాగా హకారముతో శ్వాసను బయటకు వదులుతామట. అలాగే సకారముతో శ్వాసను లోపలికి తీసుకుంటూ ఉంటాం. అలా సకారముతో శ్వాసం తీసుకుంటూ ఎల్లప్పుడూ కూడా జీవుడు సోహం అనేటటువంటి మంత్రమును శ్వాస ప్రశ్వాసలతో నిరంతరము కూడా జపిస్తూ ఉంటాడు అని శ్వాస విధానాన్ని చెబుతారు. అలా ఉచ్ఛ్వాస నిశ్వాసములకన్నింటికీ కూడా కారకుడైనటువంటి వాడెవడయ్యా అనంటే హంసవాహనాన్ని అధిరోహించినటువంటి ఆ పరమాత్మయే. ఆ పరమాత్మ యొక్క అనుగ్రహం చేతనే ఉచ్ఛ్వాస నిశ్వాసములన్నీ కూడా ప్రాణములకు ఆధారభూతుడైనటువంటి ఆ పరంధాముని యొక్క అనుగ్రహం వల్లనే కలుగుతూ ఉంటాయి. మరి ఉచ్ఛ్వాస నిశ్వాసములు ఎలా ఎన్ని జరుగుతూ ఉంటాయి, ఎలా జరుగుతూ ఉంటాయి, సోహం మంత్ర జపమేమిటి అనంటే మానవుడు రోజుకు 21,600 పర్యాయములు తన యొక్క శ్వాస ప్రక్రియను జరుపుతాడు అని అంటారు. అనగా హంస మంత్రాన్ని 21,600 సార్లు ఆయన జపం చేస్తూ ఉంటాడు ప్రతి మానవుడు కూడా. ఇదే హంసతత్వాన్ని తెలియజేస్తుంది. అంటే ఇక్కడ హంసతత్వము అనేటటువంటిది మానవుని యొక్క సకల నాడుల్లో కూడా ఈ హంస కళ అనేటటువంటిది నిండి ఉంటుంది. ఇక్కడ హ అనేటటువంటిది ప్రత్యేగాత్మ కళగా చెబితే

0: అనేటటువంటిది ప్రకృతిగా అలాగే విసర్గ ఉన్నటువంటి అంటే ఈ రెండింటినీ కలిపేటటువంటి బిందువు మధ్యలో చేరగా హంస అనేటటువంటి స్వరూపము. కనుక శరీరంలో ఉన్నటువంటి 72,000 నాడులు కూడా ఇందులో ప్రధానంగా ఇడా పింగళ సుషుమ్న అనేటటువంటి 3 నాడులున్నాయి. అందులో బాహ్య ఇడా పింగళ నాడుల్లో జరిగేటటువంటి ఉచ్ఛ్వాస నిశ్వాసములు ఏవైతే ఉన్నాయో అక్కడ హంస సంచారము అనేటటువంటిది ఏర్పడి అది అంతరమైనటువంటి ఇడా పింగళ నాడుల ద్వారా సుషుమ్నను చేరి హంస కళలు అనేటటువంటి పేరున మూలాధారాది చక్రాలను తాకుతుంది. అక్కడ ఆ మూలాధారమునందు కూడా ఏ ఏ అధిష్టానానికి ఎంతెంత జపం అనేటటువంటిది కూడా మహర్షులు మనకు చెబుతూ అంటారు. మూలాధారంలో గణపతికి 600, స్వాధిష్టాన చక్రమునందు బ్రహ్మకు 6,000, మణిపూరకమునందు విష్ణువునకు 6,000, అనాహత చక్రమునందు రుద్రునికి 6,000, విశుద్ధ చక్రమందు మహేశ్వరునికి 1,000, ఆజ్ఞాచక్రమునందు సదాశివునికి 1,000, సహస్రారమునందు గురుమూర్తికి 1,000 హంసల జపము అని చెప్పి వెరసి 21,600 జపములు నిరంతరము కూడా హంసలు అవి అర్పణమవుతూ ఉంటాయి అని అంటారు. ఇలా ఆయా చక్రముల స్థానముల వద్ద హంస కళలు చేరి అవి స్పర్శలు చేస్తూ ఉంటాయి అని అన్నారు. ఈ శ్వాసక్రియ అప్రయత్నంగా క్రమబద్ధంగా జరుగుతూ ఉంటుంది. అలాంటి ఆ శ్వాసను లోపలికి తీసుకున్నప్పుడు సో అనేటటువంటి శబ్దము, శ్వాసను విడిచేటప్పుడు హమ్ అన్నటువంటి శబ్దము, ఈ సోహం భావనతో జరిగేటటువంటి హంస మంత్రం కనుక హంస శబ్దానికి ప్రాణము అని అర్థము. అలా ఈ శ్వాసను తీల్చుకున్నప్పుడు హకారము సకారములు అనేటటువంటి హంస మంత్రము సోహం భావనతో జ్ఞానమును తద్వారా మోక్షమును కూడా కలిగింపజేస్తాయి అని ఆ హంస మంత్ర వైభవాన్నంతటిని కూడా చాలా చక్కగా చెప్పారు. అలా హంసవాహనారూఢుడై ధవళ వస్త్రకాంతితో ప్రకాశిస్తున్నటువంటి స్వామి తిరువీధులలో తన చల్లని చూపులతో ఆశ్రయించినటువంటి భక్తకోటి యొక్క రజో తమో గుణాలన్నింటినీ కూడా తొలగింపజేస్తూ తిరువీధులలో వీణాపాణి అయి సరస్వతీదేవి స్వరూపంగా కుంభావ సరస్వతిగా దర్శనాన్ని కటాక్షింపజేస్తూ ఉన్నాడు. జ్ఞానప్రదాత అయినటువంటి పరమాత్మ జ్ఞాన విజ్ఞానములకు వివేకానికి అధిదేవత, అలాగే శరీరంలో ఉన్నటువంటి జ్ఞాన విజ్ఞానములకు వివేకానికి స్థానం ఏమిటయ్యానంటే ఆ మెదడు. ఆ మెదడు అలాగే దానికి అమరి ఉన్నటువంటి వెన్నుపామును తెలియజేస్తున్నటువంటి విధంగా ఇప్పుడే మనం తెలుసుకున్నాం ఆ వీణ యొక్క తంత్రులు, వీణ యొక్క మెట్లు, అలాగే అవి వెన్నుపాముతో ఉన్నటువంటి సంబంధము. అలా ఆ వీణను చేత ధరించినటువంటి స్వామి వీణ యొక్క ఆ స్వరూపాన్ని అంటే మన యొక్క మెదడు నుంచి వెన్ను వరకు ఉన్నటువంటి స్వరూపం ఎలాగైతే ఉంటుందో అదేవిధంగా వీణ స్వరూపం, వీణ చివరి భాగం ఆ వెన్నుపాముకు చివరిలో ఉన్నటువంటి కుండలీ శక్తిని సూచించేటటువంటి విధంగా ఉంటుంది. అలాంటి తత్వాన్ని ప్రకటింపజేస్తూ చక్కగా చేత వీణను ధరించి హంసవాహనారూఢుడై స్వచ్ఛమైనటువంటి మనస్సుతో సోహం భావనతో తనను ఆశ్రయించినటువంటి వారికి తన యొక్క కటాక్షం అనుగ్రహింపజేస్తానని ప్రకటింపజేస్తూ తిరువీధులలో వైభవమైన దర్శనాన్ని కటాక్షింపజేస్తూ ఉన్నారు. అలాంటి వాహన సేవా విశేషాలను ప్రశాంత శర్మ గారి మాటల్లో మనం మరిన్ని తెలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.
1: ఓం నమో వెంకటేశాయ సరస్వతీశ్వరూపాయ నమో నమః. అదిగో అందమైనటువంటి అమ్మవారుగా వస్తున్న అయ్యవారి ఎదురుకుండా చక్కగా నెమలి ఈకలతో కూడినటువంటి విశేషాలను ధరించిన కళాకారులు అద్భుతంగా ఆహ్వానం పలుకుతూ ఉత్తరమాడ వీధిలో సాగుతున్నటువంటి స్వామివారి యొక్క దివ్య కళా వైభవాన్ని తాము దర్శిస్తూ కళ అంటే అంశానర్థం పరమాత్మ షోడశ కళా ప్రపూర్ణుడైనటువంటి చంద్రుడుగా ఆకాశంలో నుంచి కళలను, అంశాలను, కాంతిని అనేక రూపాలలో ఇస్తూ ఉన్నాడు. అలాగే పగటిపూట సూర్య రూపంలో ఇస్తున్నాడు. ఇవన్నీ కూడా పరమాత్మ యొక్క వైభవం. అటువంటి వైభవానికి కానాచిగా ఉన్నటువంటి ఈ శ్రేష్టమైన తిరుమలగిరి శిఖరాల మీద ఉన్నటువంటి ఆ అద్భుతమైన మణి వెంకటగిరి శిఖర శిరోమణి, ఆ సాక్షాత్తు అదిగో నాయకమణిగా వెలుగుతున్నటువంటి అద్భుతమైన మణి మా వెంకట శిరోమణి. అటువంటి స్వామి అందుకనే ఆయన్ని కీర్తిస్తూ ఆరంభంలోనే అంటారు, శ్రీహంసే సుఖమాసీనం శ్రీయపతి మజం విభుం క్షీరవత్ పుణ్యమాధృత్య రక్షకం తం భయామ్యహం. ఇది హంసలో

అనేటువంటి లక్షణం. ఏమిటయ్యా హంస గొప్పదనము అంటే, పాలు నీళ్లు కలిపి రెండు గన దాని ముందు పెడితే పాలను మాత్రమే పీల్చి నీళ్లను వదిలేసే స్వభావం హంసదట. ఇక్కడ ఈ వెంకటగిరి మీద ఉన్నటువంటి వెంకట హంస, ఈయన కూడా హంసే. ఈయన ఏం చేస్తున్నాడట, అదే అంటున్నాడు, హంస వాహనం మీద ఉన్నటువంటి మా శ్రీయప్పతి రమారమణి యొక్క అందమైనటువంటి భర్తగా ఉన్నవాడు ఎవరంటున్నామో, ఆయనకు అసలు పుట్టుకే లేదయ్యా, అజం విభుం అంతటా కూడా ఆక్రమించి ఉన్నాడు. అయితే ఈయనేం చేస్తాడయ్యా, హంస అంటే మీరు ఆపన్ చేస్తున్నారు, ఈయనేం చేస్తాడంటే భక్తులలో ఉండేటువంటి పుణ్యపాపాలనే రెండు, పాలు నీళ్లు కలిసినట్టుగా కలిసిపోయిన పుణ్యపాపాలను వేరు చేసి పుణ్యం మాత్రం తాను స్వీకరించి చక్కగా, పాలను మాత్రమే స్వీకరించి నీళ్లను హంస వదిలేసినట్టుగా, పాపాలను తాను ధ్వంసం చేసి పేరులోనే దాచుకున్నాడు వెంకటుడు అని. వేమ్మంటే పాపము, కట అంటే దాన్ని నాశనం చేసేవాడు. కాబట్టి పాపాన్ని నాశనం చేసి పుణ్యమలైన దాన్ని తీసుకొని పుణ్యఫలాలను భక్తులకు ఇస్తున్నాడయ్యా, అదే మా వెంకట హంస చేసే పని అంటారు. అటువంటి ఆ వెంకట నాయకుడు ఆయన్ను అద్భుతంగా వర్ణిస్తూ పొంగిపోతాడండి మా అన్నమయ్య. ఏమంటే విశ్వమనేటువంటి దాన్ని చాలా గొప్పదైనటువంటి విశేషంగా వర్ణిస్తూ అంటాడు, దిబ్బలు వెట్టు చూతేలి నదిదివో ఉబ్బు నీటిపై ఒక హంస, దిబ్బలు వెట్టు చుదేలి నదిదివో ఉబ్బు నీటిపై ఒక హంస, అనువున్న కమల విహారమే నిలవై వనరి ఉన్నది ఒక హంస, మణియడి జీవుల మానస సరసుల ఉనికి నున్నది ఒక హంస, పాలు నీరు వేర్పరిచి పాలలో ఓలలాడనిది ఒక హంస, పాలు పడిన ఈ పరమహంసముల ఒలినున్న

మీదట ఒడలు పెంచెనిది ఒక హంస. ఆయన్ను హంస స్వరూపుడుగా వర్ణిస్తూ అద్భుతమైనటువంటి తన చాకచక్య నైపుణ్యాన్ని చూపిస్తాడు మహానుభావుడు అన్నమయ్య. ఏమంటే సమస్తమైన విశ్వము కూడా అదిగో వెంకటగిరినాథుడుగా ఉండేటువంటి హంస పెట్టినటువంటి గుడ్లండి, దాన్ని చక్కగా పొదిగి అద్భుతమైనటువంటి ఈ వెంకటగిరి మీద అన్నిటినీ కూడా సమీక్ష చేస్తూ ఉన్నాడు. హంస స్వరూపంతో ఉన్నటువంటి ఆ మహానుభావుడు అదిగో సమస్తమైన జీవుల మనస్సుల మనో సరస్సు, మానస సరస్సులు అంటారు. హంసలు ఎక్కడుంటాయంటే మానస సరస్సులో, హిమాలయాల్లో ఉంటుందన్నారు. మరి ఈ హంస ఎక్కడుందయ్యా అంటే భక్తుల మనస్సులు అనేటువంటి సరస్సులలో విహరిస్తున్నటువంటి ఈ వెంకటగిరి హంస అదిగో అద్భుతమైనటువంటి తన యొక్క కన్నులను విచ్చి సుందర దరహాస వదనార విందంతో అక్కున చేర్చుకుంటూ ఆశీర్వదిస్తున్నాడు ఈ అందమైనటువంటి క్షణాలలో. అటువంటి వెంకట నాయకుడుగా కనబడే ఆ వెంకట సరస్వతి హంసను ఉపాసిస్తాం, ఆరాధిస్తాం, ఆనందిస్తాం, అనుభవిస్తాం. మన కష్టాలన్నీ కూడా పక్కకు తొలగిపోయేటట్టు చెయ్యమని వెళ్ళగొడుగుల కింద ఉన్న నల్లనయ్యను చక్కగా ప్రార్థించి అద్భుతమైనటువంటి సరస్వతి మాతగా ఆమెను ఆరాధిస్తాం. ఇదే మనం చేయవలసినటువంటి అద్భుతమైనటువంటి కృత్యమని పెద్దల మాట. అదిగో మదగజాలు మోరలెత్తి చక్కగా ధీంకార నాదాలతో చక్కగా ఆయనను ఆహ్వానం పలుకుతుండగా అటువంటి ఏనుగుల ముందర సాగుతున్నటువంటి కళాస్వరూపాలు, అనేక మంది కళాకారులు తమ చేతిలో ఉన్నటువంటి కోలాట ధ్వనులతో అందమైన అయ్యవారి చరిత్రలు అనేక జానపద గాన రూపాలలో చక్కగా గానం చేస్తూ ఉండగా అనేక విధాలుగా రాజరిక టీవీతో శక్తోపచార, భక్తోపచార, రాజోపచార విశేషాలను ఇదిగో స్వీకరించడానికి నేను సన్నద్ధంగా ఉన్నానని వెళ్ళగొడుగుల కింద నల్లనయ్య ఇక్కడ అమ్మవారుగా చెబుతూ ఉన్నాడు. అలా చెబుతూ కదిలి వస్తూ ఉన్నాడు. వరాహస్వామి ఆలయం దగ్గరగా తాను కదిలి వస్తున్నటువంటి ఈ శుభక్షణాలలో సమస్తమైన భక్తులు కూడా ఆయనను దర్శిస్తూ ఉండగా అందమైనటువంటి దేవుని యొక్క అద్భుతమైనటువంటి రూపాన్ని కనులారా దర్శించి మురిసిపోతున్నారు సమస్త భక్తులు. ఇటువంటి ఆ భక్తులు అనుభవిస్తున్న ఆనందం కోట్లాది శ్రోతల రూపంలో ఉన్నటువంటి ఆకాశవాణి శ్రోతల హృదయాల్లోకి తాను వెంకటగిరినాథుడుగా అదిగో

తెల్ల గొడుగుల కింద ఉన్న నల్లని దేవుడు అలాగా వచ్చి కూర్చుంటున్నాడు. ఎక్కడో దూరంగా ఉన్నటువంటి చంద్రుడు తన కళలతో ఆనందాన్ని విశ్వానికి పంచిచ్చినట్టుగా అద్భుతమైన తన ఆనంద స్వరూపాన్ని ఇస్తున్నాడు ఆనంద నిలయుడు. అటువంటి ఆనంద నిలయుడిని సేవిద్దాం శ్రీ అక్క.

0: మంగళం ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద.
1: మీరింతవరకు తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా హంసవాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం విన్నారు. వ్యాఖ్యాతలు డాక్టర్ ఎం ప్రశాంత్ శర్మ, డాక్టర్ పి వెంకట చలపతి. నిర్వహణ శ్రీ ఎం సుధాకర్ మోహన్, శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్. సాంకేతిక సహకారం పి శైలజ గారు, శ్రీయుతులు కె రామాంజనేయులు, వై ఈశ్వరయ్య, కె వాసుదేవ కుమార్. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా రేపు ఉదయం 9 గంటలకు సింహవాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమం ఆకాశవాణి తిరుపతి కేంద్ర సమర్పణ.
2: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు. భారతదేశ సాంకేతిక భవిష్యత్తును తీర్చిదిద్దడంలో సెమీకండక్టర్ పరిశ్రమల పాత్ర కీలకమైనదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. దేశంలో ఎలాంటి పన్నుల వ్యవస్థ ఉండాలనే దానిపై విద్యావేత్తలు, పరిశోధకులు మేధోమథనం చేయాలని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ కోరారు. ఈపీఎఫ్ఓ వేతన పరిమితిని నెలకు 15,000 నుంచి 25,000 రూపాయలకు పెంచాలని కేంద్ర మంత్రివర్గం నిర్ణయించింది. స్వచ్ఛత హీ సేవ 2026 ప్రచార కార్యక్రమం దేశవ్యాప్తంగా రేపటి నుండి ప్రారంభమవుతుంది. భారతదేశ సాంకేతిక భవిష్యత్తును తీర్చిదిద్దడంలో సెమీకండక్టర్ పరిశ్రమల పాత్ర కీలకమైనదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. న్యూఢిల్లీలో ప్రముఖ సీఈఓలతో ఈరోజు నిర్వహించిన సెమీకండక్టర్ రౌండ్ టేబుల్ సమాపేశానికి నరేంద్ర మోదీ అధ్యక్షత వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, భారతదేశానికి ప్రతిభ, సాంకేతిక పరిజ్ఞాన స్వీకరణ, మౌలిక సదుపాయాల విషయంలో బలమైన పునాది ఉందని గుర్తు చేశారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందిపుచ్చుకునే విషయంలో అంతర్జాతీయంగా భారత్ అగ్రగామి కావాలని ఆకాంక్షించారు. భారతదేశ సాంకేతిక భవిష్యత్తును తీర్చిదిద్దడంలో ప్రభుత్వం, సెమీకండక్టర్ పరిశ్రమల మధ్య సన్నిహిత సహకారం అవసరమని స్పష్టం చేశారు. నైపుణ్యాభివృద్ది, ఆవిష్కరణలు, కృత్రిమ మేధ, క్వాంటం కంప్యూటింగ్ వంటి వర్ధమాన సాంకేతికలలో పరిశ్రమల భాగస్వామ్యం మరింత పెరగాలని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. సెమీకండక్టర్ రంగంలో సాధించిన గణనీయమైన పురోగతిని ఆయన ప్రస్తావిస్తూ, ఈ వ్యవస్థ ఇప్పుడు ప్రాథమిక ప్రయత్నాల నుండి మరింత విస్తృత స్థాయికి, అవకాశాల దశకు చేరుకుంటోందని తెలిపారు. ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఈపీఎఫ్ఓ వేతన పరిమితిని నెలకు 15,000 నుంచి 25,000 రూపాయలకు పెంచాలని కేంద్ర మంత్రివర్గం నిర్ణయించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన కేంద్ర మంత్రివర్గ సమాపేశం వివరాలను కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ పాత్రికేయులకు తెలిపారు. ఈ నిర్ణయం ద్వారా అదనంగా 51 లక్షల మందికి పైగా ఉద్యోగులు ఈపీఎఫ్ఓ పరిధిలోకి తీసుకుని రావాలన్నది కేంద్ర ప్రభుత్వ ఉద్దేశమని చెప్పారు. దీనివలన కార్మికులకు సామాజిక భద్రత మరింతగా ఉంటుందని ఆశిస్తున్నట్లుగా తెలిపారు. దీనిపై ప్రభుత్వానికి ఏటా సుమారు 11,339 కోట్ల రూపాయల వ్యయం అవుతుందని అంచనా వేస్తున్నామన్నారు. సవరించిన వేతన పరిమితి రేపటి విశ్వకర్మ జయంతి నుంచి అమల్లోకి వస్తుందని అశ్విని వైష్ణవ్ వివరిస్తూ,
3: 25,000 rupees per month salary will be the new ceiling for PF deductions. Isse kareeb 51 lakh employees ko iska benefit milega, jo ki 15 to 25 wale band mein the, they will start getting covered in the new PF rules. Bharat Sarkar ka ispe estimated government expenditure rahega about 11,339 crore rupees every year.
2: దేశవ్యాప్తంగా రేపటి నుంచి స్వచ్ఛత హీ సేవ 2026 ప్రచార కార్యక్రమం ప్రారంభమై అక్టోబర్ 17వ తేదీ వరకు కొనసాగుతుంది. ఈ ప్రచారంలో ప్రధానంగా స్వచ్ఛతా కార్యక్రమాల్లో యువత భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడం, వ్యర్థాల నుండి సంపద వంటి కార్యక్రమాల ద్వారా స్వచ్ఛతతో సమృద్దిని సాధించడం వంటి అంశాలపై దృష్టి సారిస్తారు. ఈ ఏడాది ప్రచార ఇతివృత్తం స్వచ్ఛతలో భాగస్వామ్యం, స్వచ్ఛ భారత్, వికసిత భారత్ గా ఉంది. స్వచ్ఛమైన అభివృద్ది చెందిన వికసిత భారత్ లక్ష్యాన్ని సాధించడంలో సమిష్టి భాగస్వామ్యం, ఉమ్మడి బాధ్యత ప్రాముఖ్యతను ఈ ఇతివృత్తం స్పష్టం చేస్తుంది. ఇదిలా ఉండగా 2017లో ప్రారంభమైన

0: స్వచ్ఛత హి సేవా ప్రచారం స్వచ్ఛ భారత్ మిషన్ లో ఒక కీలకమైన భాగంగా నిలిచింది. ప్రతి ఏటా దేశవ్యాప్తంగా నిర్వహించే ఈ ప్రచారం తమ పరిసరాల పట్ల బాధ్యత వహించేలా స్వచ్ఛతా కార్యక్రమాల్లో ప్రజలు చురుగ్గా పాల్గొనేలా ప్రోత్సహిస్తుంది. భారతదేశం రాబోయే 2 దశాబ్దాల్లో ఎలాంటి పన్నుల వ్యవస్థను కలిగి ఉండాలనే దానిపై విద్యావేత్తలు పరిశోధకులు మేధోమథనం చేయాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కోరారు. బెంగళూరులో ఇంటర్నేషనల్ ట్యాక్స్ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ ఫౌండేషన్ ఐటీఆర్ఏఎఫ్ న్యూ ఏజ్ టాక్సేషన్ అన్న అంశంపై నిర్వహిస్తున్న 2 రోజుల సదస్సు ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆమె ఈ రోజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మెరుగైన పన్నుల విధానం మీద దేశంలో పరిశోధన జరగాలని సూచించారు. వికసిత్ భారత్ 2047 దిశగా దేశం పయనిస్తున్న తరుణంలో ఈ చర్చ అవసరమన్నారు. దేశంలో మంచి పన్నుల విధానం రూపుదిద్దుకోవడానికి నిపుణులు దిశానిర్దేశం చేయాలని నిర్మలా సీతారామన్ పేర్కొంటూ,
1: We follow a consultative process in making tax policy. Before union budgets and major tax reforms, we engage with industry, professional bodies, experts, and other stakeholders. Tax policy, therefore, is not, and it should not be, a one-sided exercise for the government. However, consultation must mean more than giving everyone an opportunity to place a representation on record.
0: చట్ట విరుద్ద కార్యకలాపాల నిరోధక చట్టం యుఏపీఏ కింద షాజాద్ భట్టి నెట్వర్క్ ను కేంద్ర ప్రభుత్వం ఒక ఉగ్రవాద సంస్థగా ప్రకటించింది. యువతతో పాటు చిన్న నేరాలకు పాల్పడే వారిని ఉగ్రవాదం వైపు ప్రేరేపించడంతో పాటు సరిహద్దుల గుండా ఆయుధాలు, పేలుడు పదార్థాలు, మాదక ద్రవ్యాల స్మగ్లింగ్ లో కూడా పాలు పంచుకుంటోందని షాజాద్ భట్టి నెట్వర్క్ ను యుఏపీఏ కింద ఒక ఉగ్రవాద సంస్థగా ప్రకటించినట్లు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ తెలియజేస్తూ గెజెట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ కోల్కతాలో ఈ రోజు నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో సేవా సంకల్ప అభియాన్ ప్రచారాన్ని ప్రకటించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పుట్టినరోజు సందర్భంగా రేపటి నుంచి అక్టోబర్ 17 వరకు ఈ కార్యక్రమం నెల రోజుల పాటు దేశవ్యాప్తంగా కొనసాగుతుందని తెలిపారు. భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి భాగస్వామ్య పక్షాలన్నీ కలిసి ఈ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటాయని రాజ్నాథ్ సింగ్ తెలియజేస్తూ,
2: अभियान का मेन ऑब्जेक्टिव यह है कि जिस सेवा, जिस समर्पण और जिस निष्काम भाव से मोदी जी ने आजीवन काम किया है, उसी स्पिरिट के साथ हम उनके जीवन के माइल स्टोन्स को भी मनाएं. और सेवा संकल्प अभियान, मैं मानता हूं कि यह केवल एक कार्यक्रम नहीं है, बल्कि समाज के हर वर्ग को सेवा, सहयोग और जन भागीदारी से जोड़ने का हमारा यह फर्म कन्विक्शन है, एक दृढ़ संकल्प है.
0: సౌదీ అరేబియాలోని మక్కా సమీపంలో జరిగిన డ్రోన్ దాడిపై భారత్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఢిల్లీలో ఈరోజు పాత్రికేయులతో నిర్వహించిన సమావేశంలో విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైష్వాల్ మాట్లాడుతూ, సౌదీ అరేబియా భూభాగంపై జరిగిన దాడులను ప్రజల ప్రాణాలకు, మౌలిక సదుపాయాలకు ప్రమాదం కలిగించే చర్యలను భారత్ ఖండిస్తుందని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింలతో ఈ నగరానికి ఉన్న ప్రత్యేక అనుబంధం దృష్ట్యా మక్కా సమీపంలో జరిగిన ఘటన ఆందోళన కలిగిస్తోందన్నారు. ఈ ప్రాంతంలో త్వరగా శాంతి స్థిరత్వం పునరుద్ధరించబడాలని భారత్ ఆశిస్తోందన్నారు. ఛత్తీస్గఢ్లోని జగదల్పూర్లో ఉన్న నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఎన్ఐఏ ప్రత్యేక న్యాయస్థానం జిరామ్ వ్యాలీ కేసులో దోషులుగా తేలిన 10 మందికి ఈరోజు మరణశిక్ష విధించింది. ప్రత్యేక న్యాయమూర్తి అజయ్ సింగ్ రాజ్పుత్ ఈ తీర్పును వెలువరించారు. ఈ తీర్పుపై హైకోర్టులో అప్పీల్ చేసుకునేందుకు దోషులకు 30 రోజుల గడువు ఇచ్చారు. 2013 మే 25 ఛత్తీస్గఢ్లోని బస్తర్ జిల్లా దర్బా పోలీస్ స్టేషన్ పరిధిలోని జిరామ్ వ్యాలీలో జరిగిన మావోయిస్టు దాడిలో పలువురు సీనియర్ కాంగ్రెస్ నాయకులతో సహా 27 మంది మరణించిన విషయం తెలిసిందే. ఈ దాడిలో మరో 35 మంది గాయపడ్డారు. ఈ కేసులో ఎన్ఐఏ 150 మందికి పైగా వ్యక్తులపై ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్ రాష్టాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రతినిధులతో ఈ రోజు నిర్వహించిన దృశ్య మాధ్యమ సమావేశంలో స్వచ్ఛ సేవ ఆంకలను ప్రారంభించారు. గ్రామీణ ప్రాంతాల్లో పారిశుద్ధ్య సేవల నిర్వహణను అంచనా వేయడానికి, పర్యవేక్షించడానికి రూపొందించిన వార్షిక గ్రామ పంచాయతీ స్థాయి డిజిటల్ స్వయం అంచనా విధానమే ఈ స్వచ్ఛ సేవ ఆంకలనని జలశక్తి మంత్రిత్వ శాఖ తెలిపింది. స్వచ్ఛ భారత్ మిషన్ గ్రామీణ్ 2.0లో భాగంగా తాగునీరు పారిశుద్ధ్య శాఖ దీనిని అభివృద్ది చేసింది. క్షేత్రస్థాయిలో పారిశుద్ధ్య సేవల నిర్వహణను బలోపేతం చేసేందుకు గ్రామ పంచాయతీలు, గ్రామ సభలు, రాష్ట కేంద్రపాలిత ప్రాంతాల అధికారుల భాగస్వామ్యానికి ఈ విధానం దోహదపడుతుందని జలశక్తి మంత్రిత్వ శాఖ పేర్కొంది. కర్ణాటక రాష్ట్రానికి చెందిన సీనియర్ నటుడు అనంత్ నాగ్కు భారతీయ చలనచిత్ర రంగంలో అత్యున్నత పురస్కారమైన దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. భారతీయ సినిమాకు ఆయన అందించిన

0: విశేష సేవలకు గాను 2024 సంవత్సరానికి గాను ఈ ప్రతిష్టాత్మక పురస్కారానికి ఆయన ఎంపిక చేసినట్లు ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో పీఐబీ అధికారికంగా వెల్లడించింది. వాతావరణం. రాగల 24 గంటల్లో అండమాన్ నికోబార్ దీవులు, అరుణాచల్ ప్రదేశ్, అసోం, మేఘాలయ, హర్యానా, చండీగఢ్, పంజాబ్, ఢిల్లీలలో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం ఐఎండీ అంచనా వేసింది. రాబోయే 2-3 రోజుల్లో బీహార్, జమ్మూ కాశ్మీర్, లడక్, జార్ఖండ్, ఒడిశా, రాజస్థాన్లలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. అలాగే ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, గుజరాత్, లక్షద్వీప్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్టాల్లో కూడా ఇదే విధమైన వాతావరణ పరిస్థితులుంటాయని ఐఎండీ వెల్లడించింది. జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. భారతదేశ సాంకేతిక భవిష్యత్తును తీర్చిదిద్దడంలో సెమీకండక్టర్ పరిశ్రమల పాత్ర కీలకమైనదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. దేశంలో ఎలాంటి పన్నుల వ్యవస్థ ఉండాలనే దానిపై విద్యావేత్తలు, పరిశోధకులు మేధోమథనం చేయాలని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ కోరారు. ఈపీఎఫ్ఓ వేతన పరిమితిని నెలకు 15,000 నుంచి 25,000 రూపాయలకు పెంచాలని కేంద్ర మంత్రివర్గం నిర్ణయించింది. స్వచ్ఛతా హీ సేవ 2026 ప్రచార కార్యక్రమం దేశవ్యాప్తంగా రేపటి నుండి ప్రారంభమవుతుంది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం మరికొద్ది క్షణాలలో ఆకాశవాణి వివిధ భారతి కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుంచి ప్రసారం వింటారు. 9:30 2026 ఆసియా క్రీడలపై చీర్ ఫర్ భారత్ ప్రత్యేక కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారం వింటారు. అనంతరం ఆకాశవాణి వివిధ భారతి కార్యక్రమాలు ప్రసారమవుతుంది 10:00 నుంచి.

మీరు విన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఈస్ యువర్ రాజు ఎల్కన్ అండ్ మనమనం డ్యూయట్ డ్యూయట్ ప్రోగ్రామ్ లో సో బ్యూటిఫుల్ డ్యూయట్స్ అన్ని కూడా వింటూ ఉన్నారు కదా. మరి బుట్టబొమ్మ ఫిలిం నుంచి ఇప్పుడైతే మీకోసం ఇంకొక లవ్లీ డ్యూయట్ వినిపించేస్తున్నాను. సో మరి ఇంకెందుకు ఆలస్యం, స్టే ట్యూన్డ్.

మీరు విన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఇస్ యువర్ అజయల్ నిందా అండ్ మన నామ్ జీవ జీవ ప్రోగ్రామ్ లో. సో ఎస్, చెన్నై లవ్ స్టోరీ ఫిలిం నుంచి ఒక లవ్లీ ట్రాక్ విన్నారు కదా. సో ఎస్, ప్రతి ప్రేమ కథ ఒకలా ఉంటే చరిత్రకి కూడా వెగటి పుడుతుంది. సో అందుకే ఒక యునిక్ లవ్ స్టోరీతో మన ముందుకు వచ్చేసింది చెన్నై లవ్ స్టోరీ ఫిలిం. అండ్ ఎస్, ప్రేమ అంటే మామూలుగా అంటారు కదా, పెళ్ళప్పుడు కూడా 7 అడుగులు 7 జన్మలకి జన్మ జన్మల బంధం అని చెప్పి. సో ఆ బంధం కనుక రియల్ గా ఉంటే ఎలా ఉంటుంది అని చెప్పి మన ముందుకు తీసుకొచ్చారు ఈ ఫిలిం యూనిట్ అంతా కూడా. అండ్ ఎస్, మరి స్టూడియోలో సమయం 8:56:26. సో విచ్ మీన్స్ డ్యూయట్ డ్యూయట్ కి టాటా బర్త్డే చెప్పేసి టైం వచ్చేసింది. మరి ఒక లవ్లీ ట్రాక్. సో నాకైతే ఫోక్ అండ్ అందులో కూడా కొంచెం మెలోడీ రెండు కలిపి ఉంటే ఆహా, వాటిని ఆస్వాదించచ్చు అలా అని అటు స్టెప్పులు వేయచ్చు. మరి అలాంటి ఒక సూపర్ డూపర్ హిట్ సాంగ్ మీ అందరి కోసం వినిపించేస్తున్నాను, సుభాష్ చంద్రబోస్ చిత్రం నుంచి. సో మరి ఈ లవ్లీ డ్యూయట్ విన్న తర్వాత ఎంటర్ అయిపోదా మధుర స్వరాలు ప్రోగ్రామ్ లోకి. స్టే ట్యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఈస్ యువర్ ఆర్జే అల్క్నందా.

0: భారతి ఎఫ్ఎం 101.3. ఏంటండి ఈ టైంలో బాల్కనీలో కూర్చుని కృష్ణా తీరం వైపు చూస్తున్నారు?
1: ఈ సాయం సమయంలో ఈ కృష్ణానది, ఈ చల్లగాలి, ఆ చక్కని చందమామ, పక్కన కూర్చుని కబుర్లు చెప్పి నువ్వు, ఆహా ఎంత బాగుంది కదా.
0: ఆహా బాగుంది మీ వర్ణన. ఇంకా
1: ఈ టైంలో మంచి ఓల్డ్ క్లాసిక్స్ వింటుంటే భలే ఉంటుందా. ఆ నదిలో వెన్నెల వెలుగులో చిన్న పడవ మీద పోతూ ఆ చల్లగాలి ఆస్వాదిస్తున్నట్టుంటుంది.
0: ఎందుకు లేవు, అవి కూడా ఉన్నాయి. మన మనసుకు నచ్చే మధుర స్వరాలు వివిధ భారతిలో ప్రతిరోజు రాత్రి 9 గంటల నుంచి 10 గంటల వరకు విని ఆనందించండి.
1: అవునా, మరి ఇంత ఆలస్యంగా చెప్తావు, 9 అయిపోతుంది. రేడియో ఆన్ చేసి వివిధ భారతి ట్యూన్ చేయి.

మీరు విన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. దిస్ ఈస్ యువర్ ఆర్జే హెల్త్నంద. సుమర్ స్టూడియోలో సమయం 9:04, విచ్ మీన్స్ మనం ఎంటర్ అయిపోయాం మధురస్వరాలు షోలోకి. సో ఎస్, మరి ఈ రోజు మధురస్వరాలు ప్రోగ్రామ్ లో చైల్డ్ ఆర్టిస్ట్ గా తన క్యూట్నెస్ తో అలరించి ఆ తర్వాత 90s లో సౌత్ ఇండియా బిజీయెస్ట్ హీరోయిన్ గా సూపర్ డూపర్ హిట్స్ అందించిన హీరోయిన్ మన చేప కనుల, అదే అండి అర్థమైందా, మన మీనా గారు. సో మరి ఈ రోజు మీనా తన బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటున్నారు. సో తన ఫిల్మ్స్ లోని సాంగ్స్ వింటూ తన ఫిల్మ్ జర్నీ గురించి తెలుసుకుందాం ఈనాటి మధురస్వరాలు ప్రోగ్రామ్ లో. అండ్ ఎస్, ఫస్ట్ అయితే ఒక జోష్ఫుల్ ట్రాక్ తోటి షో స్టార్ట్ చేసేద్దాం. సో ఎస్, ముత్తు ఫిల్మ్ నుంచి ఈ ఎవర్గ్రీన్ ట్రాక్ స్టేడియం టు వివిధ భారతీయ ఎఫ్ఎం 101.3. అండ్ దిస్ ఈస్ యువర్ ఆర్జే అల్క్నందా.

మీరు విన్నారు వివిధ భారతి 101.3 ద ఫీసియర్ జల్నన్ అండ్ మన్మనం మద్రాసరాలు ప్రోగ్రామ్ లో మీనా దురై రాజ్ 1976 16 సెప్టెంబర్ పుట్టారు అండ్ బ్రాటప్ అంతా కూడా చెన్నైలో జరిగింది. ఒక బర్త్డే పార్టీలో మీనాని చూసిన హీరో శివాజీ గణేశన్ మీనాని ఆ ఫిలిం కోసం రికమెండ్ చేయగా 1982లో అంటే 6 సంవత్సరాల వయసులో నేంజగల్ చిత్రం ద్వారా వెండి తెరకి పరిచయమయ్యారు మీనా గారు. సో అంటే పరిచయమైంది ఒక తమిళ ఫిలింలోనే కానీ ఆల్మోస్ట్ అన్ని సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్ లోనే ఆవిడ చైల్డ్ ఆర్టిస్ట్ గా కూడా వర్క్ చేశారు. సో ఆ నేంజగల్ ఫిలిం తర్వాత సుమారు 45 ఫిలిమ్స్ లో మనకి చైల్డ్ ఆర్టిస్ట్ గా కనిపించారు, కనువిందు చేశారు. ఎస్పెషల్లీ చిన్నప్పుడు ఆ బుగ్గలతోటి ఎంత క్యూట్ గా ఉండేవాళ్ళు మీనా గారు అసలు. సో అయితే అవునా తెలుగులో ఎక్కడ చూసామా అనుకుంటున్నారా? సో గుర్తొచ్చిందా? సిరివెన్నెల చిత్రంలో. సిరివెన్నెల చిత్రంలో మీనా గారు చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంతో ఫేమస్ అంటే ఆ పాట కానివ్వండి ఆ రోల్ కానివ్వండి. సో ఎస్, మరి ముందుగా అయితే సిరివెన్నెల చిత్రంలో చందమామ రావే అనే ఈ లవ్లీ ట్రాక్ అయితే వినేద్దాం. మరి ఆ తర్వాత ఇంకా తెలుసుకుందాం మన మీనా గారి గురించి. స్టే ట్యూన్ టు వివిధ్ భారతి FM 101.3 అండ్ దిస్ ఈజ్ యువర్ ఆర్జే అల్క్నందా.

0: వాణి. 2026 ఆసియా క్రీడల సందర్భంగా చీర్ ఫర్ భారత్ ప్రత్యేక కార్యక్రమం వింటారు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి.
1: ये आकाशवाणी है. प्रस्तुत है एशियन गेम्स 2026 पर आधारित विशेष कार्यक्रम चीयर फॉर भारत.

మీరు విన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ నేను మీ ఆచార్య అల్కనంద అండ్ మనమన్నాము వినిపించని రాగాలే కార్యక్రమంలో అలనాటి మధుర గీతాలన్నీ కూడా వినడానికి సిద్ధంగా. సో అయితే ఈరోజు మరి భక్త ప్రహ్లాద చిత్రం అనగానే అందరికీ గుర్తొచ్చే ఆ బాల ప్రహ్లాదుడు, అయితే ఆవిడ చేసింది ఆ బాబు క్యారెక్టర్ అయినా ఆవిడైతే ఒక పాప అని చెప్పి అప్పట్లోనే, అంటే ఇప్పుడంటే మనకు అన్ని మీడియా ఎవరు యాక్టర్స్ ఇంటర్వ్యూస్ ఇవన్నీ ఉన్నాయి, కానీ

1967లోనే ఒక సెన్సేషన్ సృష్టించారు, మరి ఆవిడే రోజారమణి గారు. సో ఈ రోజు రోజారమణి గారి బర్త్డే. సో ముందుగా అయితే ఆవిడకి విషెస్ తెలియజేస్తూ, సో అందరికీ తెలిసిందే భక్త ప్రహ్లాద చిత్రంలో 1967లో రిలీజ్ అయిన భక్త ప్రహ్లాదలో ఆవిడ ప్రహ్లాదుడిగా నటించారు. అండ్ ఇంకా ఆ పాము ఎదురుగుండా ఉన్న సీన్స్ అవన్నీ కూడా ఆవిడ ఏమాత్రం భయం లేకుండా చేశారు అని చెప్పి అసలు ఎంత మెచ్చుకునేవాళ్ళో అందరూ కూడా. అండ్ అందుకే ఆవిడకి నేషనల్ ఫిల్మ్ అవార్డ్ బెస్ట్ చైల్డ్ ఆక్ట్రిస్ట్ గా ఆ సంవత్సరం అందుకున్నారు 1967లో. సో బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ అవార్డ్ ఫస్ట్ ఫిలింకే అందుకోవడం అంటే నాట్ అన్ ఈజీ టాస్క్. సో 1959 సెప్టెంబర్ 16న పుట్టారు రోజారమణి గారు. అయితే ఆవిడ అసలు పేరు శోభన, కానీ తర్వాత రోజారమణిగా మనకి పరిచయమయ్యారు. అండ్ తర్వాత హీరోయిన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, అండ్ అన్నిటికీ మించి డబ్బింగ్ ఆర్టిస్ట్ గా మలయాళం, తెలుగు, తమిళ్లో ఎన్నో చిత్రాలకి తన వాయిస్ అందించారు. సో యస్ ఫ్రెండ్స్, మరి ఇంత చెప్పాక అందరూ ఎదురు చూస్తున్న ఆ పాట వినిపించకపోతే ఎలా? సో రోజారమణి గారు మళ్ళీ మంచి మంచి రోల్స్ లో మనకి కనిపించాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ. అండ్ ఎస్, మరి ఈ జనరేషన్ వాళ్ళకి ఎవరు రోజారమణి గారు అంటే తెలుసు మీకు, బట్ ఇప్పుడు నేను చెప్పిన ఇంట్రడక్షన్ ఇచ్చేస్తే ఖచ్చితంగా గుర్తుంటుంది. మన హీరో తరుణ్, తరుణ్ వాళ్ళ మదర్ అనమాట రోజారమణి గారు. సో ఇలా అయితే ఇంకొంచెం గుర్తుంటుందని ఇట్లా కూడా చెప్పేస్తున్నాను. సో ఎస్ ఫ్రెండ్స్, మరి రోజారమణి గారు నటించిన భక్త ప్రహ్లాద చిత్రంలోని ఈ లవ్లీ ట్రాక్ తోటి ఈనాటి వినిపించిన రాగాలే కార్యక్రమం ప్రారంభిద్దాం. స్టే ట్యూన్డ్.

దాతయు నారాయణుడు.

మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ మనమున్నాము వినిపించని రాగాలే కార్యక్రమంలో. శ్రీ వెంకటేశ్వర మహత్యం చిత్రంలోని ఈ పాట వినగానే అందరికీ ఆ తిరుమల ఇంకా ఆ ఘంటసాల గారు గుర్తొస్తారు కదా. కానీ తిరుమల అనగానే మనందరికీ గుర్తొచ్చే ఇంకో స్వరం ఎంఎస్ సూపలక్ష్మి గారిది. నిజంగా ఆవిడ స్వరం అంటే ఆ స్వరం

లో సుప్రభాతం వింటేనే నిజంగా ఆ స్వామి మేల్కుంటారా అన్నట్టుగా అంత అద్భుతంగా అంత భక్తిభావంతో ఆవిడ ఆ పాటలన్నీ కూడా ఆలపిస్తారు. మరి ఈరోజు ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి జయంతి సందర్భంగా మరి ఆవిడ కూడా ఈ వెండితెరకి సుపరిచితులే. అది ఎలాగా ఏంటి అవన్నీ తెలుసుకుందామండి. ఇంకా ఆవిడ జీవితంలోని కొన్ని విశేషాలు మీకోసం ఈనాటి వినిపించండి రాదండి కార్యక్రమంలో. మరి అలానే అందరికీ తెలిసిన విషయమే, జీవితం అంతా ఈ భక్తి పాటలకే అంకితం అనుకుంటూ ఆవిడ వెండితెరకి ఒక సింగర్గా ఆర్టిస్ట్గా పరిచయమైనప్పటికీ ఎక్కువగా ప్రైవేట్ ఆల్బమ్స్ అనాలా ఆర్ భక్తి పాటలు పాడడమే జరిగింది. మరి అందుకని ఈ వినిపించని రాగాలే మనకి మన టాలీవుడ్లో ఉన్న ఎన్నో అద్భుతమైన భక్తి పాటల్లో కొన్ని మీకైతే వినిపిస్తున్నాను. మరి ఇప్పుడైతే భావమర్దల్ చిత్రం నుంచి ముక్కోటి దేవతలు అనే ఈ అద్భుతమైన పాట, మరి ఆ తర్వాత తెలుసుకుందాం మన సుబ్బలక్ష్మమ్మ గురించి. స్టే ట్యూన్డ్ టు వివిధ్ భారతి FM 101.3 అండ్ నేను మీ అల్క్నందా.

మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఈస్ యువర్ రాజ్యాల్ నిన్న మనమున్నం వినిపించని రాగాలే కార్యక్రమంలో మంచి కుటుంబం చిత్రానికి పిసిసిల ఆలపించిన అద్భుతమైన భక్తి గీతం విన్నారు. మరి ఈరోజు వినిపించని రాగాలే కార్యక్రమంలో ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి గురించి తెలుసుకుందాం అని చెప్పాను కదా. మరి ఎంఎస్ మధురై షణ్ముఖవడివు సుబ్బలక్ష్మి, తమిళనాడు రాష్ట్రంలోని మధురైలో న్యాయవాది అయిన సుబ్రహ్మణ్య అయ్యర్, ఇంకా వీణా వాయిద్య విద్వాంసురాలు షణ్ముఖవడివు అమ్మాళ్ళకు 1916 సెప్టెంబర్ 16 జన్మించారు సుబ్బలక్ష్మి గారు. చిన్నప్పుడు అందరూ ఆమెను ముద్దుగా కుంజమ్మ అని పిలిచేవారు. తల్లి దగ్గరే ఆమె తొలి సంగీత పాఠాలు నేర్చుకున్నారు. 10 ఏళ్ల ప్రాయం నుంచే ఆమె సంగీత ప్రస్థానం మొదలుపెట్టారు. అయితే సంగీతం నేర్చుకుంది అమ్మ దగ్గరే, గాని ఈ భక్తిభావం అన్న ఆ బీజం వేసింది మాత్రం తండ్రి సుబ్రహ్మణ్య అయ్యర్. ఆయన దగ్గర నుండే ఆవిడ ఈ సంప్రదాయాలు, ఇంకా ఈ భక్తిలో ఉన్న ఆ మాధుర్యం అంతా కూడా నేర్చుకున్నారు అని చెప్పాలి. మరి 10 సంవత్సరాల వయసులో మనకి తిరుచిరాపల్లిలో, అంటే త్రిచి, శ్రీరంగం దగ్గర ఉన్న త్రిచిలో గణేశుని రాక్ఫోర్డ్ టెంపుల్ ఉంటుంది. అక్కడున్న ఆ 100 మండపాల ఆ పెద్ద హాల్లో 10 ఏళ్ల వయసులో నిర్భయంగా ఆవిడ తొలి పబ్లిక్ పెర్ఫార్మెన్స్ ఇవ్వడం జరిగింది. అంటే సంగీత కచేరి మొట్టమొదటిసారిగా ఆవిడ ఆ చిరు ప్రాయంలోనే జరిగి ఆవిడ ఎరంగేట్రం అని చెప్పాలేమో, ఒక రకంగా చెప్పాలంటే. అయితే బాల్యంలో స్కూల్లో ఒకసారి టీచర్ ఏ కారణం లేకుండా కొట్టడంతో, ఎందుకో ఆవిడంతే భయంతో ఆవిడ స్కూల్కి దూరమయ్యారు. కానీ నిజంగా ఆవిడకి స్కూల్కి వెళ్ళి అక్కడ బిజీ అయిపోయి ఉండుంటే మనకి ఇన్ని అద్భుతమైన పాటలు ఆవిడ అందించగలిగేవారు కాదేమో. ఏదన్నా అన్ని ముందు రాసిపెట్టి ఉంటాయి అంటారు కదా. సో అలా ఇంతకీ చిన్నతనంలోనే బడికి వెళ్ళడం మానేసిన సుబ్బలక్ష్మి తన అక్క అన్నదమ్ములతో కలిసి సంగీత సాధనం చేశారు. ఆ తర్వాత సెమ్మంగుడి శ్రీనివాస్ అయ్యర్ గారి వద్ద సంగీతంలో శిక్షణ పొంది తన ప్రతిభకు ఇంకా మెరుగులు దిద్ది ఎన్నో అద్భుతమైన సంగీత కచేరీలు ఇచ్చి, అంటే ఇండియాలోనే కాదు అంతర్జాతీయంగా, అంటే ఎన్నో కంట్రీస్ తిరిగి ఆవిడ కన్సర్ట్స్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఉన్న ఈ మ్యూజికల్ కన్సర్ట్స్ అవి చూసి అరే అబ్బా భలే వెళ్తున్నారే అనుకున్నాం, కానీ అప్పట్లోనే ఆవిడ ఎన్నో అద్భుతమైన సంగీత కచేరీలు ఎన్నో దేశాలు ఇవ్వడం జరిగింది. అండ్ ఇందాక 10 సంవత్సరాల వయసులో త్రిచిరాపల్లిలోని రాక్ఫోర్డ్ టెంపుల్లో ఆవిడ తొలి సంగీత ప్రదర్శన అయిన వెంటనే హెచ్ఎంవి కంపెనీ వారి కోసం ఒక ఆల్బమ్ చేయడం జరిగింది. అసలు 10 ఇయర్స్ ఏజ్ లో ఆల్బమ్ చేయడం అంటే ఇంకా ఆవిడ సంగీతం కోసమే పుట్టారు అనడానికి ఇదే ప్రత్యక్ష నిదర్శనం అని చెప్పాలి. మరి ఇంకా తెలుసుకుందాం మన మధురై షణ్ముఖవడివు సుబ్బలక్ష్మి గారి గురించి. బట్ అంతకన్నా ముందు మీకోసం వినిపిస్తున్నాను పాండురంగ మహత్యం చిత్రంలోని ఈ ఎవర్గ్రీన్ ట్రాక్ స్టూడియం టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ నేను మీ ఆర్జే అల్క్నందా.

మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మనమున్న వినిపించని రాగాలే కార్యక్రమంలో నేను మీ ఆర్షే అల్క్నంద. మరి సంగీతం పట్ల ఎంఎస్ సుబ్బలక్ష్మి గారికి ఉన్న ఆసక్తి చూసి, ఇంకా అలానే తనకు వస్తున్న అవకాశాలు, అంటే 10 ఏళ్ల వయసులోనే మనం ఇందాక అనుకున్నట్టుగా ఆవిడ హెచ్ఎంఈ వారి కోసం వాళ్ళకి ఒక ఆల్బమ్ చేయడం జరిగింది. సో అందుకని చెప్పి వాళ్ళు చెన్నై షిఫ్ట్ అవ్వడం జరిగింది. మరి చెన్నై షిఫ్ట్ అయిన తర్వాత వరుసగా ఎన్నో మ్యూజిక్ ఆడిషన్స్ అండ్ అన్నిట్లో కూడా ఆవిడ యునీక్ వాయిస్, అంటే ఆ స్వరంలోనే ఏదో మత్తుంది అనిపిస్తుంది కదా. మరి అలా ప్రతి చోట కూడా, అంటే యూజువల్లీ ఈ సెలెక్షన్స్ అప్పుడు ఆడిషన్స్ అప్పుడు ఏజ్ లిమిట్ పెట్టుకోవడం ఆర్ సైన్ చేసినప్పుడు మేజర్స్ తోటి సైన్ చేయించడం ఇలాంటి రూల్స్ ఉండేవట. కానీ ఈవిడ టాలెంట్కి మై మర్చిపోయిన వాళ్ళందరూ రూల్స్ లేవు ఏం లేవి అని చెప్పి అన్నీ కూడా పక్కన పెట్టేసి ఆవిడ 13 ఏళ్ల వయసు నుండే ఎన్నో కాంట్రాక్ట్ సైన్ చేసి, అంటే ఇలాంటి ఆల్బమ్స్ అండ్ ఇంకా కన్సర్ట్స్ కోసం ఆవిడకి ఆవిడ ఛాన్స్ ఇస్తుంది అని చెప్పి ఆవిడ ఇంటి ముందు క్యూ కట్టేవాళ్ళు. అండ్ 17 ఇయర్స్, అంటే 17 ఏళ్ల వయసుకే ఆవిడకి ఒక ఓన్ టీమ్ ఉండేది. అండ్ ఆ టీమ్ అంతా కూడా కన్సర్ట్స్, అంటే ఈ మ్యూజిక్ కన్సర్ట్స్ అన్ని, ఇందాక మనం అనుకున్నట్టుగా దేశ విదేశాలు తిరిగి ఆవిడ ఎన్నో మ్యూజికల్ కన్సర్ట్స్ ఇవ్వడం జరిగింది, లైవ్ పర్ఫార్మెన్సెస్. సో 17 ఇయర్స్ ఆఫ్ ఏజ్కే ఒక క్లారిటీతో, సో వాళ్ళ టీమ్ అంతా కూడా ఎప్పుడూ సిద్ధంగా ఉండేవాళ్ళట. సో నిజంగా కారణ జన్మరాలు అంటారు కదా, దానికి ప్రత్యక్ష నిదర్శనం మన ఎంఎస్ సుబ్బలక్ష్మి గారే. మరి ఇంత అద్భుతమైన స్వరాన్ని ఒక్కసారి విందామా?

నిజంగా మనమే కాదు, ఆ దేవతామూర్తులు సైతం మైమర్చిపోయే అద్భుతమైన స్వరం మన ఎంఎస్ సుబ్బలక్ష్మి గారిది. మరి వాడి గురించి ఇంకా తెలుసుకుందాం. అందుకన్నా ముందు ఉయ్యాల జంపాల చిత్రం నుంచి ఈ పాట.

మీరు విన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ మనమున్నాము వినిపించని రాగాలే కార్యక్రమంలో. మరి మన ఎంఎస్ సుబ్బలక్ష్మి మధురై షణ్ముఖ వాడి సుబ్బలక్ష్మి గారి గురించి తెలుసుకుంటూ ఉన్నాం. మరి అయితే ఆవిడ వెండి తెర పైన కనిపించారు అని చెప్పాను కదా, మరి అసలు విషయానికి వస్తే 1938లో రిలీజ్ అయిన తమిళ చిత్రం సేవా సదనం. సో ఈ ఫిలిం లో ఆవిడ హీరోయిన్ గా యాక్ట్ చేయడం జరిగింది. అండ్ ఇది పెద్ద సూపర్ డూపర్ హిట్ ఫిలిం కూడా. ఏంటి ఈ చిత్రం అంటే ప్రేమ్చంద్ గారి నవల బాజారే హుస్న్, అంటే ఈ నవల్ ఆధారంగా తీసిన చిత్రమే ఈ సేవా సదనం. మరి ఈ సేవా సదనం చిత్రంలో సుమతి పాత్ర ప్లే చేశారు ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు. సో అయితే ఈ పిక్చర్ మెయిన్ కాన్సెప్ట్ ఏంటి అంటే, సో ఏజ్ గ్యాప్ అప్పట్లో అంటే చిన్న అమ్మాయిలకి పెద్ద వయసున్న వారితో వివాహం చేస్తే వాళ్ళు ఎదుర్కొనే ఆ ఇబ్బందులు కష్టాలు, ఇంకా దాని గురించి అప్పటి వరకు అంటే 38లోనే ఎవరూ కూడా ప్రశ్నించలేదు సొసైటీలో జరుగుతున్న దాన్ని ఈ చిత్రం ద్వారా ప్రశ్నించడం జరిగింది. అండ్ అందుకే అది సూపర్ డూపర్ హిట్ అయింది. అండ్ ఇంకా తర్వాత 1940లో శకుంతలై చిత్రంలో శకుంతలగా, ఇంకా 1941లో సావిత్రి చిత్రంలో నారదుడి పాత్రలో కనిపించి అందరినీ అలరించారు ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు. ఇంకా అయితే 1945లో రిలీజ్ అయిన మీరా చిత్రం, ఈ మీరా చిత్రం కూడా సూపర్ డూపర్ హిట్ అయింది. అయితే ఈ నాలుగు కూడా తమిళ భాషలోనే ఆవిడ నటించడం జరిగింది. ఆ మీరా చిత్రంలో కూడా మీరాబాయిగా ఆవిడ పేరు ప్రతిష్టలు, అంటే అప్పటి వరకు సౌత్ ఇండియాలోనే కానీ ఈ మీరా రిలీజ్ అయిన తర్వాత మీరాబాయిగా ఆవిడ చేసిన నటనకి నేషనల్ వైడ్ గుర్తింపు వచ్చింది. అంటే ఏమాత్రం అతిశయోక్తి కాదు. అయితే దాన్ని మళ్ళీ హిందీలో కూడా రీమేక్ చేయడానికి షూటింగ్ స్టార్ట్ చేసినప్పటికీ కొన్ని అనివార్య కారణాల వల్ల అది నిలిపివేయడం జరిగింది. అయితే ఇంత స్టార్డమ్ అంటే చేసింది కొన్ని చిత్రాలే అయినా అవన్నీ కూడా సూపర్ డూపర్ హిట్ అవడం. కాకపోతే మనం ఇందాక అనుకున్నట్టుగా మెయిన్ ఆవిడ దృష్టి అంతా కూడా ఈ భక్తిపరమైన పాటలు వీటిపైన ఉండడం వల్ల ఏనాడు కూడా ఇట్లా ఫిలిం స్టార్ అయిపోవాలి, పెద్ద పేరు తెచ్చుకోవాలి, ఎవరు డబ్బులు సంపాదించాలి అని కాకుండా ఆవిడ మనసుకి నచ్చి ఆవిడ చేసిన ఆ మ్యూజికల్ కాన్సర్ట్స్ అవన్నీ కూడా ఎక్కువగా ఈ భజన్స్ అవన్నీ ఉన్నాయి. ఇంకా ఎందరో ప్రముఖులు ఆవిడ గురించి, అంటే లతా మంగేష్కర్ గారే ఆవిడని తపస్విని అని అనేవాళ్ళట, అట్లా ఎందరో ఆవిడకిచ్చిన బిరుదుల గురించి చెప్పుకుంటూ పోతే వాటి గురించి ప్రస్తావించడానికే ఇంకో గంట సేపు పడుతుందేమో. అంత మధురమైన స్వరం, మధురమైన స్వరం అనడం కన్నా ఆ భక్తి భావం నింపుకుని ఉన్న ఆ స్వరం అని అనాలేమో. మరి ఎంఎస్ సుబ్బలక్ష్మి గారిని మరొక్కసారి ఆవిడ జయంతిలో స్మరించుకుంటూ ఇది ఈనాటి వినిపించండి రాగాలే కార్యక్రమం.

0: సమయం 11 గంటలు. ఇప్పుడు వింటారు హిందీలో వార్తా ప్రసారం, ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.
1: నమస్కార్, ఆకాశవాణి సమాచార్ కే సాత్ మే ఆశుతోష్ మిశ్రా.